కాబట్టి మరొక బద్ధజీవుని చూసి బద్ధజీవులమైన మనం అసూయపడడంలో అర్థమే ఉందని చెప్పుకుంటున్నారు. కాబట్టి తెలివైన వాడు ఏం చేయాలంటే సమయాన్ని అలా వృధా చేసుకోకూడదు. 7వ శ్లోకం. ఆలస్యోపగత విద్య పరహస్తగతం ధనం అల్పబీజం హతం క్షేత్రం హతం సైన్యమనాయకం. చూడండి, ఆలస్య

ఇబ్బడి ముబ్బడిగా విసిరివేయడం వల్ల పంటలు నాశనం అవుతాయని చెప్పుకుంటున్నారు. అంటే ఇప్పటి ముప్పుడుగా విత్తనాలను విసిరేయడం వల్ల, ఎక్కడ పడితే అక్కడ విసిరేయడం వల్ల పంటలు నాశనం అవుతాయి. నాయకుడు లేకపోతే సైన్యం నాశనం అవుతుంది అని చెప్పారు. నాలుగు విషయాలు చెప్పారు ఎలా నాశనం అవుతాయి. ఆలస్యోపగత విద్య అంటే ఆచరణలో పెట్టకపోతే నేర్చిన విద్య నాశనం అవుతుంది. అప్పు ఇవ్వడం ద్వారా సంపాదన నాశనం అవుతుంది. ఎక్కడ పడితే అక్కడ విత్తనాలను విసిరడం ద్వారా పంటలు నాశనం అవుతాయి. నాయకుడు లేకపోతే సైన్యం నాశనం అవుతుంది. భాష్యం ఏంటంటే, ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువు లేకపోతే మానవ జీవితం నాశనం అయిపోతుంది అని చెప్పారు. ప్రామాణికమైన ఆధ్యాత్మిక గురువు లేకపోతే వ్యక్తి యొక్క జీవితం నాశనం అయిపోతుంది. మరి ఒక నాయకుడు లేకుండా సైన్యం నాశనం కావడం గురించి ఒక ఉదాహరణ ఉంది. ఏమంటే ఒక సిక్కు చరిత్రలో ఎవరి యొక్క ఉదాహరణ ఇది అంటే శ్రీ హరిసింగ్ నల్వా అనేటువంటి వ్యక్తి. ఆయన ఈ పంజాబ్ సింహంగా పిలువబడేటువంటి రంజిత్ సింగ్ అనేటువంటి రాజు యొక్క సైన్యానికి ఒక నాయకుడు అన్నమాట. అతడు 1837 ఈ ఆఫ్ఘనిస్తాన్లో పోరాటం చేసినప్పుడు అతడు చనిపోయాడు. కిల్డ్ ఇన్ ఎ బ్యాటిల్ డ్యూరింగ్ ఎన్ 1837 ఆఫెన్సివ్ ఇన్ టు ఆఫ్ఘనిస్తాన్ జనరల్ హరిసింగ్స్ డెడ్ బాడీ వాజ్ విజిబుల్లీ ప్రాప్డ్ అప్ ఆన్ ద రూఫ్ ఆఫ్ ద ఫోర్ట్. చూడండి, కాబట్టి ఏం చేశారట, ఈ హరిసింగ్ యొక్క ఈ హరిసింగ్ నల్వా అనేటువంటి సైన్యాధ్యక్షుడు ఎవరైతే ఉన్నాడో అతడి యొక్క శవాన్ని అందరికీ కనిపించేలా ఏం చేశారంట, కోట యొక్క పైభాగానికి వేలాడదీశారట. చూడండి, ఆ విధంగా మరణించినటువంటి తమ నాయకుడి యొక్క శవాన్ని చూసి ఈ ఆఫ్ఘన్లు అందరూ కూడా తోక ముడిచారని చెప్పుకుంటున్నారు. The mere sight of the deceased general's mortal coil was enough to send the Afghans into retreat. చూడండి, అంటే ఎప్పుడైతే ఈ యొక్క శవాన్ని ప్రదర్శించారో మొత్తం సైన్యం అంతా తోక ముడిచింది, అంతా వెళ్ళిపోయింది మొత్తం. కాబట్టి నాయకుడు లేకపోతే సైన్యం నాశనం అవుతుందని చెప్పుకుంటున్నారు. 8వ శ్లోకం. అభ్యాసాధీర్యతే విద్యా కులం శీలేన ధార్యతే. అభ్యాసాధార్యతే విద్యా కులం శీలేన ధార్యతే గుణేన జ్ఞాయతే త్వార్యః కోపో నేత్రేణ గమ్యతే. అభ్యాసాధార్యతే విద్యా కులం శీలేన ధార్యతే గుణేన జ్ఞాయతే త్వార్యః కోపో నేత్రేణ గమ్యతే అని చెప్పుకుంటున్నారు. అభ్యసించడం వల్ల జ్ఞానం అనేది కాపాడబడుతుంది. సరైనటువంటి ప్రవర్తన వల్ల కుటుంబ ప్రతిష్ట కాపాడబడుతుంది. ఒక పెద్ద మనిషిని అతని యొక్క గుణాల ద్వారా అంచనా వేయచ్చు, అలాగే కోపాన్ని కళ్ళ ద్వారా చూడొచ్చు అని చెప్పుకుంటారు. 4 విషయాలు చెప్పారు. ఏమంటున్నారు, అభ్యాసం చేయడం వల్ల విద్య రక్షించబడుతుంది, విద్య కాపాడబడుతుంది అభ్యాసం చేయడం వల్ల. సక్రమమైనటువంటి ప్రవర్తన వల్ల కుటుంబ ప్రతిష్ట కాపాడబడుతుంది. ఒక పెద్ద మనిషిని ఎలా అంచనా వేయచ్చు అంటే అతని యొక్క గుణాల ద్వారా, అలాగే కోపాన్ని కళ్ళ ద్వారా చూడొచ్చు అని చెప్పుకుంటారు. భాష్యం చెప్తున్నారు. ఇక మనం నేర్చినటువంటి విద్య యొక్క మనం నేర్చినటువంటి విద్యని ఆచరణలో పెట్టడం విషయానికి వస్తే ఆధ్యాత్మిక గురువు మనకు ఉపదేశాలు ఇస్తారు, కానీ శిష్యుని యొక్క బాధ్యత ఏమిటి దానిని అనుసరించడం. అంటే ఏమిటి ఆధ్యాత్మిక గురువు ఇచ్చేటువంటి ఉపదేశాలు అంటే, ప్రతిరోజు కూడా నిర్దిష్టమైనటువంటి మాలల జపం చేయడం, అలాగే విధి నియమాలను ఆచరించడం, ఎల్లప్పుడూ కూడా కృష్ణ చైతన్యంలో నిరంతరం మునిగి ఉండడం, ఇవన్నీ కూడా ఇవి గురువు మనకి ఇచ్చేటువంటి ఆజ్ఞలు. మరి గురువు మరియు శిష్యుని మధ్య ఉన్నటువంటి బంధం ఏదైతే ఉందో ఇది ఒక ఒప్పందం లాంటిది అని చెప్పుకుంటున్నారు. మరి ఎవరైతే దీక్ష తీసుకునేటువంటి వ్యక్తి ఉంటాడో అతడిపైనే ఉంటుంది బాధ్యత అంతా. ఏమిటి, ఈ ఒప్పందాన్ని గౌరవించడంలో, ఈ ఒప్పందాన్ని గౌరవించే బాధ్యత ఎవరిది, దీక్ష తీసుకునేటువంటి శిష్యుడిదే. మరి ఇస్కాన్ యొక్క ఆధ్యాత్మిక కుటుంబం అంతా కూడా ప్రతి వ్యక్తిగత భక్తుని యొక్క ప్రవర్తన ద్వారా అంచనా వేయబడుతుంది ఇక్కడ చెప్పినట్టుగా అని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఒక పెద్ద మనిషి యొక్క, ఒక వ్యక్తి పెద్ద మనిషి అనేది ఎలా తెలుస్తుందో మనకి, అతని గుణాలను బట్టి అని చెప్పుకుంటారు. అలాగే మానసిక స్థితి కళ్ళ ద్వారా ప్రతిబింబిస్తుందట. ఒక వ్యక్తి కళ్ళను చూడడం ద్వారా ఆవిడ యొక్క మానసిక స్థితిని అంచనా వేయొచ్చట. ఒక్కోసారి కళ్ళు ఏమని చెప్పబడతాయంటే, ద విండోస్ ఆఫ్ ద సోల్ అని చెప్పుకుంటారు. ఆత్మకి కిటికీలు అని అంటే కళ్ళను చూసి వాడి యొక్క ఆత్మ ఎలా ఉందో చెప్పొచ్చట. చూడండి,

ద విండోస్ టు ద సోల్ అని చెప్పి అంటున్నారు. కళ్ళను ఒక్కోసారి చెప్తారట. చాలా మంది వైద్యులు కూడా దీన్ని అంగీకరిస్తారట. ఏమనంటే మరణ సమయంలో చాలా మంది రోగుల యొక్క కళ్ళలోంచి కాంతి వెళ్ళిపోతుంది, కాంతి వెళ్ళిపోవడం మేము చూసామని చాలా మంది వైద్యులు చెప్తారు. మరణించేటువంటి సమయంలో, వాడు ప్రాణం వదిలేసే సమయంలో, ప్రాణం వదిలేసిన తర్వాత ఆ కాంతి కనిపించదు కళ్ళల్లో, అది మేము చూసామని చాలా మంది వైద్యులు ఒప్పుకుంటారు. ఎందుకంటే ఆత్మ వెళ్ళిపోతుంది కాబట్టి. ఇది మనం కూడా అంచనా వేయచ్చు. ప్రతిరోజు ఉదయం భాగవత ప్రవచనంలో మనం కూడా కళ్ళను చూసి వ్యక్తిని అంచనా వేయచ్చు, అంతే కదా. మన వాళ్ళు కొంతమంది ఇలా అంటుంటారు, పాపం కొంతమంది పెద్ద కళ్ళు ఉండడం వల్ల, కళ్ళ జోడు లేకపోవడం వల్ల ఇట్టే బయటపడిపోతారు. నాలంటోడు కళ్ళోడు పెట్టుకుని కలిసి పులుకుందాం కానీ తెలియదు. కళ్ళ జోడు లేని వాళ్ళు పెద్ద కళ్ళు ఉందనుకోండి, ఇలా తిప్పుతుంటారు ఏదో, చాలా కష్టం అనమాట. కాబట్టి అదే విషయం. 9వ శ్లోకం. విత్తేన రక్షతే ధర్మో విద్యా యోగేన రక్షతే మృదునా రక్షతే భూపః సత్స్త్రియా రక్షతే గృహం అని చెప్పుకుంటారు. విత్తేన రక్షతే ధర్మో విద్యా యోగేన రక్షతే మృదునా రక్షతే భూపః సత్స్త్రియా రక్షతే గృహం అని చెప్పుకుంటున్నారు. సంపద ధర్మాన్ని రక్షిస్తుంది, సంపద ధర్మాన్ని రక్షిస్తుంది, అభ్యాసం విద్యను రక్షిస్తుంది, అలాగే మృదువైనటువంటి వాక్కులు రాజును రక్షిస్తాయి, అంటే ఓదార్పు వచనాలు రాజును రక్షిస్తాయి. అలాగే సత్స్త్రియ అంటే విశ్వాసపాత్రురాలైనటువంటి భార్య గృహాన్ని రక్షిస్తుంది అని చెప్పుకుంటున్నారు. 4 విషయాలు చెప్పారు. ఏమిటవి? సంపద ధర్మాన్ని రక్షిస్తుంది, ఆచరణ విద్యను రక్షిస్తుంది, ఓదార్పుతో కూడినటువంటి పలుకులు రాజును రక్షిస్తాయి, విశ్వాసపాత్రురాలైనటువంటి భార్య గృహాన్ని రక్షిస్తుంది. భాష్యం. ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం వినియోగింపబడినటువంటి ధనం లక్ష్మీదేవిని సూచిస్తుంది. అందుచేత ధనమే సకల ఏమంటారు, ధనమే సకల ఉత్పాతాలకు కారణం కాదు అని చెప్పుకుంటున్నారు. అంటే చాలా మంది అనుకుంటారు ఆ విధంగా. ఎలాగంటే యేసుక్రీస్తు కూడా చెప్పాడట ఉదాహరణకి, ఏమనంటే ధనాన్ని ప్రేమించడమే సకల దుష్టత్వానికి మూలం అని చెప్పినాడట. ఇందులో తిమోతి 6:10 చెప్పాడట బైబుల్లో. ఏమని? ధనాన్ని ప్రేమించడమే సకల దుష్టత్వానికి మూలం అని చెప్పాడు. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే, మరి ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం ఉపయోగింపబడినటువంటి ధనం అది లక్ష్మీదేవిని సూచిస్తుంది కాబట్టి ధనమే సకల దుష్టత్వానికి మూలం అని ఎంతోమంది అనుకున్నట్లుగా అది ఆ విధంగా పూర్తిగా చెప్పలేం మనం. ఒక వస్తువు యొక్క విలువని దాని యొక్క ఉపయోగాన్ని బట్టి మనం నిర్ణయించాలి, ఒక వస్తువు యొక్క విలువని. కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి భక్తుడికి ఏదైతే భగవత్ సేవలో వినియోగించబడుతుందో దానికి విలువ ఉంటుంది, మిగిలినవన్నీ కూడా విలువలేనివే. ఉదాహరణకు శ్రీల ప్రభుపాదుల వారు, ఆయనకు తెలుసు ఈ బాంబే ఏదైతే ఉందో, అంటే ప్రపంచంలోనే అత్యంత ఆధ్యాత్మికమైనటువంటి దేశం ఏమిటి? భారతదేశం. ఆ భారతదేశంలో అత్యంత గొప్ప నగరం ఏమిటి? బాంబే అనే విషయం ఆయనకు తెలుసు. మరి అక్కడ భగవంతుణ్ణి సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు అర్చించడానికి ఒక మందిరం లేదని తెలుసు. అందుచేతనే ఆయన ఒక సన్యాసిగా, ఆయన స్వయంగా ఏం చేశారు, తన యొక్క శిష్యులతో కలిసి ఈ బాంబే నగరంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో వారి ఇళ్లకు స్వయంగా వెళ్ళారట భిక్ష స్వీకరించడం కోసం, అంటే విరాళాలు స్వీకరించడం కోసం. మరి ఎంతో తీవ్రమైనటువంటి పోరాటం చేసిన తర్వాత ఆయన భారతదేశంలోనే అత్యంత గొప్ప ఆధ్యాత్మిక ఆశ్రమాన్ని నిర్మించారు, ఇక్కడ జూహూ బీచ్ దగ్గర ఉన్నటువంటి హరే కృష్ణ మందిరాన్ని. అక్కడ మరి పుణ్యాత్ములైనటువంటి వాళ్ళందరూ కూడా సాంఘిక స్థితితో సంబంధం లేకుండా అందరికీ కూడా అక్కడ స్వాగతించబడుతుంది, అందరూ కూడా రావచ్చు అక్కడ. ఆ విధంగా బాంబేలో, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఆయన ఈ సంపద ధర్మాన్ని రక్షిస్తుంది అనేటువంటి దాన్ని నిరూపించారు అని చెప్పుకుంటున్నారు. సంపద ధర్మాన్ని రక్షిస్తుంది, ఏ విధంగా రక్షిస్తుంది? ధర్మకార్యాలు చేయడం ద్వారా. ఎప్పుడైతే మనం ధర్మకార్యాలు చేయడానికి సంపదను వినియోగిస్తాం, అప్పుడు సంపద ధర్మాన్ని రక్షించినట్టే అవుతుంది. శ్రీల ప్రభుపాదులు రాస్తారు ఏమంటారంటే, ఇక్కడ శ్రీమద్ భాగవతం 3వ స్కందం 30వ అధ్యాయం 31వ శ్లోకంలో దానికి ఇచ్చిన భాష్యంలో ప్రభుపాదులు ఏమంటారంటే, గొప్ప పండితుడైనటువంటి చాణిక్యుడు ఏమంటాడంటే, అందుచేత ఏదైతే ఒకరి

యొక్క చేతిలో ఉందో, ఏదైతే ఒకరి యొక్క ఆస్తిగా ఉందో, దానిని మనం ఏం చేయాలి, సత్ లేదా పూర్ణ పురుషోత్తమ భగవాను యొక్క ప్రయోజనార్థం దాన్ని ఖర్చు పెట్టాలి. ఎందుకంటే మనం ఎలాంటి ఆస్తిని మనతో తీసుకోవడలేం, మన ఆస్తులన్నీ కూడా ఇక్కడే ఉండిపోతాయి, ఇక్కడే నష్టమైపోతాయి. మనమైనా ధనాన్ని విడిచిపెట్టాలి, లేదా ధనమైన మనల్ని విడిచిపెడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనము మన ధనం విడిపోవాల్సిందే ఏదో ఒక రోజున. అందుకే ధనం యొక్క శ్రేష్టమైనటువంటి ఉపయోగం ఏంటంటే, ఆ ధనం మన వద్ద ఉన్నంత వరకు దానిని కృష్ణ చైతన్యాన్ని పొందడానికి వినియోగించాలి అని చెప్పడం. ధనాన్ని దేనికోసం ఉపయోగించాలట, కృష్ణ చైతన్యాన్ని పొందడానికి ఉపయోగించాలి అని చెప్పుకుంటున్నారు. మరి ఈనాడు చూస్తే 35 సంవత్సరాలు అయిన తర్వాత, అంటే ఈ హరే కృష్ణ ల్యాండ్ ఏదైతే ఉందో జూహూ బీచ్లో బొంబాయిలో, 35 సంవత్సరాలు అయిన తర్వాత భారతదేశంలోనే అత్యంత ప్రముఖమైనటువంటి ధార్మిక కేంద్రాల్లో ఒకటిగా ఉంది. ప్రతి సంవత్సరం లక్షలాది మందిని ఇది ఆకర్షిస్తుంది. శ్రీశ్రీ రాధా రాసిబిహారీ యొక్క గౌరనితాయి, అలాగే సీతారాముని యొక్క చరణ పద్మాల దగ్గరికి లక్షలాది మందిని ఇది ఆకర్షిస్తుంది. మరి ఈ హరే కృష్ణ ఉద్యమ సభ్యుల చేత ఏదైతే ధనం సేకరించబడిందో, ఎవరైతే దాతల నుండి, అదంతా కూడా ఈ యొక్క ఈ శ్రీధామ్ మాయాపూర్లో, అంటే ఈ బాంబేలో వచ్చినటువంటి ధనం, బాంబేలో ఎవరైతే దాతలు ఇచ్చినటువంటి ధనం ఉందో, ఆ ధనంతో శ్రీధామ్ మాయాపూర్లో, వృందావనంలో, న్యూఢిల్లీలో, బరోడాలో, అహ్మదాబాద్లో, తిరుపతి, ఇలా ప్రపంచవ్యాప్తంగా అనేక గొప్ప గొప్ప నగరాల్లో మందిరాలు నిర్మించడానికి ఈ ధనమంతా కూడా ఉపయోగించబడుతుంది అని చెప్పుకుంటున్నారు. కాబట్టి ఆ విధంగా సంపద ధర్మాన్ని రక్షిస్తుంది అని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే సకల వస్తువులు భౌతికమైనవి కావచ్చు, ఆధ్యాత్మికమైనవి కావచ్చు, వాటి అన్నింటి యొక్క మూలం కృష్ణునిలోనే ఉంది. అందుచేత ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి శక్తులన్నీ కూడా కృష్ణుని యొక్క కీర్తన చేయడం కోసమే ఉన్నాయి. ఎవరైతే ఇక్కడ భగవంతుని సేవించగలరో, అంటే ఎవరైతే ఇప్పుడు ఈ సమయంలో భగవంతుని సేవించగలరో, వారి యొక్క శక్తిని ఉపయోగించి, అంటే వారి యొక్క ధనంతో పాటుగా, వారు త్వరలోనే తదనంతర కాలంలో కూడా భగవంతుని సేవించేటువంటి అవకాశం వారికి కల్పించబడుతుంది. మరి ఇదే శ్రీల ప్రభుపాదుల వారు మనకి నేర్పేటువంటి పాఠం, శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఇచ్చినటువంటి వారసత్వం కూడా అదే అని చెప్పుకుంటుంది. ఇక ఓదార్పుతో కూడినటువంటి వచనాలు రాజుని కాపాడతాయి అనే దాని గురించి అసురుల యొక్క గురువు అయినటువంటి శుక్రాచార్యుడు ఆయన ఉపదేశిస్తాడు. ఇది శుక్రనీతిలో చెప్పబడినటువంటి విషయం. ఏమంటాడంటే, రాజు వద్దకు ఏ విధంగా వెళ్ళాలంటే, అంటే మండుతున్న మంట దగ్గరికి వెళ్ళినట్టుగా వెళ్ళాలి. శుక్రాచార్యుడు చెప్తున్నాడు, రాజు దగ్గరికి ఏ విధంగా వెళ్ళాలట, మండుతున్నటువంటి మంట దగ్గరికి వెళ్ళినట్టుగా వెళ్ళాలట. ఎలాగంట అంటే, అతడే భగవంతుడు అన్నట్టుగా, లేదా మీ జీవితానికి అతడే నాయకుడు అన్నట్టుగా వెళ్ళాలట. అంటే మండుతున్న అగ్ని వలె, అతడే మండుతున్న అగ్ని దగ్గరికి ఎలా వెళతాం, భగవంతుడి దగ్గరికి ఎలా వెళతాం, మన జీవితానికి యజమాని దగ్గరికి ఎలా వెళతాం, అలాగే కోపంగా ఉన్నటువంటి పాము దగ్గరికి ఎలా వెళతాం, అలా వెళ్ళాలట. ఎవరి దగ్గరికి, రాజు దగ్గరికి. అతన్ని చాలా జాగ్రత్తగా సేవించాలట. మీ యొక్క స్వీయ హోదా ఏమిటనే దాన్ని పరిగణించకుండా రాజుని చాలా జాగ్రత్తగా సేవించాలి. అతడితో చాలా స్పష్టంగా మాట్లాడాలి, అతని సమక్షంలో మధురంగా మాట్లాడాలి, ఆ ప్రదేశంలో చాలా ఆనందంగా కూర్చోవాలి. ఎందుకంటే సిట్టింగ్ విత్ ప్లెజర్ ఎట్ దట్ ప్లేస్ వేర్ ద కింగ్ సో ఆర్డర్స్ గివ్ అప్ ఆల్ వ్యానిటీ అని చెప్పుకుంటారు. కాబట్టి రాజు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోవాలి ఆనందంగా. కాబట్టి మన యొక్క ఇతరులైనటువంటి విషయాలన్నీ కూడా విడిచిపెట్టాలి అక్కడికి వెళ్ళిన తర్వాత అని చెప్పుకుంటారు. అక్కడికి వెళ్ళాక మన హోదా ఏమిటి, మన స్థాయి ఏమిటి, ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా అక్కడ విడిచిపెట్టాలని చెప్పుకుంటున్నారు శుక్రనీతి. మరి ఎందుకని రాజు మన నుండి ఈ విధమైనటువంటి ప్రవర్తనను కోరుకుంటాడు, ప్రశ్న అడుగుతున్నారు. శుక్రనీతిలో చెప్పబడింది, ఎందుకంటే రాజు భూపతి అని చెప్పబడతాడు, అంటే ఈ భూమికి అతను నాయకుడు. ఎందుకంటే అతడు పూర్వజన్మలలో చేసినటువంటి పుణ్యకర్మల కారణం చేత, అలాగే అతని యొక్క తపస్సు కారణం చేత అతడు ఈ జన్మలో భూపతిగా ఉన్నాడు. కాబట్టి మనం రాజు దగ్గరికి ఆ విధమైనటువంటి స్థితిలో వెళ్ళాలి అని చెప్పుకుంటున్నారు. అలాగే ఈ శ్లోకంలో చివరి పంక్తి ఏదైతే ఉందో, చివరి పంక్తి ఏం చెప్తుంది, ఇందులో విశ్వసనీయమైనటువంటి భార్య ఇంటిని రక్షిస్తుంది అని చెప్పినారు కదా, దాని గురించి ఏం చెప్తున్నారంటే, ఈ శ్లోకంలో ఉన్నటువంటి చివరి పంక్తి విశ్వసనీయమైనటువంటి భార్యను కీర్తిస్తుంది, ఎందుకంటే ఆమె గృహాన్ని రక్షిస్తుంది అని చెప్పి. వైదిక నాగరికత మరియు సంస్కృతి, ఈ భూమి మీద ఏ ఇతర సంస్కృతి గౌరవించనంతగా స్త్రీని వైదిక సంస్కృతి, వైదిక నాగరికత గౌరవిస్తాయి అని చెప్పుకుంటున్నారు స్త్రీ యొక్క స్థానాన్ని.

0: FM 90.4.
1: శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృప్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితర వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుకండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. మనోజబం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబోరుహచించరీకః సమస్తకళ్యాణగుణాభిరామః నిరంతరం మంగళమాతనోతు. దూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం అపీనవక్షౌరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచుషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరిః ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. రాజ్యాభిషేకాన్ని పొంది రామచంద్రమూర్తి చేత అనుగ్రహింపబడి తాను జీవితంలో మళ్ళీ పొందలేను అనుకున్న సుఖాల్ని తిరిగి పొంది ఆ సంతోషంతో కాలం గడుపుతున్నటువంటి సుగ్రీవుడు రామచంద్రమూర్తికి మాట ఇచ్చిన ప్రకారంగా 4 నెలలు గడిచిపోయిన తరువాత సీతమ్మ తల్లి అన్వేషణ కొరకు ప్రయత్నించవలసిన వాడు దాని యందు తదేక దృష్టితో ఆ కార్యం మీద ప్రణాళిక ఆరచన చెయ్యడంలో విఫలమయ్యాడు. ఈలోగా శరదృతువు వచ్చేసింది. సమృద్ధార్థంచ సుగ్రీవం మందధర్మార్థ సంగ్రహం అత్యర్థం అసతాం మార్గం ఏకాంతగత మానసం. శ్లోకాలు సుగ్రీవుణ్ణి ఉద్దేశించి చెప్తున్న

ఉన్నట్లుగా ఉంటాయి, కానీ యథార్థానికి సమస్త జీవకోటి యొక్క పరిణామ క్రమంలో జరిగేటటువంటి ఒక పెద్ద దోషాన్ని ఆవిష్కరిస్తూ ఉంటాయి. అది చిట్ట చివరి తీర్పు ఎక్కడుంటుంది అన్న దగ్గర నేను దాన్ని స్పృశించే ప్రయత్నం చేస్తాను. ప్రతి చోట ఆ విషయాన్ని ప్రస్తావన చేయకుండా చిట్ట చివర దీని ముగింపులో దీని సందేశం ఏమిటి అన్నది నేను మీకు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. మహర్షి అంటారు, పొందవలసినటువంటి రాజ్యాన్ని పొందినటువంటి వాడై ధర్మము అర్థము ఈ రెండిటినీ పట్టుకోవడంలో విఫలమై ధర్మార్థములను పరిత్యజించినటువంటి వాడై నిరంతరము ఏకాంతమైనటువంటి సుఖమును కోరుకుంటున్నవాడై, అనగా స్త్రీ సంబంధమైన కామోపభోగమునందు అనురక్తిలో తలమున కలుగుతూ అసతాం మార్గం అంటే సత్పురుషులు అనుసరించినటువంటి మార్గమునందు సుగ్రీవుడు ఉన్నాడు. ఇప్పుడు సత్పురుషులు అనుసరించని మార్గంలో సుగ్రీవుడు ఉన్నాడు అంటే ఆయన ధర్మమునందు వైక్లభ్యం లేదు, ఆయన ఏదో వాలి చేసిన పొరపాటు లాంటి పొరపాట్లు చేశాడు అని కాదు, కానీ పురుషార్థములను సమన్వయం చేసుకోవడంలో పొరపాటు పడ్డాడు. సరే, మీరు వింటారు కదా దాని ఎందుకు మహర్షి ఎలా మాట్లాడతారు అన్నదాన్ని మీరు గమనిద్దరు కానీ, నిర్వృత్త కార్యం సిద్ధార్థం ప్రమదాభిరతం సదా ప్రాప్తవంతం అభిప్రేతాన్ సర్వానీవ మనోరథాన్. ఆయన నిరంతరము కూడా భార్యలయందు అనురక్తి కలిగినటువంటి వాడై సిద్ధార్థం ఏది తాను పొందాలనుకున్నాడో దాన్ని పొందడం చేత కలిగినటువంటి అతిశయము వలన ఆ మీదుమిక్కిలిగా ఉన్నటువంటి ఆ సంతోషము చేత అతను ఇతర విషయములన్నింటినీ కూడా విడిచిపెట్టేశాడు. స్వాంఛ పత్నీం అభిప్రేతాం తారాం చాపి సమీప్సితాం విహరంతం అహోరాత్రం కృతార్థం విగతజ్వరం. ఆయన తన భార్య అయినటువంటి రుమని పొందాలి అని చాలా కాలంగా అపేక్షిస్తున్నాడు. ఇవాళ వాలి వధ తర్వాత తన భార్యని తాను పొందగలిగాడు. ఇప్పుడు రుమతో పాటుగా వాలి భార్య అయినటువంటి తార కూడా సుగ్రీవుణ్ణే ఆశ్రయించి సుగ్రీవుడి భార్యగా ఆమె మసలుతోంది. నేను మీతో మనవి చేశాను ఈ విషయం, భర్త మరణించిన తరువాత సంధ్యావందనం చేసేటటువంటి అలవాటు ఉన్న వానర జాతిలో ఉన్న స్త్రీ ఆమె కోరుకుంటే ఆయన అన్నదమ్ముల్లో ఎవరినైనా పతిగా స్వీకరించవచ్చు. కాబట్టి ఇప్పుడు తార మళ్ళీ సుగ్రీవుణ్ణి భర్తగా స్వీకరించి కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కుతయాయాత తత్వం చింతియ తదీయ భ్రాత. శంకర భగవత్పాదులు అందుకే అంటారు, ఎవరు భార్య ఎవరు బిడ్డలు, ఎవరు నువ్వు ఎవరి కోసం ఎవరు, ఏదో కొద్ది రోజులు బాధ ఆ శోకం, ఆ తర్వాత ఎవరి గొడవ వాళ్ళదే. 11వ రోజు వచ్చేటప్పటికీ ఆస్తుల పంపకాల దగ్గర గొడవలు, వెళ్ళిపోయిన వాడిని తిట్టడం అన్ని చోట్ల సామాన్యమైనటువంటి విషయం, బీరువాలు తీయడం తీసిన తర్వాత ఇదే ఈ నుంచింది అని దెబ్బలాడడం అన్ని ఇన్ని చోట్ల చూడటం లేదు. కాబట్టి స్వాంఛ ఆయన తార కూడా తనతో కూడినటువంటి కారణం చేత చాలా సంతోషంగా అసలు అహోరాత్రం అంటే రాత్రి పగలు కూడా వేరొక వ్యవహారం అనేటటువంటిది ఏదీ లేకుండా స్త్రీ సుఖమును అపేక్షిస్తూ స్త్రీ సుఖమును పొందుతూ ఆయన తన జీవితాన్ని తాను సంతోషం అనుకుని గడిపేస్తున్నాడు. క్రీడంతమివ దేవేశం నందనేప్సరసాం గణై మంత్రిషున్ న్యస్త కార్యంచ మంత్రిణాం అనవేక్షకం. తాను రాజుగా నిర్వహించవలసినటువంటి బాధ్యతలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు తను రాజ్యాన్ని పొందడంతో పాటుగా భార్యని కూడా పొందాడు, తారని కూడా పొందాడు. ఇప్పుడు ఆయనకి రెండూ వచ్చాయి, రాజ్యము వచ్చింది భార్యలు వచ్చారు, కానీ దేనితో అంటకాగాడు అంటే ఒక్క భార్యలతోనే అంటకాగాడు. అలాగని రాచరికం వదిలిపెట్టాడా అంటే రాజుగానే ఉన్నాడు, మరి రాజ్యపాలన మంత్రులకు అప్పచెప్పాడు. సరే, మంత్రులకు అప్పచెప్పడం తప్పు కాదు, రాజు మంత్రులు ఎందు న్యాసం చేస్తాడు ఆ బుద్ధితో ఉంటాడు, కానీ మంత్రులు తనకేమైనా సమస్య చెప్పవలసి వస్తే మంత్రులకి దర్శనమివ్వడు. ఇది ఇక్కడ ఉంది అసలు సమస్య అంతా. మహర్షి మాట్లాడేటటువంటి మాటలు చాలా గంభీరంగా ఉంటాయి. ఆయన

అంత తేలికగా ఏం మాట్లాడరు. ఇంకొకళ్ళ యొక్క ప్రవర్తనని పరిశీలనం చేసి ఆ శ్లోకాన్ని చెప్పేటప్పుడు వాల్మీకి మహర్షి శ్లోకాల్ని జాగ్రత్తగా పట్టుకుంటే మనం ఎలా ఉంటున్నాము అన్నది కూడా మనం పరిశీలనం చేసుకోవాల్సింది. రెండూ పొందినటువంటి వాడు రెండిటి యందు బుద్ధి పెట్టి ఉంటే, రాజ్యపాలన సక్రమంగా చేసి భార్యల యందు అనురక్తితో ఉంటే, అందులో మీరు నేను పెద్ద పట్టించుకోవలసిన విషయం రామాయణంలో శ్లోకం రచన చేయవలసిన అవసరం వాల్మీకి లేదు. ఆయన రాజుగా ఉండి ఆ రాజ్యమునకు సంబంధించిన వ్యవహారములు మంత్రులకు విడిచిపెట్టాడు. ఇప్పుడు మంత్రులు ఏదైనా సమస్య వస్తే రాజు నిర్ణయం చేయాలి. రాజు నిర్ణయం చేయాలంటే మంత్రులు ఎవరిని కలవాలి? రాజుని కలవాలి. కానీ మంత్రులకి రాజదర్శనం లేదు. ఎందుకు లేదు? అహోరాత్రము తార రుమ ఇతర పత్నులతో తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ ఉండడం వల్ల మంత్రులకి దర్శనమివ్వడు. మంత్రులకే దర్శనమివ్వని వాడు ప్రజలకేం దర్శనమిస్తాడు? కాబట్టి ఇప్పుడు ప్రజలు తమ కష్టం చెప్పుకోవాలి అంటే రాజు యొక్క దర్శనం లేదు. మంచివాళ్ళై మంత్రులు మంచిగా పరిపాలిస్తే పర్వాలేదు, లేకపోతే అసలు రాజుకి ప్రజలకి మధ్య ఏ విధమైనటువంటి సమన్వయం లేదు. ప్రజలు ఎలా ఉన్నారో ఏమైపోతున్నారో ఆయనకు అనవసరం. ఆయన రాజుగా సుఖములను అనుభవించడానికి మాత్రం రాజపదవిని వాడుకుంటున్నాడు. తప్ప రాజపదవిని అనుభవిస్తున్నవాడు రాజుగా తన కర్తవ్యాన్ని చేయడాన్ని విస్మరించాడు. ఇది మహర్షి యొక్క తీర్పు. కాబట్టి క్రీడంతమివ దేవేశం నందనేప్ సరసాంగణై మంత్రిశున్యస్త కార్యంచ మంత్రిణాం అనవీక్షకం. దేవేంద్రుడు నందనవనంలో తన భార్యలతో విహరిస్తూ ఎంత సంతోషంగా గడుపుతాడో, అప్సరసలతో విహరిస్తూ ఎంత సంతోషంగా గడుపుతాడో, అలా ఆయన కూడా తన భార్యలతో నిరంతరము వనములయందు ఉపవనములయందు విహరిస్తూ కాలాన్ని గడిపేస్తున్నాడు. కానీ ఒక ఆయన ఉన్నారు, ఆయన మహాప్రాజ్ఞుడు, బుద్ధిమతాం వరిష్టం. ఆయన గుర్తిస్తున్నాడు, రెండిటినీ గుర్తిస్తున్నాడు. ఏ రెండిటిని గుర్తిస్తున్నాడు? రామచంద్రమూర్తి ఓర్పుని గమనిస్తున్నాడు, సుగ్రీవుడి యొక్క వైక్లభ్యాన్ని గుర్తిస్తున్నాడు. డు నాట్ స్ట్రెచ్ ది స్ట్రింగ్ బియాండ్ ద లాస్ట్ డిగ్రీ ఆఫ్ ఇట్స్ లాస్ట్ సిటీ అని ఇంగ్లీష్లో ఒక ప్రొవెర్బ్, అంటే తెలుగులో అయితే తెగేదాకా తాడు లాక్కండి అంటాం, కానీ అది ఇంకొంచెం బాగుంటుంది. స్థితిస్థాపక శక్తిని మించిపోయేంత వరకు మీరు లాగవద్దు, అంటే అది కొంచెం సాగగలిగిన శక్తి అన్నది కొంతకాలం ఉంటుంది. సాగగలిగిన శక్తిని దాటి మీరు లాగారనుకోండి అది తెగిపోతుంది. ఓర్పు అన్నది కూడా అంతే. ఓర్పు పడుతున్నాడు కదా అని మీరు లాగారనుకోండి, ఆ ఓర్పు తెగిపోతుంది, అది భగ్నమైపోతుంది. అప్పుడు దాని స్థానంలో ఏమొస్తుంది అంటే సహనము ఎక్కడ నశిస్తుందో అక్కడ రావడానికి ఉండేటటువంటిది ఒక్కటే ఉంటుంది, క్రోధం. విశేషమైనటువంటి కోపము ఒక్కసారి ఆవిర్భవిస్తుంది. కాబట్టి ఇప్పుడు హనుమ యొక్క బుద్ధి శక్తి ఎక్కడుందంటే రామచంద్రమూర్తి యొక్క ఓపిక, రామచంద్రమూర్తి వేచి చూస్తున్న స్థితి, రామచంద్రమూర్తి యొక్క సహనము, పరీక్షకి గురైపోతున్నటువంటి స్థితి వచ్చేస్తుంది. ఈయన ఏ కబురు చేయడు, ఈయన మంత్రుల మాట వినడు, ఈయన మంత్రులకి దర్శనమివ్వడు, అహోరాత్రములు భార్యలతో గడుపుతున్నాడు. కాలము తనకి అనుకూలంగా ఉండాలి, ముందు తన భార్యను కూడా తీసుకొస్తే తప్ప నువ్వు నీ భార్యతో సుఖించకూడదని రాముడు అనలేదు. ఇప్పుడు వర్షాకాలం, నువ్వు చాలా కష్టపడి ఉన్నావు, హాయిగా సంతోషంగా గడుపు. వర్షాకాలం అయిపోయిన తర్వాత సీతాన్వేషణ మనకు ప్రయత్నం చెయ్యి అన్నాడు. వర్షాకాలం అయిపోతోందనగానే జాగరూకుడు కావాలి కదా, ఇంకా వర్షాకాలం అయిపోవచ్చింది అనేటప్పటికీ ప్రణాళిక సిద్ధంగా ఉండాలి. ఎందుచేత అంటే కార్యము ముందా ప్రణాళిక ముందా, అంటే శబ్దము వెలుతురులో ఉంటాయి అవి. మీరు చూడండి, ఎప్పుడైనా ఒక పిడుగు పడుతోందనుకోండి, పిడుగు యొక్క ధ్వని ముందు రాదు, పిడుగుపాటు ముందు రాదు, వెలుతురు ముందు వస్తుంది. ముందు ఒక పెద్ద వెలుతురు కొడుతుంది. వెలుతురు కొట్టింది అంటే మీరు చెవులు మూసుకోవడం ఏదో చేస్తారమ్మో పిడుగు పడుతోందని, తర్వాత ధ్వని వస్తుంది, ధ్వని తర్వాత పిడుగు పడుతుంది, మూడంచెల కింద ఉంటుంది. తప్ప పిడుగుపాటు అంటే ఒక్కసారి పిడుగుపడిపోవడం ఉండదు, ముందు తెలుస్తుంది. ఒక కార్యం చెయ్యాలి అన్న దాంట్లో దక్షత అన్న మాటకు అర్థం ఏమిటంటే పకడ్బందీగా దాన్ని ప్రణాళికా రచన చెయ్యవలసి ఉంటుంది.
ఇది ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని కార్యమునకు అనుగుణంగా కార్య

సాఫల్యము కొరకు, మీ ఆనుకూల్యత కొరకు కాదు. కార్యం కార్యంగా ఫలితాన్ని ఇవ్వడానికి కర్మ. మీరు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ విషయాన్ని. కర్మ జడం, కర్మ తనంత తానుగా ఫలితాన్ని ఇవ్వదండి. అందుకే భగవాన్ రమణులు ఉపదేశసారం చేస్తే కర్మ తజ్జడం అంటారు. కర్మ జడమైనటువంటిది. అది ఇప్పుడు ఇది ఎంత జడమో అంటే తనంత తానుగా దీనికి ఏమీ నిర్వహణ శక్తి ఎలా ఉండదో. ఒక విద్యుత్తు దీంట్లో ప్రసరిస్తే ఇది పనిచేస్తూ ఉంటుంది. అలా కర్మ కూడా జడం. మీరు ఒక కర్మ చేశారనుకోండి, దాని వలన ఫలితం వస్తుందా అని నన్ను అడిగితే నేనేం చెప్పవలసి ఉంటుందంటే రాదు అని చెప్పడమే న్యాయమయ్యం. అదే న్యాయమైనటువంటి జవాబు. ఎందుకంటే నేను అభిషేకం చేశాను నాకు ఫలితం వస్తుందా అని మీరు అడిగారనుకోండి, మీ మనసు అక్కడ పెట్టారా అని అడగవలసి ఉంటుంది. మీరు కేవలంగా ఓ నీళ్లు పోయడమో ఓ పాలు పోయడమో చేసినంత మాత్రం చేత మీకు దాని వలన ఫలితం ఏం వచ్చేదు. కానీ ఏదో హీనపక్షంలో మీరు ఒక కార్యం చేశారు కాబట్టి, ఏదో అభిషేకం చేశాననేటటువంటి నటన ఎందు కూర్చున్నాడు కాబట్టి ఏదో కొంత ప్రయోజనం సిద్ధించవచ్చు. కానీ అభిషేక ప్రయోజనం ఎప్పుడు సిద్ధిస్తుందంటే, మీరు భక్తితో మీ మనస్సుని అక్కడ పెట్టినప్పుడు. మీ మనస్సుని అక్కడ పెట్టినప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పదార్థముల అవసరం ఉండదు, కర్మ అవసరం ఉండదు. కర్మ మనసు చేసేస్తుంది, మనసుకు ఆ శక్తి ఉంది. అందుకే దానికి స్వప్న వస్తుంది. మనసుకున్న బలం, మనసుకున్న బలహీనత రెండు ఒక్కటే. ఒకటే బలహీనత, అదే బలం. మనసుకి ఏది బలహీనతో దాన్ని మీరు బలంగా మార్చగలిగితే మీరు ధన్యులు. మనసుకి ఏది బలమో దాన్ని మీరు బలహీనతగా మార్చుకుంటే మనం అధములం. అంతే తేడా. ఈ మాట స్పష్టంగా లేదు అంటారు మీరు, నాకు తెలుసు. మీరు ఒక కర్మ చేస్తున్నారనుకోండి, ఆ కర్మ చేసే ముందు దాని ఎందు శ్రద్ధ అంటే భక్తి, అది ఎందుకు చేస్తున్నాం మనం అన్న విషయం మీద కొంత అవగాహన ఉండాలి. అది దీని కొరకు ఉద్దేశింపబడింది అన్నప్పుడు ఆ కోణంలోనే మీరు దాన్ని చేయవలసి ఉంటుంది. తప్ప ఏదో కర్మని కర్మగా చేశారనుకోండి, అన్నవరం సత్యనారాయణ స్వామి వారి వ్రతం 116 గంటలు కూర్చుని చేశాయనుకోండి, మీరు 116 మందిని త్రికరణ శుద్ధిగా చెప్పండి ఎందుకు చేశారు అని అడిగారనుకోండి, మేమందరం మా అమ్మాయి పెళ్లి కోసం చేశాం అన్నారనుకోండి, ఇప్పుడు చెయ్యకుండా చూస్తున్న ఆయన కూతురు పెళ్లి సెటిల్ అవ్వచ్చు. అదేమిటండి అని మీరు అడగచ్చు. ఈయన నవగ్రహ మంటపాన్ని ఆవాహన చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడతాడు. ఇంకేమి పూజ అది? అది వ్రతం కాదు, అది వ్రతభంగం. వ్రతములు చేయుచునొక్కమారైన ఎవ్వారిని విచారించిన వ్రతభంగంబులు మానునట్టి వరదును వామాక్షులిచ్చించియున్ గత చేలా ప్లవనంబు నీడు వ్రతభంగం వంచు పాలతటన్యస్తకరబ్జలై సరసలీలం రొక్కిరట్లందరున్ అంటారు పోతనగారు. కాత్యాయని వ్రతం గురించి మాట్లాడుతూ ఎవరు మనసు తీసుకెళ్లి అక్కడ పెట్టాడో వాడికి పదార్థము యొక్క అవసరం లేకుండా వాడు సృజించగలడు. స్వప్నం అందుకే కదండి వచ్చింది. స్వప్నంలో మీ శరీరం ఏమీ వెళ్ళదు, మీ కళ్ళేమీ చూడవు, మీరేం వెళ్ళరు. కానీ స్వప్నావస్థ మీరు జాగృతి ఎందు ఎలా ఉన్నారు అన్నదానికి ఒక రుజువు. మీరు నిజంగా జాగృతులు అంటే మీ ఇంద్రియములు తెలివిగా ఉండగా, మీ ఇంద్రియములన్నీ ఆవుస్తూనే పట్టుకుని ఉంటే మనసు ఏం చేస్తుందో తెలుసా అండి. మీరు నిద్రపోయినప్పుడు మీ ఇంద్రియాలు ఏం పట్టుకున్నాయో దాన్నే మీకు చూపిస్తుంది, ఇంకొక దాన్ని చూపించదు. నేను రామాయణం మీద తదేక దృష్టితో ఉండి రామాయణం చెప్తున్నాను అనుకోండి, నాకు రాత్రి కల ఏం రావాలంటే సీతారాముల యొక్క పాదార్చన నేను చేస్తున్నట్టు కల వస్తే నేను చెప్పిన రామాయణానికి నేను సిద్ధి పొందుతున్నాను అని గుర్తు. ఎందుకని? నాకు నిజంగా రామాయణం చెప్పేటప్పుడు ఆ సీతారాముల మీద అంత భక్తి విశ్వాసాలతో నా మనసు పొంగిపోయినది నిజమైతే. నేను రామాయణం చదువుకునేటప్పుడు అంత భక్తితో అంత ప్రీతితో నేను చదువుకుని నాకు ఎప్పుడు ఆ రాముడే ఆ సీతమ్మే జ్ఞాపకానికి వస్తే నా కలలో మనసు ఏం చేస్తుందంటే ఈ కన్ను చూడనిది, ఈ చెవి వినది విననిది, ఈ చెయ్యి ముట్టుకోవడానికి పక్కన లేని తులసిదళాల్ని తీసుకొచ్చి సీతారాముల పాదములను రాత్రి నా కన్నుల ముందుంచుతుంది. కదలని ఈ చెయ్యి కదిలి, కదలని అంటే బాహ్యంలో కదలని చెయ్యి ఆంతరమునందు కదిలి అక్కడ లేని తులసిదళాల్ని తీసి ఆయన పాదముల మీద వేస్తుంది. అలా వేసింది అంటే ఖచ్చితంగా నువ్వు రామానుగ్రహాన్ని పొందుతున్నావు అని గుర్తు. ఎప్పుడు పొందింది అలాగా? ఒక కళా నువ్వు రా, నాకు

0: సీతారాములు కళ్ళలోకి రావాలి, నేను కళ్ళలో సీతారాముల పాదాల మీద తులసి దళాలు వెయ్యాలని మీరు సంకల్పం చేసి పడుకొని వస్తుందేమో.
1: రాదు. మీరు దేన్ని చూశారో, ఎక్కువ మీ బుద్ధి దేని మీద ఉందో దాన్ని పట్టుకుంటుంది మనసు, పట్టుకుని దాన్ని సృష్టిస్తుంది కళ్ళలో, సృష్టించి తీసుకొస్తుంది. ఆ తీసుకురావడం కూడా ఎలా తీసుకొస్తుందో తెలుసా అండి? మనసుకున్న చాలా గొప్ప బలం అదే, క్షేత్రాన్ని సృష్టించేస్తుంది. మీకు మీరు క్షేత్రానికి వెళ్ళక్కర్లేదు, క్షేత్రాన్ని మీలోకి తెస్తుంది. జాగృతిలో మీరు క్షేత్రంలోకి ఎడతారు. మీరు బాగా పట్టుకోవాలి అంటే, ఇప్పుడు నేను జాగృతిలో ఉన్నాను అనుకోండి, నేను లేచి ఉన్నాను, నేను లేచి ఉన్నాను అంటే నా ఇంద్రియములు లేచి ఉన్నాయి, నా కళ్ళు చూస్తున్నాయి, నా చెవులు వింటున్నాయి, నా స్పర్శ తెలుస్తోంది, దీన్ని జాగృతి అంటారు. జాగృతిలో నేను అంటే ఇంద్రియములతో శరీరముతో క్షేత్రంలోకి ఎడతాను. మీకు ఉదాహరణ చెప్పాలంటే, ఇవాళ సోమవారం కదండి, ఇప్పుడు నేను ఇవాళ సాయంకాలం సోమవారం కాళహస్తి వెళ్దాం అనుకున్నాను అనుకోండి, కాళహస్తి క్షేత్రంలోకి నేను నా శరీరంతో ఇంద్రియాలతోటి పెడతాను, స్నానం చేసి ఏదో పంచి కట్టుకుని గుళ్ళో కడతా, మారేడు దళాలు కట్టుకుని వెళ్ళి నా మనసు మగ్నమైపోయింది అనుకోండి, మనసు యొక్క శక్తి ఏమిటో తెలుసా అండి? శ్రీకాళహస్తిని మీలోకి తీసుకొస్తుంది. మీరు శ్రీకాళహస్తిలోకి వెళ్ళడం జాగృతిలో, శ్రీకాళహస్తి మీలోకి రావడం స్వప్నంలో. దేని శక్తి చేత? మనస్సు యొక్క శక్తి చేత. మీరు ఇలా దేవాలయంలోకి వెళ్ళి ఎడం పక్కకి తిరిగి ఆ పెద్ద గణపతి మూర్తిని చూసి, ఇలా రెండు శూలాలు పెట్టినటువంటి చెంగల్వరాయి సన్నిధి అని ఆ సుబ్రహ్మణ్యుణ్ణి చూసి, మెట్లు దిగి ఎడం చేతి పక్కన ఉన్నటువంటి దేవతామూర్తుల్ని చూస్తూ కుడి పక్కకి తిరిగి లోపలికెళ్ళి నవగ్రహ కవచం కట్టుకున్నటువంటి చతురస్రాకారపు అప్పుడుగ్గా ఉన్నటువంటి పెద్ద శివలింగం పక్కన ప్రమిదిలో వెలుగుతున్నటువంటి దీపం గాలికి ఇలా కొట్టుకుంటుంటే, అదే వాయులింగం అనుకుని అంతరాలయంలోకి వెళ్ళి చూస్తే గోడలో మహానుభావుడు ఆ భక్త కన్నప్ప ఉంటే, ఆహా కన్నప్ప నీ అదృష్టం కదయ్యా, నీ భక్తి ఇక్కడికి చేరావనుకుని మీరు మారేడు దళాలు పుచ్చుకొని దేవాలయం వెనక్కి తిరిగితే వెనక గోడ మీద ఆవిర్భావలింగం ఉంటుంది. శివలింగం ఉండి శివలింగం ఇలా కోసినట్టుగా ఉండి అందులోంచి శివుడు కనపడతాడు, తల కనపడదు, పాదాలు కనపడవు. అంటే ఏ పరమాత్మ యొక్క కింది భాగాన్ని పైభాగాన్ని నువ్వు తెలుసుకోలేవో, అనంతమై ఉన్నాడు, అనంతమైనటువంటి పరమాత్మ చేత పరివ్యాప్తమైన లింగస్వరూపమై బ్రహ్మాండమంతా ఉంది అని తెలుసుకోదగినటువంటి ఆవిర్భావలింగాన్ని దేవాలయం వెనకాతల చూసి మీరు వెళ్ళేటప్పుడు ఆ కుడి చేతి పక్కన మొదట ప్రదక్షిణ మార్గంలోనే ఆ దుర్గమ్మ తల్లిని చూసి వెనక ఆవిర్భావలింగం, మళ్ళీ కుడి పక్కకి తిరిగితే మీ కుడి చేతి వైపు కోస్త గణపతి, మీరు అలా తిరిగి వచ్చి మళ్ళీ శివలింగాన్ని చూసి అలా బయటికి వెళ్ళి కుడి చేతి పక్కకి తిరిగి నడుస్తుంటే వేదిక మీద నల్లటి గుడ్డలు దీపాలు వెలిగించి పట్టుకెళ్ళి అక్కడ పెట్టేటటువంటి శనీశ్వరమూర్తి దగ్గర నుంచి వెంకటేశ్వరుడు కనకదుర్గమ్మ వారు, మళ్ళీ మీరు ఇలా కుడి పక్కకి తిరిగితే అరుగు మీద 63 మంది నాయనార్లు, నాయనార్లని దాటిన తర్వాత ఎడం పక్కన మార్కండేయలింగం, మార్కండేయలింగం దాటి మీరు కొంచెం ముందుకెళ్ళి కుడి పక్కకి తిరిగితే ఓ చిన్న గుడిలా ఉండి అందులో ఓ శివలింగం, మీకు అనురక్తి ఉంటే కసిని తుమ్మి పూలు మారేడు దళాలు పట్టుకెడితే మీ చేత్తో మీరు మార్కండేయలింగం మీద శివలింగం మీద మీరు పూజ చేసుకోవచ్చు. శ్రీకాళహస్తిలో మీరు అక్కడ మెట్లు దిగి ఇలా కిందకి ఎదురుగుండా చూస్తే నిలబడి ఉన్నటువంటి జ్ఞానప్రసూనాంబ పెద్ద కిరీటం, అమ్మవారి కిరీటంలో ఉన్నటువంటి పెద్ద మణి, ఆ తల్లి యొక్క స్వరూపం, ఆవిడ కట్టుకున్న చీర, ఇంత పెద్ద కుంకం చారలు బొట్టు పెట్టుకున్నటువంటి వృద్ధ అర్చకుడు, ఆయన తీసుకెళ్లి అమ్మవారి అమ్మవారికి కుంకుమార్చన చేసి చేసి ఉండడం వల్ల ఆయన అరికాళ్ళు కూడా ఎర్రపడిపోయి, అంచులు కూడా కుంకంతో ఎర్రబడి, ఆయన కూర్చున్నప్పుడు పృష్ఠభాగం పంచ ఉత్తరీయం కూడా కుంకం అంటుకుపోయి, ఆయన అరిచేతులన్నీ కుంకంతో ఉండి ఆయన నీరాజనం తీసుకొచ్చి మీకు ఇస్తే మీరు నీరాజనం తీసుకుని పువ్వులు తీసుకుని అమ్మవారి ఆలయానికి ఇలా ప్రదక్షిణం చేసి బయటకు వస్తుంటే అభిషేకం టికెట్ ఉన్న వాళ్ళకి ఉత్తరీయాలు వేస్తున్నటువంటి ప్రదేశం, ఆ ఎడంచేతి పక్కన ఉన్నటువంటి స్వామివారి ఊంజిల్ మంటపం, అక్కడ ఉన్నటువంటి ఆ అద్దాల మంటపం, అది చూసి మీరు బయటికి వచ్చి మళ్ళీ ఇలా కుడి చేతి పక్కకి తిరిగి కుడి పక్క మెట్లెక్కితే ఒక చోట గీసినటువంటి వృత్తంలో నిలబడి చూస్తే మీకు ఎదురుగుండా కాళహస్తీశ్వరుని యొక్క శిఖర దర్శనం, ఇంకొక వృత్తంలో నిలబడి మీరు ఇలా చూస్తే అమ్మవారి శిఖర దర్శనం, ఇంకొక వృత్తంలో నిలబడి మీరు చూస్తే కొండ మీద ఉన్నటువంటి కన్నప్ప గుడి దర్శనం, యమధర్మరాజ ప్రతిష్ఠిత లింగం, అది దాటిటొస్తే ధర్మరాజ ప్రతిష్ఠిత లింగం.

పక్కన చండీశ్వరుడు. ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి మీరు మెట్లు దిగి మళ్ళీ కుడిపక్కకి తిరిగితే మీ ఎడంపక్క అరుగు మీద పెద్ద స్ఫటికలింగం పొడుగ్గా, దాని వెనకాతలో చిన్న బల్బు, ఆ లైట్ వెలుగుతున్నప్పుడు కనపడుతున్నటువంటి ఆ జ్యోతి స్ఫాటిక లింగమౌళి విల సత్పూర్ణేందుమంతామృతై అన్నట్టుగా ఉన్నటువంటి ఆ స్ఫటిక స్వరూపం. మీరు మళ్ళీ కుడిపక్కకి తిరిగితే కన్నప్పలింగం అరుగు మీద. ఇలా కుడిపక్కకి తిరిగి చూస్తే దక్షిణాభిముఖంగా దక్షిణామూర్తి, అద్భుతమైన అలంకారంతో ఉన్న స్వామి. మీరక్కడ కింద పడి నమస్కారం చేసి ఎడం పక్కకి తిరిగి రాజద్వారంలోంచి బయటికెడితే ఎడం పక్కన ప్రసాదాల కౌంటరు, ముందుకెడితే నిత్యాన్నదానం, మళ్ళీ కుడిపక్కకి తిరిగితే ఓ పెద్ద ఏనుగు, అక్కడ టిక్కెట్లు అమ్మేటటువంటి ప్రదేశం, సహస్రలింగార్చన, రాహుకేతువుల పూజా టిక్కెట్లు అమ్మేటటువంటి స్థలం, ఆ మంటపం. ఆ బయటికి వెళ్ళిపోతుంటే అక్కడ ఏదో రకరకాల తైలాలు అమ్మేటటువంటి షాపులు, విభూతి మారేడు దళాలు, పువ్వులు, తుమ్మిపూలు అమ్ముతున్నటువంటి కొట్లు. ఆ బయటికి వస్తుంటే ఎడం పక్కన సుబ్రహ్మణ్యుడు, ఎదురుగుండా కాశీ విశ్వేశ్వరుడు. ఆ బయటికి వచ్చి అరుగు మీద ఆ కొబ్బరికాయలు వరుసగా అవన్నీ చూస్తూ మీరు అక్కడికి వచ్చి మళ్ళీ మీ చెప్పులు మీద తీసుకుని మీరు అలా ముందుకెడితే ఒక్కసారి ఇక్కడే కదా పుష్పగిరి మఠం లోపలికి వెళ్ళి కాళ్ళు కడుక్కుని టిఫిన్ కెడదామంటే లేదు రండి పిల్లలు ఆకలేస్తోంది అంటున్నారు. ఈ శరవణ భవన్ బాగుంటుందంటే ఇందులో టిఫిన్ తిందామని భారీ అంటే శరవణ భవన్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత ఏమిమ్మంటారు అని సర్వర్ అడిగితే మీకు తెలివచ్చింది అనుకోండి, ఇప్పుడు కాళహస్తి మీలో ఉందా, మీరు కాళహస్తిలో ఉన్నారా? మీ యందు కాళహస్తి ఉంది, మీరు మీలోకి కాళహస్తి చేరింది, శ్రీకాళహస్తి. ఇది మనస్సు యొక్క శక్తి. మనస్సు జాగృతి యందు బాగా దేన్ని పట్టుకుంటుందో దాన్ని సంకల్పంతో మీలోకి తీసుకొచ్చేయగలదు. అది వచ్చింది అని కూడా మీ ఎవ్వరికీ తెలియదు లోకంలో. మీరు శ్రీకాళహస్తి వెళ్తే తెలుస్తుంది. మీలోకి శ్రీకాళహస్తిని తెచ్చేసుకోగలిగిన శక్తి మీకు వచ్చేసింది అనుకోండి, మీలోకి శ్రీకాళ ఆయనలోకి శ్రీకాళహస్తిని తెచ్చేసుకుని ఆయన శ్రీకాళహస్తిలో ఉన్న శివలింగాన్ని అర్చిస్తున్నాడు, కూర్చున్నట్టున్నాడు, కానీ ఆయనలోకి శ్రీకాళహస్తి వచ్చి ఉంది అన్న విషయం కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు మనసుకి శక్తి ఉందా లేదా? మనసు యొక్క బలం ఇదే, బలహీనత ఇదే. మీరు దాన్ని బాగా శిక్షణ ఇస్తే దేన్నైనా మీలోకి తెస్తుంది. మీరు ఏ శిక్షణ ఇవ్వకపోతే దాని ఇష్టం వచ్చి నువ్వు పట్టుకుని అవి తిరిగి అవన్నీ తీసుకొచ్చి మీలో పెడతావు, అదే బలహీనత. దాన్ని మీరు మార్చగలిగితే అదే దాని బలం. ఇప్పుడు నేను అన్న మాట మీరు బాగా పట్టుకున్నారనుకుంటున్నాను. మీరు వాడుకోవడంలో ఉంటుంది ఆ సాధనాన్ని. ఈశ్వరుడు ఈ మనస్సును అందరికీ ఇచ్చాడు, దీన్ని మీరు వాడారా, మీలోనే బ్రహ్మాండములన్నీ ఉంటాయి, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మార్నింగ్ వాక్ చేస్తూ మీరు అలా తిరుగుతూ మీరు ఇవాళ నేను 7 నదులలో స్నానం చేస్తానంటే చేయొచ్చు, నేను ఇవాళ 7 క్షేత్రాలని చూస్తాననుకుంటే మార్నింగ్ వాక్ చేస్తూ మీరు 7 క్షేత్రాలని చూడొచ్చు. మీరు పైకి శరీరం తిరుగుతూ ఉంటుంది, మీరు శృంగేరి వెళ్ళిపోయి శృంగగిరిలో ఉన్నటువంటి శారదాంబ దేవాలయాన్ని, ఆ విద్యాశంకరుల దేవాలయాన్ని, తుంగానదిని, కప్పకి నీడపట్టిన పాము, స్నానం, చేపలు, ఆ మరమరాలు వేసినట్టు మీరు స్నానం చేసి మీరు ఆ వారధి దాటి ఆ పాములు ఉంటాయి జాగ్రత్త అని బోర్డులు ఉన్న వనంలోంచి వెళ్ళి ఎదురుగుండా చంద్రశేఖర భారతి స్వామి మొదలైన మహాపురుషుల యొక్క సన్నిధానాలు చూస్తూ ఎడం పక్కకి తిరిగి పూర్వం ఉన్నటువంటి గురువులందరూ కూడా అక్కడ ఉండే అభిషేకాలు కూడా చేస్తే ఇరుగ్గా ఉన్నటువంటి ప్రాంగణంతో కూడుకున్న గురునివాసిని, ఆ పక్కన ఉన్న విశాలమైన భవంతిని, అందులో ఉన్న పెద్ద హాల్ని, అక్కడ పెట్టినటువంటి శంకరాచార్యుల వారిని, స్వామివారికి బహూకరింపబడిన పెద్ద తంజావూరు వీణ, వాటినన్నింటినీ మీరు చూస్తూ శంకర భగవత్పాదులు, వారి శిష్యులు, ఆ గోడలు, వేదిక, తెర తీసేటప్పటికి వచ్చి కూర్చున్న భారతీ తీర్థస్వామి, ఆయన ఇలా కూర్చుని ఇంకా రుద్రం మొదలెట్టడానికి ముందు ఎవరితో మాట్లాడకుండా ఇటు తిరిగి కూర్చుని ఇటుపక్కకి ఇలా తలొక్కటి తిప్పి ఇలా అందరినీ ఇలా ఒక్కసారి పరికించి సభాభ్యస్సభాపతిభ్యశ్చ ఓ నమో నమో అన్న భావన లోపల అంతా శివస్వరూపంగా చూస్తూ పైకి మన్ని చూస్తున్నారని మనం అనుకుంటే ఆయన ఒక్కసారి ఇలా ఇటుపక్క నుంచి ఇటుపక్క వరకు ఇలా చూసి ఇలా తలూపి ఆ శివలింగం మీదకి పెట్టినటువంటి ధారాపాత్ర, అందులోకి ఆయన పాత్రతో తీసి ఇలా పోస్తుంటే పడుతున్నటువంటి శివలింగం మీద పువ్వులు, ఆ ధారలు, ఆఖరిన ఆయన వస్త్రం తీసి ఆ శివలింగాన్ని తుడిచి పైకి లేవకుండా
అమర్ అందంగా ఈ చెయ్యి ఇలా అయితే

కింద పడకుండదన్న ఆ శివలింగాన్ని అందంగా పెట్టి ఆ పువ్వులతో అలంకారం చేసి ఆయన చేసేటటువంటి అభిషేకం, ఇవన్నీ మీరు చూస్తుండగా, మీరు అనుభవిస్తుండగా మీ 5 రౌండ్లో 6 రౌండ్లో మీ మార్నింగ్ వాక్ అయిపోతుంది. శరీరానికి వ్యాయామం అయింది, మనసుకి శృంగేరి దర్శనం అయిపోయింది.

0: FM 90.4.
1: తక్కువ ఖర్చుతో కాన్సన్ట్రేట్ ఫీడ్ ను తయారు చేయడం. చాలా మంది రైతులు తమ కుటుంబాన్ని పోషించుకోవడానికి, కొంత డబ్బు సంపాదించడానికి పశువులను చేపలను పెంచుతారు. పశువులు చేపలు సహజమైన ఆహారాన్ని తింటాయి, కానీ మంచి నాణ్యత గల ఫీడ్ తగినంత తరచుగా దొరకదు. మీరు పోషకాలు అధికంగా ఉండే కాన్సన్ట్రేట్ ఫీడ్ ను కొనుగోలు చేయవచ్చు. అది మీ జంతువులు వేగంగా ఎదగడానికి, ఎక్కువ పాలను ఉత్పత్తి చేయడానికి, ఎక్కువ గుడ్లు పెట్టడానికి తోడ్పడుతుంది. కానీ అలాంటి ఫీడ్ ఖరీదు ఎక్కువగానే ఉంటుంది. అయితే కనీస ఖర్చుతో మనం కాన్సన్ట్రేట్ ఫీడ్ ని ఎలా తయారు చేసుకోవచ్చు? ముందుగా దక్షిణ భారతదేశంలోని కొంతమంది సృజనాత్మక రైతుల నుంచి కాన్సన్ట్రేట్ ఫీడ్ పశువులకు చేపలకు ఎందుకు ముఖ్యమో విందాం.
2: కాన్సన్ట్రేట్ ఫీడ్ ను ఉపయోగించే ముందు మేము మా ఆవుని మేయనిస్తాం. అప్పుడు ఆవు రోజుకి 3 నుంచి 4 లీటర్ల పాలు ఇచ్చింది. ఇప్పుడు మేము కాన్సన్ట్రేట్ ఫీడ్ పెడుతున్నాం. అది ఇప్పుడు రోజు 7 నుంచి 8 లీటర్ల పాలిస్తుంది. మా మేకలకు కాన్సన్ట్రేట్ ఫీడ్ ఇస్తుంటే అవి వేగంగా పెరుగుతూ ఎక్కువ పాలిస్తాయి కాబట్టి వాటి పిల్లలు కూడా త్వరగా

0: పెరుగుతాయి.
1: మొదట్లో నేను మా చెరువులో ఆవుపేడ మాత్రమే వేశాను. చెరువు నీరు ముదురు ఆకుపచ్చగా మారి చేపలు సరిగ్గా పెరగలేదు. అలా 2 సంవత్సరాలు వృధా అయ్యాయి. అప్పటినుంచి నేను కాన్సన్ట్రేట్ ఫీడ్ పెట్టడం ప్రారంభించాను. దాన్ని నేను కొనే రకరకాల పదార్థాలతో తయారు చేస్తాను. దాన్ని చేపలు చాలా ఇష్టంగా ఎక్కువగా తింటాయి, వేగంగా పెరుగుతాయి. అవి చక్కగా మంచి రంగుతో కనిపిస్తాయి కాబట్టి కొనుగోలుదారులు నా దగ్గరే చేపలను కొనడానికి ఇష్టపడతారు.
0: చాలా మంది రైతులకు, ముఖ్యంగా సేంద్రీయ రైతులకు, వాళ్ల జంతువులు ఏం తింటున్నాయో తెలుసుకోవడం చాలా అవసరం. ఇది వారి సొంత దినుసులను కలిపినప్పుడు మాత్రమే వీలవుతుంది. కాన్సన్ట్రేట్ ఫీడ్ ఎంత ముఖ్యమో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు పునీత, ఆమె సోదరి వెన్మతి తమ సొంత పొలంలో దొరికే ఉత్పత్తులను ఎలా వాడుతున్నారో చూద్దాం. అన్ని పదార్థాలను వాళ్లు తమ నిల్వగదిలో విడివిడిగా సంచులలో ఉంచుతారు. సగం మిక్స్ వరి, మొక్కజొన్న, జొన్న మరియు గోధుమ వంటి ధాన్యాలతో తయారవుతుంది. ధాన్యం గింజల్లో పిండి ఎక్కువగా ఉంటుంది. అవి జంతువులకు శక్తిని చేకూర్చుతాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి కొన్ని సిరిధాన్యాలను కలుపుతారు. దానివల్ల ఫీడ్కి వాసన, రుచి పెరుగుతాయి. కాన్సన్ట్రేట్ ఫీడ్లో తగు మోతాదులో ప్రోటీన్, కొవ్వు కూడా ఉండాలి. ఇక్కడ మిశ్రమంలో 1/3 వంతు వేరుశనగ పిప్పి, సోయాబీన్లని కలిపి తయారు చేస్తారు. పప్పు ధాన్యాలు కూడా కలపవచ్చు. మీరు నివసించే చోటు, అక్కడ అందుబాటులో ఉండే వాటిని బట్టి ఈ దినుసులని వేరే వాటితో మార్చవచ్చు.
1: అన్ని పదార్థాలను మా పొలంలోనే ఉత్పత్తి చేసుకుని ఖర్చును తగ్గించుకుంటున్నాను. అది వరకు కిలో పదార్థాలకు 30 రూపాయలు అయ్యేది. స్వంత పదార్థాలను ఉపయోగిస్తుంటే కిలోగ్రాముకు 15 రూపాయలు మాత్రమే ఖర్చవుతోంది. దాంతో ఖర్చు సగానికి తగ్గించగలిగాను.
0: ఒక యువ రైతుగా, వ్యాపారవేత్తగా సురేష్ తన ఉత్పత్తులను గిడ్డంగిలో భద్రపరుస్తాడు. తన పొలంలో పండించిన వేర్వేరు పదార్థాలను కలిపి ఆ మిశ్రమాన్ని దగ్గరలోని మిల్లుకి తీసుకువెళ్లి పిండిని బరకగా పట్టమని చెప్తాడు. ఈ ప్రాథమిక మిశ్రమాన్ని అతని మేకలు, పశువులు, చేపలకు వేస్తారు. పిండి ధూళిలా, మరీ మెత్తగా లేకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే అది జంతువుల ఊపిరితిత్తులలోకి చేరవచ్చు. చేపలకు కూడా పిండి బరకగానే ఉండాలి.
1: ఫీడ్ బాగా మెత్తగా ఉంటే నీళ్ల మీద తేలుతుంది కాబట్టి ఉపరితలంలో తినే చేపలే దాన్ని ఎక్కువగా తినేస్తాయి. దిగువ భాగంలో తినే చేపలకి ఫీడ్ దక్కనే దక్కదు.
0: అన్ని రకాల జంతువులు తినడానికి పనికొచ్చే బేస్ మిశ్రమాన్ని సిద్ధం చేసుకుంటే మీకు సమయంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుంది. ఈ బేస్ మిశ్రమాన్ని 4 నెలల వరకు నిల్వ చేయవచ్చు. దాన్ని నేలకి దూరంగా ఉంచితే కింది భాగం తడిబారదు. జంతువుల రకాన్ని బట్టి మీరు మరికొన్ని పదార్థాలను జోడించాలి.
1: మిల్లింగ్ తర్వాత ఎండు చేపల పొడిని కాన్సన్ట్రేట్ ఫీడ్ లో కలుపుతాను. దాని వాసన చేపల్ని ఆకర్షిస్తుంది కాబట్టి అవి ఫీడ్ ఎక్కువగా తిని వేగంగా పెరుగుతాయి.
2: కోళ్ళకి పయన్పడుతుంది మొత్తం
3: పోషకాలను అందిస్తుంది కాబట్టి పౌల్ట్రీ ఫీడ్ లో ఎండు చేపల పొడిని కలుపుతాం. అది మంచి వాసన ఇస్తుంది కాబట్టి దాన్ని పౌల్ట్రీ ఎక్కువగా తింటుంది. నెల పొడవునా ప్రతిరోజు మాకు గుడ్లు లభిస్తాయి.
0: గొర్రెలు, మేకలు, పాడి ఆవుల కోసం బేస్ మిక్స్ లో సమాన మొత్తాల్లో గోధుమ తవుడు గాని, బియ్యం తవుడు గాని జోడించాలి. ఇది ఖనిజాలు మరియు విటమిన్లను అందించి మీ జంతువులు వేగంగా పెరగడానికి, ఎక్కువ పాలు ఇవ్వడానికి దోహదపడుతుంది. అందులో కొద్దిగా ఉప్పు కూడా కలపండి. చాలా మంది రైతులు తమ వ్యవసాయపు వ్యాపారాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయోగాలు చేస్తారు. తక్కువ ఖర్చుతో మంచి ఫీడ్ ని అందించే ప్రత్యామ్నాయాలను కోరుకుంటారు.
3: వేరుశనగ కేక్ కి బదులు అజొల్లాను ఉపయోగించవచ్చు. అందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. మా పొలంలో అజొల్లాని పెంచుతాం కాబట్టి మాకు వేరుశనగ పిప్పిని కొనవలసిన అవసరం లేదు.
0: వేరుశనగ పిప్పి బదులు మీరు కొబ్బరి పిప్పినో, నువ్వుల పిప్పినో కూడా వాడవచ్చు. కానీ చేపలకు కొబ్బరి పిప్పిని పెట్టవద్దు.
1: కొబ్బరి పిప్పిలో నూనె ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని చేపలకి పెట్టే ఫీడ్ లో కలపను. కొబ్బరి పిప్పిని కలిపితే అది నీళ్ల మీద జిడ్డుగా ఒక పొరలాగా తేలుతుంది. దాంతో నీళ్లలోకి ఆక్సిజన్ చేరకుండా అడ్డుకుంటుంది. చేపలకు తగినంత ఆక్సిజన్ లభించకపోతే అవి చనిపోతాయి.
0: ఎక్కువ దినుసులను కలిపితే మంచి పోషకాల మిశ్రమంగా ఫీడ్ తయారవుతుంది. కానీ తక్కువ దినుసులతో కూడా మంచి బేస్ మిక్స్ ని తయారు చేసుకోవచ్చు.
1: అన్ని దినుసులను కొనడానికి మీకు ఇబ్బందిగా అనిపిస్తే కాన్సన్ట్రేట్ ఫీడ్ తయారీకి బియ్యం, తవుడు, వేరుశనగ పిప్పి వంటి చవకైన దినుసులను కొనడానికి ప్రయత్నించండి. అవి చేపలు పెరగడానికి అవసరమైన పోషకాలన్నీ అందిస్తాయి.

మనం నేర్చుకున్నది ఏమిటి? కాన్సన్ట్రేట్ ఫీడ్ లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి, కానీ దాన్ని కొనాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. అందులో సగం ఖర్చుతో తేలికగా మీరే కాన్సన్ట్రేట్ ఫీడ్ ను తయారు చేసుకోవచ్చు. అన్ని జంతువులకు వేయడానికి వీలయ్యే బేస్ మిక్స్ ను తయారు చేసుకుంటే మీకు సమయము డబ్బు ఆదా అవుతాయి. మిశ్రమంలో మూడింట రెండు

జోడించాలి. పౌల్ట్రీకి చేపలకు వేసే ఫీడ్లో ఎండు చేపల పొడిని జోడించాలి. కాబట్టి మీ సొంత కాన్సన్ట్రేట్ ఫీడ్ ని తయారు చేసుకుంటే మీరు డబ్బుని ఆదా చేసుకోవచ్చు, మీ పశువులు చేపలు పౌల్ట్రీ ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి కూడా.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడిపికి దాదాపు 3 రెట్లు.
2: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా. ఉనే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881623454.
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CVRS Gajapatiraju Sagiraju, PDCC Surgical Gastroenterologist Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MSOBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swaroop, MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath, MD Pediatrics,
1: Dr. S. Purnachan, MD Interventional Pulmonologist, Emergency Critical Care Team, Dr. P. Praveen, MS Orthopedics.
0: Vinayaka Multi Speciality Hospital, JP Road, Bhimavaram.
2: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
3: या दूसरा कोई सामान बीमारी के खर्च में बिकने से बचा है, गिरवी रखने से बचा है, तो ये आयुष्मान भारत की बहुत बड़ी सफलता है.
2: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

90.4. After a short break, welcome back to Ayushman Bhava. మరి లిజనర్స్ స్ట్రెస్ గురించి మరికొన్ని విశేషాలు అయితే తెలుసుకుందామా? మానసిక ఒత్తిడి అనేది ఎప్పుడు సహజమైనదే. అంటే కొంత ఒత్తిడి లేక టెన్షన్ అనేది సాధారణమైన ఎమోషన్. అది మన మనసులో కలిగే ఒక భావన. దాని మూలంగా శారీరక మార్పులు కూడా జరుగుతాయి. అటువంటి టెన్షన్ అనేది లేకపోతే మనం ఏ పని సాధించలేము. ఉదాహరణకు ఒక పరీక్ష లేదా పెళ్ళి, ఒక ప్రాజెక్ట్ పూర్తి చేయడం, ఇలాంటి వాటికి ఒక డెడ్ లైన్ లేకపోతే మనలో ఒత్తిడి ఉండదు. ఒత్తిడి లేకపోతే మనం ఆ పనిని పూర్తి చేయము. అందుకని కొంత స్ట్రెస్ లేదా టెన్షన్ మనకి ఎంతో అవసరం. అలాగే స్ట్రెస్ ఒక్కొక్కసారి బాధగా కూడా మారుతుంది. ఒత్తిడి ఒక లెవెల్ వరకు ఉపయోగకరంగా ఉంటుంది. అది ఎక్కువగా ఉంటే దాని వలన మనకు నష్టాలే ఎక్కువ, మన పనితనం తగ్గుతుంది. మన క్రికెటర్స్ ని చూడండి, ఆఖరి ఓవర్కి వచ్చేటప్పుడు ఒత్తిడికి గురైతే పర్ఫార్మెన్స్ తగ్గి అవుట్ అవుతూ ఉంటారు. నిద్రలో ఇబ్బందులు, ఆకలి తగ్గడం, ఏకాగ్రత తగ్గడం, జ్ఞాపక శక్తి తగ్గడం, తప్పులు ఎక్కువగా చేయడం, మితిమీరిన కోపం, హింసాత్మకత ప్రవర్తన, ఇవన్నీ లిమిట్ దాటిన స్ట్రెస్ లక్షణాలని మనం గమనించాలి. మితిమీరిన ఒత్తిడి మూలంగా మెదడులో చాలా మార్పులు వస్తాయి. కొన్ని పదార్థములు తగ్గడం వల్ల యాంగ్జైటీ డిజార్డర్, డిప్రెషన్ డిజార్డర్లకు దారితీసే అవకాశం ఉంది. తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యే వారు ఆత్మహత్యలకు పాల్పడే అవకాశము లేకపోలేదు. అలాగే శరీరంలో చాలా మార్పులు, హార్మోనుల్లో తేడాలు వస్తాయి. బీపీ, డయాబెటీస్, గుండె జబ్బులు, పక్షవాతం మొదలుగా వ్యాధులు వచ్చే పరిస్థితి కూడా ఉందండోయ్. మరి లిజనర్స్, ఈ ఒత్తిడిని తగ్గించుకోవడం ఎలాగో తెలుసుకునే ముందు ఆయుష్మాన్ బావలో మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే అవుతుంది. విని ఆనందించండి.

0: ఒక విషయం తెలుసా మీకు? సూర్యుడు అనగానే మనకి మండే ఎండలే గుర్తుకొస్తాయి. కానీ నేడు సూర్యరశ్మిని ఉపయోగించి మన ఇంటి పైకప్పుల నుంచే విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటున్నాం. దాదాపు 37 లక్షల కుటుంబాలు ప్రధానమంత్రి సూర్యగర్ గృహాలుగా మారాయి. ఇది విద్యుత్ బిల్లులను తగ్గించి దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని పెంచింది.
1: ఏక్ దశక్ పెహలే భారత్ సోలర్ పవర్ కే మామలే మే బహుత్ పీచే థా, లేకిన్ ఆజ్ సోలర్ పవర్ కే మామలే మే భారత్ దునియా కే టాప్ 5 దేశో మే ఆ గయా.
0: 12 సంవత్సరాల విశ్వాసం, వికాసం, ప్రజా సంక్షేమం.
2: ఓకే లిజనర్స్, ఒక సూపర్ హిట్ సాంగ్ వినేశారు కదా. మరి ఇప్పుడు ఒత్తిడిని తగ్గించుకోవడం ఎలాగో తెలుసుకుందాం. ముందు ఆలోచించండి, ఒత్తిడి ఎలా కలుగుతుంది? మనకు దేని వలన ఒత్తిడి కలుగుతుందో దాని నుంచి దూరం అవ్వడం, అది వీలు కానప్పుడు దానిని తగ్గించుకోవడం చేయాలి. మంచి ఆహారం, విటమిన్లు, మెగ్నీషియం, ఇవన్నీ స్ట్రెస్ని తగ్గిస్తాయి. ఇప్పుడు తీసుకుంటున్న ఆహారంలో ఏ మార్పులు చేయాలో చూడండి, తగ్గే మార్పులు చేయండి. మత్తు పదార్థాలు, మత్తు మందులు మానాలి. ఇటీవల కాలంలో బెంజోడయాజిపైన్స్ అనే మందులను ఎక్కువ వాడుతున్నారు. క్రమంగా వీటికి అలవాటు పడిపోతున్నారు. ఈ మందులను డాక్టర్ గారి సలహాతో వాడడం చాలా అవసరం. ఈ మందుల మూలంగా చెడు ప్రభావం ఎక్కువ. ఒత్తిడికి గురైన వారు మద్యం అలవాటు ఎక్కువగా చేసుకుంటారు. ఇది టెంపరరీగా ఒత్తిడిని తగ్గిస్తుంది, కానీ దాని వలన అనర్థాలే ఎక్కువ. వ్యాయామం, కొన్ని ఎక్సర్సైజ్లు చేయడం వలన ఒత్తిడి తగ్గుతుంది. ఎక్సర్సైజ్ వలన మెదడులో కొన్ని సూర్యో కెమికల్స్ పెరుగుతాయి. దీని వలన మంచి ఆలోచనలు, పాజిటివ్ ఫీలింగ్స్ కలుగుతాయి. ఎక్కువ ఒత్తిడికి లోనైన వారు మానసిక నిపుణులని సంప్రదించడం మంచిది. రిలాక్సేషన్ టెక్నిక్స్, బయోఫీడ్బ్యాక్ థెరపీ, హిప్నోసిస్ మొదలైన చికిత్సలు తీసుకోవచ్చు. ఎక్కువ సమస్యలతో ఒత్తిడికి లోనయ్యేవారు సమస్యల నుంచి దూరంగా ఉండి దానిని విశ్లేషించితే పరిష్కారం సులభంగా కనిపిస్తుంది. ఒక్కొక్కసారి మన ఇంట్లో పెంపుడు జంతువులను పెంచి మన ఒత్తిడి తగ్గించవచ్చు. మన ఈ మారుతున్న ప్రపంచ పరిస్థితుల్లో ఒత్తిడి తప్పనిసరి. సరైన అవగాహనతో ఒత్తిడికి లోనవ్వకుండా మానసిక ఆరోగ్యం పరిరక్షించుకోవడం ఎంతైనా అవసరమండి. మరి లిజనర్స్, స్ట్రెస్ని తగ్గించుకుని దానిని మనకి అనుకూలంగా ఎలా మార్చుకోవాలో తెలుసుకున్నారు కదా. ఆయుష్మాన్ నోవాలో మరికొన్ని విశేషాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
3: ఓకే లిజనర్స్, ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు కదా. మరి ఇప్పుడు ఆయుష్మాన్ భవలో మైగ్రేన్ తలనొప్పి గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. తలనొప్పి అంటేనే చాలా ఇబ్బందిగా చిరాగ్గా ఉంటుంది. ఈ మైగ్రేన్ తలనొప్పులు తరచూ వస్తూ మరింత ఇబ్బందిని కలిగిస్తుంటాయి. తలనొప్పి తరచూ వస్తుంటే కొంతమంది కంటి చూపు దెబ్బతినడం వల్ల కలుగుతుందేమోనని భ్రమపడుతుంటారు. సైనోసైటిన్ వల్ల వస్తుందనుకుంటారు. చిన్నపిల్లల్లో ఈ తలనొప్పి వస్తుంటే స్కూల్ ఎగ్గొట్టడానికి వేషాలు వేస్తున్నారు అనుకుంటారు. తలనొప్పి వస్తుంటే ఎవరితోనూ సరిగ్గా మాట్లాడలేరు. ప్రవర్తనలో మార్పు వస్తుంది. సరిగ్గా ఏ పని చేయలేరు. దీనికి చికిత్స ఉన్నా పూర్తిగా తగ్గించలేరు. మైగ్రేన్ తలనొప్పికి వేరే సమస్యలు ఉండొచ్చు. ఒకే మందు అన్నిటికీ పనిచేయదు. ఆడవాళ్ళలో 6 ఒకరికి, మగవాళ్ళలో 20 ఒకరికి ఈ మైగ్రేన్ తలనొప్పి వస్తుంటుంది. హార్మోన్లు కారణంగా కావచ్చు. బయటున్న ఆడవాళ్ళలో మైగ్రేన్ తలనొప్పులు ఎక్కువగా వస్తాయి. గర్భం ధరించిన వాళ్ళలో తక్కువ. తీవ్రంగా తలంతా నొప్పి రావచ్చు. తలకి ఒక ప్రక్కే పార్శ్వపు నొప్పి రావచ్చు. కడుపులో తిప్పి వాంతులు కావచ్చు. పిల్లల్లో 1-2 వరకు ఈ మైగ్రేన్ తలనొప్పి రావచ్చు. పెద్దలలో 4-3 ఉండొచ్చు. శబ్దాల్ని భరించలేరు. నిద్ర రాదు. తల మీద గట్టిగా కొట్టుకోవాలనిపిస్తుంది. మరి లిజనర్స్, మైగ్రేన్ తలనొప్పి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అవుతుంది. విని ఆనందించండి.

0: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
1: పన్నెండు సంవత్సరాల
0: విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు కదా. మరి ఇప్పుడు మైగ్రేన్ తలనొప్పి గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకుందామా. తలనొప్పి ఉన్నప్పుడు కళ్ళ ముందు ఆరాలా కనిపిస్తూ ఉంటుంది. ఒక ప్రక్క నుంచి మరో ప్రక్కకి కదులుతున్నట్లు ఉంటుంది.

చాలామందికి ఈతల నొప్పి ఒకసారి వస్తే 3 నెలలు ఉండొచ్చు. కొందరికి నెలలో 2-3 సార్లు రావచ్చు. ఈ మైగ్రేన్ తలనొప్పులు వంశపారపర్యంగా కూడా రావచ్చు. ఎన్ని గంటలు ఉంటుంది అన్న దాన్ని బట్టి చికిత్స ఉంటుంది. ప్రయాణం చేసిన తర్వాత ఎండలో తిరిగినా, జలుబు చేసినా, నిద్ర లేకపోయినా, ఆహారం ఆలస్యంగా తీసుకున్నా, బాగా అలసిపోయినా, ఆ తర్వాత రిలాక్స్ అయినప్పుడు సాధారణంగా ఈ మైగ్రేన్ తలనొప్పులు వస్తుంటాయి. ఈ తలనొప్పులు తగ్గడానికి ఒకే రకం మందులు వాడకూడదు. మందుల కోర్సులు మారుస్తుండాలి. ఒకే రకమైన మందుల్ని జీవితాంతం తీసుకోకూడదు. చిన్నపిల్లల్లో మైగ్రేన్ తలనొప్పులు వస్తే వాంతులు ఎక్కువ. మైగ్రేన్ తలనొప్పులే కాక పిల్లలకు మామూలు తలనొప్పులు కూడా వస్తుంటాయి. న్యూరాలజిస్ట్ పరీక్షలతో మామూలు తలనొప్ప, మైగ్రేన్ తలనొప్ప తెలుసుకుంటాడు. పరీక్షల్లో ఈ తలనొప్పి సీరియస్సా కాదా కూడా తెలుస్తుంది. కంతులు, రక్తస్రావం, ఇన్ఫెక్షన్, స్ట్రోక్, మెడనొప్పి, మైగ్రేన్ అస్త్ర, తలనొప్పి లక్షణాలు ఒకటే కావచ్చు. పరీక్షలతో ఏ రకమో తెలుస్తుంది. సమయం ప్రకారం ఆహారము, సరైన ఆహారము, వ్యాయామములతో జీవన విధానాన్ని మార్చుకుని మైగ్రేన్ తలనొప్పుల్ని తగ్గించుకోవచ్చు. కొన్ని తలనొప్పులు మందులతో తగ్గవచ్చు. పూర్తిగా తగ్గించలేకపోయినా తీవ్రతని తగ్గించవచ్చు. అనల్జెసిక్స్ లాంటి వాటితో నొప్పి తగ్గించవచ్చు. యాంటీడిప్రెసెంట్స్, యాంటీ సీజర్ మెడికేషన్స్, బిటా బ్లాక్సెస్ లాంటి వాటి వల్ల కొంత ఉపశమనం కలగవచ్చు. కొన్ని ఆహార పదార్థాలు తీసుకోకుండా, కొన్ని వాసనలకు దూరంగా ఉండి, ధూమపానాన్ని విడనాడి, పద్ధతి ప్రకారం వ్యాయామం చేస్తూ, కావాల్సినంత నిద్రపోయి, ఒత్తిడి తగ్గించుకొని మైగ్రేన్ తలనొప్పులకు దూరంగా ఉండవచ్చు. అరుదుగా మైగ్రేన్ తలనొప్పులు స్ట్రోక్ కి, అంధత్వానికి దారితీయవచ్చు. ఆడవాళ్లకు మగవాళ్లకన్నా 3 రెట్లు ఎక్కువగా మైగ్రేన్ తలనొప్పులు వచ్చే అవకాశం ఎక్కువ. యవ్వన వయసులో ఉన్న వాళ్లకు ఎక్కువగా రావచ్చు. కాబట్టి ఇంతకు ముందు మనం అనుకున్న జాగ్రత్తలు తీసుకొని మైగ్రేన్ తలనొప్పుల్ని అదుపులో ఉంచుకోవచ్చు. మరి లిజనర్స్, మైగ్రేన్ తలనొప్పి గురించి బోల్డన్ విశేషాలు అయితే తెలుసుకున్నాం కదా, మీరు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే తీసుకోండి. మరి ఇలాగే రేపు ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవ ప్రోగ్రామ్ లో మరికొన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ ఆజే హర్షి.

శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టి, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: FM 90.4.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
2: శ్రోతలకు నమస్కారం. ఈనాటి సూక్తి సుధా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో కొన్ని సూక్తుల యొక్క అర్థాలను తెలుసుకుందాం.
3: తస్య పరిజీవనం గోపనేన హి గుహ్యస్య న చ దంశనివారణే.
2: లోభి యొక్క బ్రతుకు కుక్కతోక వలె నిరుపయోగమైనది. ఏ విధంగా అంటే, కుక్కతోక సిగ్గును దాచుటకు పనికిరాదు, ఈగలను త్రోలుటకు ఉపయోగించదు. అట్లే లోభి ధనం తనకు గాని పరులకు గాని ఉపయోగించదు సుమా.

0: यति विक्रुतयति गात्रयष्टिम् संपत्रोगो यमद्भुतो राजन्।
1: ఓ రాజా, ఐశ్వర్యము అనే రోగమున్నదే, అది బహువిచిత్రమైనది. అది సోకినవానికి చెవులు వినపడవు, నోరు మాట్లాడ పెగలదు, కళ్ళు మూసుకుపోతాయి, శరీరం వికృతంగా మెలుకులు తిరుగుతుంది. ఐశ్వర్యమద రోగమునకు దారిద్ర్యమే మందు అని చెప్పబడింది సుమా.

మించి వెచ్చించకూడదు అనేదే పరమధర్మం. అదే గొప్ప పాండిత్యం, జ్ఞానము కూడాను. దీనిని పాటించినవాడు జీవితమున దుఃఖమునందడు.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
2: వెల్కమ్ బ్యాక్ టు సూక్తి సుధా. లిసనర్స్, ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క అర్థాలు ఇప్పుడు తెలుసుకుందాం.
3: జీవితం ధర్మకామోచ

0: మానవుని జీవితము, ధర్మము, కామము అన్నీ కూడా ధర్మం మీదనే ఆధారపడి ఉన్నవి. కావున సర్వ ప్రయత్నములు కావించి ధనమును రక్షించుకోవాలనే కాని ధననాశం కావించుకోరాదు.
1: ప్రియ ప్రాప్యయేన దదు

సంపదలను పొందిన్ని ఎవడు ఎవరికిన్ని ఇవ్వడో వాడు పశ్చాత్తాపాన్ని పొందును సుమా. మెరుపు వలె చంచలమైన లక్ష్మీ అనుగ్రహం కలిగినవాడు దాన మొనచియే శాశ్వత ఫలమును పొందవలను. తాను అనుభవించిన దానికంటే ఒకరికిచ్చినదే హెచ్చు ఫలికారి అని ఈ సూక్తి మనకు తెలియజేస్తుంది. శ్రోతలు, ఇంతవరకు ఈనాటి సూక్తి సుధా కార్యక్రమాన్ని విన్నారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మరికొన్ని సూక్తులతో మీ ముందు ఉంటుంది మాండడి విష్ణు 91.4.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది, నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం, నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారతిక ఉపేక్షించదు, భారతికపై క్షమించదు. పన్నెండు సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలైన

ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్ భీమవరం. సెల్ 9849124000.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: వియత్నాం జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 10 కోట్లు. గత 12 ఏళ్లలో మనం అంతకన్నా ఎక్కువ గృహాలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లను అందించాం. ఆలోచించండి, దాదాపు 11 కోట్ల వంట గదులకు పొగ నుంచి విముక్తి లభించిందంటే ఎంత బాధ తగ్గి ఉంటుందో కదా.
2: ప్రధాన మంత్రి ఉజ్వలా యోజన అబ్ సామాజిక్ పరివర్తన్ కే మాధ్యమ్ సే దేశ్ కే సతత్ వికాస్ కా ఏక్ బహుత్ బడా స్రోత్ బన్ చుకీ హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: FM 90.4.
1: விஜய் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM கேஸ்ட்ரோ என்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రో స్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665-58773.
2: రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం ముద్దు ముచ్చట అనే తెలుగు పాఠం వింటారు.

అరే రే, ఇదేంటి అబ్బా, ఇలా నెత్తి మీద తన్నిపోయిందో, అదిగో మళ్ళా వస్తున్నట్టుంది. హుష్ పాపం, మళ్ళా తన్నిపోదా అనుకుంది. అవును, ఎందుకప్పా కాకి తన్నడానికి వచ్చింది? ఈ చెట్టు మీద ఏమన్నా గూడు పెట్టిందేమిటి? ఉండి చూస్తాను. ఆ, ఎక్కడుందబ్బా? ఎత్తుగా ఉన్న కొమ్మ మీద ఏమన్నా ఉందేమో. ఆ, అదిగో గూడు. దాని పిల్లల్ని ఏమన్నా చేసేస్తానని భయమేమో తన్నడానికి వచ్చింది. తల్లి, నీకు నమస్కారం. నీ పిల్లల్ని చూడ్డానికి వచ్చాననుకున్నావా? లేదు తల్లి, లేదు. అయినా ఏమంత అందంగా ఉన్నాయని నీ పిల్లలు?

0: అదిగో కాకి ఆహారం తెచ్చినట్టుంది, పిల్లలకు పెడుతోంది. దానికి ఎంత శ్రద్ధో, నేను చక్కగా పిల్లలకి ఆహారం తెచ్చి పెడుతోంది. ఈ పిల్లలు నల్లగా చూడటానికి ఏమాత్రం అందంగా ఉండవు కదా, మరి తల్లికి వాటిని చూస్తే అసహ్యం వేయదు. అందుకేనంటారేమో కాకి పిల్ల కాకికి ముద్దని. ఏంటి గోళా? ఓ కోతులా, పిల్లలు కోతుల్ని తరుగుతున్నట్టున్నారు. ఈ పిల్లలకి అన్నీ వింతే కోతుల్ని ఎప్పుడూ చూడనట్లు ఎలా వెంటబడి తరుగుతున్నారో. అబ్బా ఎన్ని కోతులో, ఒకదాని వెనకొకటి ఎలా గెంతుకుంటూ వెళ్తున్నాయో. నేను దగ్గరికి వెళ్ళి చూస్తాను. పాపం కోతి ఆ పిల్లవాడి చేతిలోంచి అరటిపండు ఎత్తుకుపోయింది. పలుచుకొని ఎలా తింటుందో అచ్చం మనలాగే. అరే సీత కూడా ఇక్కడే ఉందే. సీత సీత ఇలారా.
1: ఎవరు? ఓ లత, నువ్వా? వస్తున్నా ఉండు.
0: అబ్బా చప్పట్లు కొట్టి ఆ కోతిని బెదిరించేశావే లత. ఆ కోతి చూడు పిల్లకు ఎలా పాలిస్తోందో, నువ్వు చప్పట్లు కొట్టేసరికి బెదిరి పారిపోతుంది. ఏయ్ సీత చూడు చూడు, పిల్ల కోతి తల్లి కోతిని ఎలా గట్టిగా పట్టుకుందో.
1: అవునే, ఇలా పట్టుకుందో, గట్టిగా పొట్టకరుచుకుంది. ఆ తల్లి అలా గోడల మించి చెట్ల మించి గెంతుంది కదా, మరి ఆ పిల్ల కింద పడిపోదు?
0: ఏం పడదు, గట్టిగా పట్టుకుంది కదా. మా అమ్మ మా చెల్లెని ఎత్తుకున్నప్పుడు ఎప్పుడన్నా కింద పడేసిందేమిటి. అలాగే
1: లత, అదిగో ఆ కోతి చూసావా, గోడ మీద కూర్చుని పిల్ల తల్లో పేలు ఎలా తీస్తుందో.
0: అవునే, మా అమ్మ కూడా అచ్చం అలాగే నా తల్లో పేలు తీస్తుంది.
1: ఈ కోతులు అన్ని పనులు అచ్చం మనలాగే చేస్తున్నాయి కదూ.
0: అవును, తల శుభ్రం చేయటం, పిల్లకు పాలివ్వటం, జాగ్రత్తగా వెంట తీసుకెళ్ళటం, అన్నీ మనలాగే చేస్తున్నాయి.
1: మన అమ్మా నాన్నలాగే అవి కూడా వాటి పిల్లల్ని జాగ్రత్తగా పెంచుతాయన్నమాట.
0: సీత మీ కోడి గుడ్లు పెట్టింది కదా, అవి పిల్లలయ్యాయా?
1: ఓ రెండు గుడ్లు తప్ప మిగతావన్నీ పిల్లలయ్యాయి. నేను వచ్చేసరికి కోడి గుడ్ల మీద కూర్చునుంది.
0: కోడి ఎలా గుడ్ల మీద ఎందుకు కూర్చుంటుందో, దాని బరువుకి గుడ్డు పగిలిపోదు?
1: ఏం పగిలిపోదు, కోడి అలా కూర్చున్నప్పుడు వెచ్చగా ఉంటుంది కదా, ఆ వెచ్చదనం వల్ల గుడ్డు లోపలి పిల్ల పెరిగి చివరికి గుడ్డు పగలగొట్టుకుని బయటికి వస్తుందట. మా అమ్మ చెప్పింది, ఒక్కోసారి పిల్లకి గుడ్డు పగలగొట్టడం సరిగా రాకపోతే తల్లి కోడి ముక్కుతో తనే గుడ్డును పగలగొట్టి పిల్ల బయటికి రావటానికి సహాయపడుతుందట.
0: కోడి పిల్లలు భలే ముద్దుగా ఉంటాయి కదూ. పద పద మీ ఇంటికి వెళ్ళి చూద్దాం.
1: సరే పద.
0: సీత అటు చూడు, ఇందాక నువ్వు చెప్పినట్టు కోడి గుడ్డు మీద ఎలా పొడుస్తుందో.
1: అదిగో పైన పెంకపోయి పిల్ల కనిపిస్తోంది కదూ, చూడు చూడు పిల్ల పూర్తిగా బయటకొచ్చేసింది.
0: సీత గింజలు ఇవే, నేను కోళ్ళకి వేస్తాను.
1: అదిగో ఆ డబ్బాలో ఉన్నాయి తీసుకో.
0: గింజలేగానే పిల్లలు ఎలా పరుగులు తీస్తూ వస్తున్నాయో. సీత ఆ తల్లి చూసావా, పిల్లలు గింజలు తింటుంటే వాటి దగ్గరే ఎలా తిరుగుతుందో.
1: అవును, తల్లి పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది.
0: అయ్యో పిల్లి వచ్చిందే, ఇప్పుడు ఎలా, కోడి పిల్లల్ని ఏమైనా చేస్తుందేమో.
1: అదిగో చూసావా, తల్లి పిల్లల్ని ఎలా దగ్గరకు తీసుకుందో, పైగా పిల్లి మీద కోపంగా అరుస్తోంది కూడా. ముక్కుతో పొడుస్తానన్నట్లు ముందుకు ఎలా దూకుతోందో చూడు, ఆ పిల్లలు ఎలా భయపడిపోతున్నాయో.
0: పాపం, ఉండి నేను ఆ పిల్లిని తరిమేసి వస్తాను. అమ్మయ్యా పిల్లి పారిపోయింది, కోడి పిల్లలు మళ్ళా హాయిగా గింజలు తింటున్నాయి.
2: అమ్మా పిల్లగాడికి ఆకలి అవుతుంది, జర బువ్వ పెట్టమ్మా. అమ్మా
1: లత, నేను ఇప్పుడే అన్నం పెట్టి వస్తానే.
2: మా అమ్మే మా తల్లి, నూరేళ్ళు చల్లగా ఉండు తల్లి. బిడ్డ ఆకలికి ఆగనేకపోతున్నాడు, జర ఏడనే కుక్కుని బువ్వ పెడతానమ్మా.
1: అలాగే పెట్టు.
3: సీత ఏం చేస్తున్నావు?
0: ఎంతసేపు అన్నం పెట్టడం?
1: లేదే, పిల్లాడు అన్నం తింటుంటే చూస్తున్నాను.
0: నేను చక్కగా ముద్దలు చేసి పెడుతోంది కదూ, అచ్చం మా అమ్మలాగే.
1: లత ఇదంతా చూస్తుంటే నీకేమనిపిస్తోంది?
0: ఏమనిపిస్తోంది?
1: ఇందాక

0: కోతి పిల్లకు పాలివ్వటం, తల్లో పేలు తీయటం, కోడి పిల్లల్ని జాగ్రత్తగా చూడటం, ఇప్పుడు ఈ పిల్లవాడికి వాళ్ళమ్మ అన్నం తినిపించటం, అన్నీ చూస్తుంటే ఈ అమ్మా నాన్నలకి పిల్లలంటే ఎంత ప్రేమో అనిపిస్తుంది.
1: అవును, నిజమేనే.
0: అమ్మా నాన్నలు పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో కదా.
1: ఇందాక నేను చెట్టు మీద కాకి కూడి చూశాను. ఆ చెట్టు దగ్గరకు రాగానే దాని పిల్లల్ని ఏమన్నా చేస్తాననుకుందేమో నన్ను మెట్టి మీద తన్నడానికి వచ్చింది. ఇంతలో ఇంకో కాకి ఏదో ఆహారం తెచ్చి పిల్లలకు పెడుతుంది. భలే తమాషాగా ఉందిలే. వెనక నేను ఉన్నట్టు కూడా చూడకుండా చాలా విషయాలు మాట్లాడుకుంటున్నారే.
0: అక్క నువ్వా? మేము అసలు గమనించనే లేదు.
2: అయితే అక్క, అన్నీ విన్నావు కదా, అన్ని జంతువులు పిల్లల్ని ఇలాగే ప్రేమగా చూస్తాయా?
3: ఇలా తల్లిదండ్రులు పిల్లల విషయంలో తీసుకునే జాగ్రత్త, పెంచడంలో తీసుకునే శ్రద్ధని సంతాన పాలన అంటారు. కానీ కొన్ని జంతువులు మాత్రం పిల్లల్ని గురించి అస్సలు పట్టించుకోవు.
0: అయ్యో పాపం, వాటికి మరి తిండేలాగా?
3: ఆ పిల్లలు వాటి ఆహారాన్ని అవే సంపాదించుకుంటాయి. మీరు తొండని ఎప్పుడన్నా చూసారా?
2: ఓ, ఎందుకు చూడలేదు. మా స్కూల్లో అబ్బాయిలు పాపం దాని మెడకి తాడు కట్టి ఆడిస్తూ ఉంటారు.
3: ఆ తొండ గుడ్లు పెట్టే ముందు నేలను తవ్వి గుంట చేసి దానిలో గుడ్లు పెడుతుంది. తర్వాత మట్టితో వాటిని కప్పేస్తుంది.
0: మరి అవి పిల్లలు ఎలా అవుతాయి?
3: భూమిలోని వెచ్చదనానికి, సూర్యుని వేడిమికి అవి కొన్ని రోజులకు పగిలి పిల్లలవుతాయి. వాటి ఆహారాన్ని అవే సంపాదించుకుంటాయి. మీకు కోయిల తెలుసు కదా?
2: ఓ, ఎందుకు తెలియదు. వేసంకాలంలో మా దొడ్లో మామిడి చెట్టు మీద కూర్చుని అస్తమానం కూ కూ అని కూస్తూ ఉంటుంది.
3: ఆ కోయిల ఏం చేస్తుందో తెలుసా? కోయిల తన గుడ్లని కూడా కాకి గూట్లోనే పెడుతుంది. కాకి పాపం అన్ని తన గుడ్లే అనుకుని వాటిని పొదిగి పిల్లలు చేస్తుంది. వాటికి రోజు ఆహారం పెట్టి పెంచుతుంది. అవి కూయడం మొదలుపెట్టేదాకా కాకికి అవి తన పిల్లలు కాదని తెలియనే తెలీదు. అప్పుడు వాటిని గూట్లో నుంచి బయటికి గెంటేస్తుంది. అప్పటికి అవి పెరిగే ఉంటాయి కాబట్టి వాటి ఆహారం సంపాదించుకుంటాయి. దీన్ని బట్టి మనకేం తెలుస్తోంది?
2: కోయిల తన పిల్లల్ని తాను పెంచదు.
0: అంటే సంతాన పాలన చేయదన్న మాట.
3: ఈ రకంగా కొన్ని జంతువులు తన సంతానాన్ని పెంచుకోవడానికి ఎన్నో కష్టాలు పడతాయి. కొన్ని జంతువులు అస్సలు పట్టించుకోకుండా ఇతరుల మీద, ప్రకృతి మీద వదిలేస్తాయి.
0: అక్క, నీకు ఈ విషయాలన్నీ బళ్ళో చెప్పారా?
3: అన్ని విషయాలు బళ్ళోనే చెప్పక్కర్లేదు. కొన్ని మనం మన చుట్టూ జరిగే విషయాలు గమనించి కూడా తెలుసుకోవచ్చు.
2: ఇందాక మేం కూడా తెలుసుకున్నాం కదా, కాకిని, దాని పిల్లల్ని, కోతుల్ని, కోడి కోడి పిల్లల్ని చూసి. అయితే ఈ విధంగా మనం మన చుట్టూ జరిగే విషయాలను గమనించి కూడా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చన్నమాట.
3: గేదెకి పాలు తీసే టైం అయింది, నీవు వెళ్తా.
4: మేము కూడా వస్తామక్క.
3: అయితే సీత, నువ్వు గేదెకి దాణా తీసుకురా. లత, లోపల పాల చెంబు ఉంటుంది, దాంతో నీళ్లు తీసుకురా.
0: ఇదిగో అక్క దాణా, గేదె ముందు పెట్టనా?
2: అక్క ఇదిగో పాల చెంబు, నీళ్లు.
3: ఇలా ఇవ్వు.
2: అక్క నీళ్లతో ఏం చేస్తుంది సీత?
0: అదిగో చూడు, నీళ్లతో పొదుగు కడుగుతోంది. పాలు తీసే ముందు అలా చేయాలట.
2: మరి అక్కకి పాలు తీయటం వచ్చా?
0: ఓ, రోజు అక్కగా పాలు తీసేది. నేను కొంచెం పెద్ద అయితే అక్క నాకు కూడా నేర్పుతానంది.
2: అదిగో అక్క పాలు తీస్తుంది.
0: అక్క పాలు తీస్తుంటే చుయ్ చుయ్యమని ఎలా చప్పుడవుతోందో, భలే తమాషాగా ఉంది కదూ.
3: సీత, ఆ తాడు విప్పి దూడని వదిలే.
0: అలాగే అక్క. అక్క, ఈ దూడ ముడి విప్పనీయకుండా ఎలా గెంతులు వేస్తోందో.
3: వాళ్ళ అమ్మ దగ్గరికి పోవాలని ఆత్రం, బాగా ఆకలేస్తున్నట్లుంది.
0: అమ్మయ్యా, ముడి ఊడిందిలే. ఇదిగో వదిలేస్తున్నా.
2: సీత చూడు, దూడ ఎలా పాలు తాగుతోందో.
0: దూడ పాలు తాగుతుంటే వాళ్ళమ్మ దాన్ని ఎలా నాకుతోందో.
3: అది తల్లి పిల్ల మీద ప్రేమ చూపించటం అన్నమాట.
0: అక్క, నాకిప్పుడు తెలిసింది గేదెల్లో కూడా సంతాన పాలన ఉందని.
2: అవును నిజమే, పిల్లకు పాలిస్తోంది, దాని వాళ్ళంతా నాకుతూ దాని మీద ప్రేమ చూపిస్తోంది. సీత, నేను ఒక్కసారి దూడను ముట్టుకుంటానే.
0: వద్దే, గేదె పొడుస్తుంది. దూడ పాలు తాగుతుంటే ఎవరిని దగ్గరికి రానీదు. అందులో నువ్వు దానికి కొత్త కూడా.
3: ఇంకా పదండి, ఇంట్లోకి పోదాం.
0: పదలత,
2: నేను ఇంకింటికి వెళ్తానే. మా అమ్మ నాకు

0: కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మరైతే రేపు తొందరగా రా, బడికి వెళ్ళాలి కదా.
1: సరే అక్క, నేను వెళ్తున్నా.
2: అలాగే.
3: మీరింతవరకు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం ముద్దు ముచ్చట అనే తెలుగు పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని బాల వివేకానందుడు అనే పాఠం వింటారు.
4: భారతదేశం ఒక కొత్త సందేశం కోసం, ఒక కొత్త విశ్వాసం కోసం వెదుగుతున్న రోజుల్లో స్వామి వివేకానందుడు జన్మించి సంఘసేవకు మానవ సేవకు మించిన మతం లేదని చెప్పాడు.
5: మతాలు వేరువేరు కావచ్చు, కానీ అవన్నీ చెప్పే సత్యం ఒక్కటే. భగవంతుణ్ణి రకరకాల పేర్లతో పిలవచ్చు, కానీ ఆ భగవంతుడు ఒక్కడే. ఈ పరమసత్యాన్ని దేశదేశాల ప్రజలకు తెలియచేసిన మహాపురుషుడు వివేకానందుడు.
4: వివేకానందుని అసలు పేరు నరేంద్రనాథ్. క్రీస్తు శకం 1863 జనవరి 12వ తేదీన కలకత్తా ప్రాంతానికి చెందిన సిమ్లాలో విశ్వనాథ దత్త, భువనేశ్వరీదేవి దంపతులకు జన్మించిన నరేంద్రనాథ్ని అందరూ ముద్దుగా నరేన్ అని పిలిచేవారు. నరేన్ బాల్యంలోని కొన్ని సంఘటనలు విందామా?
6: ఏం చెప్తున్నా నేను, లలిత కళలు సౌందర్య ప్రధానమైనవన్నమాట. అవి అన్ని కూడాను మానవులకి ఆనందాన్ని ఇస్తాయి. ఆ ఉదాహరణకి మధురమైన గానం విన్నప్పుడు కానీ, చక్కని చిత్రం చూసినప్పుడు కానీ, భావయుక్తమైన పద్యం చదివినప్పుడు కానీ మనకి ఎంతో ఆనందం కలుగుతుంది. పిల్లలు, అబ్బాబ్బాబ్బా, ఏమల్లరా మీరు? ఈ పాఠం చెప్పేది మీకేనా? మీ అల్లరి మీకేనేమిటి? నా పాఠం వినరాలేదా? సరే మళ్ళీ చెప్తాను, వినండి. లలిత కళలు సౌందర్య ప్రధానమైనవి అన్నమాట. అవి అన్ని కూడాను మానవులకి ఆనందాన్ని ఇస్తాయి. ఉదాహరణకి మధురమైన గానం విన్నప్పుడు కానీ, చక్కని చిత్రం చూసినప్పుడు కానీ, భావయుక్తమైన పద్యం చదివినప్పుడు కానీ మనకి ఎంతో ఆనందం కలుగుతుందన్నమాట. ఏమన్నారా మీరు? మీ అల్లరి మీకే కానీ నా బాధ వినరన్నమాట. సరే ఇప్పుడు మీకు తగిన శాస్తి చేస్తాను. ఇగో ఒక్కొక్కరు లేచి నేను చెప్పిన పాఠం ఏమిటో చెప్పాలి. అర్థమైందా? ఇగో నువ్వులే
7: విన్నాను కానీ గుర్తులేదు సార్.
6: అల్లరి చేస్తూ వింటే ఎలా గుర్తుంటుంది ఏమిటి? నువ్వు చెప్పు.
7: లలిత కళల గురించి చెప్పారు సార్.
6: అదే ఏం చెప్పాను అని, ఇంతమంది ఉన్నారు, ఒక్కరు నా పాఠం సరిగ్గా వినలేదన్నమాట.
7: నేను చెప్తాను సార్.
6: చెప్పు చూద్దాం, నువ్వు ఎంత శ్రద్ధగా పాఠం విన్నావో.
7: లలిత కళలు సౌందర్య ప్రధానములు, అవి మానవులకు ఆనందాన్ని ఇస్తాయి. మధురమైన గానం విన్నప్పుడు, చక్కని చిత్రం చూసినప్పుడు, భావయుక్తమైన పద్యం చదివినప్పుడు మనకు ఎంతో ఆనందం కలుగుతుంది.
6: భలే చెప్పావు నరేన్. విన్నారా పిల్లలు, నరేన్ లాగా అల్లరి చేయకుండా బుద్ధిగా పాఠం వినాలి. లేవండి, నరేన్ తప్ప అందరూ లేచి నించోండి. పాఠం వినకుండా అల్లరి చేసినందుకు గాను శిక్ష. అరే నరేన్, నువ్వెందుకు లేచి నించున్నావు? నువ్వు కూర్చో.
7: నేను కూడా శిక్ష అనుభవించాలి సార్. నేను మీకు సమాధానం చెప్పినా నిజానికి వీళ్ళందరికంటే నేనే ఎక్కువ మాట్లాడాను, నేనే అల్లరి చేశాను.
6: ఏమిటి, అందరికంటే ఎక్కువ మాట్లాడి అందరికంటే ఎక్కువ పాఠం గుర్తు పెట్టుకుంది నువ్వే అన్నమాట? సభాష్, నీలో భలే శక్తి ఉందో.
7: నరేన్ ఎప్పుడు అంతే సార్,
8: అల్లరి చేయడంలోనూ ఫస్టే, చదవడంలోనూ ఫస్టే.
4: తోటి విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయుడు విధించిన శిక్ష సంతోషంగా అనుభవించాడు నరేన్. మిత్రులంతా నరేన్ని గౌరవంగా చూసేవారు, ప్రేమతో కలిసి ఉండేవారు.
5: నరేన్ని వాళ్ల నాయకుడుగా భావించేవాళ్లు. స్నేహితుల్లో ఎప్పుడైనా తగాద వస్తే నరేన్ తీర్పు చెప్పేవాడు. నరేన్ ప్రతిరోజు వ్యాయామం చేసేవాడు. ఒకరోజు వ్యాయామశాలలో ఏం జరిగిందంటే,
7: నరేన్ అక్కడికి వెళ్ళకు,
9: అక్కడ పెద్ద వ్యాయామ పరికరం పెడుతున్నారు,
7: రండి మనము సహాయం చేద్దాం.
8: అమ్మో మనమా, దాన్ని చూస్తుంటేనే భయం వేస్తుంది.
7: అదిగో ఆ బ్రిటిష్ నాయకుడు సహాయపడుతున్నాడులే, మనము కూడా సహాయం చేస్తే నష్టమేంటి, రండి వెళదాం.
8: మేం రామ్, అదిగో ఆ పరికరాన్ని నిలబెట్టారులే,
9: ఇక మన సహాయం అక్కర్లేదులే.
7: సరే మీరు రాకండి, నేను వెళ్తున్నాను.
8: నరేన్ నువ్వు మాలాగే ఇక్కడే ఉండి చూడొచ్చు కదా. వీడు ప్రతి విషయంలో అంతే, అన్నింటికి

0: వచ్చాయి. ఆ పరికరం కింద పడింది.
1: అదిగో ఆ బ్రిటిష్ నాయకుడికి దెబ్బ తగిలింది.
2: రక్తం కారుతుంది బాబోయ్.
0: తొందరగా పారిపోదామా. నిజమేరా, అతను చనిపోతే మనల్ని పట్టుకుంటారు. పదండి పదండి, పారిపోదాం.
2: నరేన్ మేము వెళ్తున్నాం, అతన్ని విడిచి వచ్చాయి.
3: వెళ్ళండి రా పిరికి సన్నాసులారా. మన కళ్ళ ముందు ఒక మనిషికి దెబ్బ తగిలి రక్తం కారుతుంటే సహాయం చేయాల్సింది పోయి చచ్చిపోతే మనల్ని పట్టుకుంటారని పారిపోతారా? ఒరే మీరు మనుషులు కాదురా, రాక్షసులు.
4: నరేన్ దయాగుణం అలాంటిది. తాను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎదుటివారికి కష్టం కలిగినప్పుడు ఆదుకునేవాడు, తనదైన సహాయం చేసేవాడు. దెబ్బ తగిలిన ఆ వ్యక్తి గాయానికి తన ఒంటి మీద బట్ట చించి కట్టుకట్టాడు. ఆ తరువాత అతన్ని వైద్యుని దగ్గరకు తీసుకెళ్లి నయం చేయించాడు.
5: అంతటితో ఊరుకున్నాడా? లేదు, ఆ వ్యక్తి పూర్తి ఆరోగ్యంతో తిరిగి వెళ్లేటప్పుడు అతనికి డబ్బుల సంచి ఇచ్చాడు. ఆ డబ్బులు అన్నీ ఎక్కడివో తెలుసా? తన స్నేహితులందరి దగ్గర చందాల రూపంలో వసూలు చేసినవి. ఇలాంటి మంచి గుణాలు నరేన్లో చాలా ఉన్నాయి.
4: నరేన్ ఒక చదువులోనూ పరోపకారం చేయడంలోనే కాదు, శాస్త్రీయ సంగీతంలోనూ మల్లయుద్ధంలోనూ రకరకాల ఆటల్లో కూడా మంచి ప్రవేశం ఉన్నవాడు. తాను కోరిన ఏ విషయం మీదైనా తన మనసును లగ్నం చేయాలనుకున్నప్పుడు ఎన్ని అడ్డంకులు వచ్చినా అది సాధించేవాడు. ఆ ఏకాగ్రత నరేన్ ప్రత్యేకత.
0: ఒరేయ్, మీరు చదువుకోవడం అయిపోయిందా?
2: ఇంకా లేదురా. సరేలే, నువ్వు ఎప్పుడూ అంతే, ఇంట్లో చదువుకు.
1: ఎందుకు నరేన్?
0: ఎందుకేమిట్రా, ఆటలాడుకునేప్పుడు ఆటలాడుకున్నావు, చదువుకునే సమయంలో చదువుకున్నావు, ఇప్పుడు దైవ ప్రార్థన చేయాలి కదా. అలా నేల మీద కూర్చొని కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే మనసుకు ప్రశాంతం కలుగుతుంది. రండి, అలా నేల మీద కూర్చొని
2: కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలి. అంతే కదా, ఇలా తపస్సు చేయడం నాకు తెలుసులే.
1: అయితే కూర్చోండిరా, ధ్యానం చేద్దాం. అమ్మో, అదేంటి పాములా ఉంది? అవును నిజమేరా బాబోయ్. రే లేవండిరా, రే పాము వచ్చిందిరా, రే పదండిరా, పారిపోదాం.
2: అమ్మో ఇటే వస్తుందిరా, కరుస్తుంది, పద పారిపోదాం. రే నరేన్, నరేన్ లేరా?
1: వాణ్ణి వదిలేరా, వాడి కోసం నించుంటే పాము మనల్ని కరుస్తుంది, పద పారిపోదాం.
2: ఒరేయ్ నరేన్, అమ్మో పాము వాడి దగ్గరికే పోతుంది.
1: ఒరేయ్ పామురా. ఆ అదేంటి, పాము వాడి దగ్గర దాకా వెళ్ళి తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంది.
2: అవును రోయ్, పాము వెనక్కి వెళ్ళిపోతుంది.
1: అమ్మయ్యా, పాము వెనక్కి వెళ్ళిపోయిందిరా, వీడేంటి ఇంత జరిగినా ఇంకా కళ్ళు మూసుకునే కూర్చున్నాడు.
2: అదిగో కళ్ళు తెరిచాడు, భయంతో అలాగే కళ్ళు మూసుకున్నాడేమోరా.
6: నిజమేరా, మనలాగా లేచి పరిగెత్తలేక కూర్చుండిపోయాడు.
1: పాము వెనక్కి వెళ్ళిపోయింది కాబట్టి సరిపోయింది, కరుచుంటే
0: ఏమైందిరా అలా నిల్చుండిపోయారు? పాము ఏంటి, కరవడం ఏంటి? నాకేమీ తెలీదు, నేను ధ్యానంలో ఉన్నాను కదా. ఏం జరిగింది? అవును, మీరు ధ్యానంలోంచి ఎప్పుడు లేచారు?
1: ఇలాంటిది ఏదో జరుగుతుందనే నేను ముందు నుంచి మధ్య మధ్యలో కళ్ళు తెరిచి చూస్తున్నాను.
2: అదిగో
1: ఆ ముందు నుంచి పాము వచ్చింది.
2: రేయ్, ఆ పాము ఎంత పెద్దగా ఉందో తెలుసా, చూస్తేనే భయం వేసి పారిపోయాం.
1: ఆ పాము నీ దగ్గర దాకా వచ్చిందిరా, ఇదిగో ఇక్కడికి వచ్చి నిల్చుంది, తిరిగి వెనక్కి వెళ్ళిపోయింది.
2: ఒరేయ్ నరేన్, నిజంగా నీకు ఏమీ తెలియదా?
6: కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే ఈ లోకంతో పని లేదా?
1: ఏం జరుగుతుందో తెలియదా నరేన్?
0: ధ్యానం చేయడం అంటే అదేరా, ఆ తపస్సులో మునిగితే మనకు ఏమీ తెలీదు.
5: ఆ విధంగా నరేన్ తన చిన్నతన నుంచి ధ్యానం చేయడం అంటే ఒక వినోద క్రీడగా భావించేవాడు. ఆ తపశ్శక్తితోనే రోజు రోజుకు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెంది నరేన్ స్వామి వివేకానందుడిగా ప్రపంచ ప్రఖ్యాతి పొందాడు.
4: నరేన్ ఎప్పుడూ చదువుతూ ఉండేవాడు, ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు, ప్రతిదానికి కారణం తెలుసుకోవాలన్న కోరికతో ఉండేవాడు. ఏ విషయాన్ని కూడా గుడ్డిగా నమ్మేవాడు కాదు.
5: నరేంద్రుడు శ్రీరామకృష్ణ పరమహంసను తన నిజమైన గురువుగా, మార్గదర్శకుడుగా నమ్మి ఆయనకు శిష్యుడయ్యాడు. సత్యాన్వేషి అయిన రామకృష్ణుని నిర్వాణం తరువాత నరేన్ దేశాటను ప్రారంభించాడు. దేశాటనం గొప్ప విద్యాసాధనమని, దీని ద్వారా తాను నేర్చుకోవలసింది ఎంతో ఉందని గ్రహించాడు. విదేశీ పర్యటన కూడా ప్రారంభించాలనుకున్నప్పుడు నరేన్ని ఖేత్రి మహారాజు తన సంస్థానాన్ని సందర్శించమని కోరాడు. ఆ మహారాజు ఆస్థానంలోనే నరేన్ వివేకానందుడు అనే పేరును స్వీకరించాడు.
4: విదేశాల్లో వివేకానందుని ఉపన్యాసాలు అక్కడి వాళ్లను ఎంతగానో ఆకర్షించాయి. ఆయన మహానుభావుడు, ఆయన పరిచయంతో మన ఉన్నతిని పొందగలం.

0: అని వాళ్లంతా వేణుళ్ల పొగిడారట. అంతేకాదు, ఎంతోమంది ఆయనకు శిష్యులుగా చేరారు కూడా. వారిలో ఒకరు సిస్టర్ నివేదిత.
1: వివేకానందుడు వేదాంతి, మహాజ్ఞాని, ఉత్తమ ప్రజాసేవకుడు. 1895లో రామకృష్ణ మఠం స్థాపించి నిరుపేదలకు అన్నదానం చేయటం, వరద బాధితులను ఆదుకోవడం, రోగులకు వైద్యం చేయించడం, అనాథ శరణాలయాలు స్థాపించడం, విద్యావ్యాప్తికి తోడ్పడడం ముఖ్య లక్ష్యాలుగా సాధించాడు.
0: నిత్యనూతన సందేశంతో జ్ఞానజ్యోతిగా వెలిగిన వివేకానందుడు 1902 జూలై 4వ తేదీన దైవికం చెందాడు.
2: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం ముద్దు ముచ్చట అనే తెలుగు పాఠం, పరిసరాల విజ్ఞానంలోని బాల వివేకానందుడు అనే పాఠం విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే పాఠశాల విద్యా కార్యక్రమాల్లో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టి, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
0: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
0: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్, డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: ఒక విషయం తెలుసా మీకు, సూర్యుడు అనగానే మనకి మండే ఎండలే గుర్తుకొస్తాయి. కానీ నేడు సూర్యరశ్మిని ఉపయోగించి మన ఇంటి పైకప్పుల నుంచే విద్యుత్ను ఉత్పత్తి చేసుకుంటున్నాం. దాదాపు 37 లక్షల కుటుంబాలు ప్రధానమంత్రి సూర్యగర్ గృహాలుగా మారాయి. ఇది విద్యుత్ బిల్లులను తగ్గించి దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని పెంచింది.
1: ఏక్ దశక్ పెహలే భారత్ సోలర్ పవర్ కే మామలే మే బహుత్ పీచే థా, లేకిన్ ఆజ్ సోలర్ పవర్ కే మామలే మే భారత్ దునియా కే టాప్ 5 దేశో మే ఆ గయా.
0: 12 సంవత్సరాల విశ్వాసం, వికాసం, ప్రజా సంక్షేమం.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
0: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
1: కిసీ ఏక్ వ్యక్తికి జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయి సామాన్ బీమారీ కే ఖర్చ్ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కి బహుత్ బడి సఫలతా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. నేనండి ప్రసాద్.
4: నేను మీ విజయ.

0: లిజినెస్ మరి ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో ఈరోజు మనం జూన్19వ తేదీకి సంబంధించిన అత్యంత కీలకమైన అంతర్జాతీయ జాతీయ చారిత్రక విశేషాలు ముచ్చటించుకుందాం. మరి ప్రపంచ వ్యాప్తంగా విజ్ఞాన శాస్త్రాన్ని మలుపు తిప్పిన ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త బ్లేజ్ పాస్కల్ 1623 జూన్ 19 జన్మించారు. హైడ్రాలిక్స్ రంగానికి పునాది వేసిన పాస్కల్ సూత్రం ఈయన కనుగొంది. అలానే అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రజాస్వామ్యం కోసం సుదీర్ఘ పోరాటం చేసి నోబెల్ శాంతి బహుమతి అందుకున్న మయన్మార్ నాయకురాలు ఆంగ్ సాన్ సూకీ 1945 జూన్ 19 జన్మించారు.
1: అవునమ్మా, బ్లేజ్ పాస్కల్ ఆ రోజుల్లోనే తొలి డిజిటల్ క్యాలిక్యులేటర్ను కూడా తయారు చేసి చరిత్ర సృష్టించారు. ఇక మన భారతదేశ చరిత్ర విషయానికి వస్తే 1728 జూన్ 19 మొఘల్ చక్రవర్తి 2వ షా ఆలం జన్మించారు. ఈయన కాలంలోనే చారిత్రాత్మక బక్సర్ యుద్ధం జరగడం విశేషం. అదేవిధంగా ఆధునిక భారత రాజకీయాల్లో జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడుగా, ప్రస్తుతం పార్లమెంట్ సభ్యుడిగా కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ యువ నాయకుడు రాహుల్ గాంధీ 1970 జూన్ 19 జన్మించారు. దేశవ్యాప్తంగా ఆయన చేసిన పాదయాత్రలు రాజకీయాల్లో ఎంతో చర్చనీయాంశంగా నిలిచాయి.
0: ఇక అలానే మన తెలుగు భాష పరిశోధన సాహిత్య రంగాల విషయానికొస్తే ద్రవిడ భాష పరిశోధనలో అంతర్జాతీయంగా ఖ్యాతి గడించి వైస్ ఛాన్సలర్ గా సేవలందించిన ప్రముఖ భాషా శాస్త్ర అధ్యాపకులు ఆచార్య భద్రరాజు కృష్ణమూర్తి గారు 1928 జూన్ 19 జన్మించారు. తెలుగు భాషా వికాసానికి ఆయన చేసిన కృషి అజరామరం.
1: అవునమ్మా, భద్రరాజు కృష్ణమూర్తి గారి పరిశోధనలు నేటికి భాషా ప్రేమికులకి ఒక ప్రామాణిక గ్రంథాలు. ఇక మన కళలు చలనచిత్ర రంగానికి వస్తే గుంటూరు జిల్లాకు చెందిన ప్రముఖ నాటకరంగ ప్రముఖుడు, నటుడు, దర్శకుడు నూతలపాటి సాంబయ్య గారు 1939 జూన్ 19 జన్మించారు. వందలాది ప్రదర్శనల ద్వారా ఆయన నాటక రంగాన్ని ఎంతో సమున్నతంగా నిలిపారు. అలాగే ఆధునిక సినీ ప్రపంచంలో మగధీర, డార్లింగ్ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో దశాబ్ద కాలానికి పైగా తెలుగు, తమిళ, హిందీ చిత్రసీమలో అగ్ర కథానాయికగా వెలిగిన ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ 1985 జూన్ 19 జన్మించారు.
0: ఇక అలానే మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అసభ్యతకు తావు లేకుండా కుటుంబ సమేతంగా నవ్వుకునేలా ఆరోగ్యకరమైన హాస్య చిత్రాలను మనకందించి యావత్ తెలుగు లోకాన్ని తన నవ్వుల నందనవనంలో ఓలలాడించిన ఆ మహానుభావుణ్ణి మనం ప్రత్యేకంగా స్మరించుకోవాలి. తెలుగు సినిమా నవ్వుల రేడు ప్రముఖ చలనచిత్ర దర్శకుడు మరియు అద్భుతమైన మాటల రచయిత జంధ్యాల గారు 2001 జూన్ 19 భౌతికంగా మనకు దూరమయ్యారు. తెలుగు సినీ చరిత్రలో హాస్యానికి ఒక కొత్త నిర్వచనాన్ని, గౌరవాన్ని తెచ్చిన అరుదైన సృజనశీలి ఆయన.
1: అవునమ్మా, జంజాల గారు అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది హాస్య బ్రహ్మ అనే బిరుదు. ముద్దమందారం సినిమాతో దర్శకుడిగా మారి నాలెడ్జ్ ఈజ్ డివైన్ అంటూ శ్రీవారికి ప్రేమలేఖ, ఆనందభైరవి, చంటబ్బాయి, అహనాపిళ్ళంట వంటి ఎన్నో క్లాసికల్ చిత్రాలని మనకి కానుగ్గా ఇచ్చారు. కేవలం దర్శకుడుగానే కాకుండా శంకరాభరణం, సాగర్ సంగమం వంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలకి ఆయన రాసిన సంభాషణలు తెలుగు సినిమా ఉన్నంతకాలం నిలిచిపోతాయి. జూన్19వ తేదీన భౌతికంగా ఆయన మనల్ని విడిచి వెళ్లినా ఆయన సృష్టించిన పాత్రలు హాస్య సంభాషణల రూపంలో ప్రతి తెలుగువారి ఇంట్లో, గుండెల్లో ఆయన ఎప్పటికీ జీవించే ఉంటారు.
0: కేవలం తన గొంతుతోనే ప్రపంచాన్ని మంత్రముగ్ధులు చేసి మిమిక్రీ విద్యకు అంతర్జాతీయ స్థాయిలో ఒక మహోన్నతమైన గౌరవాన్ని తెచ్చిపెట్టిన పద్మశ్రీ పురస్కార గ్రహీత లెజెండరీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ గారు 2018 జూన్ 19 భౌతికంగా మనకు దూరమయ్యారు. మిమిక్రీని ఒక సంపూర్ణమైన లలిత కళగా తీర్చిదిద్దిన ఘనత ముమ్మాటికి ఆయిందే.
1: నేరెళ్ల వేణుమాధవ్ గారు మిమిక్రీ ప్రపంచంలో ఒక పితామహుడు అని చెప్పుకోవచ్చమ్మా. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ప్రదర్శన ఇచ్చిన మొట్టమొదటి మిమిక్రీ కళాకారుడుగా ఆయన సృష్టించిన రికార్డు సామాన్యమైంది కాదు. పక్షుల కూతలు, జంతువుల శబ్దాలు, వివిధ రకాల వాహనాల ధ్వనుల నుండి ప్రముఖ నాయకులు, నటుల గొంతులను అచ్చుగుద్దినట్లు అనుకరించడంలో ఆయన శైలి అద్వితీయం. ఎందరో శిష్యుల్ని తయారు చేసి ఈ విభాగాన్ని ఒక విశ్వవిద్యాలయ స్థాయికి తీసుకెళ్లిన ఆయన జూన్ 19వ తేదీన మనకి దూరమైన ధ్వని ఉన్నంతకాలం, మిమిక్రీ కళ బతుకున్నంతకాలం ఆయన పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.
0: ఇక అలాని హాస్య ప్రపంచానికి చెందిన జంధ్యాల గారి ద్వారానే వెండి తెరకు పరిచయమై తనదైన విలక్షణమైన శైలితో ప్రేక్షకులను నవ్వించిన మరొక నటుడి జ్ఞాపకం కూడా ఈరోజు మనకు కనిపిస్తుంది. తెలుగు చలనచిత్ర హాస్య నటుడు ఐరల్లెక్ శాస్త్రిగా గుర్తింపు పొందిన గుంటూరు శాస్త్రి గారు 2006 జూన్ 19

0: భౌతికంగా మనకు దూరమయ్యారు. 90s కాలంలో వచ్చిన ఎన్నో హాస్య చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకులకు విపరీతమైన వినోదాన్ని పంచాయి.
1: అవునమ్మా, జంజాల గారి దర్శకత్వంలో వచ్చిన ప్రేమ ఎంత మధురం సినిమాతో ఈయన చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఈవీవీ సత్యనారాయణ గారి అప్పుల అప్పారావు సినిమాలో ఆయన పోషించిన ఐరన్ లెగ్ శాస్త్రి పాత్ర ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. ఆ పాత్ర

0: వియత్నాం జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 10 కోట్లు. గత 12 ఏళ్లలో మనం అంతకన్నా ఎక్కువ గృహాలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లను అందించాం. ఆలోచించండి, దాదాపు 11 కోట్ల వంట గదులకు పొగ నుంచి విముక్తి లభించిందంటే ఎంత బాధ తగ్గి ఉంటుందో కదా.
1: ప్రధాన మంత్రి ఉజ్వల యోజన అబ్ సామాజిక్ పరివర్తన్ కే మాధ్యమ్ సే దేశ్ కే సతత్ వికాస్ కా ఏక్ బహుత్ బడా స్రోత్ బన్ చుకీ హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధాన మంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
3: మీకు తెలుసు కదా, మొబైల్ ఫోన్ల నుంచి క్షిపణుల వరకు భారత ప్రతిభ నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. నేడు సెమీకండక్టర్ చిప్లను, డ్రోన్లను స్వదేశంలోనే తయారు చేస్తున్నాం. విజయవంతమైన అంతరిక్ష యాత్రలతో రోదసిలోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నాం.
1: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
3: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
4: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈరోజు ముచ్చట్లు కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. మరి ఈవేళ టాపిక్ అనుకున్నాం, మరి ఏం టాపిక్ మాట్లాడుకోబోతున్నాం మన శ్రోతలకు చెప్తామమ్మా?
5: తప్పకుండానయ్యా. మరి ఈరోజుకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది తెలుసా? మరి ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా నేషనల్ వాచ్ డే, మరి నేషనల్ వాచ్ డే కూడా జరుపుకుంటూ ఉంటారనమాట ఈరోజు. అంటే మన చేతి గడియారాల పండుగ అనమాట.
4: అబ్బా, ఆ ముక్క వినగానే నాకైతే చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగా కళ్ళ ముందు కదిలాయనుకో. ఇప్పుడు చేతికి వాచ్ పెట్టుకోవడం అనేది కేవలం ఒక ఫ్యాషన్ లేదంటే టైం చూసుకోవడం కావచ్చు, కానీ మన చిన్నప్పుడు చేతికి ఒక వాచ్ వచ్చిందంటే అదొక పెద్ద సామ్రాజ్యాన్ని గెలిచినంత ఫీలింగ్ కదా.
5: అవునన్నయ్య, మరి అప్పట్లో 10th క్లాస్ పాస్ అయ్యే వరకు ఎవరికి కూడా చేతికి వాచ్ పెట్టుకునే పర్మిషన్ ఉండేది కాదు. మరి ఎవరైనా పొరపాటున వాచ్ పెట్టుకుని స్కూల్కి వస్తే వాడి చుట్టూ ఒక పెద్ద గుంపు అనేది తయారయ్యేది. ఒక్కసారి నీ వాచ్ చూపించరా, లైట్ వెలుగుతుందా, వాటర్ రెసిస్టెన్స్ ఆ అంటూ 100 ప్రశ్నలు వేసేవాడు. మరి వాడు కూడా ఏదో పెద్ద ప్రెసిడెంట్ లా ఫీల్ అయిపోతూ బిల్డప్ కూడా ఇచ్చేవాడు అనుకో.
4: ఇక ఆ రోజుల్లో మన ఇళ్లలో ఉండే ఆ HMT వాచీలు గుర్తున్నాయి కదా. రోజు పొద్దున్నే లేవగానే నాన్నగారు, తాతయ్య ఆ కీ తిప్పడం కోసం ఒక పెద్ద యజ్ఞమే చేసేవారు అనుకో. ఒకవేళ ఎప్పుడైనా కీ తిప్పడం మర్చిపోతే వాచ్ ఆగిపోయేది, దాంతో పాటు ఇంట్లో వాళ్ళ టైం కూడా ఆగిపోయేది. ఇప్పుడు బ్యాటరీలు, స్మార్ట్ వాచ్లు వచ్చాయి, కానీ ఆ రోజుల్లో కీ తిప్పే వాచీల మజా వేరనుకో.
5: మరి ఇంకొంచెం పెద్దయ్యాక మనకి డిజిటల్ వాచీలు కూడా వచ్చాయి. అందులో పక్కన ఒక బటన్ నొక్కితే రాత్రిపూట ఒక చిన్న లైట్ వెలిగేది. ఇక ఆ లైట్ చూడటానికి పగలు కూడా చేత్తో చీకటి చేసుకుని మరీ చూసేవాళ్ళం. ఇక పెళ్ళిళ్ళలో మరి పెళ్లి కొడుకు ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఏంటంటే ఒక బ్రాండెడ్ వాచ్. ఆల్బమ్స్ చూసినప్పుడు కూడా మరి పెళ్లి కొడుకు కావాలని తన వాచ్ కనిపించేలా చేతిని అలా పైకి పెట్టి ఫోటోలకి ఫోజులు ఇచ్చేవాడు కూడా.
4: సినిమాల్లో కూడా మన హీరోలు వాచ్ని బలే వాడుకునేవాళ్ళు. విలన్ని కొట్టే ముందు స్టైల్గా వాచి విప్పి పక్కన పెట్టడం, లేదా టైం చూసుకుని ఇంకా 5 నిమిషాల్లో నీ పని అయిపోతుందని డైలాగులు చెప్పడం. అబ్బో, వాచి చుట్టూ ఎన్ని ఎలివేషన్లు ఉండేవో కదా. కానీ ఇప్పుడు ట్రెండ్ మొత్తం మారిపోయింది, ఇప్పుడు అందరి చేతులకి స్మార్ట్ వాచ్లే వచ్చేసాయి.
5: అవునవును, మరి స్మార్ట్ వాచ్లో టైం తప్ప అన్నీ కనిపిస్తున్నాయి. మనం ఎన్ని అడుగులు నడిచాం, మన హార్ట్ బీట్ ఎంతుంది, ఫోన్కి వచ్చిన మెసేజ్లు ఏంటి, ఇవే చూసుకుంటున్నారు. వాచ్ వైపు చూసి టైం తెలుసుకోవడం మానేసి నా హార్ట్ రేట్ పెరిగిపోతుంది అని టెన్షన్ పడుతున్నారు. అసలు టైం చూసుకోవడానికి చేతికి వాచ్ ఉన్నా కూడా జేబు నుంచి ఫోన్ తీసి టైం చూసే విచిత్రమైన రోజుల్లో ఉన్నాం మనం.
4: అప్పట్లో వాచ్ కేవలం సమయాన్ని చూపించేది, కానీ మన జీవితాలు చాలా ప్రశాంతంగా టైం టు టైం సాగిపోయేవి. ఇప్పుడు వాచ్లో 100 ఫీచర్లు వచ్చాయి, కానీ మనుషులకి ప్రశాంతంగా గడపడానికి సమయమే దొరకట్లేదు. ఈ నేషనల్ వాచ్ డే సందర్భంగా మనం నేర్చుకోవాల్సింది ఒక్కటే, వాచ్ అనేది కేవలం సమయాన్ని కొలిచే ఒక యంత్రం కాదు, అది మన జీవితంలో గడిచిపోతున్న ప్రతి అమూల్యమైన క్షణాన్ని గుర్తు చేసే ఒక సాధనం.
5: మరి వాచ్ అనగానే కేవలం టైం చూసుకోవడానికో లేదా చేతికి అందంగా ఉండడానికో మాత్రమే అనుకుంటూ ఉంటాం. కానీ చాలా మంది పెద్దవాళ్ళు ఒక మాట అంటూ ఉంటారు, గడియారాన్ని కేవలం సమయం కోసం చూడటం కాదు, ఆ గడియారాన్ని చూసి మనం ఎంతో స్ఫూర్తిని పొందాలి.

0: కరెక్ట్ అమ్మా. అసలు గడియారం వైపు ఒక్క నిమిషం నిశితంగా చూస్తే మనకి ఒక పెద్ద జీవిత సత్యం బాధపడుతూ ఉంటుంది. గడియారంలోని ముళ్ళు వెనక్కి ఎప్పుడు తిరగదు, ఎప్పుడూ ముందుకే నడుస్తూ ఉంటుంది. అలాగే మన జీవితంలో కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది మనల్ని వెనక్కి లాగాలని చూసినా, గడియారం ముళ్ళులాగా మనం ఎప్పుడూ ముందడిగే వేయాలి తప్ప వెనక్కి తిరిగి చూడకూడదు.
1: చాలా చక్కగా చెప్పావు. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే గడియారంలో చిన్న ముళ్ళు ఉంటుంది, పెద్ద ముళ్ళు ఉంటుంది, మరి వీటన్నింటికంటే వేగంగా తిరిగే సేకరణ ముళ్ళు కూడా ఉంటుంది. కానీ ఏ ముళ్ళు కూడా అబ్బా నేను రోజు మొత్తం తిరుగుతున్నా నాకే ఎక్కువ క్రెడిట్ రావాలి అని అహంకారం చూపించదు. అలానే నేను చాలా చిన్నదాన్ని, నా వల్ల ఏమవుతుందిలే అని ఏ ముళ్ళు ఆగిపోదు. దేని పని అది సైలెంట్గా నిరంతరం చేసుకుంటూ పోతాయి. అన్నీ కలిసికట్టుగా పనిచేస్తేనే కదా మనకి సరైన సమయం తెలిసేది.
0: కరెక్ట్ అమ్మా. మనం అయితే ఒక అరగంట పని చేయగానే అబ్బా ఎంత కష్టపడిపోయాం అని సోఫాలో పడిపోతాం, లేదంటే ఫోన్ పట్టుకుని రీల్స్ చూస్తూ కూర్చుంటాం. కానీ గడియారం చూడు, బ్యాటరీ లోపల ఉన్నంత వరకు దానికి ఆదివారం లేదు, పండగ లేదు, అసలు అలసట అనేది లేనేలేదు. ఎవరు చూసినా చూడకపోయినా తన బాధ్యతని క్షణం కూడా వదలకుండా నిర్వర్తిస్తూనే ఉంటుంది. ఆ నిరంతర శ్రమ, నిశ్శబ్ద కర్మ అనేవి మనం గడియారం నుంచే నేర్చుకోవాలి.
1: ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మరి గడియారంలో టైం ఒక్కోసారి 12 అవుతుంది, అంటే పీక్స్కి వెళ్తుంది, మళ్ళీ కాసేపటికి 6 అవుతుంది, అంటే కిందకి పడిపోతుంది. కానీ ఏ పొజిషన్లో ఉన్నా అది టిక్ టిక్ అంటూ తన లైన్ మాత్రం కోల్పోదు. మన జీవితం కూడా అంతే. ఈ రోజు మన టైం బాగుండి టాప్లో ఉండొచ్చు, రేపు బ్యాక్ టైం వచ్చి కిందకి పడిపోవచ్చు. కానీ గడియారం ముళ్ళులాగే కష్టసుఖాలను సమానంగా తీసుకుంటూ మన ప్రయాణాన్ని సాగించాలి.
0: అందుకే అంటారు, గడియారం వైపు చూస్తూ కూర్చోకు, గడియారం ఏం చేస్తోందో నువ్వు అదే చెయ్యి, అంటే నిరంతరం ముందుకి సాగిపో అని. మన చేతికున్న వాచ్ మనకి కేవలం గంటల్ని మాత్రమే చూపించట్లేదమ్మా. నీ జీవితంలో ఒక అమూల్యమైన క్షణం గడిచిపోయింది, దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతి సెకండ్కి మన గుండె చప్పుళ్ళ మనని హెచ్చరిస్తూనే ఉంది.
1: ఈ గడియారం మనకి కేవలం శ్రమని, కాలం విలువని మాత్రమే కాదు, అంతకంటే గొప్పదైన సంస్కారాన్ని, జీవిత పరమార్థాన్ని కూడా నేర్పుతుంది. అసలు గడియారం వైపు చూడు, మరి అది బంగారం వాచ్ అయినా, ప్లాస్టిక్ వాచ్ అయినా, కోట్లు ఖరీదు చేసే 5 నక్షత్రాల హోటల్ గోడకున్న గడియారమైనా సరే, మరి అలానే పేదవాడి గుడిసెలో ఉన్న చిన్న క్లాక్ అయినా సరే, అందరికీ చూపే సమయం ఒక్కటే. అది ఐశ్వర్యాన్ని చూసి వేగంగా తిరగదు, పేదరికాన్ని చూసి నెమ్మదిగాను తిరగదు.
0: చాలా అద్భుతమైన మాట చెప్పావమ్మా. కాలం ముందు, ప్రకృతి ముందు అందరూ సమానమే అని సమత్వ భావాన్ని గడియారం ఎంత నిశ్శబ్దంగా నేర్పుతుందో కదా. అంతేకాదు, గడియారంలో 3 ముళ్ళులు నిరంతరం తిరుగుతూనే ఉంటాయి. కానీ అవి ఎప్పుడూ ఒకదానికొకటి అడ్డుపడవు, ఒకదాన్ని ఒకటి కించపరుచుకోవు. ఒకే కేంద్ర బిందువుని నమ్ముకుని ఒకదానికొకటి సహకరించుకుంటూ సాగిపోతాయి. మన కుటుంబాలు, మన సమాజం కూడా అంతే. మనలో మనకి ఎన్ని భేదాలున్నా సంస్కారవంతమైన సమాజం కోసం అందరం కలిసికట్టుగా సాగాలనేది దీని వెనుకున్న పెద్ద సందేశం.
1: ఇక మన పెద్దలు ఊరికే అనలేదు, సమయం సద్వినియోగం చేసుకున్నవాడే సంస్కారవంతుడు అని. మరి కాలం చాలా బలమైంది, అలానే ఎంతో పవిత్రమైంది. మరి గడిచిపోయిన ఒక్క సెకండ్ కూడా మనం కోట్లు ఖర్చు పెట్టినా వెనక్కి తీసుకోలేం. మరి అంతటి విలువైన కాలాన్ని మనం దేనికి ఉపయోగిస్తున్నాం? ఇతరులపై ద్వేషాన్ని పెంచుకోవడానికా, లేక పనికిరాని విషయాలపై గొడవ పట్టడానికా? కాదు, మన చేతికున్న వాచ్ ప్రతి టిక్ టిక్ శబ్దంతో మనకు గుర్తు చేస్తుంది. మరి మిత్రమా, నీకు దొరికిన ఈ జీవితాన్ని ఇతరులకి సహాయపడటంలో, నలుగురితో ప్రేమగా మాట్లాడటంలో, ఒక మంచి మార్గంలో నడవటంలో ఉపయోగించు అని.
0: సమయాన్ని గౌరవించిన వాడే చరిత్రలో నిలిచిపోతాడు. మన పూర్వీకులు, మహానుభావులు అందరూ కూడా కాలంతో పాటే నడిచారు, కాబట్టే నేటికి మనకి ఆదర్శంగా నిలిచారు. అందుకే మన చేతికున్న గడియారం కేవలం ఒక అలంకారం మాత్రమే కాదు, అది మన సంస్కారానికి ప్రతిరూపం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, సమయానికి హాజరవ్వడం, ఎవరి కాలాన్ని వృధా చేయకపోవడం, ఇవన్నీ కూడా గడియారం మనకి నేర్పే నైతిక విలువలు.
1: అసలు మనం లోకంలో రోజువారి మాటల్లో ఈ వాచ్ టైం గురించి ఎన్ని రకాలుగా మాట్లాడుకుంటామో కదా. మరి ఎవరినైనా కాస్త ఖాళీగా చూస్తే చాలు, ఏంట్రా అలా కూర్చున్నావు, టైం వేస్ట్ చేయకు, టైమ్ ఈజ్ మనీ అని క్లాసులు పీకుతూ ఉంటారు. ఎందుకంటే పోయిన డబ్బునైనా వెనక్కి సంపాదించుకోవచ్చేమో, కానీ వృధా చేసిన కాలాన్ని మాత్రం ఎంత డబ్బు పెట్టినా తిరిగి కొనలేం కదా.
0: ఇక ఎవరైనా లైఫ్ లో సడన్ గా సెటిల్ అయిపోతే అబ్బా వాళ్ళ టైం భలే బాగుందిరా, లక్ కలిసి వచ్చింది అంటారు. అదే ఎవరికైనా చిన్న కష్టం వస్తే చాలు, వీడి టైం చాలా బ్యాడ్ గా నడుస్తోంది, గ్రహాలు అనుకూలించట్లేదు అని సర్ది చెప్తూ ఉంటారు. ఇంకా కొందరైతే పాపం ఎంత కష్టపడినా ఏం చేస్తాం, ఈ మధ్యవాడికి కాలం కలిసి రాలేదు అని నిట్టూరుస్తూ ఉంటారు. అంటే మనుషులు సంతోషానికైనా బాధకైనా ఆఖరికి ఈ కాలం మీదే నెట్టేస్తారన్నమాట.
1: ఇక

0: అన్నింటికంటే మరి పెద్ద డైలాగ్ ఒకటి ఉంది తెలుసా, దేనికైనా టైం రావాలి బాబు అని. మరి పెళ్లి కావాలన్నా టైం రావాలి, ఉద్యోగం రావాలన్నా టైం రావాలి, ఆఖరికి ఇల్లు కట్టాలన్నా టైం రావాలి అంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. మరి చాలా మంది ఆ టైం వస్తుందని చేతులు కట్టుకుని సోఫాలో కూర్చుని కాలక్షేపం చేస్తూ ఉంటారు. మరి గడియారం మనకు నేర్పేది అది కాదు, నువ్వు కష్టపడుతూ ముందుకు సాగుతుంటేనే నీకంటూ ఒక మంచి టైం వస్తుంది, అంతే తప్ప ఖాళీగా కూర్చుంటే కాలం ఎప్పటికీ కలిసి రాదు అని. కాలం అనేది ఎవరికోసం ఆగదు, అలాగని ఎవరికీ శాశ్వతంగా బ్యాడ్ టైం ని ఇవ్వదు. మరి గడియారంలో రాత్రి 12 గంటల చీకటి సమయం దాటిన తర్వాతే కదా ఉదయం 6 గంటలు వెలుతురొచ్చేది. అలాని మన జీవితంలో కూడా బ్యాడ్ టైం నడుస్తున్నప్పుడు విసిగిపోకుండా గడియారం ముళ్ళులాగే మన ప్రయత్నాన్ని నిరంతరం కొనసాగిస్తూ ఉండాలి. అప్పుడే మన శ్రమ చూసి ఆ కాలమే మన దగ్గరకు నడుచుకుంటూ వస్తుంది.
1: అందుకేనమ్మా టైం బాగాలేనప్పుడు నిరాశపడకూడదు, టైం బాగున్నప్పుడు అహంకారం చూపించకూడదు. ఈ నేషనల్ వాచ్ డే రోజున మనం తెలుసుకోవాల్సిన అసలైన ముచ్చట ఇదే. మన చేతుకున్న వాచ్ని చూసుకున్న ప్రతిసారి ఈ కాలం విలువని, మాట విలువని గుర్తించుకుని నడుచుకుంటే మన జీవితమే ఒక అద్భుతమైన విజయ తీరానికి చేరుకుంటుంది.
0: మరి నువ్వు గడియారాల ముచ్చట అన్నావు, కానీ మన పూర్వకాలం ఇళ్లలో ఉండే ఆ పెద్ద గోడ గడియారాల గురించి అసలైన జ్ఞాపకాన్ని తట్టలేపావు. మరి అప్పట్లో ఇళ్లలో హాల్లోకి రాగానే ఒక పెద్ద టేకు కలప ఫ్రేమ్తో కింద ఒక ఊగే పెండిలం ఊగుతూ టిక్ టిక్ అంటూ గంభీరంగా శబ్దం చేస్తూ ఒక పెద్ద గడియారం ఉండేది కదా.
1: ఆ గడియారానికి కీ ఇవ్వడం అనేది ఇంట్లో ఒక పెద్ద వీకెండ్ ఈవెంట్ లా ఉండేది. దానికి బ్యాటరీలు ఉండేవి కాదు కదా, వారానికి ఒకసారి ఖచ్చితంగా కీ ఇవ్వాలి. నాన్నగారు తాతగారు ఆదివారం ఉదయం రాగానే ఒక పెద్ద స్టూల్ వేసుకుని దాని మీదకి ఎక్కి ఆ గడియారం అద్దాన్ని ఎంతో పద్ధతిగా తెరిచి ఆ ఇత్తడి కీని గిరగిరా తిప్పుతుంటే ఇంట్లో వాళ్ళంతా ఏదో రాకెట్ లాంచ్ చేస్తున్నట్టు అంత సీరియస్ గా చూసేవాళ్ళం.
0: ఇక అన్నింటికంటే పెద్ద థ్రిల్ ఏంటంటే ఆ గడియారం గంటలు కొట్టడం. మరి గంటకు ఒకసారి టంగ్ టంగ్ అంటా ఇల్లంతా మారు మగ్గిపోయేలా పెద్ద శబ్దం వచ్చేది. రాత్రిపూట నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఆ సౌండ్ వింటే చిన్నపిల్లలమైన మనకే ఒక పక్క భయం, ఇంకో పక్క అమ్ము అనిపించే ఆశ్చర్యం వేసేది.
1: ఇక మధ్యాహ్నం లేదంటే రాత్రి 12 గంటలు అయిందంటే చాలు, అది వరుసగా 12 గంటలు కొట్టేది కదా. ఆ సౌండ్ స్టార్ట్ అవ్వగానే ఇంట్లో ఉన్న పిల్లలందరం ఆటలు ఆపేసి ఆ గడియారం కింద చేరి 1, 2, 3, 4 అంటూ గట్టిగా అరుస్తూ ఆ గంటల్ని లెక్క పెట్టేవాళ్ళం. ఒకవేళ మధ్యలో ఎవరైనా అరవడం ఆపితే రే కౌంటింగ్ మిస్ అయిపోయిందిరా మళ్ళీ మొదటి నుంచి లెక్క పెట్టాలి అని గొడవ పడేవాళ్ళం. 12 గంటలు పూర్తి కాగానే ఒక పెద్ద యుద్ధం గెలిచినంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం.
0: అవునన్నయ్య, అవి అందమైన రోజులు. ఇప్పుడెళ్లలో ఉండే గడియారాలు అస్సలు శబ్దం చేయవు, సైలెంట్గా తిరుగుతూ ఉంటాయి. కానీ అప్పటి గడియారాల గంటల శబ్దం ఆ ఇంట్లో ఒక ప్రాణం ఉంది, ఒక కళ ఉంది అనే అనుభూతినిచ్చేది. ఆ గంటల శబ్దంతోనే ఇంట్లో వాళ్ళ పనులన్నీ కూడా ఒక క్రమశిక్షణతో సాగిపోయేవి. మరి టెక్నాలజీ పెరిగి ఆ పాత పెద్ద గడియారాలు మాయమైపోయినా ఆ గంటల చప్పుడు మాత్రం మన గుండెల్లో ఎప్పటికీ అలానే మారుమోగుతూనే ఉంటుంది.
1: సో లిజనర్స్, మరి ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ గడియారం గురించి ఎన్నో విశేషాలు తెలుసుకుంటున్నాం కదండి, అది మన జీవితానికి ఏ విధంగా అన్వయించుకుంటున్నామో ఆ విషయాలు కూడా మనం తెలుసుకుంటున్నాం. మరి మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు కార్యక్రమంలో ఒక చక్కని పాట

0: మీకు తెలుసా, ప్రపంచంలో మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 56% ఎక్కడ జరుగుతున్నాయి? భారత్ లో. ప్రపంచంలో అత్యంత తక్కువ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయి? భారత్ లో. స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశమేది? భారత్. భారతీయుడైనందుకు గర్వపడండి.
1: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और एआई से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे. भारत इनोवेट्स 2026, भारत में निर्मित, विश्व के लिए तैयार.
0: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
1: పన్నెండు సంవత్సరాల
0: విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విశ్వం 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. సరే, ఈ గోడ గడియారాల జ్ఞాపకాలు ఒక ఎత్తు అయితే, ఇప్పటి సోషల్ మీడియా యుగంలో ఈ వాచ్ చుట్టూ తిరిగే సరదాలు హడావుడి ఇంకొక ఎత్తు. ఈ మధ్యకాలంలో ఎవరైనా పెద్ద సెలబ్రిటీ కానీ ఇంటర్నేషనల్ స్టార్ కానీ ఏదైనా ఫంక్షన్కో లేదంటే ఎయిర్పోర్ట్కో వస్తూ ఒక కొత్త వాచ్ పెట్టుకుని కనిపించారంటే చాలు, ఇక మొదలవుతుంది అసలు రచ్చ.
4: మన నెటిజన్లు మరి ఆ సెలబ్రిటీ వేసుకున్న బట్టల్ని కూడా పట్టించుకోరు, కానీ ఆ చేతుకున్న వాచ్ని మాత్రం జూమ్ చేసి మరీ స్క్రీన్ షాట్లు తీస్తారు. ఇక ఆ మరుసటి రోజు నుంచి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లలో చూస్తే పలానా హీరో పెట్టుకున్న వాచ్ ధర ఎంత తెలుసా, ఆ వాచ్ కాస్ట్ వింటే మీ బుర్ర పాడైపోతుంది అంటూ వందల కొద్ది రీల్స్, షార్ట్స్ తన్నుకుంటూ వచ్చేస్తాయి.
3: అవును, ఆ రీల్స్ చేసేవాళ్ళు ఆ వాచ్ బ్రాండ్ పేరుని రోలెక్స్, పటేక్ ఫిలిప్, హడేమర్స్ పిగ్యూ అంటూ విదేశీ పేర్లని నోరు తిరకపోయినా కష్టపడి పలుకుతూ దీని ధర అక్షరాల 2

0: కోట్లు 3 కోట్లు అని చెప్తారు. అది వినగానే మన నెటిజన్ల కింద కామెంట్లో 2 కోట్ల ఆ డబ్బుతో మా ఊళ్ళో 10 ఎకరాల పొలం కొనొచ్చు, ఆ వాచ్లో టైం ఏమన్నా రివర్స్ తిరుగుతుందా ఏంటి అంటూ పెట్టే కామెంట్లు చూస్తుంటే నవ్వు ఆపుకోవడం ఎవరి తరం కాదమ్మా.
1: ఇక చిత్రం ఏంటంటే మరి కోట్లు ఖరీదు చేసే ఆ వాచ్ అయినా చూపేది అదే 12 గంటల సమయం, మన రోడ్డు పక్కన దొరికే 100 రూపాయల వాచ్ అయినా చూపేది అదే సమయం. కానీ ఇప్పటి జనాలకి వాచ్ అనేది టైం చూసుకోవడానికి కంటే అవతలి వాళ్ళకి తమ స్టేటస్ చూపించుకోవడానికి ఒక పెద్ద సింబల్లా మారిపోయింది. ఆ వాచ్ల వెనుక వాటి ధరల వెనుక ఉండే క్రేజ్ చూస్తుంటే కాలం ఎంత విచిత్రంగా మారిందో కదా అనిపిస్తూ ఉంటుంది.
0: 100% నిజం అమ్మా. సెలబ్రిటీల వాచ్ ధరలు చూసి మురిసిపోవడం, రీల్స్ చేసుకోవడం కాసేపు సరదాగా బానే ఉంటుంది, కానీ మన చేతికున్న వాచ్ విలువ దాని ధరలో లేదు. మనం ఆ కాలాన్ని ఎంత విలువైన పనులకి వాడుకుంటున్నాం అనే దానిలోనే ఉంది.
1: ఇక సెలబ్రిటీల కోట్లాది రూపాయల వాచ్ల ముచ్చటైతే చెప్పాం, కానీ మరి అసలు మనందరి జీవితాల్లో మొట్టమొదటి వాచ్ ఎక్కడ స్టార్ట్ అయిందో గుర్తిస్తే మాత్రం ఫుల్ కామెడీగా ఉంటుంది. మరి మన చిన్నప్పుడు ఎక్కడన్నా ఊర్లో తీర్థాలకో జాతరలకో లేదా తిరునాళ్ళకో వెళ్తే అక్కడ రంగురంగుల గాజులు ప్లాస్టిక్ బొమ్మలు అమ్మే దుకాణాల్లో ఒక పెద్ద అట్టముక్కకి తగిలించి ఉండేవి చూడు, మన మొట్టమొదటి జాతర వాచీలు.
0: భలే గుర్తు చేసావమ్మా, ఆ తీర్థంలో 5 రూపాయలకు 10 రూపాయలకు కొనే ప్లాస్టిక్ డిజిటల్ వాచ్ అది. దానికి రంగురంగుల ప్లాస్టిక్ బెల్ట్ ఉండేది. చిత్రం ఏంటంటే ఆ వాచ్ అసలు టైమే చూపించదు, లోపల జస్ట్ ఒక స్టిక్కర్ అంటించి ఉంటుందంతే. కానీ దాన్ని చేతికి పెట్టుకుని నడుస్తుంటే వచ్చే ఆ సౌండ్, ఆ బిల్డప్, బా ఊరంతా తిరిగి మరీ అందరికీ మన చేయి ముఖం ముందుకు తీసుకెళ్ళి నా కొత్త వాచ్ చూడు అని చూపించేవాళ్ళం. ఆ ఆనందం ముందు ఇప్పుడున్న యాపిల్ వాచ్లు కూడా ఎందుకు పనికిరావనుకో.
1: అవునన్నయ్య, ఇక మన చేతి గడియారాల్లో ఉండే రకాలు, అందులో మన ఇండియన్ వాచీలు ఫారిన్ వాచీల కథలు చూస్తే మరీ కామెడీగా ఉంటుందనుకో. మన దేశంలో ఎవరినైనా అడగండి, మరి వాచ్ అనగానే గుర్తొచ్చే మొదటి పేరు టాటా వారి సొనాటా లేదా టైటాన్. మన ఇండియన్ వాచీల స్పెషాలిటీ ఏంటో తెలుసా? అవి ఎంత రఫ్ అండ్ టఫ్ గా ఉంటాయంటే వాటిని కట్టుకుని మనం బావిలకు దూకచ్చు, బైక్ మెకానిక్ షెడ్ లో పని చేయొచ్చు, ఆఖరికి కొట్లాటలు కూడా పెట్టుకోవచ్చు. మరి బ్యాటరీ అయిపోయినా సరే కాసేపు ఎండలో పెడితే మళ్ళీ తిరగడం స్టార్ట్ చేస్తాయి. అంత మొండి ప్రాణాలు మన దేశీ వాచీలు.
0: అదే ఈ ఫారిన్ వాచీలు తీసుకో, ముఖ్యంగా ఆ స్విస్ మేడ్ వాచీలు, వాటి ధరలు వింటేనే జ్వరం వచ్చేస్తుంది. తీరా అంత డబ్బులు పెట్టి కొన్నాక దానికి ఏ చిన్న స్క్రాచ్ పడినా గుండె ఆగిపోయినంత పని అవుతుంది. దాన్ని పెట్టుకుని వర్షంలో తడవకూడదు, ఎండలో తిరగకూడదు. ఒక రకంగా చెప్పాలంటే మనం వాచ్ని చూసుకోవడం కాదు, ఆ వాచే మనల్ని ఎత్తుకుని తిరగమన్నట్టు ఉంటుంది దాని వ్యవహారం.
1: ఇక ఇప్పుడు వచ్చిన స్మార్ట్ వాచీల రకం అయితే మరీ విచిత్రం. మరి చైనా నుంచి వచ్చి ఆ చీప్ స్మార్ట్ వాచీలు పెట్టుకుని మన వాళ్ళు పడే హడావుడి మామూలుగా ఉండదనుకో. చేతిని కాస్త గాల్లో ఊపితే చాలు అది బీపీ ఎంతందో చూపిస్తుంది, ఆఖరికి టేబుల్ మీద పెట్టినా సరే ఆ టేబుల్ కూడా హార్ట్ బీట్ ఎంతుందో లెక్క కట్టి చెప్పేస్తుంది. ఇలా వాచ్ల్లో ఎన్ని రకాలు వచ్చినా ఎంత కామెడీలు జరిగినా మన చిన్ననాటి ఆ తీర్థం నాటి జ్ఞాపకాలు మన దేశీ వాచీల ఆత్మీయత ఎప్పటికీ కూడా ప్రత్యేకమే.
0: ఈ వాచీల రకాలు జాతర ముచ్చట్లు పక్కన పెడితేనమ్మా అసలు ఈ గడియారం చూపించే టైంలో కూడా ఎన్ని రకాలున్నాయో తెలుసా? మనకి మామూలుగా తెలిసింది 12 గంటల టైం, కానీ ఈ ఆర్టీసీ టైం, ట్రైన్ టైం, ఆఖరికి మన మిలిటరీ టైం దగ్గరికి వచ్చేసరికి మన సామాన్యులకి ఒక్కోసారి బుర్ర తిరిగిపోతుందట.
1: మరి మన 12 గంటల గడియారంలో మధ్యాహ్నం 1 దాటితే హాయిగా 1 గంట అనుకుంటాం, కానీ ఈ రైల్వే స్టేషన్కు బస్టాండ్కు వెళ్తే మాత్రం అక్కడ బోర్డు మీద 13 గంటలు, 14 గంటలు, ఆఖరికి 23 గంటలు అనిపిస్తుంది. రైలు ఎప్పుడొస్తుందని అడిగితే రైలు రాత్రి 21 గంటలకు వస్తుంది అంటారు. దాంతో మన వాళ్ళు రైల్వే స్టేషన్లో కూర్చుని మరి చేతిలో ఉన్న వాచ్ వైపు చూస్తూ వేళ్లు లెక్క పెట్టుకుంటూ 21 అంటే 12 తీసేస్తే ఆ రాత్రి 9 గంటలు అన్నమాట అని లెక్కలు వేస్తున్నలేపు సగం టైం అయిపోతుందనుకో.
0: కరెక్ట్ అమ్మా. ఇక ఈ మిలిటరీ టైం అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుందనుకో. వాళ్ళు 24 గంటల ఫార్మాట్ ని వాడుతూ మనలాగా గంటలు నిమిషాలు అని విడదీయకుండా ఒకేసారి 4 నెంబర్లు కలిపి చదివేస్తారు. ఉదాహరణకి ఉదయం 8 గంటలని 0800 అవర్స్ అంటారు, రాత్రి 8 గంటలని 2000 అవర్స్ అంటారు. సినిమాల్లో కమాండోలు మనం కరెక్ట్ గా 0600 అవర్స్ కి అటాక్ చేయాలి అని డైలాగులు చెప్తుంటే భలే స్టైల్ గా ఉంటుంది. కానీ మనల్ని ఎవరైనా ఉదయాన్నే లేపి టైం ఎంతైందిరా అని అడిగినప్పుడు ఇప్పుడు 0500 అవర్స్ అయింది నాన్న అంటే మాత్రం మనకి ఇంట్లో అటాక్ ఖాయం, వీపు విమానం
1: అవుతాయి. అవునవును. మరి 24 గంటల టైం ఫార్మాట్ వల్ల ఒకసారి ఎంత పెద్ద కన్ఫ్యూజన్ వస్తుందంటే మన వాళ్ళు ఎవరైనా రాత్రి 1 గంటకి ఫ్లైట్ లేదా ట్రైన్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు డేట్ మారిపోతుందని గమనించరు. మరి పిఎం అనుకుని

0: ఏఎంకి బుక్ చేసేసుకుని తీరా స్టేషన్కి వెళ్ళాక, సార్ మీ ట్రైన్ నిన్న రాత్రి వెళ్ళిపోయింది అని టికెట్ కలెక్టర్ చెప్తుంటే నెత్తి నోరు బాదుకుంటూ నిలబడుతూ ఉంటారు. ఇక రైల్వే వాడు మిలిటరీ వాడు ఏ కన్ఫ్యూజన్ ఉండకూడదని ఈ 24 గంటల టైం పెట్టారు, కానీ మన సామాన్యులకు మాత్రం అది ఒక పెద్ద మ్యాథ్స్ ఎగ్జామ్ లా మారిపోతుంది.
1: అందుకే టైం ఏదైనా అది 12 గంటలైనా 24 గంటలైనా మన చేతి గడియారం మనకి నిరంతరం గుర్తు చేసేది ఒకటే, కాలం ఎవరి కోసం ఆగదు. అది ఆర్టీసీ బస్సు అయినా రైల్వే ట్రైన్ అయినా మన జీవిత ప్రయాణమైనా కరెక్ట్ టైంకి పట్టుకున్నవాడే లీడర్ అవుతాడు, లేకపోతే వెనకబడిపోతాడు.
0: ఈ ఆర్టీసీ మిలిటరీ టైంల నవ్వుల వెనుక గడియారం మనకి చెప్పే ఒక పరమసత్యం అనేది దాగుంది. ఇక ఈ రోజుల్లో అందరి చేతులకి అందమైన ఖరీదైన వాచీలు ఉన్నాయి, కానీ ఎవరి దగ్గర ప్రశాంతంగా గడపడానికి సమయమే లేదు. మరొకప్పుడు మనుషుల దగ్గర వాచీలు లేవు, కానీ గుండె నిండా ఆత్మీయత పలకరించే సమయం ఉండేవి. ఇప్పుడు చేతికి లక్షల విలువైన గడియారం కట్టుకుని కూడా పక్కనే ఉన్న మనుషులతో 2 నిమిషాలు ప్రేమగా మాట్లాడటానికి టైం లేదంటున్నారు. ఎంత విచిత్రమైన పరిస్థితి!
1: అవునమ్మా, అక్షరాల నిజం. గడియారం గురించి మాట్లాడేటప్పుడు సమాజం గుర్తుంచుకోవాల్సిన ఒక పదునైన సందేశం ఉంది. మన చేతికి ఉన్న వాచి కేవలం సమయాన్ని చూపే యంత్రమే కాదు, మన ఆయుష్ కరిగిపోతోందని హెచ్చరించే ఒక మంత్రం కూడా. గడియారంలోని సెకండ్ల ముళ్ళు టిక్ టిక్ అంటూ ముందుకు సాగుతుంటే అది కేవలం కాలం నడక కాదు, మన జీవితకాలం నుంచి ఒక్కొక్క సెకను శాశ్వతంగా దూరం అయిపోతోందని అర్థం. పోయిన సెకండ్ని తిరిగి తెచ్చే శక్తి ఈ ప్రపంచంలో ఏ శక్తికి లేదు. మరి అంతటి విలువైన కాలాన్ని మనం దేనికోసం ఖర్చు పెడుతున్నాం? ఇతరుల్ని కించపరచడానిక, లేదంటే వ్యర్థమైన ఆలోచనలతో జీవితాన్ని పాడు చేసుకోవడానిక?
0: చాలా పదునైన ప్రశ్న వేశావు. మన పెద్దలు ఒక అద్భుతమైన మాట చెప్పారు, మరి నువ్వు కాలానికి విలువిస్తే ఆ కాలమే నిన్ను ఒకరోజు విలువైన స్థానంలో నిలబెడుతుంది అని. అదే నువ్వు కాలాన్ని వృధా చేస్తే కాలం నిన్ను జీవితంలో ఎందుకు పనికిరాకుండా చేస్తుంది అని. మరి గడియారంలో ఒక్క ముళ్ళు ఆగిపోయినా, దాని లోపల ఒక చిన్న చక్రం పనిచేయకపోయినా ఆ గడియారమే పనికిరాకుండా పోతుంది. అలానే సమాజంలో కుటుంబంలో మనం మన బాధ్యతలను సకాలంలో నిర్వర్తించకపోతే మన జీవితానికి కూడా విలువ లేకుండా పోతుంది.
1: అందుకే చేతికున్న వాచ్ వైపు చూసినప్పుడల్లా మనలో ఒక గొప్ప స్ఫూర్తి కలగాలి. గడియారానికి ఉన్న క్రమశిక్షణ మనలో రావాలి. ఎవరి కోసం ఆగకుండా నిరంతరం ముందుకు సాగిపోయే ఆ తత్వమే మనల్ని విజయం వైపు నడిపిస్తుంది. కాలం కలిసి రాలేదని కూర్చోవడం కాదు, కాలమే మనల్ని చూసి గర్వపడేలా మనం పనిచేయాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, సమయపాలన పాటించడం, ఎదుటివారి కాలాన్ని గౌరవించడం, ఇవే గడియారం మనకి నేర్పే నిజమైన సంస్కారం.
0: గడియారాన్ని కేవలం ఒక అలంకార వస్తువులా చూడకండి, దాన్ని మీ జీవితాన్ని మార్చే ఒక మార్గదర్శిగా భావించండి. మరి గడిచిపోతున్న ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోండి, 4 ఉపయోగపడేలా జీవించండి, అప్పుడే జీవిత కాలానికి ఒక సార్థకత అనేది లభిస్తుంది.
1: మన జీవితంలో పుట్టుక నుంచి చావు వరకు ప్రతి దాంట్లోనూ ఈ గడియారం సమయం ఎంతగా ముడిపడున్నాయో కదా. పెళ్లిళ్ల విషయమే కనుక తీసుకుంటే ఎన్నో నెలల ముందే పండితుల దగ్గరికి వెళ్లి గ్రహాల గమనాన్ని లెక్కించి ఒక శుభముహూర్తం ఖరారు చేస్తారు. తీరా పెళ్లి రోజున ఆ ముహూర్తం సమయానికి ఒక్క సెకండ్ అటు ఇటు కాకుండా కరెక్ట్ టైంకి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు తలపై జీలకర్ర బెల్లం పెట్టాలని ఎంత హడావిడి చేస్తారో, అక్కడ ఒక్క క్షణం ఆలస్యమైనా జీవితాంతం ఏదో దోషం ఉంటుందని భయపడతారు. అంటే ఒక కొత్త జీవితం ప్రారంభం కావడానికి కూడా కాలమే శాసిస్తూ ఉంటుంది.
0: ఆ జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు ఉండే సమయం తాలూకు ఆనందం ఒకెత్తైతే ఇంకో సందర్భం వింటేనే గుండె చేరువైపోతుంది. మనకి ప్రాణమైన వాళ్ళు ఎవరైనా హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఐసీయూలోంచి డాక్టర్ బయటకు వచ్చి గంభీరంగా ముఖం పెట్టి ఇంకొక 24 గడిస్తే కానీ ఏం చెప్పలేం అని చేతులు ఎత్తేసినప్పుడు అబ్బా, ఆ కుటుంబ సభ్యుల మానసిక స్థితి వర్ణనాతీతం అనుకో.
1: కరెక్ట్ అమ్మా, ఆ 24 కాలం మనకి ఒక యుగంలా అనిపిస్తుంది. ఆ సమయంలో మన కళ్ళు కేవలం ఆ ఐసీయూ రూమ్ గోడకున్న గడియారం వైపు, ఆ ముళ్ళు వైపు, ఆ ముళ్ళు ఎప్పుడు తిరుగుతుందా, ఎప్పుడు ఆ 24 గడిచిపోతాయా అని కొట్టుకుంటూ ఉంటాయి. కాలం ఎంత క్రూరమైందో అప్పుడు తెలుస్తుంది. మనం వద్దన్నా పరిగెత్తే కాలం ఆ కష్ట సమయంలో మాత్రం ఒక్క ఇంచు కూడా కదలనట్టు మొండికేస్తుంది. గడియారంలోని ప్రతి టిక్ టిక్ శబ్దం లోపలున్న ప్రాణం కొట్టుకునే గుండె చప్పుళ్ళ అనిపిస్తూ ఉంటుంది. సమయానికి ఉన్న అసలైన విలువ ఆ పదును ఆ క్షణాల్లోనే మనకు అర్థమవుతూ ఉంటుంది.
0: అందుకే మన జీవితంలో ప్రతి రంగానికి కాలమే మూలస్తంభం అయ్యింది. ఇక మరి నువ్వు అన్నట్లు ఉద్యోగ వ్యాపారంలో అయితే పంక్చువాలిటీ, టైం మేనేజ్మెంట్ కి పెద్దపేట వేశారు. ఇక పెద్ద పెద్ద కంపెనీలు బయోమెట్రిక్ మిషన్లు ఎందుకు పెట్టారు? కేవలం ఒక్క నిమిషం లేట్ గా ఆఫీస్కి వచ్చినా ఆ రోజు సగం జీతం కట్ అయిపోతుంది. మరి ఎందుకంటే అక్కడ సమయమే పెట్టుబడి, సమయమే ప్రగతి. సమయాన్ని గౌరవించి పద్ధతిగా మేనేజ్ చేసుకున్నవాడే ఆఫీసులో అయినా సమాజంలో అయినా

0: లీడర్ అవుతాడు. మరి కాలంతో పాటు నడవని వాడు ఎంత మేధావైనా వెనుకబడిపోతాడు.
1: పెళ్లి ముహూర్తంలో ఆనందాన్ని ఇచ్చే కాలం హాస్పిటల్ గదిలో ప్రాణాలని నిలిపే పోరాటాన్ని చూపిస్తుంది. ఆఫీస్ గదిలో మన బాధ్యతని గుర్తు చేస్తుంది. కాలం అనేది ఎవరికీ చుట్టం కాదు, అది తన పనిని తను చేసుకుంటూ పోతుంది. దాన్ని మనం ఎలా వాడుకుంటున్నాం అనే దాని మీదే మన జీవితం ఆధారపడి ఉంటుంది. అందుకే సమయం మన చేతుల్లో ఉన్నప్పుడే దాని విలువని తెలుసుకుందాం. బంధాలకి సమయం ఇద్దాం, బాధ్యతల్ని సమయానికి నెరవేరుద్దాం.
0: మరింతవరకు మనం ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో మరి నేషనల్ వాచ్ డే సందర్భంగా మరి గడియారానికి సంబంధించి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదండి. తిరిగి రేపు ప్రసారమయ్యే ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో మరో మంచి టాపిక్ తో మిమ్మల్ని అలరిస్తుంది బండి విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ,
1: మీ ప్రసాద్.

0: మీకు తెలుసా, భారత్లోని లఖపతి దీదీల సంఖ్య బెల్జియం లేదా గ్రీస్ వంటి దేశాల మొత్తం జనాభా కన్నా ఎక్కువ. 3 కోట్లకు పైగా మహిళలు లఖపతి దీదీలయ్యారు. కుటుంబాల దేశ ఆర్థిక పునాదిని వారు బలోపేతం చేశారు.
1: లఖపతి దీదీ బనానే కా ఈ అభియాన్.

0: आने वाली पीढ़ियों को सशक्त करने का एक महाअभियान है।
1: విశ్వాసానికి వికాసానికి ప్రజా సంక్షేమానికి 12 ఏళ్లు.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారామా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
3: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది. నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం. నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారతిక ఉపేక్షించదు, భారతికపై క్షమించదు.
4: హమే గర్వ హై కి పిచ్లే ఏక్ దశక్ మే హమారి సేనా తేజీ సే ఆత్మ నిర్భర్తా కి ఓర్ కదమ్ బడా రహీ.
3: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
2: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సేవింగ్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫస్ట్ ఫ్లోర్, నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
1: ఫోన్ 0881622354.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు

0: క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్ భీమవరం. సెల్ 9849124000.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరి ఈనాటి మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈనాటి మరి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెంటనే ఉండండి రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
2: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
3: నార్త్ ఈస్ట్ అబ్ దూర్ నహీ రహా, నార్త్ ఈస్ట్ అబ్ దిల్ కే భీ పాస్ హై.

0: లీకే భీ పాస్ హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
3: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్.
3: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
2: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
3: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
3: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
2: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
2: ఫోన్ 0881622354.
4: మాననీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ కే నేతృత్వ మే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కా ఏక్ ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్ భారత్ ఇన్నోవేట్స్ 2026 జిస్మే హెల్త్ కేర్ ఔర్ AI సే లేకర్ అగ్రికల్చర్ ఔర్ సెమీ కండక్టర్స్ తక్ 13 సెక్టర్స్ కే 120 స్టార్ట్అప్స్ 14 సే 16 జూన్ తక్ నీస్ ఫ్రాన్స్ మే అప్నీ ఇన్నోవేషన్ ఔర్ ఆంటర్ప్రినోరియల్ క్షమతాహోం కా ప్రదర్శన్ కరేంగే. భారత్ ఇన్నోవేట్స్ 2026 భారత్ మే నిర్మిత్ విశ్వ కే లియే తయ్యార్.
3: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిజినెస్, మరి ఎప్పట్లా ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, మరి విలువైన గౌరవం పొందాలంటే బలమైన మౌనాన్ని భరించాలి. మాట వెండితో సమానమైతే మౌనం బంగారంతో సమానం. ఏమంటారు కదండి, అంటే మనం విలువైన గౌరవం పొందాలి అంటే బలమైన మౌనాన్ని భరించాలి. అంటే మాట అనేది వెండితో సమానమైతే మౌనం అనేది బంగారంతో సమానం. ఓకే లిసనర్స్, మనకు చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదా. ఇక అలానే ఈనాటి మన కార్యక్రమానికి ముందుగా మనకి SMS చేశారు. మరి కర్ణాటక పెత్తనిపల్లి నుండి సుబ్రహ్మణి గారు అయితే మనకి SMS చేశారు. నమస్తే మేడం, శుభ శుక్రవారం అంటున్నారు. నమస్తే అండి, శుభ శుక్రవారం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. ఈరోజు మా కోసం భైరవ ద్వీపం చిత్రం నుండి నరుడా ఓ నరుడా ఏమీని కోరిక అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా ఈ నడపడి కార్యక్రమానికి మీరు నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం అండి. ఈరోజు ఫ్రైడే, శుక్రవారం కదా, అమ్మవారికి ఎంతో ప్రీతికరం కాబట్టి అమ్మవారికి సంబంధించి ఒక చక్కని టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మరి అమ్మవారిని మనం స్తుతించేటప్పుడు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అని చెప్పి అంటూ ఉంటాం. మరి మనం శ్లోకం స్తోత్రం చదవాలంటే చదివేసుకుంటూ ఉంటాం, కానీ దానికి అలా అర్థం కూడా తెలుసుకుంటే మనకు ఒక రకమైన ఆనందం అనేది కలుగుతుంది కదండి. మరి పదాల వారీగా మరి శ్లోకానికి గల అర్థాలు మనం తెలుసుకుందాం. సర్వమంగళ మాంగళ్యే అంటే అన్ని మంగళకరమైన వస్తువులకు లేదా మంగళాన్ని అంటే శుభాన్ని ఇచ్చేదానా, అంటే ప్రపంచంలో ఏ శుభం జరగాలన్నా అది నీ వల్లనే జరుగుతుంది అని అర్థం. శివే, శివ అంటే పరమ పవిత్రమైనది అని అర్థం. మరి మంగళ స్వరూపిణి అని కూడా భావం, అంటే శివుని భార్యగా శివశక్తి స్వరూపంగా ఆమెను సంబోధించడం. సర్వార్థ సాధికే అంటే ధర్మార్థ కామమోక్షములని నాలుగు పురుషార్థాలను సిద్ధింపచేసే తల్లి, అంటే ధర్మ అర్థ కామమోక్షాలని నాలుగు పురుషార్థాలను సిద్ధింపచేసే తల్లి అంటే నెరవేర్చేది. మనం ఏ కోరిక కోరినా దానిని సాధించి పెట్టే శక్తి నీవే అని అర్థం. శరణ్యి అంటే దిక్కులేని వారికి దిక్కుగా మారి ఆశ్రయం ఇచ్చే తల్లి, అంటే శరణు ఇచ్చే తల్లి. త్రయంబకే అంటే మూడు కన్నులు ఉన్నదాన, అంటే సూర్య చంద్ర అగ్ని నేత్రాలు లేదా త్రిమూర్తులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు జనని అయినదాన అని అర్థం. గౌరీ పవిత్రమైన తెల్లని కాంతి కలిగిన దాన అని అర్థం.

కాబట్టి మన శ్లోకం చదువుతుంటే అర్థాలు ఆటోమేటిక్గా మనకి అర్థమైపోతుంది అన్నమాట. ఇక నెక్స్ట్ ఏంటంటే, మరి ఈ శ్లోకం కేవలం ఒక ప్రార్థన మాత్రమే కాదటండి, ఇది ఒక రక్షణ కవచం. ఏదైనా పని మొదలు పెట్టే ముందు లేదా ఇంట్లో దీపం వెలిగించేటప్పుడు దీన్ని పఠిస్తూ ఉంటారు. అమ్మా, నీవు అన్నింటికంటే మంగళప్రదమైన దానివి, నీవు నన్ను రక్షించి నా కార్యాలను సఫలం చేయి అని వేడుకోవడం దీని యొక్క ఉద్దేశ్యం అన్నమాట. మరి శ్రీ విద్యలో దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, శ్రీ విద్యోపాసకులు దీనిని అమ్మవారి సర్వవ్యాప్త శక్తికి నిదర్శనంగా భావిస్తూ ఉంటారు. మరి లలితమ్మ భక్తులకు ఈ శ్లోకం ఒక మూల మంత్రం లాంటిది. మరి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః అని చెప్పు అంటూ ఉంటాం కదండి. మరి దీనికి సంబంధించి కూడా చక్కని విషయాలు ఉన్నాయి, తెలుసుకుందాం. ఇక అలానే ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డి పల్లె గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ విజయమ్మ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మాకు గృహప్రవేశం చిత్రం నుండి అభినవ శశిరేఖవు అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండా రండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజనర్స్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి ఎవరు నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరి ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. మరి శ్రీ విద్యలో కూడా ఇక దీని ప్రాముఖ్యత ఉంది అని చెప్పుకున్నాం కదా. అంటే శ్రీ విద్యోపాసకులు దీన్ని అమ్మవారి సర్వవ్యాప్తి శక్తికి నిదర్శనంగా భావిస్తూ ఉంటారు. అంటే లలితమ్మ భక్తులకు ఈ శ్లోకం అనేది ఒక మూల మంత్రం లాంటిదన్నమాట. మరి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. మరి ఉద్యద్వా ను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాట్య క్రోధాకారాంకుశోజ్వల. అంటే రాగస్వరూప పాసాట్య అమ్మవారి సృష్టి నిర్మాణ కార్యక్రమాన అత్యంత ప్రతిభావంతమైనది అనురాగమను పాసం. మరి ఈ పాసం లేకుంటే సృష్టి అనేది కదే లేదు. మరి దేవి నుండి ఈ అనురాగ పాసమి ఇచ్ఛాశక్తిగా స్రవించి సృష్టి కథను నడుపుతుంది. జీవుని ఎందు కూడా ఈ శక్తి కోరికగా పనిచేసి తనదైన జీవితాన్ని అల్లుకుంటుంది. సమస్త ప్రపంచాన్ని దేవి ఇచ్ఛాశక్తిచి నడపబడుచుంది. మరి ప్రతి జీవి తన వ్యక్తిగతమైన కోరికలచే నడపబడుచున్నాడు కదా. మరి కోరిక తనది అనుకునుచు సృష్టి కార్యాన్ని చేయుచున్నాడు. నిజానికి తన కోరికగా వ్యక్తమగుచున్నది దేవి యొక్క ఇచ్ఛాశక్తి. అంటే ఇచ్ఛ సృష్టి నిర్మాణానికి కానీ వ్యక్తిగత జీవన నిర్మాణానికి కానీ పునాది రాయి నిలుస్తుంది. మరి ఇచ్ఛ ఇచ్చట ఉండరాదని కొందరు మెట్ట వేదాంతం చెప్తూ ఉంటారు. అంటే ఇచ్ఛను సృష్టి యందు ధర్మంతో జతపరచుట వలన జీవనం ప్రశాంతంగా జరగగలదు. అంటే కోరికయే చెడ్డది అనుకోకూడదు. అంటే ఎట్లు కోరుకోవాలో కూడా తెలియచేస్తూ ఉంటారట. అంటే చాలామంది చూడండి, డబ్బు పాపిష్టిది అని చెప్పి అంటూ ఉంటారు. అంటే ఇది చేత కానివాడు పలుకు మాట. అంటే డబ్బు నెట్లు వినియోగపరుచుకోవాలో తెలిసిన వాని చేతిలో అదే ధనం శోభను వైభవాన్ని కూరుస్తుంది. మరి చేత కానివాణి భ్రష్టుని చేస్తుంది. అంతే కదండి. అంటే డబ్బును ఎలా ఉపయోగించుకోవాలో వాళ్ళని చక్కగా మరి అదే ధనం శోభను వైభవాన్ని చేకూరుస్తుంది. మరి చేత కానివాణ్ణి ఏం చేస్తుంది? భ్రష్టుని చేస్తుంది. అట్లే కోరిక కూడా. అంటే కోరిక లేనిచో భగవంతునితో యోగం చెందుట కూడా ఉండదు కదా. మరి సత్యాన్ని కోరి దానికి సంబంధించిన మార్గాన్ని తపనతో అన్వేషించి

అంటే రాగాన్ని పాసాన్ని దేనిపై ప్రయోగించమో అది మనకి దక్కగలదనమాట. అట్టి అనురాగం ధర్మబద్ధం కానిచో బంధానికి కారణమవుతుంది. అంటే బంధ కారణమైన అనురాగం పాసం వల్లే పనిచేస్తుంది. మరి బంధ కారణం కాని అనురాగం ఉపకరణమై నిలుస్తుంది. జీవులపై మహాత్ముల యొక్క అనురాగం ఉపకరణముగా కనబడుతూ ఉంటుంది. మరి సంసార జీవుల యొక్క అనురాగం ఎడతెగని బంధంలా ఏర్పడుతుంది కదండి. అంటే జ్ఞానమునందరి తారతమ్యములే ఇట్టి స్థితులను కలిగించేస్తాయి. ఓకే లిజినెస్, మరొక చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నాం కదండి. ఇక అలా ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ SMS మనకి ఎవరు పంపించారంటే, నెక్స్ట్ SMS వచ్చేసి మనకి రున్నా గ్రామం నుండి ఆర్జ శోభరాణి గారు అయితే మనకి SMS చేశారు. శుభ మధ్యాహ్నం విజయాజీ అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి ఈరోజు జాతీయ గడియార దినోత్సవం, వాచ్ డే అంటున్నారు. మరి అంశం కూడా గడియారం గురించి పంపించారండి. మరి

హెచ్చరించేదే గడియారం. మరి సెకను సెకనుకు మారిపోయి నక్షత్ర గమనం. మరి గడియలో మార్పు చెంది రాశిఫలం. మనిషి జీవితం కాలానికి అనుగుణమై నిలిచే సాక్ష్యం. రెప్పపాటు కాలంలో మారిపోయే జాతక ఫలం. కాబట్టి గడియారం మానవ జీవన దర్పణం అంటున్నారు. అలానే ఇల్లాలి కోరికలు చిత్రం నుండి టిక్ టిక్ టిక్ గడియారం 12 అయ్యింది అనే సాంగైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

0: అబ్బా ఏమిటో గొడవ, అర్ధరాత్రి నిద్ర వస్తుంటాను.
1: అబ్బా ఎందుకు నడుస్తారు? అత్తగారు వింటారు, మామగారు లేస్తారు, అత్తగారు వింటారు.

0: పడుకో వాళ్ళ తెల్లారి చూద్దాం, అర్ధరాత్రి రాలాపునా నువ్వును
1: మనసు విప్పి అడిగింది, అలసు చెయ్యరాదండి. మనసు విప్పి అడిగింది, అలసు చెయ్యరాదండి. దిండు కింద ఒక చెక్క దండగిల్లు చెప్పండి.
2: అంతేనా చెప్పాడు, మహానిద్ర మీకే వస్తున్నట్టు.
0: టిక్ టిక్ టిక్.

0: అనండి అల్లరి మాట కట్టండి మరి శ్రీవారికి శ్రీమతి బహుమతి టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ కడియారం
1: లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలా నేనటువంటి కార్యక్రమానికి మన నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం అండి. మరి మహాభారతంలోని అర్జునుడు దివ్యాస్త్రాలు సంపాదించడానికి ఇంద్రలోకానికి వెళ్ళినప్పుడు ఒక ఘట్టం జరుగుతుంది, అదేంటనేది తెలుసుకుందాం.

మరి అర్జునుడు తన తండ్రి అయిన ఇంద్రుడి ఆహ్వానం మేరకు స్వర్గలోకంలో కొన్ని రోజులు గడుపుతాడు. అక్కడ చిత్రసేనుడు అనే గంధర్వుడి వద్ద సంగీత నృత్య కళల్ని నేర్చుకుంటాడు. మరొక రోజు ఇంద్రుని సభలో అప్సరస అయిన ఊర్వశి అర్జునుణ్ణి చూసి మోహిస్తుంది. మరి ఇంద్రుడిది గమనించి అర్జునుడి వద్దకు ఊర్వశిని పంపమని చిత్రసేనుడికి చెప్తాడు. మరి ఊర్వశి అలంకరించుకుని రాత్రివేళ అర్జునుడి నివాసానికి వెళ్తుంది. మరి ఊర్వశి తన ప్రేమను వ్యక్తపరిచినప్పుడు అర్జునుడు ఆమెను కేవలం తమ వంశానికి మాతృ సమానురాలిగా గౌరవిస్తాడు. ఎందుకంటే మరి పురూరవుడి భార్య కాబట్టి కురువంశానికి మూల పురుషురాలిగా గౌరవిస్తాడు. ఆమెను తల్లి అని సంబోధిస్తాడు. దీనివల్ల అవమానంగా భావించిన ఊర్వశికి కోపం వస్తుంది. మరి స్వర్గలోకంలో అప్సరసులకు ఇలాంటి బంధుత్వాలుండవు, నన్ను తిరస్కరించి నన్ను అవమానించావు అని ఆగ్రహంతో అర్జునుణ్ణి ఈ విధంగా శాపమిస్తుంది. మరి నీవు నపంసకుడివి, అంటే పేదవాడిగా అయిపోతావు, నపంసకుడిగా పేదవాడిగా అయిపోతావు, ఆడవారి మధ్య నాట్యం చేస్తూ గాజులు వేసుకుని కాలం గడుపుతావు అని చెప్పి శపిస్తుంది. మరి అర్జునుడు ఈ శాపానికి దిగులు చెందుతూ ఉండగా ఇంద్రుడు అతన్ని ఓదారుస్తాడు. మరి ఈ శాపం నీకు భవిష్యత్తులో మేలు చేస్తుంది అని చెప్తాడు. మరి ఇంద్రుడి అభ్యర్థన మేరకు ఊర్వశి ఆ శాపాన్ని కేవలం 1 ఏడాది మాత్రమే ఉండేలా చేస్తుంది. మరి పాండవులు అరణ్యవాసం ముగించుకుని అజ్ఞాతవాసం అంటే విరాట పర్వం చేయాల్సి వచ్చినప్పుడు ఈ శాపం అర్జునుడికి వరంగా మారుతుంది. మరి అర్జునుడు బృహన్నల పేరుతో నపంసకుడి రూపంలో విరాటరాజు కొలువులో చేరి మరి ఉత్తరకు నృత్యం నేర్పిస్తూ ఎవరికీ గుర్తుపట్టకుండా తన అజ్ఞాతవాసాన్ని విజయవంతంగా పూర్తి చేస్తాడు. కాబట్టి మరి ఊర్వశి ఇచ్చిన శాపం నిజానికి అర్జునుడికి కష్టకాలంలో ఒక పెద్ద ఆయుధంగా ఉపయోగపడిందనమాట. ఓకే లిజినెస్, మనకు చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నాం కదండి. ఇక అలానే ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ SMS మనకి ఎవరు పంపించారంటే గోపాలపట్నం నుండి సుధాకర్ గారు, అరుణ, ప్రవళిక, కౌండిన్య, తేజ, సూర్యకుమారి, లలిత, వశిష్ట, సాయి, అనురాధ, జానకి, మరి వీరంతా కలిసి మనకి SMS చేశారు. మరి విష్ణు రెడ్డి వారికి నమస్తే, శుభోదయం అంటున్నారు. శుభోదయం అండి. ఈరోజు మరి మా తోడలుడు వెంకట్ అలానే వదిన గారు అన్నపూర్ణకి మరి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ తెలియజేస్తూ త్రిపుర మూవీ నుంచి ఒక చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీ తోడలుడు వెంకట్ గారు అలానే వదిన గారు అన్నపూర్ణ గారికి మరి మీ కుటుంబ సభ్యులందరి తరపు నుండి రెడీ విష్ణు 90.4 తరపు నుండి కూడా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి. మరి వెంకట్ గారు, అన్నపూర్ణ గారు, మీరు ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అలానే మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్ మరీ చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలానే ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయి ముందు మరొక మంచి టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం అండి. రియల్ స్టోరీల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా. మరి అమెరికా పర్యటనలో ఉన్న ఒక సీనియర్ సిటిజన్ ఇస్తున్న సలహా గురించి తెలుసుకుందాం. మరి చాలామంది అనుకుంటూ ఉంటారు దూరపు కుండలు నునుపు అంటూ ఉంటారు కదండి. అలా ఏంటంటే మరి మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, మా కోడలు వాషింగ్టన్లో ఉంది అని చెప్పేసి చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అక్కడ అనేది మనం చూడడం కదండి. కాబట్టి మా వాళ్ళందరూ ఫారెన్లో ఉన్నారు అని చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి మరి అమెరికా పర్యటనలో ఉన్న ఒక సీనియర్ సిటిజన్ ఇస్తున్న సలహా గురించి తెలుసుకుందాం. మరి మేము గత 2 నెలలుగా అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో ఉన్న సియాటెల్ నగరంలో ఉంటున్నాం. మరి భారతదేశం నుండి వచ్చేటప్పుడే నా భార్యకు శ్వాసకోశ సంబంధిత సమస్య తీవ్రంగా ఉంది. ఆమె పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మేము భారత్ నుండి తగినన్ని మందులను వెంట తెచ్చుకున్నాం. మరి అమెరికాలో ఆ మందులు వాడిన తర్వాత ఆమె దాదాపు కోలుకుంది. అయితే తెచ్చుకున్న మందులు అయిపోవడంతో మా పర్యటన సమయంలో ఆమెకు మళ్ళీ శ్వాసకోశ సమస్య వస్తుందేమోనని నేను ఆందోళన చెందా. అందుకే మరి సియాటెల్లోని ఒక పల్మలానాలజిస్ట్ని అంటే శ్వాసకోశ నిపుణుల్ని అపాయింట్మెంట్ తీసుకోమని చెప్పి నా కుమార్తెను కోరాను. కానీ నేరుగా నిపుణ్ణి కలవడానికి వీల్లేదని ముందుగా జనరల్ ఫిజిషియన్ను కలవాలని నా కుమార్తెకు చెప్పారు. మరి దానికోసం మాకు వారం రోజుల తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చారు. అది కూడా కేవలం వీడియో కాల్ ద్వారా మాత్రమే. మేము ఫోన్లో సుమారు 10 నిమిషాల పాటు డాక్టర్ గారితో మాట్లాడి ఇండియాలో మరి నా భార్య వాడుతున్న మందుల గురించి వివరించా. ఇక ఆయన సమస్యను అర్థం చేసుకున్నానని చెప్తూ అందుకు తగ్గట్లుగా మందులు రాసిచ్చారు. మరి ఆ మందుల్ని మెడికల్ స్టోర్ నుండి తీసుకోవచ్చని చెప్పారు. తీరా మేము స్టోర్లో విచారించగా ఆ మందులు వెంటనే అందుబాటులో లేవని, రావడానికి 4-5 రోజులు పడుతుందని చెప్పారు. మరి చివరి 5వ రోజున మాకు ఆ మందులందాయి. ఇక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ మందులను సిప్లా కంపెనీ తయారు చేసింది మరియు వాటిపై మేడ్ ఇన్ ఇండియా అని రాసింది. అమెరికాలో తీసుకున్న మెడికల్ ఇన్సూరెన్స్ వల్ల 50% రాయితీ లభించిన తర్వాత కూడా మేము 21,000 రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. అంటే ఇండియాలో కేవలం 2,500 రూపాయలు ఖరీదు చేసే మందులు అమెరికాలో అక్షరాల 42,000 రూపాయలు అన్నమాట. అంటే భారతదేశంలో మందుల దుకాణాల్లో నేరుగా దొరికే మందులను ఇక్కడ పొందడానికి మాకు 12 రోజుల సమయం పట్టింది. వారం రోజుల తర్వాత డాక్టర్ సంప్రదింపుల ఫీజు కోసం అంటే వారి కన్సల్టేషన్ కోసం మాకు డాలర్స్ అంటే $283 అంటే ఇంచుమించుగా సుమారు 23,000 రూపాయలు బిల్లు వచ్చింది. మరి భారతదేశంలో వైద్య సదుపాయాలు చాలా అద్వానంగా ఉన్నాయి అని భావించే నా భారతీయ మిత్రుల కోసం నా ఈ అనుభవాన్ని పంచుకుంటున్నాను అంటున్నారు ఆయన. మరి మీ విశ్రాంత జీవితంలో మీరు భారతదేశంలో నివసిస్తున్నందుకు మిమ్మల్ని మీరు అదృష్టవంతులుగా భావించారు అంటున్నారు. మరి భారతీయ విలాసవంతమైన జీవితం అంటే ప్రపంచమే కుళ్ళుకునే నిజం చాలా ఉంది. మనం తరచుగా మంచి జీవితం కోసం విదేశాల వైపు చూస్తూ ఉంటాం. కానీ కాస్తంత ఆలోచిస్తే లండన్ లేదా న్యూయార్క్లో ఉన్న ఒక బిలియనీయర్కు కూడా దొరకని కొన్ని రోజువారీ సౌకర్యాలు మన భారతదేశంలో మధ్యతరగతి వారికి కూడా చాలా సులువుగా దొరుకుతున్నాయి. మన దేశంలో సామాన్యుడి జీవితం కూడా ఒక VIP లైఫ్ స్టైల్ అని చెప్పడానికి 8 నిదర్శనాలు ఉన్నాయి. మరి ఏంటో తెలుసుకుందాం. మరి ఉదయం 7 గంటల రొటీన్. మరి కేవలం కొన్ని రూపాయలకి ప్రతిరోజు ఉదయాన్నే ఫ్రెష్ పేపర్ మన గుమ్మం ముందుకు వస్తుంది. అదే వెస్ట్రన్ దేశాల్లో అయితే ఇదొక ఖరీదైన సేవ, పైగా అక్కడ ప్రింట్ మీడియా దాదాపు అంతరించిపోయింది కూడా. ఇక 2వది డేటా ప్రజాస్వామ్యం. మరి ప్రపంచ దేశాలు బేసిక్ ఇంటర్నెట్ కోసం నెలకి అంటే $50 అంటే సుమారు 4,000 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు చేస్తుంటే మన దేశంలో కేవలం మన 300 రూపాయలకి హైస్పీడ్ 5G డేటాను ఎంజాయ్ చేస్తున్నాం. మరి ప్రపంచంలోని అత్యంత చౌకైన డేటా మంది. ఇదే మన ఆర్థిక వ్యవస్థను డిజిటల్గా మార్చేసింది. ఇక 10 నిమిషాల అద్భుతం. మరి టీలో వేయడానికి అల్లం ముక్క లేదా పాలు అయిపోయాయా? మరి బ్లింకిట్ అని, జెప్టో అని లేదా స్విగ్గీ, ఇన్స్టామాట్లో ఆర్డర్ చేసేస్తే నీళ్లు మరిగేలోపే వస్తువు అనేది మీ చేతుల్లో ఉంటుంది. మరి అదే యూరప్లో అయితే ఒక కోటు వేసుకుని చలిలో 15 నిమిషాలు నడిచి స్టోర్కి వెళ్ళాలి. మరి అప్పటికీ అది మూసేస్తున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఇక నాలుగవది క్షణాల్లో వైద్యం. మరొక స్పెషలిస్ట్ డాక్టర్ని కలవాలా, నేరుగా హాస్పిటల్కి వెళ్ళొచ్చు. బ్లడ్ టెస్ట్ చేయించాలా, ఉదయం 6 గంటలకి ల్యాబ్ టెక్నీషియన్ ఇంటికి వచ్చి శాంపిల్ తీసుకుంటాడు. మరి మధ్యాహ్నానికల్లా రిపోర్ట్ అనేది వాట్సాప్లోకి వచ్చేస్తుంది. మరి అక్కడున్నట్లు 3 నెలల వెయిటింగ్ లిస్టులు, ఇన్సూరెన్స్ అప్రూవలు, నరకాలు మనకు లేవు కదండి. ఇక తర్వాత మనుషుల సాయం. మరి ఇల్లు తొడవడానికి, వంట చేయడానికి, డ్రైవింగ్కి మనుషులు ఉండటం ఇక్కడ కేవలం ధనవంతులకే పరిమితం కాదు, మధ్యతరగతి జీవితాలకు కూడా ఇది వెన్నుముక. ఇది మన జీవితాల్లో అత్యంత విలువైనది, అంటే సమయాన్ని మిగులుస్తుంది. ఇక తర్వాత యూపీఐ విప్లవం. మరి రోడ్డు ప్రక్కన తాగే 5 రూపాయల చాయ్ నుండి 50,000 రూపాయల ల్యాబ్ టెక్ వరకు అంతా కూడా ఒకే ఒక స్కాన్, వ్యాలెట్లతో పనిలేదు, కార్డ్ మెషిన్ పనిచేయడం లేదు అనే షాకులు లేవు, ఎలాంటి ట్రాన్సాక్షన్ ఫీజులు లేవు. మరి విషయంలో ప్రపంచ దేశాలు మనకంటే చాలా వెనుకబడి ఉన్నాయి. ఇక ఉచిత చిన్న చిన్న ఆనందాలు. మరి ఏ హోటల్కి వెళ్ళినా ఒక గ్లాస్ మంచినీళ్లు ఫ్రీగా ఇస్తారు. మరి అక్కడైతే $5 బిల్లు వేస్తారు. మరి మన బట్టలు ఇస్త్రీ చేయడానికి వీధి చివర ప్రెస్ వాళ్ళ ఉంటారు. మరి ఈ చిన్న చిన్న విషయాలే మన జీవితాన్ని సాఫీగా సాగేలా చేస్తాయి. ఇక సామాజిక బంధాలు. మనం లీగల్ నోటీసులు, కోర్టుల సంస్కృతులు బతకడం లేదు, బంధాల సంస్కృతిలో బతుకుతున్నాం. మనకి ఏదైనా సమస్య వస్తే పక్కింటి వాడు కోర్టు నోటీస్ పంపడు, ప్రేమగా కిచడి వండి పంపిస్తాడు కదండి. కాబట్టి ఏంటంటే, భారతదేశం అనేది కేవలం ఒక దేశం కాదు, అడుగడుగున సౌకర్యాలు నిండిన ఒక అత్యద్భుతమైన ప్రపంచం. మరి పాశ్చాత్య దేశాల్లో ప్రజలు తమ పనులన్నీ కూడా, అంటే గడ్డి కత్తిరించడం నుండి ప్లంబింగ్ వరకు తామే చేసుకుంటూ సగం జీవితాన్ని గడిపేస్తూ ఉంటే, ఇండియాలో మాత్రం మనల్ని కనిపెట్టుకుని చూసే ఒక సేవా ఆధారిత జీవన శైలి ఉంది. కాబట్టి ఇక్కడ మనం కేవలం బతకడం లేదు, మనల్ని ప్రతీక్షణం చూసుకునే ఒక వ్యవస్థే ఉంది. మరి విదేశాలకు వెళ్ళి మన బట్టలు మనమే ఉతుక్కుని, మన గిన్నెలు మనమే తోముకున్నప్పుడే మన దేశంలో ఉన్న ఈ రాజభోగం విలువేంటో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. కాబట్టి తూర్పుకైనా వెళ్ళండి, పడమరకైనా వెళ్ళండి, కానీ భారతదేశమే 1 ఏమంటారు? ఓకే లిజినెస్, ఒక చక్కని టాపిక్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదా. ఇక అలానే ఈనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారి త్రిమితుల గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారుదల్కి నమస్తే, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభ మధ్యాహ్నం. మరి జూన్ 19 మరి నాకు ఎంతో మానసిక ఆనందాన్ని కలిగించే, నా ఇష్టానికి ఎంతో ఇష్టమైన నవ్వుల చిత్రాల రారాజైనటువంటి ముద్దు ఆర్ట్స్ మూవీస్ బ్యానర్ అధినేతల్లో ఒకరగు, నిర్మాత, దర్శకులు, మరి శంకరాభరణం, అడవిరాముడు వంటి 300 చిత్రాలకు పైగా కథా రచయితగా, మాటల రచయితగా సేవలందించిన వారు, నాటక రంగంలో రంగస్థలం మీద ఎన్నో పాత్రలు పోషించిన, సినిమా పరంగా ఒకే ఒక్క చిత్రంలో ఒకే ఒక్క పాత్రలో నటునిగా నటించి నటునిగా విజయకేతనం ఎగురవేసినట్లుగా అందరి చేత అభినందనలు

అందుకున్నట్టు లఘు. జంధ్యాల శివశంకర శాస్త్రి గారు అనగా హాస్య బ్రహ్మ జంధ్యాల గారి వర్తంతి. వారికి నివాళి తెలియజేయగలరు అంటున్నారు. మరి ఆయన ఒక్క చిత్రంలోని నటించినప్పటికీ ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిగా, ఒక ఒక్క పాత్రలోనైనా గంగి గోవుపాలు గరిటెడైనా చాలు అన్నట్లుగా తన అద్భుతంగా ఆ పాత్రలో జీవించిన జంధ్యాల గారికి నివాళిగా మరి పడమటి సంధ్యారాగం ఈ చిత్రం నుండి బాలుగారు శైలజ గారు ఆలపించిన మరి బాలుగారి సంగీత సారథ్యంలో సదాశివ బ్రహ్మేంద్రయోగి సాహిత్యం మరి పిబరి రామరసం అనే పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, ఇప్పుడే మనం ఫారిన్ కంట్రీస్ గురించి మాట్లాడుకున్నాం, అలాగే మరి ఈ మూవీలో కూడా పాపం ఆయన ఇది ఎక్కడ ఫారిన్ కంట్రీ అని చెప్పి తిట్టుకుంటూ ఉంటారు. మన ఊళ్ళో చక్కగా ఇలా ఉంటుంది అలా ఉంటుంది, ఇక్కడ ప్రతీది తప్పే, కూర్చుంటే తప్పు నుంచుంటే తప్పు అని చెప్పి అంటూ ఉంటారు కదండి. మరి ఆయన ఎంతో చక్కగా మరి పిబరి రామరసం అంటూ చక్కని పాటనైతే పాడతారు. మరి ఇంకెందుకు కలిసి మీకోసం చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నర్స్, మరి చక్కన్ బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదండి. ఇక ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి భీమవరం నుండి భవానీ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. భవానీ గారు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి చాలా చక్కటి విషయాలు అయితే తెలియజేస్తున్నారు అంటున్నారు. అలానే ఈరోజు మా కోసం మాతృదేవోభవ ఈ చిత్రం నుండి వేణువై వచ్చాను భువనానికి అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలానే ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే కర్నూలు నుండి బ్రహ్మయ్య గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ విజయ గారు అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి ప్రోగ్రామ్ అయితే వింటున్నాం, చాలా చక్కటి విషయాలు తెలియజేస్తున్నారు, ధన్యవాదాలు అంటున్నారు. అలానే ఈరోజు హాస్య బ్రహ్మ జంధ్యాల గారి వర్ధంతి సందర్భంగా ఒక చక్కని పాటనైతే మాకోసం ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి అలానే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి బెంగళూరు నుండి జయలక్ష్మి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. హ్యాపీ ఫ్రైడే అంటున్నారు. హ్యాపీ ఫ్రైడే అండి. మరి ఈరోజు మాకోసం స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం నుండి ఒక చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటలు అయితే ప్లే చేస్తున్నాం. లిజనర్స్ మరి విన్నారు కదా, ఇదండి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. తిరిగి ప్రసారం అయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో అమ్మ పెద్దమ్మ అనే కథను నిన్నటి తెరవై భాగాన్ని వింటారు. పెళ్లి, పిల్లలు, నాన్న రిటైర్మెంట్, ఇల్లు కట్టుకోవడం అన్ని చకచకా జరిగిపోయాయి. అమ్మ నాన్నలతో, భార్య బిడ్డలతో హాయిగా సాగుతోంది జీవితం. అంతలో ఓ ఆనందం, మొదటి ప్రమోషన్, అయితే ట్రాన్స్ఫర్ కూడా. సొంతింట్లోంచి అద్దె ఇంట్లోకి వెళ్లాలనేది తప్ప అలా అయినందుకు ఎవరికీ బాధ కలగలేదు.

చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే ట్రాన్స్ఫర్ అయింది వాళ్ళూరు రాజమండ్రికి. అక్కడ 5 ఏళ్లు నేను జీవితంలో ఎక్కువ ఆనందంగా ఉన్నది అక్కడున్నప్పుడే. జీవితంలో ఆనందం అయిపోయింది ఆ తర్వాతే. 2వ ప్రమోషన్ ట్రాన్స్ఫర్, ఈసారి ఒరిస్సాకి. ఎప్పుడూ వేరే రాష్ట్రంలో పనిచేయని వాళ్లను ఈ లిస్ట్ లో బయట రాష్ట్రాలకు వేశారు. నాది గుడ్డిలో మెల్ల దగ్గరే వేశారు, బ్రహ్మపూర్, వైశాఖ్ కి దగ్గరే. అయినా అందరం వెళ్లలేని పరిస్థితి. పిల్లల చదువుల గురించి నేనొక్కడినే వెళ్లాలని నిర్ణయించుకున్నాను. అందర్నీ వైజాగ్ లో సొంతింట్లో ఉంచి, ఒక్కడివే ఎలా ఉంటావు, కోడల్ని తీసుకెళ్ళు, అక్కడ మీరిద్దరు, ఇక్కడ పిల్లలు, మేము అందర్నీ జాగ్రత్తగా నేను చూసుకుంటాను కదరా, వీలైనప్పుడు వచ్చి వెళ్దరుగాని అన్నారు నాన్న. కాని మాట నిలబెట్టుకోలేదు. నెలాఖరుకే రిలీవ్ అవ్వాలని కండిషన్, తప్పలేదు. అప్పటికి 20 రోజుల ముందే అందర్నీ వైజాగ్ పంపించేశాను సామాన్లతో సహా. పిల్లల్ని అక్కడే స్కూళ్లలో వేసేశారు నాన్న. రిలీవ్ అయి వైజాగ్ బయలుదేరాను. 10 రోజులు జాయినింగ్ సెలవులు వాడుకుని బరంపురం ఆఫీసులో జాయిన్ అవుదామని నా ఆలోచన. మనిషి ఆలోచనలు చేస్తాడు, అన్నీ తనకు అనుకూలంగానే, అవి కార్యరూపం దాల్చేలా ఆ దేవుడు చూడొచ్చు, చూడకపోవచ్చు. వైజాగ్ లో రైలు దిగి ఇంటికి చేరుకున్నాను. చాలాసేపు అందరం ఇక్కడి ఏర్పాట్లు, బరంపురంలో ఏర్పాట్లు అన్ని మాట్లాడుకుని, ఎవరి కదుల్లోకి వాళ్లు చేరుకున్నామో లేదో, నిద్రకు ఉపక్రమించామో లేదో, అమ్మ అరుపు గట్టిగా, భయం వేసింది. ఆ గదిలోకి ఎలా వెళ్లానో, నాన్న కింద పడిపోయి బిగుసుకుపోయి ఆసుపత్రిలో చేర్చితే గుండెపోటన్నారు. సరైన సమయానికి తీసుకొచ్చారన్నారు. అయినా తెల్లవారుజామున నాన్న నా ఒడిలోని నా కళ్లలోకి చూస్తూనే ఎప్పుడూ చూడనంత ప్రేమ ఆ కళ్లల్లో. నేను నాన్న కళ్లల్లోకి చూస్తూ ఉండిపోయాను. డాక్టర్ వచ్చి చెప్పే వరకు నాకు తెలియనేలేదు నాన్న చూడటం లేదని, ఏ లోకాలకు ప్రయాణం అయిపోయారని. ఏదో కలకలం ఈ లోకంలోకి వచ్చాను. ఏదో స్టేషన్, జనం ఎక్కువగా ఉన్నారు. వాచి చూశాను, 9. ఎదురుగా శ్రీమతి చిన్నగా కునుకుతీస్తోంది. చిన్నోడికి ఫోన్ చేశాను అమ్మ గురించి తెలుసుకోవాలని, ఫోన్ కలవలేదు. నాకు కూడా నిద్రొస్తోంది. ఆపుకుంటూ ఏదో ఆలోచిస్తూ ఆపుకోలేక నిద్రలోకి జారుకుంటూ 11 అయ్యేసరికి రాజమండ్రి చేరుకున్నాం. ఆ సమయంలో ఆ ఊరికి బస్సులేవు. కారు మాట్లాడాను. చీకట్లోకి లైట్ల వెలుతురుతో కారు దూసుకెళ్తోంది. ఫోన్ ట్రై చేశాను, కలవలేదు. సుమారు 1 గంట ప్రయాణం. ఆ తర్వాత ఆ ఇంటికి. అక్కడ జీవం లేని పెద్దమ్మ. అమ్మ పరిస్థితి ఎలా ఉందో, పెద్దమ్మకి అమ్మతో పాటు మరో 3 చెల్లెళ్ళైనా, అమ్మతోనే పెద్దమ్మ ఎక్కువగా ఉంటుంది. అందుకు కారణం కూడా చెప్పిందమ్మ. నేను కడుపులో ఉన్నప్పుడు అమ్మతో పాటు పెద్దమ్మ కూడా ప్రెగ్నెంటేనట. చాలా ప్రమాద పరిస్థితి అని, వైజాగ్ తీసుకెళ్తే గడ్డెక్కి వచ్చని అక్కడ డాక్టర్లు చెప్పి మా ఇంటికి తీసుకొచ్చారట. ఇక్కడ డాక్టర్లు కొన్నాళ్ళు ట్రీట్ చేసి డెలివరీ అయ్యేదాకా ఏదైనా ప్రశాంతమైన ప్రదేశంలో ఉంటే బాగుంటుందని అన్నారట. అరకులు నాన్నకి తెలిసిన వాళ్ళెవరో ఉంటే అక్కడ కాటేజీ లాంటి తీసుకుని ఒక నర్సుతో మరో డాక్టర్మ్మ పర్యవేక్షణలు పెద్దమ్మని అక్కడుంచారట. పెదనాన్న నాన్న అమ్మ కూడా అక్కడే ఉన్నారట. అమ్మ ప్రసవ సమయము ఇంచుమించు అప్పుడేనట. నేను అక్కడే పుట్టానట. కాని పెద్దమ్మకి మరణించిన శిశువు, పెద్దమ్మ ప్రాణానికి ప్రమాదం తప్పినందుకు అందరూ ఊపిరి పీల్చుకున్నారట. అప్పుడు పెద్దమ్మ బతకటానికి కారణం అమ్మ నాన్నేనని పెద్దమ్మ పెదనాన్నలకు మేమంటే అంత ప్రేమట. పెద్దమ్మకు పుట్టిన బిడ్డ బతుకుంటే నా అంతే ఉండేవాడని నన్ను వాళ్లు ప్రేమగా చూసేవారట. పెద్దమ్మ విషయంలో నా అంచనా తారుమారైన విషయం ఒకటి గుర్తొస్తోంది ఇప్పుడు. 2 ఏళ్ల క్రితం ఇదే రోజుల్లో నాకు షాక్. వాకింగ్కి వెళ్తుంటే దారిలో నాకేదో ఊపిరి అందనట్టు గాబరా గాబరాగా అనిపించి ఆ రోజు డాక్టర్ని కలిశాను. ఈసీజీ తీశారు, బాగానే ఉంది. ఈకో టెస్ట్ చేశారు, అదే బాగానే ఉందన్నారు. తర్వాత ట్రెడ్మిల్ టెస్ట్. 6 నిమిషాలు నడక తర్వాత డాక్టర్ ఆగిపోమన్నాడు. అప్పటికి నాకు ఆయాసంగా ఉంది. తర్వాత ఏంజియోగ్రామ్ చేయించాలన్నాడు. అంతవరకు క్యాజువల్గా ఉన్నా అప్పుడు మాత్రం ఆలోచనలో పడ్డాను. భయం లాంటిది కలిగింది. ఏంజియోగ్రామ్ చేయించుకున్నాను. కరోనరీ ఆర్టరీలో 3 బ్లాక్లు. అవి ఉన్న ప్రదేశాలను బట్టి బైపాస్ సర్జరీయ చేయాలన్నారు. సాదాసీదా అనుకున్నది సీరియస్ అయిపోయింది. భయం, బాధ, అనుమానం, నిరాశ, నిస్పృహ, ఆవేదన, కన్నీళ్లు, ఏదో శూన్యత, వీటన్నింటి మధ్య ఆపరేషన్కి ఏర్పాట్లు జరిగిపోయాయి హైదరాబాద్లో. చదువు, అవగాహన, తెలివితేటలకు అతీతమైన పరిస్థితులు ఉంటాయని, ఏమీ తెలియదని మనం ఇన్నాళ్లు అనుకున్నవాళ్లం మన ఆలోచనలను బళ్లించగలరని అప్పుడే అర్థమైంది. పెద్దమ్మ ఫోన్ కళ్ళు తుడుచుకుంటూ అమ్మ అందించింది. గుండె, దాని పనితీరు, కొలెస్ట్రాల్, బ్లాకులు, కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫింగ్, ఇలాంటివేమీ తెలియని ఆ పల్లెటూరు

పెద్దమ్మ ఫోన్లో ఏడుపులు కాక ఇంకేం మాట్లాడుతుంది అనుకుంటూ ఫోన్ అందుకున్నాను. ఆనందబాబు, నాయనా తెలిసిందిరా, ఈ వయసులో అంత దూరం రాలేకపోతున్నాన్రా

ఆ ఊరికి పెద్దమ్మ దగ్గరికి. నా ఛాతీ మీద కోతని అరచేత్తో స్పృశించింది పెద్దమ్మ కళ్ళు చెమ్మగిల్లాయప్పుడు. ఆ స్పర్శ నన్నెందుకు విచిత్రంగా కదిలించింది. నా తండ్రి, నా నాయని, నా బంగారమి, నువ్వు బెంబేలు పడిపోతావని అప్పుడలా అన్నాను, కాని ఇదేమన్నా చిన్న ఆపరేషనా? ఇంక నీకేమీ కాదు. నా ఆయుష్ కూడా దేవుడు నీకే ఇచ్చేశాడు. పిల్లా పాపలతో చల్లగా ఉండు అని నన్ను కౌగలించుకుని ఎంతోసేపు మాట్లాడింది. అదే పెద్దమ్మని ఆఖరిసారి చూడటం. కారు ఆ ఊళ్ళోకి వెళ్లటానికి మలుపు తిరుగుతున్నప్పుడు ఈ లోకంలోకి వచ్చాను. ఆలోచనలన్నీ ఆగిపోయి ఏదో అల్టర్నెస్ వచ్చింది. 5 నిమిషాల్లో ఇంటికి చేరుకున్నాం. అక్కడంతా నిశ్శబ్దంగా ఉంది. 2 నిమిషాల్లో 10 మంది దాకా బయటకొచ్చారు. వాళ్లల్లో నేను వెతుకుతున్నది అమ్మని. అమ్మ ఉంది. పరిగెత్తుకొచ్చి నన్ను వాటేసుకుని ఏడ్చేసింది. తేరుకున్నాక అంది, పల్లెటూళ్లలో శవాన్ని తీసేదాకా ఇరుగు పొరుగు వాళ్లు వంటలు చేసుకోరు. ఈ ఊరి వాళ్లు రేపటిదాకా ఉంచడానికి ఒప్పుకోలేదు. అందుకే ఇందాక 7 దాటాక కార్యక్రమం చేసేయాల్సి వచ్చింది. అమ్మ చాలా ఫీల్ అవుతూ చెప్పింది ఆ విషయాన్ని. నాకైతే అమ్మ ఆరోగ్యం గురించి ఆలోచన. అందుకే అమ్మకి వినబడేటట్టు నెమ్మదిగా అడిగాను, బీపీ మాత్రం వేసుకున్నావా, ఏమైనా తిన్నావా? అమ్మ నన్ను లాక్కెళ్ళినట్టుగా లోపలికి తీసుకెళ్లింది. ఆ గదిలో వాళ్ళ కుర్చీలో నన్ను కూర్చోబెట్టింది. నా చేయి పట్టుకుని తలను కుర్చీకి ఆంచి కింద కూర్చుంది. గదిలో ఆ మూలకి చూస్తుంది. అక్కడ ఒక దీపం. అమ్మ మాట్లాడుతోంది, అయితే గొంతు మాత్రం అదోలా ఉంది. పెదనాన్న పోయినప్పుడు నువ్వు ఢిల్లీ వెళ్ళిపోయావు. అప్పుడు చనిపోయిన పెదనాన్ని చూడలేదు. ఇప్పుడు నువ్వొచ్చే కూడా పెద్దమ్మని చూడలేకపోయావు. నువ్వొస్తే బాగుండునని ఎంత ఎదురు చూశాను. నువ్వొచ్చే వరకు ఆపడానికి ఎంత ప్రయత్నించాను. అన్నయ్యతో ఫోన్ చేయించాను. అదేమిటో ఎప్పుడూ కలవలేదు. చనిపోయిన వాళ్ళిద్దరూ దురదృష్టవంతులో నీకు అదృష్టం లేదు. నాకు అర్థం కావడం లేదురా. ఫోన్లే అమ్మా. అమ్మ నా వైపు చివాల్ని చూసింది. ఫోన్లే అంటావేంట్రా? వాళ్ళు నీకేమవుతారో తెలుసా? అసలు నువ్వెవరివో తెలుసా? కళ్ళు పెద్దవి చేసి అమ్మవైపు చూశాను. విషయం ఏమిటి అన్నట్లు అమ్మ చెప్పేసింది. చెప్పలేక చెప్పలేక చెప్పినట్టు చెప్పింది. 50 ఏళ్లుగా దాచుకున్నది ఎవరికీ తెలియకుండా చేయగలిగిన అమ్మే అసలు విషయం నాకు చెప్పేసింది. చెప్పేసి అనుమానంగా భయంగా నా వైపు చూస్తున్న అమ్మతో నేనన్నాను, మనం రేపు వెళ్ళిపోవచ్చు కదమ్మా, మళ్లీ 10వ రోజున వద్దాం. ఆఖరుకు అమ్మకు పెద్దమ్మకు ఒకేసారి కానుపు. అమ్మకు నేను, పెద్దమ్మకు మరణించిన శిశువు. అప్పుడలా కల్పించారు. కాని పిల్లలింక పుట్టరని తెలిసిన చెల్లెలికి అరకులో నన్ను కని కానుకగా ఇచ్చింది పెద్దమ్మ. అంత మాత్రాన 50 ఏళ్లుగా నా మెదడు అణువు అణువులు నిక్షిప్తమైపోయిన అమ్మ, నా పెదవుల కదలికలు కోటాను కోట్లసార్లు పలికిన అమ్మ, ఇప్పుడు నాకా నిజం తెలిసినంతలో పిన్ని అయిపోదు. పెద్దమ్మ అమ్మ అయిపోదు. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో అమ్మ పెద్దమ్మ కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు మరి. నమస్కారాలతో మీ విజయా.

0: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
2: మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
1: ఫోన్ 0881622345.
3: మీరు వింటున్నది రేడియో విష్ణు 90.4.
4: హాయ్ లిసనర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు టైమ్ లైన్. కాళ్ళకూరి వెంకటేశ్వర స్వామికి హుండీలు కానుకల ద్వారా 21,25,181 రూపాయలు ఆదాయం లభించింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో గురువారం హుండీ ఆదాయం లెక్కించారు. 83 రోజులకు ఈ ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ఎం అరుణ్ కుమార్ తెలిపారు. ఆక్వేడు గ్రూప్ ఆలయాల ఈవో అల్లూరి సత్యనారాయణరాజు సమక్షంలో సిబ్బంది హుండీ ఆదాయం లెక్కించారు. ఆలయ చైర్మన్ అడ్డాల శివరామరాజు, సభ్యులు పాల్గొన్నారు. దేవస్థానం మాడవీధుల అభివృద్ధి పనులకు వేగేసిన సుబ్బరాజు, సత్యవతి దంపతుల కుమారుడు నాగరాజు, ఝాన్సీ దంపతులు 1,01,116 రూపాయలు విరాళం అందించినట్లు ఆలయ ఈవో మోగా అరుణ్ కుమార్ తెలిపారు. భీమవరం పట్టణంలో శుక్రవారం నుంచి 3 రోజులు

పాటు సంగీత దినోత్సవాలు నిర్వహించనున్నట్లు త్యాగరాజ మ్యూజిక్ అకాడమీ ఉపాధ్యక్షులు గన్నబత్తుల శ్రీనివాస్ అన్నారు. ప్రపంచ సంగీత దినోత్సవ బ్రోచర్ను గురువారం ఆయన ఆవిష్కరించారు. మావుళ్ళమ్మ దేవస్థాన ట్రస్ట్ సభ్యులు అరసవల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, భీమవరం కళలకు పుట్టినిల్లు అని 3 రోజుల పాటు సంగీత దినోత్సవం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. నిర్వాహకులు చిరకవాడ రంగసాయి మాట్లాడుతూ, 19, 20, 21 తేదీల్లో జరిగే వేడుకల్లో శుక్రవారం 16 మంది సంగీత కళాకారులను సత్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీవీపీ ప్రసాద్, గంటా సుందర్ కుమార్, పుష్పాల శేషు, అడప బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి శేషాచల కొండపై ఈ నెల 7న ప్రారంభమైన అంతర్జాతీయ యోగా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముగింపు రోజైన జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ అనివేటి మండపంలో 1000 మంది ఏకకాలంలో యోగాసనాలు వేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీనిలో భాగంగా ఆలయ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ప్రతిరోజు ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొని యోగా నిర్వహిస్తున్నారు. యోగా వేడుకలను రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో నిర్వహించాలన్న దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వుల మేరకు వీటిని నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 7:30 నుండి 8:30 గంటల వరకు 2 వారాల పాటు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. దేవస్థానం స్కూల్కు చెందిన టీచర్ సురేష్ వారితో యోగాసనాలు వేయించారు. 21న భారీగా జరగనున్న యోగా వేడుకల్లో ఆలయ సిబ్బంది, గ్రామస్తులు, సేవాదళం, పాఠశాల విద్యార్థులు, భక్తులు పాల్గొనాలని యువ త్రినాథరావు కోరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఆర్యవైశ్య విద్యార్థులు విద్యాపరమైన ప్రతిభను ప్రోత్సహించేందుకు ఏవపా బ్యాక్మెన్ చాప్టర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో విద్యా పురస్కారాలు అందిస్తామని ప్రోగ్రాం కోఆర్డినేటర్ కొత్త రామానందన్ తెలిపారు. ఎంసెట్ 2026 1500 లోపు ర్యాంక్ సాధించిన 100 మంది ఆర్యవైశ్య విద్యార్థులను ఎంపిక చేసి విద్యా పురస్కారాలు, ప్రశంసాపత్రాలు అందిస్తామన్నారు. అర్హులైన విద్యార్థులు గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ పురస్కారాల ప్రదానోత్సవం జులై 5న ఉదయం 9 గంటలకు హైదరాబాద్ లో నిర్వహిస్తామని, దరఖాస్తులను జూన్ 30 లోపు సమర్పించాలని కోరారు. మరిన్ని వివరాలకై 9880570066 ఈ నెంబర్ని సంప్రదించవచ్చని తెలిపారు. అర్హులైన ఆర్యవైశ్య విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, టైఫాయిడ్, డయేరియాపై అప్రమత్తంగా ఉండాలని సబ్ యూనిట్ ఆఫీసర్ జి వెంకటేశ్వరరావు అన్నారు. ఎన్జీఓ హోంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హెల్త్ అసిస్టెంట్లతో పాటు హెల్త్ సూపర్వైజర్స్, టీమ్ నోడల్ ఆఫీసర్గా రాపిడ్ రెస్పాన్స్ టీంను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. భీమవరం సబ్ యూనిట్ ఆఫీసర్ మూర్తి, తణుకు సబ్ యూనిట్ పరిధిలోని ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. మన పరిశుభ్రత మన ఆరోగ్యమని ఎర్రంశెట్టి హరినాథ్ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గురువారం రెస్ట్ హౌస్ రోడ్డులోని శంకర మఠం నుంచి వంటెద్దు ఆంజనేయస్వామి ఆలయం, కొప్పా కళ్యాణ మండపం, అంబళ్లవారి వీధి వరకు ఆపరేషన్ క్లీన్ స్వేప్ కార్యక్రమంలో భాగంగా వీధులను శుభ్రం చేశారు. నిర్వాహకులు చెరకువాడ రంగసాయి మాట్లాడుతూ, 4 రోజులుగా అన్ని వార్డుల్లో దేవాలయ చుట్టుప్రక్కల ఆపరేషన్ క్లీన్ స్వీప్ నిర్వహిస్తున్నామని తెలిపారు. అంబళ్ల జోగేశ్వరి, గోపి, సోమేశ్వరరావు, నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని మున్సిపల్ కమిషనర్ ఎం యశ్వబాబు అన్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని 6 వార్డులోని వాసవి పార్కులు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం నిర్వహించారు. పార్కులో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని గురువారం సిబ్బందితో కలిసి శుభ్రం చేశారు. పార్కులు, పిచ్చి మొక్కలు, ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగించారు. పార్కును ప్రజా వినియోగం కోసం పునరుద్ధరించే ప్రణాళిక ఉందన్నారు. వర్తనపల్లి కాశీ, అడబల నారాయణమూర్తి, రాగిరెడ్డి ప్రసాద్, పట్నాల రాంపండు వెంకటేశ్వరరావు, మున్సిపల్ పారిశుద్ధ్య అధికారులు, సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ధ్యానం ప్రశాంత జీవనానికి ఉపకరిస్తుందని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో శాఖాహార ర్యాలీని గురువారం ఆయన ప్రారంభించారు. పత్రిజీ సూచించిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని సూచించారు. తణుకు పిరమిడ్ కేంద్రం జీవన విధానంపై మంచి మార్గాన్ని ఏర్పరిచిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు గ్రాడ్యుయేట్స్, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ కంచెర్ల శ్రీకాంత్, సరిత దంపతులు గురువారం మావుళ్ళమ్మను దర్శించుకున్నారు. వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు పూజలు చేసి ఆశీర్వచనాలు అందించారు. దేవస్థానం తరపున శేషవస్త్రం, ప్రసాదాలను ఆలయ చైర్మన్ వండాడ నాగభూషణం, ధర్మకర్త రామాయణం శ్రీనివాస్ అందించారు. సహాయ కమిషనర్ బుద్దా మహాలక్ష్మి, నగేష్ పర్యవేక్షించారు. పట్టణంలోని శివరావుపేట మావుళ్ళమ్మ జాతర ఈ నెల 21న జరగనుంది. జాతర ఆహ్వాన పత్రికలను గురువారం ఆలయం వద్ద విడుదల చేశారు.
మావుళ్ళమ్మ సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు రామాయణం వెంకటలక్ష్మి, తులసి, పార్వతి, రేవూరి గోగరాజు మాట్లాడుతూ ఆదివారం ఉదయం జాతరను ఎమ్మెల్యే పులపత్తి రామాంజనేయులు ప్రారంభిస్తారని, 21 నుంచి 28 వరకు పూజా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, 28న అఖండ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.

0: ఈ కార్యక్రమంలో పంజా లక్ష్మణరావు, కొండేపూడి గణపతి, కోరసిక వెంకటేశ్వరరావు, నడివేది కృష్ణస్వామి రెడ్డి, గ్రంథి బాలాజీ, మొదలవలస నాగేశ్వరరావు, మావూరి సుందరరావు తదితరులు పాల్గొన్నారు. బ్యాంక్ కాలనీ శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో గురువారం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. యోగా ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా క్రమశిక్షణ, ఏకాగ్రత పెరుగుతాయని కమిషనర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలన్నారు. యోగాను జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని వివేకానంద సేవా సమితి అధ్యక్షులు అల్లూరి గంగరాజు పిలుపునిచ్చారు. యోగాంధ్రలో భాగంగా గురువారం యోగాసనాల కార్యక్రమం నిర్వహించారు. ప్రతిరోజు కనీసం 45 నిమిషాల పాటు యోగా సాధన చేస్తే వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చని అన్నారు. ఆరోగ్య ఆనంద ఆంధ్ర లక్ష్యంగా ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహిస్తోందని, ఈ కార్యక్రమాల్లో సేవా సంస్థలు, సభ్యులు, పురప్రముఖులు పాల్గొన్నారు. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణం పరిరక్షించవచ్చని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. బీజేపీ పట్టణాధ్యక్షులు కొల్లికొండ ప్రసాద్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన బీజేపీ జెండా స్తూపాన్ని గురువారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణలో మొక్కలు కీలక పాత్ర వహిస్తాయని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని వర్మ సూచించారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు ఐనంపూడి శ్రీదేవి, నాయకులు ఉన్నమట్ల కపర్తి, జక్కంపూడి కుమార్, వేరుకొండ దుర్గా ప్రసాద్, వలువల్ సురేష్, శ్రీనివాస్, చంటి, మహేష్, పవన్, కీర్తిచంద్, సూరిబాబు, నరసింహరావు, దాసు, మల్లికార్జునరెడ్డి, లక్ష్మి, నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్లు సాయి శ్వేత డయాగ్నోస్టిక్స్ ల్యాబ్ ద్వారా రాయితీపై రక్త పరీక్షలు గురువారం నిర్వహించారు. సంఘ అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి ఆధ్వర్యంలో పరీక్షలు చేసి రిపోర్టులు అందజేశారు. డాక్టర్ రమేష్ కుమార్, సభ్యులు పెనుమతి సత్యనారాయణ పాల్గొన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవారికి సంఘం ద్వారా ఆర్థిక సాయం అందజేశారు. పట్టణానికి చెందిన నక్షత్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద కుటుంబానికి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఉప్పలగుప్తం మండలం కొత్తపల్లికి చెందిన కొండపత్తి మేరీ మస్కట్లో ఇటీవల మరణించింది. ఆమె భర్త ఆనంద్ కుమార్ ఆర్థిక పరిస్థితి బాలేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ కడలి శ్రీనివాసరావు గురువారం ట్రస్ట్ తరపున 50,000 రూపాయల చెక్కును అందించారు. ప్రముఖ వైద్యులు రామకృష్ణరాజు సేవలు వరవలేనివని పలువురు వైద్యులన్నారు. డాక్టర్ రామకృష్ణరాజు సంతాప సభ ఐఎంఏ హాల్లో గురువారం నిర్వహించారు. పలువురు వైద్యులు మాట్లాడుతూ రామకృష్ణరాజు సేవలను కొనియాడారు. కీబోర్డ్ వాయిద్యంలో అసాధారణ ప్రతిభతో గిన్నిస్ రికార్డు సాధించిన రాయుడు జోయల్ డెన్నిస్ ను బల్లిపాడు ట్రినిటీ లూథరన్ చర్చిలో గురువారం సన్మానించారు. పాస్టర్ సుధీర్ బాబు మాట్లాడుతూ చిన్న వయసులోనే జోయల్ డెన్నిస్ గంట సమయం పాటు నిరవధికంగా కీబోర్డును వాయించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడం గొప్ప విషయం అన్నారు. ట్రినిటీ లూథరన్ చర్చ్ సిఆర్ రమేష్ నాయుడు జోయల్ ను సంఘం తరపున సత్కరించారు. వ్యాస మహర్షి పురస్కారానికి మంచిలి జెడ్పీ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయులు పాల శ్రీనివాసరావు ఎంపికైనట్లు సమితి జాతీయ అధ్యక్షులు మహేష్ తేగల తెలిపారు. పురస్కారాల ప్రదానోత్సవం జులై 26న రాజమహేంద్రవరంలో జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల శ్రీనివాసరావుకి పురస్కారం అందించనున్నట్లు రంగిరెడ్డి మహాలక్ష్మి ఆధ్వర్యంలోని వ్యాస మహర్షి పురస్కారాల కమిటీ వారు వెల్లడించారు. అవార్డుకు ఎంపికైన వారిని ప్రధానోపాధ్యాయులు కెవీ రామారావు అభినందించారు. లిజనర్స్, ఇది ఈనాటి టైమ్ లైన్ విశేషాలు. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో వెడగలుగుతాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో, ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
0: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

హాస్పిటల్స్, భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మరికొద్ది క్షణాల్లో సిల్వర్ స్క్రీన్ కార్యక్రమాన్ని వింటారు.

0: இது விஷ்ணு எஃப்எம் 90.4.
1: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది, నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం, నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారతిక ఉపేక్షించదు, భారతికపై క్షమించదు. పన్నెండు సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
3: अब दूर नहीं रहा, नॉर्थ ईस्ट अब दिल के भी पास है, दिल्ली के भी पास है.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
4: హై లిసనర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సిల్వర్ స్క్రీన్. లిసనర్స్, రెండు తెలుగు రాష్ట్రాల లోకిళ్లలో నవ్వుల పోదోటలు పోయించిన మహానుభావుడు, బూతులు లేని, వెటకారాలు లేని అచ్చమైన స్వచ్ఛమైన హాస్యానికి వెండి తెరపై పట్టాభిషేకం చేసిన సృజనశీలి, నిలవెత్తు హాస్య బ్రహ్మ, తెలుగు సినిమా గర్వించదగ్గ లెజెండరీ దర్శకుడు మరియు మాటల రచయిత. సినిమా థియేటర్లో కడుగు పెడితే ఎలాంటి టెన్షన్లు లేకుండా 2 గంటల పాటు కడుపుబ్బా నవ్వుకుని హాయిగా బయటకొచ్చేలా 100కు పైగా చిత్రాలకు అద్భుతమైన మాటలు అందించి దర్శకుడిగా టాలీవుడ్ చరిత్రలోని హాస్యానికి ఒక కొత్త నిఘంటువు రాసిన మన జంధ్యాల తెలుగు సినిమా రచయిత, దర్శకుడు. జంధ్యాల అని ఇంటి పేరుతోటే సుప్రసిద్ధుడైన అసలు పేరు జంధ్యాల వీర వెంకట దుర్గా శివసుబ్రహ్మణ్య శాస్త్రి. ప్రత్యేకించి హాస్య కథా చిత్రాలు తీయటంలో అందివేసిన చెయ్యి. జంధ్యాల చెప్పిన ప్రసిద్ధ వాక్యం, నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం. జంధ్యాల గారి అపురూపమైన జీవిత ప్రస్థానం ఈనాటి మన సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో. 1951 జనవరి 14 పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జన్మించిన జంధ్యాల గారికి చిన్నతనం నుండే సాహిత్యం, నాటకాలపై విపరీతమైన మక్కువ ఉండేది. మరి కామర్స్లో డిగ్రీ పూర్తి చేసిన ఆయన ఎన్నో అద్భుతమైన నాటకాలు రాశారు. ఆ నాటకాలే ఆయన్ని సినీ ఇండస్ట్రీ వైపు నడిపించాయి. 1976లో దేవుడు చేసిన బొమ్మలు సినిమాతో మాటల రచయితగా ప్రస్థానం ప్రారంభించిన జంధ్యాల గారు ఆ తర్వాత టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ కె విశ్వనాథ్ గారి కలం స్నేహితుడిగా మారిపోయారు. విశ్వనాథ్ గారి క్లాసిక్స్ అయిన శంకరాభరణం, సాగర సంగమం, సిరిసిరి మువ్వ, శృతిలయలు వంటి కళాఖండాలకు జంధ్యాల గారు అందించిన మాటలు తెలుగు సినీ చరిత్రలో ముత్యాల అక్షరాలుగా నిలిచిపోయాయి. ఆ సినిమాల్లోని సంభాషణలు వింటుంటే కేవలం మాటలు వినపడవు, తెలుగు భాషకున్న సంస్కారం, హుందాతనం స్పష్టంగా కనిపిస్తాయి. ఒక పక్క ఇంతటి బరువైన క్లాసిక్ సినిమాలు రాస్తూని, మరో పక్క కమర్షియల్ సినిమాలకు కూడా తన కలంతో ప్రాణం పోశారు. మాటల రచయితగా ఎంతో ఎత్తుకెదిగిన జంధ్యాల గారు 1981లో ముద్దమందారం సినిమాతో దర్శకుడిగా మెగాఫోన్ పెట్టారు. మొదటి సినిమాతోనే తన మార్కెంటో చూపించిన ఆయన ఆ తర్వాత టాలీవుడ్లో అవుట్ అండ్ అవుట్ హాస్య చిత్రాలకు ఒక స్వర్ణ యుగాన్ని తీసుకొచ్చారు. సగటు మధ్యతరగతి మనుషుల మాటకారితనం, ఇంట్లో ఉండే చిన్న చిన్న అలకలు, ఆప్యాయతలను హాస్యంలో రంగరించి ఆయన చేసిన సినిమాలు ఎప్పటికీ మర్చిపోలేం. 4 స్తంభాలాటలోని సుత్తి వీరభద్రరావు, సుత్తివేలు గారి సుత్తి ప్రహసనం, అహనా పెళ్లంటలో కోట శ్రీనివాసరావు గారి పరమ పిసినారితనం, బ్రహ్మానందం గారి అరగుంటు క్యారెక్టర్ ఇప్పటికీ మీమ్స్కి, మన రోజువారి నవ్వులకి కేర్ ఆఫ్ అడ్రస్, ఆనంద భైరవి వంటి క్లాసికల్ డాన్స్ బేస్డ్ సినిమాతో పాటు శ్రీవారికి ప్రేమలేఖ, రెండు చెళ్ల సీత, వివాహ భోజనంబు, చంటబ్బై వంటి క్లాసిక్ కామెడీ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు కానుకగా ఇచ్చారు.

బ్రహ్మానందం గారు, సుత్తి వీరభద్రరావు గారు, సుత్తివేలు గారు, నరేష్ గారు వంటి ఎంతో మంది అద్భుతమైన నటులను టాలీవుడ్కు పరిచయం చేసి వారిలోని నవ్వుల కోణాన్ని ప్రపంచానికి చూపించిన లైఫ్ గివర్ మన జంధ్యాల గారు. జంధ్యాల గారి

ప్రభుల సామ్రాజ్యం గురించి మాట్లాడుకుంటూ, అసలు టాలీవుడ్లో శృతి అనే పదానికి ఒక బ్రాండ్ ఇమేజ్ ఇచ్చిన ఆ ఇద్దరు లెజెండరీ నటుల గురించి ప్రస్తావించకపోతే ఈ ఎపిసోడ్కి అసలు అర్థమే లేదు. అవును, మరి మీరు కరెక్ట్గా అడిగారు. శృతి వీరభద్రరావు గారు మరియు శృతి వేలు గారి కాంబినేషన్, శృతి ద్వయం, జంధ్యాల మార్క్ హాస్యానికి రెండు స్తంభాలు, జంధ్యాల గారి మార్క్ కామెడీకి రెండు కళ్ళు, రెండు బలమైన స్తంభాలు. అసలు ఇండస్ట్రీలో ఒక దర్శకుడు ఇద్దరు నటుల పాత్రలకు శృతి అనే పేరు పెట్టి దాన్నే వారి ఇంటి పేర్లుగా మార్చేసి తెలుగువారి నిఘంటువులో శృతి కొట్టడం అనే ఒక కొత్త జాతీయాన్ని సృష్టించడం కేవలం ఒక జంధ్యాల గారికి సాధ్యమైంది. 1982లో వచ్చిన నాలుగు స్తంభాలాట సినిమాతో ఈ మ్యాజిక్ అనేది మొదలైంది. జంధ్యాల గారి మార్క్ కామెడీ ప్రపంచంలో ఈ ఇద్దరి కాంబినేషన్ ఒక అద్భుతం. శృతి వీరభద్రరావు గారు, ఆయనది ఒక విలక్షణమైన శైలి. ముఖంలో ఎక్కడ నవ్వు లేకుండా ఎంతో గంభీరమైన వాయిస్తో పెద్ద పెద్ద పండిత పదాలు వాడుతూ సాగదీస్తూ మాట్లాడుతుంటే వినే ప్రేక్షకుడికి కడుపుబ్బా నవ్వు రావడం ఆయన ప్రత్యేకత. ఇక శృతి వేలు గారు ఏంది, దానికి అచ్చం ఆపోజిట్ స్టైల్. ఆ సన్నటి శరీరం, అమాయకమైన ముఖం, ఒకే మాటను పదే పదే తడబడుతూ కంగారు పడుతూ చెప్తుంటే థియేటర్లలో నవ్వుల జడివాన కురిసేది. జంధ్యాల గారు ఈ ఇద్దరి మధ్య రాసిన డైలాగులు, టైమింగ్ ఎలా ఉండేదంటే, ఒకరు ఊగిపోతూ శృతి కొడుతుంటే మరొకరు దాన్ని అంతే అమాయకంగా అందుకుని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేవారు. శ్రీవారికి ప్రేమలేఖ సినిమాలో వీరిద్దరి ప్రహసనం, రెండు చెళ్ల సీత, ఆనంద భైరవి వంటి చిత్రాలు వీరు పండించిన హాస్యం తెలుగు సినీ చరిత్రలో గోల్డెన్ ఎరా అని చెప్పచ్చు. జంధ్యాల మార్క్ కామెడీలోని అసలైన రహస్యం ఏంటంటే అందులో ఎక్కడా అసభ్యత అనేది ఉండదు. డబల్ మీనింగ్ డైలాగులు అస్సలు కనిపించవు. మన పక్కింట్లోనూ మన చుట్టాలింట్లోనూ ఉండే వింత మనుషుల ప్రవర్తనని, వారి మాటల వెటకారాన్ని జంధ్యాల గారు కాస్తంత సున్నితంగా పెంచి మనకు చూపించేవారు. ముఖ్యంగా శృతి వీరభద్రరావు, శృతి వేలు చేత జంధ్యాల గారు పలికించిన ఆ స్వచ్ఛమైన గోదావరి యాస, ఆ నిరపరాధ హాస్యం కుటుంబ సమేతంగా కూర్చుని మురిసిపోయేలా చేసేది. ఇవాళ మన మధ్య ఆ ముగ్గురు మహానుభావులు భౌతికంగా లేకపోయినా టీవీలోనూ యూట్యూబ్లోనూ వారి సీన్లు వస్తే చాలు, నేటి డిజిటల్ జనరేషన్ కూడా పడి పడి నవ్వుతోందంటే ఆ శృతి హాస్యానికున్న పవర్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక జంధ్యాల గారి నవ్వుల తోటలో ఎన్నో రకాల పూలు పూసాయి, కానీ ఆ తోటలో పుట్టి ఇవాళ ఒక మహావృక్షమైన గిన్నీస్ బుక్ రికార్డులు సైతం సొంతం చేసుకుని 3 దశాబ్దాలుగా తెలుగువారి ప్రతిరోజును తన ముఖ కవళికలతో శాసిస్తున్న ఒకే ఒక్క నవ్వుల నవాబు మన పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారు. మీరు అచ్చం మన గుండెల్లో ఉన్న పాయింట్ని అడిగారు. జంధ్యాల గారి మార్క్ కామెడీ గురించి చెప్పుకుంటూ బ్రహ్మానందం గారిని ఆయన పరిచయం చేసిన విధానం, వారి కాంబినేషన్లో వచ్చిన మ్యాజిక్ గురించి మాట్లాడుకోకపోతే ఈ సిల్వర్ స్క్రీన్ ఎపిసోడ్కి అసలు పరిపూర్ణత అనేదే రాదు. మన నిజానికి బ్రహ్మానందం గారు లెక్చరర్గా పనిచేస్తున్న రోజుల్లోనే ఆయనలోని అద్భుతమైన హాస్య ప్రతిభను, ఆ విలక్షణమైన ముఖ కవళికలను ముందుగా గుర్తించింది మన హాస్య బ్రహ్మ జంధ్యాల గారి. శ్రీ తాతావతారం అనే సినిమాలో చిన్న పాత్ర ఇచ్చినప్పటికీ బ్రహ్మానందం గారి అసలైన నట జీవితానికి తిరుగులేని పునాది వేసింది మాత్రం 1987లో వచ్చిన జంధ్యాల గారి ఆల్ టైమ్ క్లాసిక్ అహనా పెళ్ళంట. మరి అహనా పెళ్ళంట సినిమాలో బ్రహ్మానందం గారి అరగుండు పాత్ర తెలుగు సినిమా హిస్టరీలోనే ఒక అద్భుతం. పరమ పిసినారి అయిన లక్ష్మీపతి కోట శ్రీనివాసరావు ఇంట్లో జీతం లేకుండా కేవలం తిండి కోసమే పనిచేస్తూ సగం గుండెతో తిరిగే ఆ నౌకరు పాత్రలో బ్రహ్మానందం గారు పండించిన హాస్యం అంత ఇంకా కాదు. యజమాని పిసినారితనానికి లోలోపల ఏడుస్తూ బయట నవ్వుతూ ఆయనిచ్చే ఎక్స్ప్రెషన్స్, కోట శ్రీనివాసరావు గారు కోడిని తాడుతో కట్టి వేలాడదీసి దాన్ని చూస్తూ అన్నం తెలిమన్నప్పుడు బ్రహ్మానందం గారు ఆ కోడి వైపు చూస్తూ అమాయకంగా ఆకలితో నమిలే ఆ సీన్ చూసి థియేటర్లలో సీట్ల నుంచి కింద పడి నవ్వని ప్రేక్షకుడు లేడంటే నమ్మండి.

జంధ్యాల గారు బ్రహ్మానందం గారి కోసం రాసిన ప్రతి డైలాగ్ ఒక బుల్లెట్లా పేలింది. ఆ ఒక్క సినిమాతో బ్రహ్మానందం గారి జాతకమే మారిపోయింది. ఇక తర్వాత జంధ్యాల గారు తీసిన ఎన్నో సినిమాల్లో బ్రహ్మానందం గారికి క్రేజీ క్యారెక్టర్స్ ఇచ్చి ప్రోత్సహించారు జంధ్యాల గారు. మరి బ్రహ్మానందం గారు ఎప్పుడు మాట్లాడినా ఒక మాట చెప్తూ ఉంటారు, నన్ను ఒక నటుడిగా ఈ ప్రపంచానికి పరిచయం చేసింది, నాలోని నవ్వుల యాసను జనాల్లోకి తీసుకెళ్ళింది నా గురువుగారు జంధ్యాల గారే, ఆయన నా పాలిట దైవం అని ఎంతో ఆత్మీయంగా గుర్తు చేసుకుంటారు. మరి జంధ్యాల గారు కేవలం మాటలు రాయడమే కాదు, బ్రహ్మానందం గారి ముఖంలో ఉన్న ప్రతి నరాన్ని, కనుబొమ్మల కదలికలను ఎలా వాడుకోవాలో పక్కాగా స్కెచ్ వేసి మరీ స్క్రీన్పై చూపించేవారు. అందుకే అంటారు, ఒక శిల్పి చేతిలో పడితేనే కదా ఏ రాయైనా శిల్పమయ్యేది. జంధ్యాల అనే ఆ హాస్య శిల్పి చేతిలో పడి ఈరోజు తెలుగు ఇండస్ట్రీ గర్వించదగ్గ నవ్వుల దేవుడిగా మారారు మన బ్రహ్మానందం గారు. వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమాలు, ఆ సీన్లు తెలుగు సినిమా ఉన్నంత వరకు మనల్ని, మన రాబోయే తరాలను కూడా ఇలానే నవ్విస్తూనే ఉంటాయి. ఇక జంధ్యాల గారి నవ్వుల సామ్రాజ్యం ఒక అక్షయపాత్ర లాంటిది. అందులోకి ఎంతగా దిగితే అన్ని అద్భుతమైన ఆణిముత్యాలు బయటకు వస్తూనే ఉంటాయి. శ్రీలక్ష్మి, పొట్టిప్రసాద్ మరియు శుభ్రేఖ సుధాకర్ ఈ ముగ్గురులోని అద్భుతమైన హాస్య కోణాన్ని ఆవిష్కరించి వారి బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా విలక్షణమైన కామెడీని సృష్టించిన ఆత్యుడు ఆ బ్రహ్మ మన జంధ్యాల గారి. అసలు ఆ రోజుల్లో ఒక హీరోయిన్ పక్కన ఉండే క్యారెక్టర్ ఆర్టిస్టుల చేత కూడా థియేటర్లలో ఈలలు వేయించవచ్చని నిరూపించిన జంధ్యాల గారి ఈ హాస్య త్రిమూర్తుల ప్రయాణం. ముందుగా మనందరి ప్రియతమ నటి శ్రీలక్ష్మి గారి గురించి చెప్పుకోవాలి. తెలుగు సినిమాలో లేడీ కామెడీ అనగానే మనకు గుర్తొచ్చే మొదటి పేరు ఆమెది. జంధ్యాల గారు ఆమె కోసం సృష్టించిన పాత్రలు ఒక ఎత్తైతే ఆమె డైలాగ్ డెలివరీ మరో ఎత్తు. మరి శ్రీవారికి ప్రేమలేఖ సినిమాలో సొంతం అంటూ ఆమె చెప్పే ఆ కాకతీయ పురాణాలు, రెండు జళ్ల సీత, ఆనందభైరవి చిత్రాల్లో అమాయకత్వంతో కూడిన కొంటెతనం, ముఖ్యంగా జంధ్యాల గారి సినిమాల్లో ఆమె నోట వచ్చే ఆ విలక్షణమైన నవ్వు, ఊరండి బాబు ఊరుకోండి అని ఆ మేనరిజం తెలుగు ఇండస్ట్రీలోని లేడీ కమెడియన్స్ కి ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. శ్రీలక్ష్మి గారిని ఒక ఫుల్

లెంగ్ హాస్య నటిగా నిలబెట్టిన ఘనత 100కు 100% జంధ్యాల గారిది. ఇక మన పొట్టి ప్రసాద్ గారు, ఆ సన్నటి పొట్టేటి రూపం, ఆ విచిత్రమైన గొంతు. జంధ్యాల గారు ఆయన బాడీ లాంగ్వేజ్ని ఎంత అద్భుతంగా వాడుకున్నారంటే, ఆయన స్క్రీన్పై కనిపిస్తే చాలు జనాలు నవ్వడం మొదలుపెట్టేవారు. మరి శ్రీవారికి ప్రేమలేఖలో భార్య బాధితుడిగా ఆయన పడే ఆరాటం, ఆ డైలాగ్ టైమింగ్, సగటు మధ్యతరగతి ఇంట్లోని తమాషాలను కళ్ళకు కట్టేలా చూపించాయి. పెద్ద పెద్ద మాటలు చెప్తూ చివరకు బుక్ అయిపోయే ఆ అమాయకపు క్యారెక్టర్స్ పొట్టి ప్రసాద్ గారిని జంధ్యాల మార్క్ కామెడీలో ఒక చెరగని రత్నంగా మార్చాయి. ఇక తర్వాత మన శుభలేఖ సుధాకర్ గారు. మరి కె విశ్వనాథ్ గారి శుభలేఖ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన సుధాకర్ గారి పేరుకు ముందు శుభలేఖ స్థిరపడిపోవటానికి జంధ్యాల గారు కూడా ఒక ముఖ్య కారణం. మరి ఎందుకంటే జంధ్యాల గారు సుధాకర్ గారిలోని ఆ లవర్ బాయ్ కమ్ కమెడియన్ షేడ్ని అద్భుతంగా బయట తీశారు. రెండు జళ్ల సీత, శ్రీవారికి ప్రేమలేఖ, బుద్ధబందారం చిత్రాల్లో ప్రేమికుడిగా ఆయన పడే కంగారు, ఆ అమాయకత్వం, పెద్దల ముందు భయపడుతూనే ప్రేమ కోసం చేసే వింత ప్రయోగాలు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించాయి. ఇక జంధ్యాల గారి గ్రేట్నెస్ ఎక్కడుందంటే, ఆయన ఏ ఒక్క నటుడిని కూడా ఒకే రకమైన మూస పాత్రలకు పరిమితం చేయలేదు. ప్రతి ఒక్కరిలోని ప్లస్ పాయింట్స్ని పట్టుకుని శ్రీలక్ష్మి గారికి వాచకం, పొట్టి ప్రసాద్ గారికి ఆంగికం, శుభలేఖ సుధాకర్ గారికి సాత్వికంలతో హాస్యాన్ని రంగరించి సరికొత్త ట్రెండ్కి ఆత్యుడిగా నిలిచారు. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ఈ ముగ్గురు నటీనటుల సినీ జీవితాల్లో జంధ్యాల గారు రాసిన ఆ ముత్యాల్లాంటి మాటలు, డిజైన్ చేసిన ఆ క్యారెక్టర్స్ లేకపోతే తెలుగు హాస్య ఇండస్ట్రీ ఇంత అందంగా ఉండేది కాదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి జంధ్యాల గారి గురించి మనం ఎంత మాట్లాడుకున్నా అది సముద్రంలో ఏకైక బిందువు లాంటిది. జంధ్యాల గారిలోని రెండు అత్యంత అపురూపమైన, ఎవరికీ అంత సులభంగా సాధ్యం కాని కోణాలు, ఒకటి ఆయన డైలాగ్స్ రాసే విలక్షణమైన విధానం, రెండు ఆపద్బాంధవుడు చిత్రంలో ఒక నటుడిగా ఆయన చేసిన ఆ హృదయాన్ని కదిలించే నటన. అసలు జంధ్యాల గారు కలం పట్టి పేపర్ మీద అక్షరాలు రాస్తుంటే అవి కేవలం డైలాగ్స్లా ఉండేవి కావు. అచ్చమైన తెలుగు సంస్కారానికి, పల్లెటూరి నవ్వులకి ప్రతి రూపాలుగా మారేవి. మరి జంధ్యాల గారు డైలాగ్స్ రాసే పంద ఇండస్ట్రీలో చాలా డిఫరెంట్. ఆయన సంభాషణలు మూడు ముఖ్యమైన సూత్రాలు కనిపిస్తాయి, స్వచ్ఛత, సహజత్వం మరియు భాష హుందతనం. ఆయన కామెడీ డైలాగ్స్ రాసేటప్పుడు ఎక్కడా కూడా డబుల్ మీనింగ్స్ కానీ, ఎవరినైనా కించపరిచే మాటలు కానీ వాడేవారు కాదు. మన ఇంట్లో అమ్మమ్మలు, తాతయ్యలు, బాబాయిలు మాట్లాడుకునే రోజువారీ సంభాషణల నుండే ఆయన హాస్యాన్ని పిండుకునేవారు. పండిత పామర రంజకం ఒకవైపు, మరి శంకరాభరణంలో సంగీతానికి కులం లేదు, మతం లేదు, ఉన్నదల్లా ఒకటే స్వరం అంటూ గుండెలను కదిలించే బరువైన మాటలు రాసిన అదే కలంతో అహనా పెళ్లంటలు ఉప్పు వేస్తే కూర ఉడుకుతుంది, ఉడకబెడితే ఉప్పు కరుగుతుంది అంటూ పరమ పిసినారి తత్వాన్ని వేదాంత హాస్యంగా మార్చేయడం ఆయనకి సాధ్యమైంది. పదబంధాల సృష్టి, సుత్తి, అరగుండు, సొంతం లాంటి చిన్న చిన్న పదాలను క్యారెక్టర్ల మేనరిజమ్స్గా మార్చి వాటితోనే సీన్లను పండించేవారు. ఆయన రాసే ప్రతి డైలాగ్ రితమిక్గా వినడానికి ఎంతో హాయిగా, తెలుగు భాష సౌందర్యం ఉట్టిపడేలా ఉండేది. ఇక ఒక అద్భుతమైన రచయితగా, ట్రెండ్ సెట్టర్ దర్శకుడిగా ఉన్న జంధ్యాల గారు కెమెరా ముందుకొచ్చి నటుడిగా మారితే ఎలా ఉంటుంది? దానికి నిరువెత్తు నిదర్శనమే కళా తపస్వి కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి గారి నటించిన క్లాసిక్ మూవీ ఆపద్బాంధవుడు. ఎప్పుడూ తెర వెనుక ఉండి నటులను శాసించే ఆ హాస్యబ్రహ్మ కెమెరా ముందుకొచ్చి అంతటి బరువైన ఎమోషనల్ పాత్రను అంతే హుందాతనంతో పండించడం చూసి ఇండస్ట్రీ వర్గాలే షాక్ అయ్యాయి. మరి ఆ పాత్రకు జంధ్యాల గారు తెచ్చిన డిగ్నిటీ ఆ సినిమాకి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హైలైట్గా నిలిచింది. రచయితగా నవ్వించారు, దర్శకుడిగా మురిపించారు, చివరికి నటుడిగా మనల్ని ఏడిపించి తనలో ఎంతటి గొప్ప కళాకారుడు ఉన్నాడో నిరూపించారు జంధ్యాల గారు. కలం పట్టిన, కెమెరా ముందు నిలిచిన ఆయన వేసిన ప్రతి అడుగు తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. కాలం ఎప్పుడూ ఒకేలా సాగిపోతూ ఉంటుంది, కానీ కొందరు మనుషులు మాత్రం ఆ కాలంపై తమదైన ఒక చెరగని సంతకాన్ని చేసి వెళ్ళిపోతారు. తెలుగు చలనచిత్ర జగత్తులు తన కలంతో హాస్యం అనే అక్షరానికి సరికొత్త అర్థాన్నిచ్చి ప్రతి తెలుగువాడి పెదవులపై నవ్వుల ముత్యాలు పండించిన మన జంధ్యాల గారి జీవిత ప్రస్థానం కేవలం ఒక దర్శకుడి కథో, ఒక రచయిత కథో కాదు, అది తెలుగు భాష, తెలుగు సంస్కృతి ఉన్నంత వరకు నిలిచిపోయి ఒక అమర ప్రయాణం. ఆయన రాసిన మాటల్లో తెలుగుదనం ఉట్టిపడింది. ఆయన తీసిన సినిమాల్లో మధ్యతరగతి మనుషుల ఆత్మగౌరవం కనిపించింది. ఆపద్బాంధవుడిలో ఆయన కళ్లల్లో చూపించిన

0: ఆ వేదన, నవ్వించే పెదవుల వెనుక ఎంతటి అపారమైన భావోద్వేగాల సముద్రం దాగుందో మనకు నిరూపించింది. మరి ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు రావచ్చు పోవచ్చు, కానీ అచ్చమైన స్వచ్ఛమైన హాస్యంతో మూడు తరాలను ఏకదాటిగా నవ్వించిన హాస్య బ్రహ్మ మాత్రం ఒక జంధ్యాల గారు మాత్రమే. దురదృష్టవశాత్తు 2001 జూన్ 19 తన 50 ఏళ్ల వయసులోనే జంధ్యాల గారు గుండెపోటుతో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా తెలుగు ఇండస్ట్రీ ఉన్నంత వరకు, తెలుగు భాష మాట్లాడే ప్రతి ఇంట్లో నవ్వుల సవ్వడి ఉన్నంత వరకు జంధ్యాల గారు అమరుడే. ఆయన చేసిన సినిమాలు, రాసిన మాటలు ఎప్పటికీ తెలుగువారి గుండెల్లో నిలిచి ఉండే అమర హాస్యాలు. ఒక మనిషి భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రతిరోజు ఏదో ఒక రూపంలో మనం ఆయన తలుచుకుంటూనే ఉన్నామంటే అంతకంటే పెద్ద సక్సెస్, అంతకంటే పెద్ద అవార్డ్ ఒక కళాకారుడికి ఏముంటుంది చెప్పండి. ఈరోజు మనం సోషల్ మీడియాలో చూస్తున్న మీమ్స్లోనూ, మన ఇంట్లో మాట్లాడుకునే కొంటే వెటకారాల్లోనూ ఆ ముగ్గురు సుత్తిద్వయం అరగుండు శ్రీలక్ష్మి గారి రూపంలో జంధ్యాల గారు మనతోనే నవ్వుతూ మనల్ని నవ్విస్తూనే ఉన్నారు. ఇక దర్శకుడిగా ప్రెస్టీజియస్ నంది పురస్కారాలు మరియు ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకోవడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుండి పద్మశ్రీ స్థాయి గౌరవాన్ని ప్రేక్షకుల అభిమానం రూపంలో పొందిన నిజమైన హాస్య బ్రహ్మ మన జంధ్యాల గారు. తెలుగు సినీ ఇతిహాసంలో హాస్యానికి ఒక స్వర్ణ యుగాన్ని బహుమతిగా ఇచ్చి తన నవ్వుల సంతకాన్ని మన గుండెల్లో శాశ్వతంగా లిఖించిన మన జంధ్యాల గారికి మన సిల్వర్ స్క్రీన్ తరపున, కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల తరపున శిరస్సు వంచి అక్షర నివాళి సమర్పించుకుందాం. లిజనెస్ మరింత వరకు సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో హాస్య బ్రహ్మ జంధ్యాల గారి సినీ ప్రస్థానం గురించి తెలుసుకున్నాం కదండి. తిరిగి రేపు ప్రసారమయ్యే సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో బయట కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
0: మీ పేరుతో ఎవరో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి డబ్బులు అడుగుతున్నారా? వెంటనే మీ స్నేహితులకు సమాచారం ఇవ్వండి మరియు రిపోర్ట్ చేయండి.
2: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
0: మరికొద్ది క్షణాల్లో ఆణిముత్యాలు కార్యక్రమాన్ని వింటారు.

శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. పాట మన మనసుని కట్టిపడేసే సాధనం. అలా మన మనసుకి హాయినిచ్చే పాటలు ఎన్నో ఉన్నాయి. మన సినిమాల్లో ఎన్నో పాటలు సాహిత్యంతో పాటు దాని భావం కూడా చాలా అందంగా ఉంటుంది.

అలాంటి పాటలను ఏచి కూర్చి మీకు అందించే కార్యక్రమం రేడియో విష్ణు 90.4 ప్రసారం చేసే ఆణిముత్యాలు కార్యక్రమం. వినండి, విని ఆనందించండి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా పిడి ప్రసాద్ దర్శకత్వంలో జగ్గయ్య, రావు గోపాలరావు, చంద్రమోహన్, ప్రభ ముఖ్య తారాగణంగా 1976 విడుదలైన చిత్రం పెద్దన్నయ్య. ఈ చిత్రం నుంచి చందమామ కన్నా చక్కని చిన్న పాట వింటారు. పి సుశీల గానానికి సత్యం స్వరాలు అందించగా దాశరథి గీతరచన చేశారు. మరి పాట విందామా?

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और एआई से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे। भारत इनोवेट्स 2026, भारत में निर्मित, विश्व के लिए तैयार।
1: పెద్దన్నయ్య చిత్ర నుంచి పి సుశీల గానం చేసిన పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు నవత ఆర్ట్స్ బ్యానర్ పై సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో చంద్రమోహన్ రాధిక జంటగా 1983లో విడుదలైన చిత్రం రాజు రాణి జాకీ. ఈ చిత్రం

వచ్చి ఆకాశ వీధులలోన పాట వింటారు. వేటూరి సాహిత్యానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల గానం చేయగా, రాజన్ నాగేంద్ర సంగీతం అందించారు. మరి పాట వినండి.

0: వియత్నాం జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 10 కోట్లు. గత 12 ఏళ్లలో మనం అంతకన్నా ఎక్కువ గృహాలకు ఉజ్వలా గ్యాస్ కనెక్షన్లను అందించాం. ఆలోచించండి, దాదాపు 11 కోట్ల వంట గదులకు పొగ నుంచి విముక్తి లభించిందంటే ఎంత బాధ తగ్గి ఉంటుందో కదా.
1: ప్రధాన మంత్రి ఉజ్వలా యోజన అబ్ సామాజిక్ పరివర్తన్ కే మాధ్యమ్ సే దేశ్ కే సతత్ వికాస్ కా ఏక్ బహుత్ బడా స్రోత్ బన్ చుకీ హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: రాజు రాణి జాకీ చిత్రం నుంచి ఆకాశ వీధులలోన పాట విన్నారు కదా. ఇప్పుడు హాస్యనటుడు అడ్డాల నారాయణరావు

దర్శకత్వంలో హిందీలో విడుదలైన అనారీ చిత్రం ఆధారంగా కృష్ణ జమున ప్రముఖ తారాగణంగా 1968 తెరకెక్కిన చిత్రం అమాయకుడు. ఈ చిత్రం నుంచి ఘంటసాల గానం చేసిన మనిషి అయితే మనసుంటే పాటు వింటారు. సంగీతం బి శంకర్ అందించగా దేవులపల్లి కృష్ణశాస్త్రి గీతరచన చేశారు. మరి మీ పాట మీకోసం.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
1: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622354. అమాయకుడొచ్చితరు నుంచి ఘంటసాల పాడిన పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు, జయప్రద జంటగా, సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో 1984లో విడుదలైన చిత్రం సంగీత సామ్రాట్. ఈ చిత్రం నుంచి ఇది కన్నులు పలికే రాగం పాట వింటారు. వేటూరు రాసిన గీతానికి రమేష్ నాయుడు సంగీతం సమకూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేశారు. మరి పాట వినండి.

0: శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టి, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: సంగీత సామ్రాట్ చిత్రం నుంచి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన ఇది కన్నులు పలికే రాగం పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు డి యోగానంద్ దర్శకత్వంలో ఎన్టీ రామారావు, మంజులా జంటగా 1973 విడుదలైన చిత్రం వాడే వీడు. ఈ చిత్రం నుంచి అటు చల్లని వెలుగుల జాబిలి పాట వింటారు. ఘంటసాల పి సుశీల గానం చేసిన ఈ పాటకి దాశరథి సాహిత్యం అందించగా సంగీతం సత్యం అందించారు. మరి ఈ పాట మీకోసం.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మధ్యతర మానిటర్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: వాడేవీడు చిత్రం నుంచి దాశరథి గీతం విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు బిఎస్ రంగా దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, పద్మిని, కృష్ణకుమారి ప్రముఖ తారాగణంగా 1967లో విడుదలైన చిత్రం వసంత సేన. ఈ చిత్రం నుంచి ఘంటసాల గానం చేసిన కిలకిల నగవుల నవమోహిని పాట వింటారు. దాశరథి గీతానికి సంగీతం ఎస్ రాజేశ్వరరావు అందించారు.

0: మీకు తెలుసు కదా, మొబైల్ ఫోన్ల నుంచి క్షిపణుల వరకు భారత ప్రతిభ నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. నేడు సెమీకండక్టర్ చిప్లను, డ్రోన్లను స్వదేశంలోనే తయారు చేస్తున్నాం. విజయవంతమైన అంతరిక్ష యాత్రలతో రోదశలోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నాం.
1: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: మరికొద్ది క్షణాల్లో మహిళా కార్యక్రమాన్ని వింటారు.

0: ఇది విష్ణు ఎఫ్ఎం 90.4.
1: హాయ్, హలో, గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్, వెల్కమ్ టు మహిళ. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ ఆజే ఆశ్రీ. మరి లిజనర్స్, ఇవాటి మహిళలో మీకోసం బోల్డ్ని కొత్త విషయాలు చెప్పడానికి అయితే నేను వచ్చేసానండి. మరి అవేంటో తెలుసుకునే ముందు మహిళల్లో ఒక షార్ట్ బ్రేక్ అయితే తీసుకుందాం. అంటే

0: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిఎంఎల్టీ డిఏఎన్ఎస్ జిఎన్ఎం డిఓఏ బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం వన్. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: సైబర్ మోసం జరిగితే సిగ్గుపడకండి, భయపడకండి. వెంటనే 1930 నంబర్కు ఫిర్యాదు చేయండి. మీ ధైర్యం ఇతరులను కూడా కాపాడుతుంది.
0: After a short break, welcome back to Mahila. My listeners, ఇవాల్టి మహిళలో
2: తొలికాన్పు అనుభవం ఆ డాక్టర్లో ఎలాగైనా పీజీ చేయాలనే సంకల్పాన్ని నింపింది. ఆ క్షణంలో ఒక తల్లిగా గర్భస్థ శిశువు ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకునేందుకు పెద్ద ఆరాటం ఆమెను రేడియో డయాగ్నోసిస్ వైపు అడుగులు వేసేలా చేసింది.
0: రెండో కాన్పుకు మరో వారం రోజుల్లో ఉందనగా పీజీ వైద్య విద్య ప్రవేశ పరీక్షకు హాజరైంది. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. గుంటూరు జిల్లాలోని ముట్లూరు పిహెచ్సి వైద్యాధికారిగా పనిచేస్తూ ఈ ఘనత సాధించిన డాక్టర్ ప్రశాంతి గెలుపు ప్రయాణం ఆమె మాటల్లోనే ఇవాళ తెలుసుకుందాం. మాది గుంటూరు జిల్లా మాచెల్ల. నాన్న వెంకటేష్, ఆర్ఎంపి డాక్టర్. అమ్మ మరియారాణి మాచెల్ల బస్ డిపోలో కండక్టర్గా పనిచేస్తుంది. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల కష్టం చూస్తూ పెరిగాను. మాచెల్లలోని సెయింట్ జాన్స్ గర్ల్స్ హై స్కూల్లో 10వ తరగతి వరకు చదివాను. ఆ తర్వాత గుంటూరులోని వికాస్ కాలేజ్లో ఇంటర్మీడియట్ చదివా. మెడికల్ ఎంట్రన్స్లో సీట్ రావడంతో చిన్నకాకానిలో MBBSలో చేరా. మెడిసిన్ తర్వాత మాచెల్ల సమీపంలోని కొప్పునూరు ట్రైబల్ పిహెచ్సిలో కాంట్రాక్ట్ పద్ధతిలో వైద్య అధికారిగా విధుల్లో చేరా. 2014 ఫిబ్రవరిలో జరిగిన శాశ్వత నియామకాల్లో ముట్లూరు పిహెచ్సి వైద్యాధికారిగా అప్పటి నుంచి అక్కడే విధులు నిర్వహిస్తున్నా. 5 ఏళ్ల కిందట నా వివాహమైంది. మా వారు డాక్టర్ అంబేద్కర్. గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రి క్యాజువాలిటీ విభాగంలో వైద్యాధికారిగా పనిచేస్తున్నారు. 2 ఏళ్ల కిందట తొలిసారి నేను గర్భం ధరించిన సమయంలో నా బిడ్డ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన ఏర్పడింది. కారణం డాక్టర్లు పలు రకాల స్కానింగ్ పరీక్షలు చేయించడమే. గర్భస్థ శిశు ఆరోగ్య పరిస్థితిని మరింత క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే టిపా స్కాన్ చేయించాలని డాక్టర్లు సూచించారు. ఈ పరీక్షను ఫీటల్ మెడిసిన్ నిపుణులు మాత్రమే చేస్తారన్నారు. గుంటూరులో ఈ పరీక్ష కోసం వివిధ స్కానింగ్ కేంద్రాలకు వెళ్లాం. ఎక్కడా టిపా స్కాన్ అందుబాటులో లేదని తెలిసి నిరాశ చెందాం. హైదరాబాద్ లో మాత్రమే ఈ స్కానింగ్ పరీక్షలు అందుబాటులో ఉన్నట్లు తెలిసింది. ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి అక్కడకు వెళ్లి టిపా స్కాన్ పరీక్ష చేయించాం. అదృష్టవశాత్తు గర్భస్థ శిశువు ఆరోగ్యంగానే ఉన్నాడని, ఎటువంటి ఇబ్బందులు లేవని డాక్టర్లు చెప్పారు. స్కాన్ రిపోర్ట్ వచ్చి డాక్టర్లు విషయం చెప్పేదాకా మేము అనుభవించిన మానసిక క్షోభ అంతా ఇంత కాదు. ఆ అనుభవంతో ఎలాగైనా సరే ఫీటల్ మెడిసిన్ కోర్సు చేయాలని ఆ రోజే బలంగా నిర్ణయించుకున్నా. గతేడాది పీజీ ఎంట్రన్స్ లో గుంటూరు వైద్య కళాశాలలో జనరల్ మెడిసిన్ లో సీట్లు లభించినా తీసుకోకుండా ఈ ఏడాది మరోసారి ప్రవేశ పరీక్షకు సిద్ధమయ్యా, టాపర్ గా నిలిచా. పీజీ ప్రవేశం కోసం ఈ ఏడాది నీట్ పరీక్ష జరిగింది. అప్పుడు నేను 9 నెలల నిండు గర్భిణిని. జనవరి 15న బిడ్డ పుట్టే అవకాశం ఉన్నట్లు డాక్టర్ ఈడీడీ తేదీ అంటే ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ ఇచ్చారు. అయితే నాకంటూ ఒక లక్ష్యం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పరీక్షకు హాజరు కావాలనుకున్నా. ప్రవేశ పరీక్షకు హాజరయ్యే ముందు గైనకాలజిస్టుల సలహాలు తీసుకున్నా. టెన్షన్ కు గురి కావద్దని, ఒత్తిడికి గురైతే నొప్పులు వచ్చి కాన్పు అయ్యే అవకాశం ఉంటుందని వారు సూచించారు. ఒకవైపు నా భర్త డాక్టర్ అంబేద్కర్, మరోపక్క ఇరువైపులా కుటుంబ సభ్యులు ఇచ్చిన ప్రోత్సాహంతో ఎలాంటి మానసిక ఒత్తిడికి లోను కాకుండా మంగళగిరిలో నీట్ ఎంట్రన్స్ రాసా. 658 మార్కులు వచ్చాయి. పిహెచ్సి డాక్టర్ గా ఇన్ సర్వీస్ కోటా కింద పీజీలో రిజర్వేషన్ ఉండటంతో ఆ కేటగిరీలో 157 మార్కులు కలిశాయి. వీటన్నింటినీ క్రోడీకరించి ప్రకటించిన ర్యాంకులో 815 మార్కులతో ఏపీలో టాపర్ గా నిలిచా. నీట్ రాసిన 10 రోజులకు పాప పుట్టింది. మొదటి ర్యాంకు ఆధారంగా తిరుపతి స్విమ్స్ లో MDలో సీటు వచ్చింది. ఇప్పటికే పిహెచ్సి అధికారిగా వైద్య సేవలు అందిస్తున్న నేను పీజీ తర్వాత మరింత విస్తృతంగా సేవ చేయాలనుకుంటున్నా. మరి లిసనర్స్, డాక్టర్ ప్రశాంతి గారి గురించి అయితే చాలా విశేషాలు తెలుసుకున్నారు కదా. మరి మహిళలు మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: నీకు తెలుసా ప్రపంచంలో మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 56% ఎక్కడ జరుగుతున్నాయి? భారత్ లో. ప్రపంచంలో అత్యంత తక్కువ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయి? భారత్ లో. స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశం ఏది? భారత్. భారతీయుడైనందుకు గర్వపడండి.
1: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: ఓకే లిజ్నాస్, ఒక స్పైట్ సాంగ్ అయితే వినేశారు కదా. మరి ఇప్పుడు మహిళలో కూర చేద్దాం అనుకునేసరికి కాలీఫ్లవర్ వాడిపోయి ఉంటుంది. బెండకాయ ఫ్రై చేద్దామంటే క్రిస్పీగా రాకుండా ఒకదానికొకటి అతుక్కుపోతాయి. ఇలాంటి అనుభవాలు వంటింట్లో తరచూ ఎదురవుతూనే ఉంటాయి. అయితే చిన్న చిన్న చిట్కాలతో ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. రిలీఫ్ ఇచ్చే కొన్ని వంటింటి చిట్కాల గురించి ఇవాళ తెలుసుకుందాం. కాలీఫ్లవర్ బాగా వాడిపోయినట్టుంటే వండేటప్పుడు 1 టేబుల్ స్పూన్ పాలు అందులో పోయాలి. బెండకాయ ఫ్రై చేసేటప్పుడు 1 టేబుల్ స్పూన్ పెరుగు లేదా నిమ్మరసం వేస్తే ఎంతో క్రిస్పీగా వస్తాయి. బెండకాయ ముక్కలు ఒకదానికొకటి అతుక్కుపోవు. మిగిలిపోయిన చపాతీ పిండి పొడారిపోయినట్లు అవ్వకుండా ఉండాలంటే దానిపై కొద్దిగా నూనె రాసి గాలి చొరబడని డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్ లో భద్రపరచాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే అందులో 1 టేబుల్ స్పూన్ వేడిగా ఉన్న వంట నూనెను పోసి బాగా కలిపి ఫ్రిడ్జ్ లో పెట్టాలి. బఠానీలను ఉడకపెట్టేటప్పుడు వాటి మీది రంగు పోకుండా ఉండడానికి చిటికెడు పంచదార అందులో వేయాలి. పప్పులు, దుంపలు, చిక్కుళ్ళు సులభంగా జీర్ణం కావాలంటే వాటిని ఉడకబెట్టేటప్పుడు చిటికెడు ఇంగువ వేయాలి. ఉప్పు, పసుపు కలిపిన మిశ్రమాన్ని చేపలకు పట్టించి ఫ్రిడ్జ్ లో ఉంచితే చాలా రోజుల వరకు అవి పాడవకుండా నిల్వ ఉంటాయి. కొత్తిమీర, పుదీనా లాంటి వాటిని కత్తెరతో సులువుగా వేగంగా కట్ చేసేయచ్చు. కొబ్బరికాయను సరిగ్గా సగానికి పగలగొట్టాలనుకుంటే దాన్ని నీళ్లతో కడిగి కొబ్బరికాయ మధ్యలో గీత గీసి పగలగొట్టాలి. కేక్ ను అందంగా అలంకరించడం రాని వాళ్ళు కుకీ కటర్స్ ను ఉపయోగిస్తే పని ఇట్టే అయిపోతుంది. మరి లిజనర్స్, వంటింట్లో చిట్కాల గురించి అయితే చాలా విశేషాలు తెలుసుకున్నారు కదా. మరి మహిళలు మరికొన్ని విశేషాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అవుతుంది.

0: కెనడా గురించి మీకు తెలిసే ఉంటుంది. కెనడా మొత్తం జనాభాకు సమానమైన సంఖ్యలో పేదల కోసం పక్కా ఇళ్లను మన దేశంలో నిర్మించాం. కోట్లాది కుటుంబాల్లో వెలుగులు నింపేలా గత 12 ఏళ్లలో 4 కోట్లకు పైగా పిఎం ఆవాస గృహాలను నిర్మించాం.
1: जब एक परिवार को अपना घर मिलता है तो उसका आत्मसम्मान बढ़ जाता है, वो अपना वर्तमान सुधारने के साथ ही बेहतर भविष्य के बारे में सोचने लगता है.
0: 12 ఏళ్లు విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
2: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. మరి ఇప్పుడు మహిళలో మీకోసం ఒక కొత్త రకం స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చెప్పడానికి అయితే నేను వచ్చేసానండి. మరి ఆ స్వీట్ పేరు వచ్చేసి రస్మలై. మరి రస్మలై కి కావాల్సిన పదార్థాలు అయితే లేట్ చేయకుండా తెలుసుకుందాం.
3: 1 లీటర్ పాలు, 2 టేబుల్ స్పూన్ల బాదం, 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 1/2 కప్పు మంచినీళ్లు, 1 కప్పు పంచదార, రబ్డీ కోసం 4 టేబుల్ స్పూన్ల పంచదార, 1 లీటర్ పాలు. మరి లిజనర్స్, కావలసిన పదార్థాలు అయితే తెలుసుకున్నారు కదా. లేట్ చేయకుండా తయారు చేసే విధానం తెలుసుకుందాం. పాలు మరిగిన తర్వాత నిమ్మరసం వేసి విరిగాక పలుచని బట్టలో వేసి నీళ్లను వంపేయాలి. తర్వాత మూటలా కట్టి గంట సేపు వేలాడదీయాలి. అందులోని నీళ్లన్నీ పోయాక పన్నీర్ను మనకు కావాలి.

ప్రశ్న ఆకారంలో చేసుకోవచ్చు. మందపాటి గిన్నెలో 6 కప్పుల నీళ్లు పోయాలి. కప్పు పంచదార వేసి బాగా మరిగించాలి. ఇప్పుడు చనాను మెత్తగా మెదిపి చిన్న చిన్న ఉండల్లా చేసి కాస్త బిల్లల్లా వచ్చేలా వత్తాలి. వీటిని పంచదార పాకంలో వేసి 10 నిమిషాలు ఉడికించి దించి చల్లారాక రస్మలాయిలు తీసి ఆ నీరంతా దిగిపోయే వరకు ఓ చిల్లల ప్లేట్లో వేసి ఉంచాలి. ఇప్పుడు ఓ గిన్నెలో పాలు పోసి సగమయ్యే వరకు మరిగించాలి. పంచదార కూడా వేసి కరిగిన తర్వాత యాలకుల పొడి, రోజెసెన్స్, సన్నగా తరిగిన బాదం, పిస్తా వేసి దించాక విడిగా ఉంచిన రస్మలాయిలు వేసి నాననిస్తే సరి. మీకోసం రుచికరమైన రస్మలాయ్ స్వీట్ అయితే తయారైపోతుంది. మరి లిజినెస్, మీరు కూడా లేట్ చేయకుండా ఈ స్వీట్ని అయితే ట్రై చేసేయండి. ఇవ్వండి వాటి మహిళల విషయాలు. మరి మరలా ప్రసారమయ్యే మహిళలు మరికొన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే హర్షి.

0: ఏది?
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండీ డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

0: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది. పన్నెండు సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
1: లక్కీ డ్రాలో కారు గెలుచుకున్నారని ఫోన్ వచ్చిందా? ప్రాసెసింగ్ ఫీజ్ కట్టమంటున్నారా? అది కారు కాదు, మిమ్మల్ని ఉంచే ప్లాన్. మరికొద్ది క్షణాల్లో ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని వింటారు.

స్ట్రెస్ ఒక్కొక్కసారి బాధగా కూడా మారుతుంది. ఒత్తిడి ఒక లెవెల్ వరకు ఉపయోగకరంగా ఉంటుంది. అది ఎక్కువగా ఉంటే దాని వలన మనకు నష్టాలే ఎక్కువ, మన పనితనం తగ్గుతుంది. మన క్రికెటర్స్ ని చూడండి, ఆఖరి ఓవర్కి వచ్చేటప్పుడు ఒత్తిడికి గురైతే పర్ఫార్మెన్స్ తగ్గి అవుట్ అవుతూ ఉంటారు. నిద్రలో ఇబ్బందులు, ఆకలి తగ్గడం, ఏకాగ్రత తగ్గడం, జ్ఞాపక శక్తి తగ్గడం, తప్పులు ఎక్కువగా చేయడం, మితిమీరిన కోపం, హింసాత్మకత ప్రవర్తన, ఇవన్నీ లిమిట్ దాటిన స్ట్రెస్ లక్షణాలని మనం గమనించాలి. మితిమీరిన ఒత్తిడి మూలంగా మెదడులో చాలా మార్పులు వస్తాయి. కొన్ని పదార్థములు తగ్గడం వల్ల యాంగ్జైటీ డిజార్డర్, డిప్రెషన్ డిజార్డర్లకు దారితీసే అవకాశం ఉంది. తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యేవారు ఆత్మహత్యలకు పాల్పడే అవకాశము లేకపోలేదు. అలాగే శరీరంలో చాలా మార్పులు, హార్మోనుల్లో తేడాలు వస్తాయి. బీపీ, డయాబెటీస్, గుండె జబ్బులు, పక్షవాతం మొదలుగు వ్యాధులు వచ్చే పరిస్థితి కూడా ఉందండోయ్. మరి లిజనర్స్, ఈ ఒత్తిడిని తగ్గించుకోవడం ఎలాగో తెలుసుకునే ముందు ఆయుష్మాన్ భవన్లో మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే అవుతుంది, విని ఆనందించండి.

ఓకే లిజనర్స్, ఒక సూపర్ హిట్ సాంగ్ వినేశారు కదా. మరి ఇప్పుడు ఒత్తిడిని తగ్గించుకోవడం ఎలాగో తెలుసుకుందాం. ముందు ఆలోచించండి, ఒత్తిడి ఎలా కలుగుతుంది? మనకు దేని వలన ఒత్తిడి కలుగుతుందో దాని నుంచి దూరం అవ్వడం, అది వీలు కానప్పుడు దానిని తగ్గించుకోవడం చేయాలి. మంచి ఆహారం, విటమిన్లు, మెగ్నీషియం ఇవన్నీ స్ట్రెస్ని తగ్గిస్తాయి. ఇప్పుడు తీసుకుంటున్న ఆహారంలో ఏ మార్పులు చేయాలో చూడండి, తగ్గే మార్పులు చేయండి. మత్తు పదార్థాలు, మత్తు మందులు మానాలి. ఇటీవల కాలంలో బెంజోడయాజిపైన్స్ అనే మందులను ఎక్కువ వాడుతున్నారు, క్రమంగా వీటికి అలవాటు పడిపోతున్నారు. ఈ మందులను డాక్టర్ గారి సలహాతో వాడడం చాలా అవసరం. ఈ మందుల మూలంగా చెడు ప్రభావం ఎక్కువ. ఒత్తిడికి గురైన వారు మద్యం అలవాటు ఎక్కువగా చేసుకుంటారు. ఇది టెంపరరీగా ఒత్తిడిని తగ్గిస్తుంది, కానీ దాని వలన అనర్థాలే ఎక్కువ. వ్యాయామం, కొన్ని ఎక్సర్సైజ్లు చేయడం వలన ఒత్తిడి తగ్గుతుంది. ఎక్సర్సైజ్ వలన మెదడులో కొన్ని సూర్యో కెమికల్స్ పెరుగుతాయి. దీని వలన మంచి ఆలోచనలు, పాజిటివ్ ఫీలింగ్స్ కలుగుతాయి. ఎక్కువ ఒత్తిడికి లోనైన వారు మానసిక నిపుణులని సంప్రదించడం మంచిది. రిలాక్సేషన్ టెక్నిక్స్, బయోఫీడ్బ్యాక్ థెరపీ, హిప్నోసిస్ మొదలైన చికిత్సలు తీసుకోవచ్చు. ఎక్కువ సమస్యలతో ఒత్తిడికి లోనయ్యేవారు సమస్యల నుంచి దూరంగా ఉండి దానిని విశ్లేషించితే పరిష్కారం సులభంగా కనిపిస్తుంది. ఒక్కొక్కసారి మన ఇంట్లో పెంపుడు జంతువులను పెంచి మన ఒత్తిడి తగ్గించవచ్చు. మన ఈ మారుతున్న ప్రపంచ పరిస్థితుల్లో ఒత్తిడి తప్పనిసరి. సరైన అవగాహనతో ఒత్తిడికి లోనవ్వకుండా మానసిక ఆరోగ్యం పరిరక్షించుకోవడం ఎంతైనా అవసరమండి. మరి లిజనర్స్, స్ట్రెస్ని తగ్గించుకొని దానిని మనకి అనుకూలంగా ఎలా మార్చుకోవాలో తెలుసుకున్నారు కదా. ఆయుష్మాన్ నవలో మరికొన్ని విశేషాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు.
0: వడదెబ్బ తగలకుండా జేబులో చిన్న ఉల్లిపాయ ముక్కుండాలి.
1: ఆరోగ్యానికి ఇది నాటి చిట్కా, వేసవికి ఇది మేటి చిట్కా.
0: పాతదైన పసందైన మాట మన ఆరోగ్య బాట.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడి విష్ణు 90.4.
2: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
3: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరి ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
4: ఓకే లిజనర్స్, ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు కదా. మరి ఇప్పుడు ఆయుష్మాన్ భవలో మైగ్రేన్ తలనొప్పి గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. తలనొప్పి అంటేనే చాలా ఇబ్బందిగా, చిరాగ్గా ఉంటుంది. ఈ మైగ్రేన్ తలనొప్పులు తరచూ వస్తూ మరింత ఇబ్బందిని కలిగిస్తుంటాయి. తలనొప్పి తరచూ వస్తుంటే కొంతమంది కంటి చూపు దెబ్బతినడం వల్ల కలుగుతుందేమోనని భ్రమపడుతుంటారు. సైనోసైటిన్ వల్ల వస్తుందనుకుంటారు. చిన్నపిల్లల్లో ఈ తలనొప్పి వస్తుంటే స్కూల్ ఎగ్గొట్టడానికి వేషాలు వేస్తున్నారనుకుంటారు. తలనొప్పి వస్తుంటే ఎవరితోనూ సరిగ్గా మాట్లాడలేరు. ప్రవర్తనలో మార్పు వస్తుంది. సరిగ్గా ఏ పని చేయలేరు. దీనికి చికిత్స ఉన్నా పూర్తిగా తగ్గించలేరు. మైగ్రేన్ తలనొప్పికి వేరే సమస్యలు ఉండొచ్చు. ఒకే మందు అన్నిటికీ పనిచేయదు. ఆడవాళ్ళలో 6 ఒకరికి, మగవాళ్ళలో 20 ఒకరికి ఈ మైగ్రేన్ తలనొప్పి వస్తుంటుంది. హార్మోన్లు కారణంగా కావచ్చు. బయటున్న ఆడవాళ్ళలో మైగ్రేన్ తలనొప్పులు ఎక్కువగా వస్తాయి. గర్భం ధరించిన వాళ్ళలో తక్కువ. తీవ్రంగా తలంతా నొప్పి రావచ్చు. తలకి ఒక ప్రక్కే పార్శ్వపు నొప్పి రావచ్చు. కడుపులో తిప్పి, వాంతులు కావచ్చు. పిల్లల్లో 1 నుంచి 2 వరకు ఈ మైగ్రేన్ తలనొప్పి రావచ్చు. పెద్దలలో 4 నుంచి 3 ఉండొచ్చు. శబ్దాల్ని భరించలేరు, నిద్ర రాదు, తల మీద గట్టిగా కొట్టుకోవాలనిపిస్తుంది. మరి లిజనర్స్, మైగ్రేన్ తలనొప్పి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: మీకు తెలుసా, భారత్లోని లఖపతి దీదీల సంఖ్య బెల్జియం లేదా గ్రీస్ వంటి దేశాల మొత్తం జనాభా కన్నా ఎక్కువ. 3 కోట్లకు పైగా మహిళలు లఖపతి దీదీలయ్యారు. కుటుంబాల దేశ ఆర్థిక పునాదిని వారు బలోపేతం చేశారు.
1: లఖపతి దీదీ బనానే కా యే అభియాన్ ఆనే వాలీ పీడియో కో సశక్త కర్నే కా ఏక్ మహా అభియాన్ హై.
0: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి 12 ఏళ్లు.
2: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు కదా. మరి ఇప్పుడు మైగ్రేన్ తలనొప్పి గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకుందామా. తలనొప్పి ఉన్నప్పుడు కళ్ళ ముందు ఆరాలా కనిపిస్తూ ఉంటుంది, ఒక ప్రక్క నుంచి మరో ప్రక్కకి కదులుతున్నట్లుంటుంది. కొంతమందికి ఈ తలనొప్పి ఒకసారి వస్తే 3 నెలలు ఉండొచ్చు, కొందరికి నెలలో 2-3 సార్లు రావచ్చు. ఈ మైగ్రేన్ తలనొప్పులు వంశపారపర్యంగా కూడా రావచ్చు. ఎన్ని గంటలు ఉంటుంది అన్న దాన్ని బట్టి చికిత్స ఉంటుంది. ప్రయాణం చేసిన తర్వాత, ఎండలో తిరిగినా, జలుబు చేసినా, నిద్ర లేకపోయినా, ఆహారం ఆలస్యంగా తీసుకున్నా, బాగా అలసిపోయినా, ఆ తర్వాత రిలాక్స్ అయినప్పుడు సాధారణంగా ఈ మైగ్రేన్ తలనొప్పులు వస్తుంటాయి. ఈ తలనొప్పులు తగ్గడానికి ఒకే రకం మందులు వాడకూడదు, మందుల కోర్సులు మారుస్తుండాలి. ఒకే రకమైన మందుల్ని జీవితాంతం తీసుకోకూడదు. చిన్నపిల్లల్లో మైగ్రేన్ తలనొప్పులు వస్తే వాంతులు ఎక్కువ. మైగ్రేన్ తలనొప్పులే కాక పిల్లలకు మామూలు తలనొప్పులు కూడా వస్తుంటాయి. న్యూరాలజిస్ట్ పరీక్షలతో మామూలు తలనొప్ప, మైగ్రేన్ తలనొప్ప తెలుసుకుంటాడు. పరీక్షల్లో ఈ తలనొప్పి సీరియస్సా కాదా కూడా తెలుస్తుంది. కంతులు, రక్తస్రావం, ఇన్ఫెక్షన్, స్ట్రోక్, మెడనొప్పి, మైగ్రేన్ అస్త్ర, తలనొప్పి లక్షణాలు ఒకటే కావచ్చు. పరీక్షలతో ఏ రకమో తెలుస్తుంది. సమయం ప్రకారం ఆహారము, సరైన ఆహారము, వ్యాయామములతో జీవన విధానాన్ని మార్చుకుని మైగ్రేన్ తలనొప్పుల్ని తగ్గించుకోవచ్చు. కొన్ని తలనొప్పులు మందులతో తగ్గవచ్చు, పూర్తిగా తగ్గించలేకపోయినా తీవ్రతని తగ్గించవచ్చు. అనల్జెసిక్స్ లాంటి వాటితో నొప్పి తగ్గించవచ్చు. యాంటీ డిప్రెసెంట్స్, యాంటీ సీజర్ మెడికేషన్స్, బిటా బ్లాక్సెస్ లాంటి వాటి వల్ల కొంత ఉపశమనం కలగవచ్చు. కొన్ని ఆహార పదార్థాలు తీసుకోకుండా, కొన్ని వాసనలకు దూరంగా ఉండి, ధూమపానాన్ని విడనాడి, పద్ధతి ప్రకారం వ్యాయామం చేస్తూ, కావాల్సినంత నిద్రపోయి, ఒత్తిడి తగ్గించుకొని మైగ్రేన్ తలనొప్పులకు దూరంగా ఉండవచ్చు. అరుదుగా మైగ్రేన్ తలనొప్పులు స్ట్రోక్ కి, అంధత్వానికి దారితీయవచ్చు. ఆడవాళ్లకు మగవాళ్లకన్నా 3 రెట్లు ఎక్కువగా మైగ్రేన్ తలనొప్పులు వచ్చే అవకాశం ఎక్కువ. యవ్వన వయసులో ఉన్న వాళ్లకు ఎక్కువగా రావచ్చు. కాబట్టి ఇంతకు ముందు మనం అనుకున్న జాగ్రత్తలు తీసుకొని మైగ్రేన్ తలనొప్పుల్ని అదుపులో ఉంచుకోవచ్చు. మరి లిజనర్స్, మైగ్రేన్ తలనొప్పి గురించి బోల్డన్ విశేషాలు అయితే తెలుసుకున్నాం కదా, మీరు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే తీసుకోండి. మరి ఇలాగే రేపు ప్రసారమయ్యే ఆయుష్మాన్ బాబా ప్రోగ్రామ్ లో మరికొన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ ఆజే హర్షి.

0: కెనడా గురించి మీకు తెలిసే ఉంటుంది. కెనడా మొత్తం జనాభాకు సమానమైన సంఖ్యలో పేదల కోసం పక్కా ఇళ్లను మన దేశంలో నిర్మించాం. కోట్లాది కుటుంబాల్లో వెలుగులు నింపేలా గత 12 ఏళ్లలో 4 కోట్లకు పైగా పిఎం ఆవాస గృహాలను నిర్మించాం.
1: जब एक परिवार को अपना घर मिलता है तो उसका आत्मसम्मान बढ़ जाता है, वो अपना वर्तमान सुधारने के साथ ही बेहतर भविष्य के बारे में सोचने लगता है.
0: 12 ఏళ్లు విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
3: మీ సంతింటికలను సాకారం చేసుకోండి.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స.
3: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
2: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
3: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
3: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
2: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
2: ఫోన్ 0818162234.

0: विष्णु एफएम 90.4।
1: తక్కువ ఖర్చుతో కాన్సన్ట్రేట్ ఫీడ్ ను తయారు చేయడం. చాలా మంది రైతులు తమ కుటుంబాన్ని పోషించుకోవడానికి, కొంత డబ్బు సంపాదించడానికి పశువులను చేపలను పెంచుతారు. పశువులు చేపలు సహజమైన ఆహారాన్ని తింటాయి, కాని మంచి నాణ్యత గల ఫీడ్ తగినంత తరచుగా దొరకదు. మీరు పోషకాలు అధికంగా ఉండే కాన్సన్ట్రేట్ ఫీడ్ ను కొనుగోలు చేయవచ్చు. అది మీ జంతువులు వేగంగా ఎదగడానికి, ఎక్కువ పాలను ఉత్పత్తి చేయడానికి, ఎక్కువ గుడ్లు పెట్టడానికి తోడ్పడుతుంది. కానీ అలాంటి ఫీడ్ ఖరీదు ఎక్కువగానే ఉంటుంది. అయితే కనీస ఖర్చుతో మనం కాన్సన్ట్రేట్ ఫీడ్ ని ఎలా తయారు చేసుకోవచ్చు? ముందుగా దక్షిణ భారతదేశంలోని కొంతమంది సృజనాత్మక రైతుల నుంచి కాన్సన్ట్రేట్ ఫీడ్ పశువులకు చేపలకు ఎందుకు ముఖ్యమో విందాం.
2: కాన్సన్ట్రేట్ ఫీడ్ ను ఉపయోగించే ముందు మేము మా ఆవుని మేయనిస్తాం. అప్పుడు ఆవు రోజుకి 3 నుంచి 4 లీటర్ల పాలు ఇచ్చింది. ఇప్పుడు మేము కాన్సన్ట్రేట్ ఫీడ్ పెడుతున్నాం. అది ఇప్పుడు రోజు 7 నుంచి 8 లీటర్ల పాలిస్తుంది. మా మేకలకు కాన్సన్ట్రేట్ ఫీడ్ ఇస్తుంటే అవి వేగంగా పెరుగుతూ ఎక్కువ పాలిస్తాయి, కాబట్టి వాటి పిల్లలు కూడా త్వరగా ఎదుగుతాయి.
3: మొదట్లో నేను మా చెరువులో ఆవు పేడ మాత్రమే వేశాను. చెరువు నీరు ముదురు ఆకుపచ్చగా మారి చేపలు సరిగ్గా పెరగలేదు. అలా 2 సంవత్సరాలు వృధా అయ్యాయి. అప్పటినుంచి నేను కాన్సన్ట్రేట్ ఫీడ్ పెట్టడం ప్రారంభించాను. దాన్ని నేను కొనే రకరకాల పదార్థాలతో తయారు చేస్తాను. దాన్ని చేపలు చాలా ఇష్టంగా ఎక్కువగా తింటాయి, వేగంగా పెరుగుతాయి. అవి చక్కగా మంచి రంగుతో కనిపిస్తాయి, కాబట్టి కొనుగోలుదారులు నా దగ్గరే చేపలను కొనడానికి ఇష్టపడతారు.
1: చాలా మంది రైతులకు, ముఖ్యంగా సేంద్రీయ రైతులకు, వాళ్ల జంతువులు ఏం తింటున్నాయో తెలుసుకోవడం చాలా అవసరం. ఇది వారి సొంత దినుసులను కలిపినప్పుడు మాత్రమే వీలవుతుంది. కాన్సన్ట్రేట్ ఫీడ్ ఎంత ముఖ్యమో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు పునీత, ఆమె సోదరి వెన్మతి తమ సొంత పొలంలో దొరికే ఉత్పత్తులను ఎలా వాడుతున్నారో చూద్దాం. అన్ని పదార్థాలను వాళ్లు తమ నిల్వగదిలో విడివిడిగా సంచులలో ఉంచుతారు. సగం మిక్స్ వరి, మొక్కజొన్న, జొన్న మరియు గోధుమ వంటి ధాన్యాలతో తయారవుతుంది. ధాన్యం గింజల్లో పిండి ఎక్కువగా ఉంటుంది. అవి జంతువులకు శక్తిని చేకూర్చుతాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది, కాబట్టి కొన్ని సిరిధాన్యాలను కలుపుతారు. దానివల్ల ఫీడ్ కి వాసన రుచి పెరుగుతాయి. కాన్సన్ట్రేట్ ఫీడ్ లో తగు మోతాదులో ప్రోటీన్, కొవ్వు కూడా ఉండాలి. ఇక్కడ మిశ్రమంలో 1/3 వంతు వేరుశనగ పిప్పి, సోయాబీన్లని కలిపి తయారు చేస్తారు. పప్పు ధాన్యాలు కూడా కలపవచ్చు. మీరు నివసించే చోటు, అక్కడ అందుబాటులో ఉండే వాటిని బట్టి ఈ దినుసులని వేరే వాటితో మార్చవచ్చు.

0: అన్ని పదార్థాలను మా పొలంలోనే ఉత్పత్తి చేసుకుని ఖర్చును తగ్గించుకుంటున్నాను. అది వరకు కిలో పదార్థాలకు 30 రూపాయలు అయ్యేది. స్వంత పదార్థాలను ఉపయోగిస్తుంటే కిలోగ్రాముకు 15 రూపాయలు మాత్రమే ఖర్చవుతోంది. దాంతో ఖర్చు సగానికి తగ్గించగలిగాను.
1: ఒక యువ రైతుగా, వ్యాపారవేత్తగా సురేష్ తన ఉత్పత్తులను గిడ్డంగిలో భద్రపరుస్తాడు. తన పొలంలో పండించిన వేర్వేరు పదార్థాలను కలిపి ఆ మిశ్రమాన్ని దగ్గరలోని మిల్లుకి తీసుకువెళ్లి పిండిని బరకగా పట్టమని చెప్తాడు. ఈ ప్రాథమిక మిశ్రమాన్ని అతని మేకలు, పశువులు, చేపలకు వేస్తారు. పిండి ధూళిలా, మరీ మెత్తగా లేకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే అది జంతువుల ఊపిరితిత్తులలోకి చేరవచ్చు. చేపలకు కూడా పిండి బరకగానే ఉండాలి.
0: ఫీడ్ బాగా మెత్తగా ఉంటే నీళ్ల మీద తేలుతుంది కాబట్టి ఉపరితలంలో తినే చేపలే దాన్ని ఎక్కువగా తినేస్తాయి. దిగువ భాగంలో తినే చేపలకి ఫీడ్ దక్కనే దక్కదు.
1: అన్ని రకాల జంతువులు తినడానికి పనికొచ్చే బేస్ మిశ్రమాన్ని సిద్ధం చేసుకుంటే మీకు సమయంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుంది. ఈ బేస్ మిశ్రమాన్ని 4 నెలల వరకు నిల్వ చేయవచ్చు. దాన్ని నేలకి దూరంగా ఉంచితే కింది భాగం తడిబారదు. జంతువుల రకాన్ని బట్టి మీరు మరికొన్ని పదార్థాలను జోడించాలి.
0: మిల్లింగ్ తర్వాత ఎండు చేపల పొడిని కాన్సన్ట్రేట్ ఫీడ్ లో కలుపుతాను. దాని వాసన చేపల్ని ఆకర్షిస్తుంది కాబట్టి అవి ఫీడ్ ఎక్కువగా తిని వేగంగా పెరుగుతాయి.
2: కోడికి పయనబడుతుంది మొత్తం
3: పోషకాలను అందిస్తుంది కాబట్టి పౌల్ట్రీ ఫీడ్ లో ఎండు చేపల పొడిని కలుపుతాం. అది మంచి వాసన ఇస్తుంది కాబట్టి దాన్ని పౌల్ట్రీ ఎక్కువగా తింటుంది. నెల పొడవునా ప్రతిరోజు మాకు గుడ్లు లభిస్తాయి.
1: గొర్రెలు, మేకలు, పాడి ఆవుల కోసం బేస్ మిక్స్ లో సమాన మొత్తాల్లో గోధుమ తవుడు గాని బియ్యం తవుడు గాని జోడించాలి. ఇది ఖనిజాలు మరియు విటమిన్లను అందించి మీ జంతువులు వేగంగా పెరగడానికి, ఎక్కువ పాలు ఇవ్వడానికి దోహదపడుతుంది. అందులో కొద్దిగా ఉప్పు కూడా కలపండి. చాలా మంది రైతులు తమ వ్యవసాయపు వ్యాపారాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయోగాలు చేస్తారు. తక్కువ ఖర్చుతో మంచి ఫీడ్ ని అందించే ప్రత్యామ్నాయాలను కోరుకుంటారు.
3: వేరుశెనగ కేక్ కి బదులు అజొల్లాను ఉపయోగించవచ్చు. అందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. మా పొలంలో అజొల్లాని పెంచుతాం కాబట్టి మాకు వేరుశెనగ పిప్పిని కొనవలసిన అవసరం లేదు.
1: వేరుశెనగ పిప్పి బదులు మీరు కొబ్బరి పిప్పినో, నువ్వుల పిప్పినో కూడా వాడవచ్చు. కానీ చేపలకు కొబ్బరి పిప్పిని పెట్టవద్దు.
0: కొబ్బరి పిప్పిలో నూనె ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని చేపలకి పెట్టే ఫీడ్ లో కలపను. కొబ్బరి పిప్పిని కలిపితే అది నీళ్ల మీద జిడ్డుగా ఒక పొరలాగా తేలుతుంది. దాంతో నీళ్లలోకి ఆక్సిజన్ చేరకుండా అడ్డుకుంటుంది. చేపలకు తగినంత ఆక్సిజన్ లభించకపోతే అవి చనిపోతాయి.
1: ఎక్కువ దినుసులను కలిపితే మంచి పోషకాల మిశ్రమంగా ఫీడ్ తయారవుతుంది. కానీ తక్కువ దినుసులతో కూడా మంచి బేస్ మిక్స్ ని తయారు చేసుకోవచ్చు.
0: అన్ని దినుసులను కొనడానికి మీకు ఇబ్బందిగా అనిపిస్తే కాన్సన్ట్రేట్ ఫీడ్ తయారీకి బియ్యం, తవుడు, వేరుశెనగ పిప్పి వంటి చవకైన దినుసులను కొనడానికి ప్రయత్నించండి. అవి చేపలు పెరగడానికి అవసరమైన పోషకాలన్నీ అందిస్తాయి.
1: మనం నేర్చుకున్నదేమిటి? కాన్సన్ట్రేట్ ఫీడ్ లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. కానీ దాన్ని కొనాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. అందులో సగం ఖర్చుతో తేలికగా మీరే కాన్సన్ట్రేట్ ఫీడ్ ను తయారు చేసుకోవచ్చు. అన్ని జంతువులకు వేయడానికి వీలయ్యే బేస్ మిక్స్ ను తయారు చేసుకుంటే మీకు సమయము, డబ్బు ఆదా అవుతాయి. మిశ్రమంలో 2/3 వరి, మొక్కజొన్న, జొన్న, మిల్లెట్ల వంటి ధాన్యాలతో తయారవుతుంది. మిశ్రమంలో 3/1 ప్రోటీన్, కొవ్వు ఎక్కువగా ఉండాలి. బేస్ మిక్స్ లో బరకపిండిలో కలిపిన తరువాత మరికొన్ని పదార్థాలను జోడించాలి. గొర్రెలు, మేకలు, పాడి ఆవులకు వేయడానికి మీరు సమానమైన మొత్తంలో గోధుమ లేక బియ్యం తవుడును జోడించాలి. పౌల్ట్రీకి, చేపలకు వేసే ఫీడ్ లో ఎండు చేపల పొడిని జోడించాలి. కాబట్టి మీ సొంత కాన్సన్ట్రేట్ ఫీడ్ ని తయారు చేసుకుంటే మీరు డబ్బుని ఆదా చేసుకోవచ్చు. మీ పశువులు, చేపలు, పౌల్ట్రీ ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి కూడా.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334112.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రిక్.

అప్లికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడను. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించను. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: फर्नीचर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे। भारत इनोवेट्स 2026, भारत में निर्मित, विश्व के लिए तैयार।
1: వియత్నాం జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 10 కోట్లు. గత 12 ఏళ్లలో మనం అంతకన్నా ఎక్కువ గృహాలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లను అందించాం. ఆలోచించండి, దాదాపు 11 కోట్ల వంట గదులకు పొగ నుంచి విముక్తి లభించిందంటే ఎంత బాధ తగ్గి ఉంటుందో కదా.
2: ప్రధాన మంత్రి ఉజ్వల యోజన అబ్ సామాజిక్ పరివర్తన్ కే మాధ్యమ్ సే దేశ్ కే సతత్ వికాస్ కా ఏక్ బహుత్ బడా స్రోత్ బన్ చుకీ హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: FM 90.4.
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో ఈరోజు మనం కాలుష్యాల ముట్టడిలో అల్లాడుతున్న మనిషి అనే అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రకృతి రక్షణి, లోక సంరక్షణ, పర్యావరణ రక్షణి, మానవ జాతి సంరక్షణ అన్నారు పెద్దలు. ఈ భూమిపై అనేక జీవరాశులు నివసిస్తున్నాయి. వాటితో పాటు జీవం లేని రాశులు నివసిస్తున్నాయి. ఇలా జీవులు, నిర్జీవుల కలయికి పర్యావరణం. ఈ రెండింటి మధ్య నిష్పత్తి సమానంగా ఉండడం పర్యావరణ సమతౌల్యం అంటాం. జీవులు రోజురోజుకి వాటి సంతతిని పెంచేస్తున్నాయి. జంతుజాలం కానీ మానవ జాతి కానీ లక్షలు కోట్ల సంఖ్యలో పెరుగుతుంది. కానీ నిర్జీవులు పెరగవు. ఆవరణ శాస్త్రం అంటే పరిసరాల అధ్యయనం అనర్థం. గ్రీకు భాషలో వైకాస్ అంటే ఇల్లు అని, లాగస్ అంటే అధ్యయనమని అర్థం. మానవుడు కూడా ప్రకృతిలో ఒక భాగం. తన మేధస్సు ద్వారా, ఆలోచనల ద్వారా, పరిశోధన ద్వారా ప్రకృతిని తనకి అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇందుకోసం కర్మాగారాలు, ఫ్యాక్టరీలు, ప్రయోగశాలలు నెలకొల్పి వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్నాడు. పారిశ్రామిక విప్లవం ద్వారా మానవుడు తన అధికారాన్ని పర్యావరణంపై ప్రతిష్ఠం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. సాహిత్య విజ్ఞాన శాస్త్ర రంగాల్లో రోజురోజుకి పెరుగుతున్న కృషి వల్ల ప్రపంచ దేశాలు ఎంతో ప్రగతిని సాధించగలిగాయి. మానవుడు ఆశాజీవి. చంద్రమండలం చేరి అక్కడ కాలుమోపాడు. అంటే భూగ్రహం నుంచి చంద్రగ్రహం మీదకు చేరాడన్నమాట. ఒక ఊరు నుంచి మరో ఊరు వెళ్లినట్టుగా ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి వెళ్లవచ్చు. దీనిబట్టి మానవుడు వైజ్ఞానికంగా చాలా పురోగతి సాధించాడని నిర్ధారణ అయింది. ఒక్క క్షణంలో కొన్ని వేల లక్షల జీవరాశులు ప్రాణాలను తీయగల అణుబాంబును కనిపెట్టాడు. జపాన్లోని హిరోషిమా, నాగసాకి ప్రాంతాల్లో ప్రయోగించి బాంబు శక్తి ఏంటో పరీక్షించాడు. ఆనాటి నుండి నేటికి ఒక్క ప్రాణి కూడా అక్కడ పుట్టలేదు. జీవరాశులు భస్మీపటలమయ్యాయి. వాతావరణం కలుషితమయ్యింది. మనిషి మేధస్సు మానవ వినాశనానికి కూడా ఉపయోగపడుతుందనడానికి ఇదొక ఉదాహరణ. ప్రకృతి నుండి లభించే వృక్ష సంపదను తన స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నాడు మానవుడు. ప్రతి దేశంలోనూ అటవీ సంపద 33% ఉండాలని, ఇందుకు తక్కువైతే ఎన్నో ఇబ్బందులొస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కాని మన దేశంలో అడవులు 11% మాత్రమే ఉన్నాయి. పర్యావరణ సమతౌల్యం అన్ని వ్యవస్థల్లోనూ ఉంటుంది. ఉదాహరణకు ఒక చెరువులో చేపలు, ఇతర జలచరాలు సమతౌల్యంగా ఉన్నాయనుకుందాం. దీన్ని సూక్ష్మస్థాయి

సమతుల్యం అంటాం. చెరువు మిగిలిన వ్యవస్థల్లో చుట్టూ ఉన్న పరిసరాల్లో ఇమిడిపోవడాన్ని స్థూల స్థాయి సమతుల్యం అంటాం. అంటే సమతుల్యం ఉండాలంటే చిన్న చిన్న వ్యవస్థల్లో సమతుల్యం ఉండాలన్నమాట. వన సంరక్షణ కూడా పర్యావరణ సమతుల్యాన్ని కాపాడటానికి దోహదపడుతుంది. అడవులను నరికి వేయడం వల్ల మృగాలు జంతువులు ఆశ్రయాన్ని కోల్పోతాయి. వర్షాలు పడవు, పంటలు పండవు, తద్వారా కరువు కాటకాలు విలయ తాండవం చేస్తాయి. పారిశ్రామిక విప్లవం 1845లో మాంచెస్టర్ నగరంలో మొదలైంది. అడవులను భారీగా నరికివేయడం జరిగింది. ఆ నష్టం నుండి ఇప్పటికీ కోలుకోలేదు ప్రపంచం. అమెరికాలో ఒక పరిశ్రమను స్థాపించాలంటే ముందుగా 200 ఎకరాల వన సంపదను అభివృద్ధి చేయాలి. ఈ పద్ధతి అన్ని దేశాల్లో అమలు చేస్తే పర్యావరణానికి ముప్పు వాటిల్లదు. కాలుష్యం ప్రధానంగా గాలి, నీరు, ఖనిజముల మీద ఆధారపడి ఉంటుంది. ఇక మొదటిది వాయు కాలుష్యం. ఇది చాలా ప్రమాదకరమైంది. కలుషితమైన గాలి పీల్చి జీవులు మరణిస్తాయి. పట్టణాల్లో, నగరాల్లో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, లారీలు, బస్సుల వంటివి లక్షల సంఖ్యలో తిరగడం వల్ల వాటి నుండి వెలువడే కార్బన్ మొనాక్సైడ్, ఊపిరితిత్తుల వ్యాధులు రావడానికి కారణాలవుతున్నాయి. పరిశ్రమల నుంచి వెలువడుతున్న పొగ వాయువును కలుషితం చేస్తోంది. ఇది ఓజోన్ పొరకు కూడా నష్టం కలుగజేస్తుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఓజోన్ పొరకు నష్టం కలిగినప్పుడు సూర్యుని నుండి ఆల్ట్రా వయోలెట్ కిరణాలు జీవులపై పడి ఎన్నో చర్మ వ్యాధులకు కారణాలవుతున్నాయి. భూమి మీద 21% మాత్రమే ఆక్సిజన్ ఉంది. 79% మిగిలిన వాయువులు ఉన్నాయి. గాలిలో 1% ఉన్న ఈ విష వాయువుల వల్ల తాజ్మహల్ వంటి కళాఖండాలు తన సహజ సిద్ధమైన కళాకాంతుల్ని కోల్పోవలసి వస్తుంది. బ్రెజిల్లో పెట్రోల్కు బదులు ఆల్కహాల్ను వాడుతున్నారు. వాహనాలకు బ్యాటరీలు వాడటం వల్ల వాయువు కలుషితం అవుతుంది. విద్యుత్తు నడిచే వాహనాలు వాడటం మంచిది. అగ్నిపర్వతాలు పెరగడం వల్ల వచ్చే లావా వాతావరణాన్ని కలుషితం చేస్తుంది. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతాయి. దుమ్ము, ధూళి, పొగ వల్ల గాలి కలుషితమవుతుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్లో ఫ్యాక్టరీ నుంచి వచ్చిన మిక్ అనే విషవాయువు వల్ల వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కళ్లకు సంబంధించిన వ్యాధులు, ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులు వచ్చాయి. ఇక రెండవది నీటి కాలుష్యం. మనిషి బ్రతకడానికి నీరు ఎంతో ముఖ్యం. నీరు జీవనాధారం అంటారు. నీటి నుంచి విద్యుత్ పొందగలుగుతున్నాం. నదులు, చెరువులు, కాల్వలు, కుంటలు నీరు కలుషితమయ్యే ప్రదేశాలు. పట్టణాల్లో, నగరాల్లో స్థాపించిన పరిశ్రమల వల్ల వచ్చే రసాయన వ్యర్థ పదార్థాలను కాల్వల ద్వారా నదుల్లోకి, సముద్రంలోకి వదులుతుంటారు. మందులు తయారు చేసే కర్మాగారాల పరిసరాల్లో వాయువు కూడా కలుషితంగా ఉంటుంది. నదుల నీరు కలుషితం అవడం వల్ల అక్కడ నివసించే జలచరాలు రోగాల పాలవుతున్నాయి. వీటిని ఆహారంగా తీసుకున్న మనుషులు వ్యాధి పీడితులవుతున్నారు. గంగానది కూడా కలుషితమైంది. దీన్ని శుద్ధి చేయడానికి కోట్ల రూపాయల వ్యయంతో ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. శత్రుదేశాలపై కక్ష సాధింపు చర్యలకు బాంబులు తయారు చేసి వీటి శక్తిని పరీక్షించడానికి సముద్రాలను వాడుకుంటున్నారు. ఇందువల్ల అక్కడ ఉన్న జలచరాలు నాశనమవుతున్నాయి. గల్ఫ్ యుద్ధం వల్ల పెట్రోలియం ఉత్పత్తులు సముద్రంలో కలిసి నీరు కలుషితమైంది. ఇరాక్పై అమెరికా దాడి కూడా ఇలాంటిదే. ఇక మూడవది ధ్వని కాలుష్యం. పర్యావరణంలో ఇది కనిపించని హాని. రాత్రింబవళ్లు మోగే మైకులు, రోడ్ల మీద తిరిగే వాహనాల హారన్లు ధ్వని కాలుష్యాన్ని పెంచుతున్నాయి. మనం మాట్లాడినప్పుడు 30-60 డెసిబెల్ శబ్దం వెలువడుతుంది. జెట్ విమానం వెళితే 160 డెసిబెల్ శబ్దం వస్తుంది. మనిషి 90 డెసిబెల్ శబ్దానికి నిరంతరం గురైతే వినికిడి జ్ఞానాన్ని కోల్పోతాడని వైద్యులు నిర్ధారించారు. ఇక ప్రధాన రహదారుల వెంట కిక్కేసిన ట్రాఫిక్ వెళ్లే రోడ్ల పక్కగా ఇంట్లో నివాసం ఉంటున్న వారి మాటేంటి? రైల్వే ట్రాక్ పక్కగా ఇళ్లు కట్టుకున్న ప్రజల సంగతేంటి? ఇక నాలుగవది రేడియేషన్ సమస్య. అణుధార్మికత, ఆల్ఫా, బీటా, గామా, అల్ట్రా వయలెట్ కిరణాల వంటివి హాని చేస్తున్నాయి. అణు కర్మాగారాల నుంచి వెలువడే వ్యర్థ పదార్థాలు వాతావరణంలో చేరి 200,000 సంవత్సరాలు నిల్వ ఉండి హాని చేస్తాయి. వీటి వల్ల మనిషికి బ్లడ్ క్యాన్సర్ వస్తుంది. వాతావరణ కాలుష్యాన్ని నివారించడానికి 1992 జూన్లో బ్రెజిల్ దేశంలో ఒక సమావేశం జరిగింది. ప్రపంచ నలుమూలల నుండి దేశాధినేతలు, పర్యావరణ భూగర్భ శాస్త్రవేత్తలు హాజరయ్యారు. వీరంతా పర్యావరణ సమస్య రోజురోజుకి ఎక్కువవుతుందని బాధపడ్డారు. నివారణకు తగిన విధంగా చర్యలు తీసుకుంటామని, వాతావరణాన్ని పరిరక్షించుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. వృక్షో రక్షతి రక్షితః అన్నారు పెద్దలు. వృక్షాలు నరికివేయకుండా
మనం

రక్షించితే అవి మనల్ని రక్షిస్తాయి. అందుకే శ్రీ బహుగుణ ఒక చిప్కో ఉద్యమాన్ని ప్రారంభించారు. చెట్లు నరకకూడదనేది దీని ముఖ్య ఉద్దేశ్యం. శ్రీమతి మేధా పాట్కర్ నర్మదా బచావో ఉద్యమాన్ని ప్రారంభించారు. చెట్లు ప్రగతికి మెట్లు, మానవ జీవితానికి ఆయువుపట్టు, అవి లేకుంటే ప్రాణాలన్నీ తీసుకట్టు అన్నారు. మానవాళికి మేలు కలిగించే పర్యావరణాన్ని సమతుల్యంగా ఉంచడం మనందరి కర్తవ్యం. ప్రకృతి సంరక్షణే లోక సంరక్షణ, పర్యావరణ సంరక్షణే మానవాళి సంరక్షణ. ధర్మాన్ని రక్షించండి, అది మిమ్మల్ని కాపాడుతుంది అనేది పరానికి సంబంధించిన మాటైతే, ప్రకృతిని రక్షించండి అది మిమ్మల్ని రక్షిస్తుంది అనేది ఇహానికి సంబంధించింది. కనుక స్వదేశీయుడైనా విదేశీయుడైనా మనిషిగా జన్మించిన ప్రతి ఒక్కడూ వివేకంతో తమ బాధ్యతలను గుర్తెరిగి కృషి చేసి పర్యావరణ కాలుష్య నివారణకు బాధ్యులవ్వాలి. ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా సహకరించి మొక్కలు నాటితే మంచి గాలి, చక్కటి నీరు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనమే ఏర్పరచుకుంటాం. శ్రోతలింతవరకు విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో కాలుష్యాల ముట్టడిలో అల్లాడుతున్న మనిషి అనే అంశం గురించి విన్నారు కదండి. మరల తిరిగి రేపటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మరొక మంచి టాపిక్తో మీ ముందుకొస్తుంది మీ విజయ.

0: వియత్నాం జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 10 కోట్లు. గత 12 ఏళ్లలో మనం అంతకన్నా ఎక్కువ గృహాలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లను అందించాం. ఆలోచించండి, దాదాపు 11 కోట్ల వంట గదులకు పొగ నుంచి విముక్తి లభించిందంటే ఎంత బాధ తగ్గి ఉంటుందో కదా.
1: ప్రధాన మంత్రి ఉజ్వల యోజన అబ్ సామాజిక్ పరివర్తన్ కే మాధ్యమ్ సే దేశ్ కే సతత్ వికాస్ కా ఏక్ బహుత్ బడా స్రోత్ బన్ చుకీ హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: మీకు తెలుసా ప్రపంచంలో మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 56% ఎక్కడ జరుగుతున్నాయి? భారత్ లో. ప్రపంచంలో అత్యంత తక్కువ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయి? భారత్ లో. స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశమేది? భారత్. భారతీయుడైనందుకు గర్వపడండి.
1: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు. మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
3: నువ్వు పేడుస్తుంటే

0: నువ్వు పేడుస్తుంటే నువ్వు పేడుస్తుంటే నచ్చిన పిల్ల నాకు నీ కళ్ళిలో ఉన్న తెలుగు మందు మాకు.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
2: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
1: ఫోన్ 0881622345.

0: विष्णु एफएम 90.4। హలో లిజనర్స్, వింతల లోకం షాకవడం ఖాయం. అబ్బా, మీ అందరికీ తెలిసిపోయింది కదా ఊహకందని నిజాలు, నమ్మశక్యం కాని రహస్యాలు. మన భూమి మీద ఈ అనంత విశ్వంలో సైన్స్కే సవాల్ విసిరే వింతలు ఎన్నో దాగున్నాయండి. మరి ఎప్పుడు వినని, కనీసం ఊహించని ఆశ్చర్యకరమైన నిజాల్ని మీ ముందుకు తీసుకొస్తోంది మీ రేడియో విష్ణు 90.4. మరి ప్రతిరోజులాగే ఈరోజు కూడా ఒక మూడు వింతలైతే మాత్రం మనం చెప్పుకోబోతున్నాం. కానీ మరి ఆ మూడు వింతలు ఏంటి, అవి ఏ టైంలో మీ రేడియోలో ప్రత్యక్షం అవుతాయి, గడియారములు ఎప్పుడు ఎక్కడ ఆగుతుందో చెప్పలేం కదండి. ఈ రోజులో ఏ క్షణంలోనైనా మీ ముందుకి మూడు అద్భుతమైన వింతలు దూసుకొస్తూ ఉంటాయి. మరి మీ పనులన్నీ పక్కన పెట్టేసి రేడియో విష్ణుకి ట్యూనిన్ అయిపోండి. మరి ఎప్పుడు ఏ వింత మీ మైండ్ని బ్లాక్ చేస్తుందో జస్ట్ వింటూ ఉండండి. సరే, మరి మొదటి వింత మీ గురించి సిద్ధంగా ఉంది. మరి మీరందరూ రెడీనా? ప్రపంచంలోనే ఎన్నో వింతలున్నాయి కదండి, వాటన్నిటికీ విశేషాలు కూడా భలే ఆశ్చర్యంగా ఉంటాయి. ప్రపంచంలో అతి పెద్ద గుహ ఉందండి, భూమి కింద దాగున్న ప్రత్యేక ప్రపంచం అది. దీని పేరేంటో తెలుసా? సండూంగ్ గుహ. ఇది ఎక్కడుందంటే వియత్నాంలో. మరి ఈ గుహ విశేషాలు వింతలు ఒక్కసారి చూసేద్దామా? ఈ గుహ పొడవు 9 కిలోమీటర్ల కంటే ఎక్కువట. దీని పొడవు పూర్తిగా కొలవలేదట కూడా. వెడల్పొచ్చి 150 మీటర్లటండి, అంటే 2 బోయింగ్ విమానాలు పక్క పక్కన పెట్టే వెడల్పు అన్నమాట. ఇక దీని ఎత్తు వచ్చేసి 38.5 మిలియన్ క్యూబిక్ మీటర్లు. చాలా ఎత్తు కదా. మరి ఈ గుహ ఎప్పుడో ఏర్పడినట్టు శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. అసలు ఇది ఎలా ఏర్పడింది, అక్కడి వాతావరణం ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నీ ఒక చిన్న బ్రేక్ తర్వాత తెలుసుకుందాం.
1: డాక్టర్ సంజీవ్, హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై

0: చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్: గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: వెల్కమ్ బ్యాక్ టు వింతల లోకం. షాక్ అవడం ఖాయంలో మొట్టమొదటి వింత గురించి మనం తెలుసుకుంటున్నాం కదా. ముందుగా ఇక్కడ సున్నపరాయి పర్వతం ఏర్పడిందండి. ఇది బాగా ఎత్తైంది. దగ్గరలో ఒక నది ఈ సున్నపరాయి పర్వతాన్ని 2 నుంచి 5 మిలియన్ ఏళ్ల పాటు కోసుకుంటూ వెళ్లిందట. నీళ్లలో కార్బన్ డైఆక్సైడ్ కలిసి యాసిడ్ అయ్యి మెత్తని సున్నపురాయిని కరిగించేసింది. నది కింద నుండి తొలిచేస్తూ వెళ్లి భారీ సొరంగం ఏర్పడింది. ఈ గుహ పైకప్పు బలహీనమై 2 చోట్ల కూలిపోయింది. దాంతో 100 మీటర్ల వెడల్పుతో స్కైలైట్స్ ఏర్పడ్డాయి. వాటి నుండి సూర్యకాంతి లోపలికొస్తుంది. ఇంతకీ ఈ గుహ లోపల ఎటువంటి అద్భుతమైనవి ఉన్నాయో తెలుసుకుందామా? ఈ గుహలో సొంత వాతావరణం దానంతట అదే తయారు చేసుకుంటుందట. గుహ లోపల తేమ 90 నుంచి 100%. నదీ నీరు ఆవిరై గుహపై కప్పుగా చల్లగా ఉండడంతో అక్కడ మేఘాలు ఏర్పడతాయి. అవి గుహ లోపలే వర్షంలా కురుస్తాయి. బయట ఎండగా ఉన్న గుహ లోపల మాత్రం వర్షం పడుతూ ఉంటుందండి. అంతేకాదండో, ఈ గుహ లోపల సొంత అడవి కూడా ఉంది. పైకప్పు కూలిన చోట్ల నుండి సూర్యకాంతి పడుతుంది. దాంతో గుహ లోపల 2 భారీ అడవులు పెరిగాయట. 30 నుంచి 40 మీటర్ల ఎత్తులో చెట్లు కూడా ఈ గుహలో ఉన్నాయట. ఇంకో విచిత్రం ఏంటంటే, ఇక్కడ కొత్త జాతులు నివసిస్తూ ఉంటాయట. కోతులు, ఎగిరే నక్కలు, గుడ్డి చేపలు, తెల్లటి పీతలు, అలా బయట ప్రపంచంలో లేని జీవులు ఇక్కడే ఉన్నాయటండి. మరి గుహ లోపల 70 మీటర్ల ఎత్తు సున్నపురాయి స్తంభం ఉంది. దీన్ని హ్యాండ్ ఆఫ్ డాగ్ అని పిలుస్తారట. రావుథుంగ్ నది గుహ లోపల 2.5 కిలోమీటర్లు ప్రవహిస్తుందట. నది ఒడ్డున తెల్లటి ఇసుకతో బీచ్ ఉంది. కానీ నీళ్లు 7 డిగ్రీల సెంటీగ్రేడ్. చల్లని నీళ్లు, ఈ నీటిలో కాల్షియం ఎక్కువ. ఈ గుహలో 100 కొద్దీ గుహ ముత్యాలు ఉన్నాయండో. నీటి బిందువు మీద కాలుష్యం పేరుకుపోయి టెన్నిస్ బాల్ సైజు గుండ్రటి రాళ్లలాగా మారతాయట. ఈ గుహలో చివరన 90 మీటర్ల ఎత్తున భారీ కాల్షియం గోడ ఏర్పడింది. 2013లో నేషనల్ జియోగ్రాఫిక్ డాక్యుమెంటరీ తీసిన తర్వాత ప్రపంచానికి తెలిసింది ఇది టూరిస్ట్ ప్లేస్ మాత్రం కాదు. కానీ ట్రెక్కింగ్ చేసేవారికి 1 ఏడాదికి 1000 మందికి మాత్రమే పర్మిషన్ ఇస్తారు. వీరిని అక్కడి నుంచి తీసుకెళ్లి చూపించేందుకు ఆక్సలీస్ అడ్వెంచర్ అనే ఒక కంపెనీకి మాత్రమే లైసెన్స్ ఉంది. ఈ గుహలోకి వెళ్లాలంటే 4 రోజులు 3 రాత్రులు, మొత్తం 50 కిలోమీటర్ల నడకతో పాటు 1-2 చోట్ల క్లైంబింగ్ మరియు ఈత చేయాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్లాలంటే జనవరి, ఆగస్టు నెలల మధ్య మాత్రమే వెళ్లగలం. సెప్టెంబర్, డిసెంబర్ నెలల్లో వర్షాల వల్ల గుహ మొత్తం నీటితో నిండిపోతుందటండి. ఇక్కడికి వెళ్ళడానికి ఫిట్నెస్ ఉండాలి, మెడికల్ సర్టిఫికెట్ కూడా ఉండాలి. గుండె జబ్బులు, బీపీ ఉన్న వాళ్ళకి ఎంట్రీ అయితే లేనే లేదు. గుహలోకి వెళ్లేటప్పుడు 10 మంది టూరిస్టులు, 30 మంది సపోర్ట్ స్టాఫ్, గైడ్లు, పోర్టర్లు వంటి వాళ్లతో గ్రూప్గా వెళ్తారు. ఇక్కడికి వెళ్లే వాళ్ళు కూడా పోటీ పడతారు. 2 ఏళ్ల ముందే బుకింగ్స్ అయిపోతాయి. ఇది చాలా విచిత్రంగా ఉంది కదా. మరి విచిత్రాన్ని అయితే విన్నారు కదా. మరి ఈ రోజు రాబోయే మిగతా 2 వింతలు ఏంటి, అవి ఏ టైంలో వస్తాయో తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

0: வீரையா.
1: அதிர்ப்பாடி பார்ட்டி பார்ட்டி
2: பார்ட்டி. మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
3: అపరిచిత వ్యక్తులు పంపే ఏపీకే ఫైల్స్ ఇన్స్టాల్ చేయకండి. మీ ఫోన్ మీ నియంత్రణ తప్పుతుంది.
4: కెనడా గురించి మీకు తెలిసే ఉంటుంది. కెనడా మొత్తం జనాభాకు సమానమైన సంఖ్యలో పేదల కోసం పక్కా ఇళ్లను మన దేశంలో నిర్మించాం. కోట్లాది కుటుంబాల్లో వెలుగులు నింపేలా గత 12 ఏళ్లలో 4 కోట్లకు పైగా పీఎం ఆవాస గృహాలను
5: నిర్మించాం. ఆత్మసమ్మాన్ బర్తమాన్ సుధారణ
4: 12 ఏళ్లు విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
3: వెల్కమ్ టు రేడియో విష్ణు 90.4 వింతల లోకం. షాక్ అవడం ఖాయం. మరి ఇప్పుడు మొదటి వింత అందరూ కూడా వినేసి ఉన్నారు కదా. మరి రెండో వింత దగ్గరికి ఎంత టైం తీసుకుని వచ్చానో మీ అందరికీ తెలుసు. మరి ఇప్పుడు నేను చెప్పే రెండో వింతని అస్సలు మీరు నమ్మనే నమ్మలేరండి. అమెరికాలో నెవాడా ఎడార్లో ఒక వింతైన ఆకారం ఉంది. అది చూడడానికి ఏదో హాలీవుడ్ ఏలియన్ సినిమాలో గ్రహాంతర్వాసిలో ఉంటుందండి. దాని పేరే ఫ్లై గీజర్. మరి ఆ ఫ్లై గీజర్ గురించి ఒక్కసారి విన్నావా? ప్రపంచంలో వింతలు మనకి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి కదా. మరి ఆ వింత, ఆ ఫ్లై గీజర్ గురించి, మనం కాలినడకన వెళ్ళలేని చోటు ఇది. ఎక్కడుందో తెలుసా? పశ్చిమ మెడగ. ఓ సారీ సారీ సారీ, ఫ్లై గీజర్ అని చెప్పాను కదండి. మనుషులు చేసిన తప్పిదాల వల్ల ప్రకృతి మనని శిక్షిస్తూ ఉంటుంది. కానీ కొన్నిసార్లు ప్రకృతి ఆ తప్పునే అద్భుతంగా మార్చేస్తూ ఉంటుంది కూడా. మనిషి తప్పిదంతో పుట్టిన ఆ రంగుల అద్భుతం ఇది. దీన్ని ఫ్లై గీజర్ అంటారు. దీని వివరాలు ఒక్కసారి చూద్దాం. ఈ ఫ్లై గీజర్ ఎక్కడుందో తెలుసా? బ్లాక్ రాక్ ఎడారి, వాఫో కౌంటీ, నెవాడా, అమెరికాలో ఉంది. దీని ఎత్తు 3.7 మీటర్ల వెడల్పు, 30 మీటర్లు. ఎప్పుడు మొదలైందంటే 1964లో కేవలం 60 ఏళ్లు. అసలు ఇది ఎలా పుట్టిందో తెలుసా? ఇది నేచురల్ గీజర్ కాదండోయ్. గీజర్ అంటే వేడి నీటిని అందించేది. 100% మానవ తప్పిదం అనే చెప్పుకోవచ్చు. 1916లో ఫ్లై రాంచ్ ఓనర్లు ఎడార్లో వ్యవసాయం కోసం నీటి బావిని తవ్వారు. 200 మీటర్లు తవ్వగానే వేడి నీటి ఊట కనిపించింది. కానీ నీరు 93 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంది. తాగడానికి, వ్యవసాయానికి పనికిరాదు. దాంతో ఆ బావిని మూసేసి వదిలేశారు. కానీ అది సరిగ్గా సీల్ చేయలేదు. 1964లో ఒక కంపెనీ వాళ్ళు పవర్ కోసం అదే చోట టెస్ట్ బావి తవ్వారు. కానీ ఉష్ణోగ్రత 200 డిగ్రీల సెంటీగ్రేడ్ కాదు కాబట్టి కరెంటు తీయడానికి పనికి రాదని వదిలేశారు. ఈసారి కూడా బావి సరిగ్గా మోయలేదు. ఫలితం, భూమి కింద నుంచి 93 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడి నీరు కాల్షియం కార్బోనేట్ సిలికా సల్ఫర్తో కలిసి 24 గంటలు పైకి తన్నుకు రావడమే మొదలైంది. ఆ నీరు గాలికి తగలగానే మినరల్స్ గడ్డకట్టుకుపోయాయి. 60 ఏళ్లలో 3.7 మీటర్ల కోన్ ఏర్పడింది. ఇప్పటికీ ఏడాదికి 15 సెంటీమీటర్ల చప్పున పెరుగుతోంది. ఈ గీజర్ పైన ఇంద్రధనస్సులో 6 రంగులుంటాయి. అది పెయింటింగ్ కాదండోయ్, సిలికా కాల్షియం కార్బోనేట్ నీళ్లలో ఉన్న మినరల్స్ గడ్డకట్టి రాయిలా మారాయి. ఒక్కో చోట ఒక్కో విధంగా ఎరుపు, ఆకుపచ్చ, పసుపు, తెలుపు, బూడిద, నలుపు, ఇలా రంగులు ఒక్కో ఉష్ణోగ్రత వద్ద ఒక్కో రంగు ఏర్పడుతుంది. ఈ రంగులు సీజన్ని బట్టి, ఎండని బట్టి మారుతూ ఉంటాయి. శీతాకాలంలో ఎరుపు ఎక్కువ, వేసవిలో ఆకుపచ్చ ఎక్కువగా కనబడుతుంది. ఈ ఫ్లై గీజర్ ఒక్కటిగా కాకుండా 3 కోన్లు ఏర్పడ్డాయి. ఈ 3 కోన్ల నుండి వచ్చిన నీరు కలిసి 40 కొలనులు, చిన్న చిన్న నీటి గుంటలు ఏర్పరిచింది. ఆల్గే పెరుగుతుంది. చుట్టూ 74 ఎకరాల చిత్తడి నేల ఏర్పడింది. బ్లాక్ రాక్ ఎడారి అంటే డ్రై లేక్ బెడ్. చుక్క నీరు కూడా ఉండదు. కానీ ఫ్లై గీజర్ వల్ల చిత్తడి నేల ఏర్పడింది. గడ్డి, పక్షులు, జింకలు వచ్చేసాయి. మనిషి తప్పు ప్రకృతికి వరమైంది. ఒక విధంగా మనుషుల తప్పుకి ప్రకృతి ఇచ్చిన కలర్ఫుల్ గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు. సో లిజనర్స్, ఈ రెండో వింత కూడా విన్నారు కదా. మరి ఇక మూడో వింత ఎప్పుడు వస్తుందో తెలుసా? ఏ క్షణంలోనైనా రావచ్చు. మరి ట్యూన్ ఇన్ టు రేడియో విష్ణు 90.4.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: మీ పిల్లలు ఇంటర్నెట్ లో ఏం చేస్తున్నారో గమనించండి. వారికి సైబర్ భద్రత గురించి నేర్పించండి. రేపటి పౌరులను రక్షించుకుందాం.
0: డిజిటల్ ఇండియా అంటే కేవలం వాడటం కాదు, సురక్షితంగా వాడటం. సురక్షితమైన డిజిటల్ ప్రయాణాన్ని సాగిద్దాం.
1: వింతల లోకం షాక్ అవడం ఖాయం. మరైతే మూడో వింత ఈ రోజుకి చివరి వింతగా మనం చెప్పుకోవచ్చు. మరి ఆ వింత ఏంటో చూసిద్దామా. మనం కాలినడకన వెళ్ళలేని చోటు ఇది ఎక్కడుందో తెలుసా? పశ్చిమ మెడగాస్కర్. దీనిని సింగిడి బెమరాహా అని పిలుస్తూ ఉంటారు. సింగి అంటే మలగాసి భాషలో కాలినడకన వెళ్ళలేని చోటు. పేరుకు తగ్గట్టే ఇక్కడ పెడితే కత్తి మొనల మీద నడిచినట్టు. ఇంకా దీనికి విశేషాలేంటో తెలుసా? దీని విస్తీర్ణం 1,575 చదరపు కిలోమీటర్లండి. సున్నపురాయి సూదులుగా ఏర్పడి 30 నుండి 100 మీటర్లు ఎత్తుగా ఉంటాయి. 200 మిలియన్ ఏళ్ల క్రితం ఇక్కడ లోతు తక్కువ సముద్రం ఉండేది. సముద్రపు అడుగున పగడాలు, గవ్వలు, షెల్స్ పేరుకుపోయాయి. 400 మీటర్ల మందాన సున్నపురాయి పొర ఏర్పడింది. టెక్టానిక్ కదలిక వల్ల సముద్రం అంతా పైకి లేచి పీఠభూమి అయిపోయింది. మెడగాస్కర్లో ఏడాదికి 1800 మిల్లీమీటర్ల వర్షపాతం. ఆ వర్షపు నీరు, భూగర్భ జలం సున్నపురాయిలో ఉన్న సహజ పగుళ్లలోకి వెళ్ళింది. వర్షపు నీటిలో కార్బన్ డైఆక్సైడ్ కలిసి కార్బోనిక్ యాసిడ్గా తయారయ్యి ఆ యాసిడ్ సున్నపురాయిని నెమ్మదిగా కరిగించేసింది. ఆ నీరు అడ్డంగా కాకుండా నిలువుగా ఆ సున్నపురాయిని కోసుకుంటూ వెళ్ళింది. మధ్యలో ఉన్న మెత్తని రాయి మొత్తం కరిగిపోయి కత్తి మొనల్లా సూదుల్లా నిలబడ్డాయి. వాటిని కార్డ్స్ పినాకిల్స్ అంటారు. ఇవి 100 మీటర్ల ఎత్తు సూదులు. చూస్తే ఆకాశంలోకి గుచ్చుకున్న కత్తుల్లా ఉంటాయి. సున్నపురాయి సూదుల అంచులు బ్లేడ్ కంటే 11, తాకితే చెయ్యి కోసుకుపోతుంది. అందుకే కాలినడకన వెళ్లలేని ప్రదేశం ఇది. టూరిస్టుల కోసం సూదుల మధ్య 70 మీటర్ల ఎత్తులో తాడు వంతెనలు కట్టారు. కింద చూస్తే 100 మీటర్ల లోతు లోయ. ఈ లోయల్లో తేమ ఎక్కువ, నీడ కూడా పడుతూ ఉండడంతో కింద డ్రై ఫారెస్ట్ పెరుగుతూ ఉంది. పైన ఎడారి, కింద అడవి. పైన 45 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటే కింద 25 డిగ్రీల సెంటీగ్రేడ్ మాత్రమే ఉంటుంది. ఈ సింగి ఇక్కడ కోట గోడలా పనిచేస్తూ ఉంటుంది. మనుషులు, పెద్ద జంతువులు రాలేవు. అందుకే ఇక్కడ జీపులు సేఫ్. అందుకే ఇక్కడ జీవులు సేఫ్ గా బతుకుతున్నాయి. ఇక్కడికి వెళ్లాలంటే ఇది ఈజీ టూరిస్ట్ ప్లేస్ మాత్రం కాదుండే అడ్వెంచర్ ట్రెక్. ఏప్రిల్ నుంచి నవంబర్, డిసెంబర్ నుంచి మార్చి లో వెళ్లేందుకు అనుకూలం. వర్షాకాలంలో రోడ్లు మూసేస్తారు. మెడగాస్కర్ రాజధాని అంటానా నారివో నుండి మొరండావాకి ఫ్లైట్లు వెళ్లాలి. అక్కడి నుంచి 8 గంటలు రోడ్డు మార్గం గుండా వెళ్లాలి. ఇక సింగి కింద ఉన్న సున్నపురాయి స్పాంజిలా పనిచేస్తుంది. వర్షాకాలంలో నీటిని పీల్చుకుని, కరువు కాలంలో నెమ్మదిగా వదులుతుంది. చుట్టూ ఉన్న 500,000 మందికి ఈ సింగి నీరే ఆధారం. ఈ సింగియే లేకపోతే పశ్చిమ మెడగాస్కర్ ఎడారైపోతుంది. విన్నారుగా సింగి బెమహోరా విశేషాలు. సో లిజనర్స్, మరి విన్నారు కదా ఈ రోజు మన మూడవ వింత సింగి బెమహోరా విశేషాలు వింతలు. మరి వింతల లోకం షాక్ అవడం ఖాయం అనేది ఈ రోజుకి మాత్రం అయిపోయిందండి. రేపు మరో 3 షాకింగ్ వింతలతో వేరువేరు సమయాల్లో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్. ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హలో, గుడ్ ఈవినింగ్ లిసనర్స్. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. వెల్కమ్ టు మాస్ ది టైం బాస్. మరి ఈరోజు మీతో మాట్లాడడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ అజ్జే సౌమ్యనైతే వచ్చేసానండి. మరి మీరు నాతో మాట్లాడాలి అండ్ మంచి మంచి సాంగ్స్ వినాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9704949492. మన జీవితంలో టైంకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. మన చేతిలో ఉండే చిన్న వాచ్ మనకి టైం మాత్రమే కాదు, డిసిప్లైన్ని, పంచువాలిటీని అండ్ మెమరీస్ని కూడా గుర్తు చేస్తుంది. మరి ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు నేషనల్ వాచ్ డే అండి. పాత రోజుల్లో వాచ్ని ఒక లగ్జరీ ఐటెంలా అందరూ అనుకునేవారు, కానీ ఇప్పుడు మన లైఫ్ స్టైల్లో భాగం అయిపోయింది. స్మార్ట్ వాచెస్ వచ్చాక టెక్నాలజీ అండ్ టైం అన్నీ కలిసిపోయాయి. హార్ట్ రేట్ని, ఫిట్నెస్ని అన్నిటినీ మన చేతి దగ్గరే అవైలబుల్ ఉంచుతుంది అందరికీ. మరి మన పెద్దోళ్ళ దగ్గర ఉండే వాచెస్ అయితే అందరికీ బాగా ఇష్టమై ఉంటారు. మెమరీస్ ఉంటాయి ఇందులో. అవి ఒక వస్తువు మాత్రమే కాదు, ఒక ఎమోషన్ కూడా. మరి మీ దగ్గర ఏదన్నా వాచ్ ఉందా? మీ దగ్గర ఉన్న వాచ్లో స్పెషల్ మెమరీ ఉందా? అయితే అది మాతో షేర్ చేసేసుకోండి. మరి ఇంకెందుకండి ఆలస్యం? మీరు అలా కాల్ చేస్తూ ఉండండి, నేను ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని చిటికెలో వచ్చేస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4.
2: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
3: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
3: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666.
4: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఎఎన్ఎస్, డిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి బంధనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం వన్. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
3: మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్.

0: ఎడ్యుకేషనల్ లోన్స్
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ స్ట్రాంగర్ ఫ్యూచర్
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 0881622-3454.
2: ఒక విషయం తెలుసా మీకు? సూర్యుడు అనగానే మనకి మండే ఎండలే గుర్తుకొస్తాయి. కానీ నేడు సూర్యరశ్మిని ఉపయోగించి మన ఇంటి పైకప్పుల నుంచే విద్యుత్ను ఉత్పత్తి చేసుకుంటున్నాం. దాదాపు 37 లక్షల కుటుంబాలు ప్రధానమంత్రి సూర్యఘర్ గృహాలుగా మారాయి. ఇది విద్యుత్ బిల్లులను తగ్గించి దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని పెంచింది.
3: ఏక్ దశక్ పెహలే భారత్ సోలార్ పవర్ కే మామలే మే బహుత్ పీచే థా, లేకిన్ ఆజ్ సోలార్ పవర్ కే మామలే మే భారత్ దునియా కే టాప్ 5 దేశో మే ఆ గయా.
2: 12 సంవత్సరాల విశ్వాసం, వికాసం, ప్రజా సంక్షేమం.
4: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్ వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఓకే లిజనర్స్, మరి మన ఫస్ట్ లక్కీ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి. హలో అండి. హలో అండి. హలో అండి. ఆ కాల్ అయితే కట్ అయిందండి, మరి మనం వేరే కాల్ తీసుకుందాం. హలో అండి.
5: హలో.
4: ఎవరు, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? హలో అండి.
5: హలో.
4: ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
5: నా పేరు సత్య అండి.
4: సత్య గారు ఎలా ఉన్నారండి?
5: నేను బీహార్ నుంచి మాట్లాడుతున్నాను.
4: సత్య గారు ఎలా ఉన్నారండి?
5: బాగున్నాను. బాగున్నాను. మీరు బాగున్నారా?
4: నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మరి ఈరోజు టాపిక్ విన్నారండి? ఈరోజు టాపిక్ విన్నారా అండి? ఆ కాల్ అయితే కట్ అయిందండి, మరి మనం వేరే కాల్ తీసుకుందాం. హలో అండి.
6: హలో సౌమ్య గారు, గుడ్ ఈవినింగ్ అండి.
4: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో అండి.
6: హలో.
4: హలో అండి. హలో అండి. మా మాట వినిపిస్తుందా అండి?
6: హలో.
4: హలో.
6: హలో.
4: నా మాట.
6: హలో.
4: హలో అండి. హలో అండి.
6: హలో సౌమ్య గారు, గుడ్ ఈవినింగ్ అండి.
4: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: సుబ్రహ్మణ్యం ఫ్రమ్ మగల్తూరు.
4: సుబ్రహ్మణ్యం గారు ఎలా ఉన్నారండి?
6: బాగున్నామండి. మేడం గారు, వాతావరణం బాగుందండి మీకు అక్కడ?
4: అవునండి, వాతావరణం అయితే చల్లగా ఉంది.
6: ఓకే మేడం, మాకు మధ్యాహ్నం నుంచి ఎండగా ఉంది, ఇప్పుడు పర్వాలేదు, కొంచెం చల్లగా ఉంది.
4: మీకు కూడా
6: టాపిక్ విన్నాం మేడం. మాకు టైం తెలుసుకుంటే వాచ్ ఉండేది మేడం, బటన్ నొక్కితే టైం వచ్చేది, దానికి అలారం కూడా ఉండేది. కాకపోతే ఇప్పుడు అది పాడైపోయిందండి.
4: మీకు మరి దాంతో ఏమైనా మెమరీస్ ఉన్నాయండి?
6: అంటే అండి, తెల్లారికట్లా లేవాలంటే దాంట్లో అలారం పెట్టుకుంటే చాలా ఎక్సైటింగ్ గా ఉండేది. ఇప్పుడంటే సెల్లలు వచ్చినాయి కదండి, అప్పుడు సెల్లలు రాకముందు అది వాడేవాడు అండి.
4: అవునండి, చాలా మనకు కూడా ఉత్సాహంగా ఉంటుంది అది చూస్తే.
6: థ్యాంక్ యూ మేడం. తర్వాత ఈరోజు కాజోల్ గారి బర్త్డే అండి.
4: అవునా అండి?
6: హ్యాపీ బర్త్డే చెప్తున్నాం ఆవిడికి.
4: మేము కూడా మా విష్ణు రేడియో తరపు నుంచి ఆవిడకి హ్యాపీ బర్త్డే చెప్తున్నామండి.
6: ఓకే మేడం. పంచదార బొమ్మ పాట కావాలండి.
4: ఓకేనండి. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
6: మన డైలీ కాలర్స్ అందరికీ స్పెషల్లీ మీకు కూడా.

0: హాయ్ చెప్తున్నాం. గుడ్ ఈవినింగ్ చెప్తున్నాం.
1: ఓకేనండి, మరి మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: అంటే గడియారాల దినోత్సవం.
1: అట్లా మేడం, కాలమా మారింది కాలమా, అట్లా మేడం గడియార దినోత్సవం మేడం, అది అన్ని తెలియదు మేడం కొంచెం అది.
0: మరి మీరు ఎప్పుడైనా వాచ్ కొనుక్కుని పెట్టుకుని ఇలా ఎప్పుడైనా చేశారా అండి?
1: అంటే గడియారా మేడం?
0: అవునండి, చేతి గడియారం.
1: చేతి గడియారం పెట్టుకున్నాం మేడం, చిన్నప్పుడు పెట్టుకున్నాం గడియారం నేను.
0: మరి మీరు బయటకి ఎక్కడికైనా వెళ్తే మరి ఫోన్స్ ఉండేవి కాదు కదా ఇదివరకు కాలంలో, మరి అప్పుడు ఎలా చూసేవారు
1: మేడం? ఫోన్స్ లేకుండా కన్నా అప్పుడు మాకు రేడియో ఉండదు మేడం, అప్పుడు ఆ టైంలో వార్తలు వచ్చేది, దానిలో అక్కడ టైం తెలిసేది. స్కూల్ కోతుంటే మాకు 12:30 వార్తలు వచ్చేది మేడం, 1 గంట 10 నిమిషాలకు వార్తలు వచ్చేది. ఆ వార్తలు వస్తుంటేనే మాకు టైం తెలిసిపోయింది మేడం, ఉదయం పూట కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఇల్లు వాకి ప్రోగ్రామ్ వస్తుండే మేడం. అదే గడియారం లేకున్నా రేడియోలో మొత్తం వస్తుండే మేడం టైం, మాకు
0: వార్తలు బట్టి టైం తెలుసుకునేవారు అనమాట.
1: అవును మేడం, వార్తలు ఇంకోటి మధ్యాహ్నం పూట వచ్చేది మేడం, మన పాడి పండుగ వచ్చేది మేడం, పాడి పండుగ 1:20 వచ్చేది. అంటే టైం దానికి టైం తెలుసు మాకు మేడం.
0: అవునా అండి,
1: గడియారం లేకున్నా మనకు రేడియో ప్రోగ్రామ్ లో అన్ని ఏ టైంలో వస్తే మాకు తెలిసిపోయాడు అప్పుడు.
0: అవునా అండి. మరి
1: మేడం,
0: మరి ఈరోజు ఏం సాంగ్ అడగాలనుకుంటున్నారు
1: మేడం? నాకు మీరు మాకు బెబ్బులి మేడం, బెబ్బులి
0: ఆ మూవీ నుండి.
1: కంచి పట్టు సీరలో ఉన్న.
0: ఓకేనండి, మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: హాయికి మేడం, మా మిత్రుడు ముఖ్యంగా మాకు ఏంటంటే రికార్డింగ్ చేపెడుతున్నాడు మేడం, ముఖ్యంగా మాకు రికార్డింగ్ చేపెడుతున్నాడు మన కర్నూలు బ్రహ్మయ్య గారు. ఆయనకు హాయి, మా ఉమ్మడి జిల్లా నుంచి మా ఉన్నార జిల్లా నుండి పులిపాటి వెంకటేష్ గారికి హాయి, మన బాలాజీ గారికి హాయి, సాతాపూర్ నుండి నాగశెట్టి గారికి హాయి మేడం.
0: ఓకేనండి, మరి మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, మరి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: గుడ్ ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నాగేశ్వరరావు. నా పేరు ఏలూరు అండి. మాది
0: నాగేశ్వరరావు గారు. ఎలా ఉన్నారండి?
1: బాగానే ఉన్నాను. మీరు బాగున్నారండి?
0: నేను కూడా చాలా బాగున్నానండి.
1: ఎప్పుడు బాగున్నారు చెప్పండి.
0: మీరు టాపిక్ విన్నారా అండి?
1: వినలేదండి.
0: ఈరోజు నేషనల్ వాచ్ డే అండి.
1: నేషనల్ వాచ్ డే అని చెప్పండి.
0: మరి మన దగ్గర వాచెస్ ఉంటాయి కదండి, అలా మీ దగ్గర ఏమైనా వాచ్, దానికి చాలా మెమరీస్ ఉన్న వాచ్ అలాంటిది ఏమన్నా ఉందా?
1: మెమరీస్ ఉన్న వాచేనండి, లేటెస్ట్ కదా. నేను ఎంగే మామూలుగా చూస్తే కదండి, ఓల్డ్ వాచ్ అంటే తెలియదు మనకి. ఇవండి మామూలుగా ఎలక్ట్రానిక్ వాచ్లు ఉంటాయి కదా, దాంట్లో అన్ని ఫోన్ కాల్స్ అన్నీ ఉంటాయి దాంట్లో. ఆ వాచ్ నేను వాడు.
0: మరి నార్మల్ రిస్ట్ వాచ్ ఎప్పుడు వాడలేదా అండి?
1: వాడలేదండి, అది తెలియదండి ఆ వాచ్ల గురించి తెలీదు.
0: అవునా అండి. మరి ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: అదండి వాలి మనోహర అన్న సాంగ్ ఉంటుంది కదా,
0: ఇందులో
1: మనోహర వాలి అది.
0: ఓకేనండి. మరి ఎవరికైనా హాయ్ హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: మా చిన్ని గారికి, బాబాయ్ గారికి, అలాగే పవన్ గారికి, అలాగే ఉమామహేశ్వరి గారికి, అలాగే పొల్లారావు గారికి చెప్.
0: ఓకేనండి. మరి మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, మరి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి మేడం.
0: పోలయ్య గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా మేడం?
0: నేను కూడా చాలా చాలా బాగున్నానండి.
1: ఏ తాగారా మేడం?
0: తాగామండి. మరి మీరు?
1: తాగుతున్నాం మేడం, కాల్ చేస్తూ.
0: అవునా అండి. మరి మీకు అక్కడ వాతావరణం ఎలా ఉంది?
1: వాతావరణం పొద్దు నుంచి చల్లగా ఉండి ఎండ వచ్చి మళ్ళా చల్లగా ఉండి మళ్ళీ ఇప్పుడు ఎండ ఉంది మేడం.
0: సేమ్ మాకు కూడా అలానే ఉందండి. మరి ఈరోజు టాపిక్ విన్నారా పోలయ్య గారు?
1: చెప్పండి మేడం.
0: ఈరోజు నేషనల్ వాచ్ డే అండి.
1: అవును మేడం, వాచ్ డే కరెక్ట్.
0: మరి మీ దగ్గర ఏమైనా బాగా మెమరీస్ ఉన్న వాచ్ కానీ పాతకాలం వాచ్ కానీ ఉందా మీ దగ్గర?
1: మెమరీస్ అంటే 2013 ఉంది మేడం, అంత ముందు ఏం లేదు.
0: మరి
1: 2013 మా బామర్ది పెళ్లికి పెట్టింది, అది ఇప్పుడు షెల్లు వాడుతున్నారు కాబట్టి ఆయనకు మోటర్ అయ్యి నాకు ఇచ్చాడు మేడం. అదే ఉంది మేడం 13 నుంచి, అంటే 13 ఏళ్ళ సర్వీస్.
0: అవునా అండి. మరి ఇప్పుడు అయినా అందరూ స్మార్ట్ వాచెస్ ఇవన్నీ వచ్చేసి ఇవి బాగా వాడుతున్నారు, రిస్ట్ వాచెస్ తగ్గించేశారు వాడడం అందరూ.
1: అవును మేడం, అవును మేడం. ఇప్పుడు అన్ని కొత్త కొత్త మోడళ్లు, పెద్ద పెద్ద పెద్ద సైజు వాచ్లు వచ్చినాయి మేడం చేతులకు.
0: అవునండి, ఇది వరకు దాని డైల్ చాలా చిన్నగా ఉండేది.
1: చిన్నగా ఉండేది, స్మార్ట్గా ఉండేది, ఇప్పుడు అంతా పెద్దగా వెడల్పుకి ఎక్కువ ఉన్నాయి, అదే ఎక్కువ వాడుతున్నారు.
0: అవునండి, నిజమే. మరి ఈరోజు ఏం సాంగ్ అడగాలనుకుంటున్నారండి?
1: మేడం ఈరోజు ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్, నెంబర్ వన్ ఆర్టిస్ట్ మన ఆయన చూసి ఇప్పుడు మిమిక్రీ వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు, ఆయన అందరికీ ఆదర్శము. నేరేళ్ళ వేణుమాధవ్ గారు అని ఆయన వర్ధంతి మేడం ఈరోజు.
0: అవునా అండి.
1: అవును మేడం, మిమిక్రీ ఆర్టిస్ట్, నెంబర్ వన్ మిమిక్రీ ఆర్టిస్ట్, ఆయన్నే ఫాలో అవుతున్నారు ఇప్పుడు మిమిక్రీ వాళ్ళు, అంత ఫేమస్ ఆయన. ఆయన వర్ధంతి ఈరోజు, ఆయన ఘనంగా నివాళులు అర్పించి ఈరోజు మాకు అంతులేని కథ మేడం.

0: అండి.
1: అంతులేని కథ 1976 లో రిలీజ్ అయిన అంతులేని కథ, జయప్రద, రజనీకాంత్, నారాయణరావు వీళ్ళంతా నటించిన సినిమా. ఆ సినిమా నుంచి తాళి కట్టు శుభవేళ, మెడలు కళ్యాణమాల, ఏనాడు ఏ గంటకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడు అనే పాట వినిపించండి మేడం.
0: మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా అండి?
1: మా విష్ణు ఎఫ్ఎం వింటున్న ప్రతి ఒక్కరికి, ఆర్జేలకు, మిగతా శ్రోతలందరికీ, అలాగే విజయ మేడం గారికి, ప్రసాద్ సార్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ హాయ్, అందరికీ బాయ్ మేడం.
0: ఓకేనండి, మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

తండ్రి ఒక కథ చెబుతాను. కాకులు దూరని కారడవి. అందులో కాలం ఎరుగని మానొకటి, ఆ అందాల మానులో, ఆ అద్భుత వనంలో

తాళాలు తాడాలు మంగళ వాద్యాలు మిన్నంటి మోగెనమ్మా. మేళాలు తాళాలు మంగళ వాద్యాలు మిన్నంటి మోగెనమ్మా. వలపు విమానాన తలపుల వేగాన వచ్చా

వేదాలు వల్లించు హరినాలు మంత్రాలు చదివేనమ్మా. నాలుగు వేదాలు వల్లించు హరినాలు

0: ఓకే లిసనర్స్, మరి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో అండి, నమస్తే.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నాగేశ్వరరావు, ఎందుకంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నెవరు బస్తీ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నాను మేడం, మీరు బాగున్నారుగా?
0: నేను కూడా చాలా బాగున్నానండి.
1: అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అది కొత్త కాలం, ఇప్పుడు లేటెస్ట్ కాన్సెప్టే. కానీ అందరూ బాగుంటేనే మనం బాగుంటాం. ఎదుటి వారు ఎప్పుడైతే బాగుంటారో మనం కూడా బాగుంటామండి.
0: నిజమేనండి. మరి ఈరోజు టాపిక్ విన్నారా అండి?
1: టాపిక్ నేను వినలేదు మేడం, నేను ఆత్రంగా ఈ ఫోన్లు కలపడం సరిపోతుంది మాకు.
0: అవునా అండి, ఈరోజు టాపిక్ నేషనల్ వాచ్ డే అండి.
1: నేషనల్ వాచ్ డే, వాచ్ అంటే గడియారం.
0: అవునండి.
1: చెప్పండి.
0: మరి మీ దగ్గర ఏమైనా పాతకాలపు వాచ్ ఉంది, దానికి ఏమైనా మెమరీస్ ఉంది, అలాంటి వాచ్ ఏమైనా ఉందా?
1: మా దగ్గర అంటే ఇప్పుడు పాతకాలం నాడు నేను వాచ్లు, అప్పుడు రేడియో గడియారం సైకిల్ ఇంట్లో ఉంటే చాలా గొప్పవాడు.
0: అవునండి, ఆ రోజుల్లో అయితే వాచ్ నిజంగానే లగ్జరీ ఐటమే.
1: అవునండి, లగ్జరీ ఐటమే. అప్పుడు పెళ్లికి కంపల్సరిగా వాచ్ గడియారం, అదే మా ఈ గడియారం ఒకటి, ఉంగరం కంపల్సరిగా పెట్టేవాడు, రేడియో ఒకటి గిఫ్ట్గా ఇచ్చేవాడు. అత్తగారు ఏమి ఇచ్చారంటే నాకు వాచ్ ఇచ్చాడు, వాచ్ పెట్టారు, రేడియో ఇచ్చారంటే పెద్ద గొప్ప చెప్పుకునేవాడు అప్పటి.
0: అవునా అండి.
1: ఇప్పుడు ఎంత కట్నం ఇచ్చిన, కోట్లు ఇచ్చినా కూడా లెక్కలో రావట్లేదు.
0: మరి మీకు అలా వాచ్ వచ్చిందనమాట?
1: అవును, అప్పట్లో వాచ్ అంటే అంత ఇది ఉండేదండి. కాకపోతే నేను ఆ వాచ్ చిన్నప్పుడు నేను వాచ్ తీసుకున్నాను, వాచ్ కొనుక్కొని పెట్టుకొని అది రిపేర్ కూడా చేయాలి, చేసుకున్నానండి. రిపేర్ కూడా వస్తే ఆ రిపేర్ కూడా తెలుసు నాకు కొంత.
0: అవునా అండి.
1: ఆ రిపేర్ కూడా కొంత నేర్చుకున్నాను. అప్పట్లో మెకానికల్ వాచ్లు ఉండేవి, ఇప్పుడు వచ్చే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ వస్తున్నాయి అనుకోండి, అప్పుడు మాన్యువల్గా మెకానికల్ లోలకంతో నడిచేయండి. గోడ గడియారంలో లోలకంతో నడిచాయి, పెండిలం అనేవాళ్ళు మీకు.
0: హైదరాబాద్లో
1: ఉన్నదండి, సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్నది, గంట గంట కొడుతుంది, ఒక మనిషి వచ్చి కొడుతూ ఉంటాడు.
0: అవునా అండి.
1: అలాంటి గడియారాలండి, గడియారం గురించి ఇలా మళ్ళీ కొత్తగా గుర్తు చేశారు. గడియారం అంటే చాలా గొప్ప అండి. ఒకప్పుడు టైం తెలుసుకోవాలంటే కంపల్సరిగా గడియారం చేతికి తక్కువంటే చూసేవాళ్ళు, చేతికి టైం ఎంత అని అడిగేవారు. పోత పోతున్నా కూడా అడిగేవాళ్ళు టైం ఎంత అని, తలవకపోయినా అడిగేవాళ్ళు, చెప్పేవాళ్ళు, తక్కువని చెప్పేవాళ్ళు.
0: ఇప్పుడు అందరి దగ్గర ఫోన్లు ఉంటున్నాయి, అందులో అందరూ టైం చూసేసుకుంటున్నారు,
1: ఫోన్లలో చూస్తున్నారు, చెప్తున్నారు టైము, నిమిషాలు, సెకండ్లు, అరవై సెకండ్లతో పాటు చెప్పేస్తున్నారు.
0: అవునండి.
1: అప్పుడు నిమిషాలు, గంటలు నిమిషాలు అంతకంటే ఎక్కువ చెప్పపోయారు, సెకండ్లు చెప్పపోయేవాళ్ళు.
0: మరి మీరు ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారండి?
1: అండి నాకు ఈరోజు అండి వాన సినిమాలో ఆకాశ

0: వర్గంగా దూకావి పెంకితనంగా అనే పాట ఒకటి. అందులో నేను ఈ రోజు చిన్నది మాట కూడా ఒకటి చెప్తాను మేడం.
1: చెప్పండి.
0: ఈ తొలకరి గురించి, తొలకరి ఎలాగో వర్షాలు స్టార్ట్ కావాలి, ఇప్పుడైతే వర్షాలు కానీ ఇప్పుడు మృగశిర కాస్తే సగం పాదం, పాదం అంటే 15 రోజులు పాదం అంటారండి.
1: అవునా అండి.
0: మృగశిర కూడా సగం అయిపోయింది కానీ ఇంతవరకు వర్షాలు జాడలేవు. మరి ఇక పాట ఏంటి అన్న, వర్షం వస్తుంది అన్న విధంగా పాట కోరాను. అయితే ఈ వర్షాల గురించి చిన్న మాట ఒకటి చెప్తానండి.
1: చెప్పండి.
0: ఒక తరి నొకసారి వయ్యారంతో తొలకరి చూపుల పులకరింతలో ముసిరేసిన మబ్బుల చిటపట చినుకుల ముత్యాలై తెరలు తెరలుగా జాలువారిన నింగిని సింగిడి ఏడు రంగుల నింగిన విరిసిన ఇంద్రధనస్సుతో తడిచిన సిగుళ్ళు తరువుల మొదళ్ళు తమకంతో చిత్తరవులై పురుడోసుకున్న పొడమి తల్లి బిడ్డలు ప్రకృతి మాత ఆడబిడ్డలు. వృక్షో రక్షతి రక్షతి, వృక్షాలను రక్షిద్దాం, ప్రకృతిని కాపాడుదాము. అడవి బిడ్డలు ఎవరంటే చెట్లు అండి, అందుకనే నేను చెట్లని అలాగా చెప్పి వర్ణించాను.
1: చాలా బాగా చెప్పారండి, నిజంగా అందరూ తెలుసుకోవాలి చెట్లు చాలా ఇంపార్టెంట్ అని.
0: ప్రకృతి పులకించే అడవిలోకి వెళ్ళి, అడవి ఇప్పుడు అడవులు మనకి కనిపిస్తాయి, మా కొన్ని కొన్ని చోట్ల ఉన్నాయండి అడవులు, ఉన్న చోట్ల చూస్తే ఎంత విచిత్రంగా అంటే మొదళ్ళు నరికేస్తారు, మొదళ్ళు వేసవి కాలంలో మొదళ్ళు నరికేస్తే చెట్లన్నీ చిగురిస్తాయండి, చిగురించిన వాటిపైన చినుకులు ముత్యాలుగా పడుతుంటే ఎంత ఆహ్లాదంగా ఉంటుందండి, చూసే వాళ్ళకి కళ్ళు వెయ్యి కళ్ళు జాలవంటారు.
1: అవునండి, ఈ మధ్యన అసలు అడవిలు ఇలాంటివి ఏమి కనిపించట్లేదు, అన్నిటినీ ఇల్లు కట్టుకుంటానికి వాడేస్తున్నారు.
0: ఇల్లు కట్టుకోవడానికి మా బీడు భూములు అండి, అన్ని భూములు పోడు భూములు, సారీ బీడు భూములు కాదు, బీడు భూములు ఒకప్పుడు, ఇప్పుడు పోడు భూములు చేస్తున్నారు, అడవులు నరికేసి పోడు భూములుగా చేస్తున్నారు. అలాగా అయిపోయినాయండి అడవులు, ప్రకృతి ఇంకెక్కడ ఉంటదండి, మన పర్యావరణానికి చాలా విరుద్ధం అయిపోతున్నాం మనం అయితే.
1: ఇప్పుడు ఎవరికి తెలియదండి, కానీ తెలిసి వచ్చే టైం వస్తే అందరికి చెట్లు ఎంత ఇంపార్టెంటో తెలుస్తుంది.
0: అండి వస్తుంది, ఇంకా ఉన్నది కొంతకాలం రావాలి, మళ్ళీ వెనకటి రోజులు వస్తున్నాయండి, అన్ని వెనకటినే వస్తాయి, మళ్ళీ పాత రోజులు అన్ని గుర్తు చేస్తాం, పాత రోజులే వస్తాయి మళ్ళీ, పాత రోజులే చాలా ఆహ్లాదకరమైనటువంటి రోజులు, ఆ రోజులు చాలా స్వీట్ మెమరీస్, జ్ఞాపకాల గుర్తులండి. ఇప్పుడు మీరు వాచి అడిగారు చూసారా ఎంత స్వీట్ గా ఉంది ఆ మాట, ఒకప్పటి వాచి.
1: అవునండి.
0: ఓకే మేడం,
1: మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా అండి?
0: మన విష్ణు రేడియో వింటున్న శ్రోతలందరికీ, ఆర్జీలకు అందరికి, విజయ మేడం గారికి, ప్రసాద్ సార్ గారికి అందరికి అండి హాయ్ చెప్పండి.
1: ఓకేనండి, మరి మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, మరి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్కారం మేడం.
0: నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కర్నూలు జిల్లా ఆస్పేరు మండలం తంగరడున్న గ్రామం, హరినాథ్ రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నానండి హరినాథ్ రెడ్డి గారు. మీరెలా ఉన్నారు
1: మేడం?
0: మీరెలా ఉన్నారండి?
1: బాగున్నాం మేడం. వాతావరణం పొద్దున్న చల్లగా ఉంది మేడం, ఎండేం లేదు.
0: మాకు కాసేపు పొద్దున చల్లగా ఉండి మధ్యలో
1: మళ్ళీ
0: ఏంటండి
1: ఎండ అసలు లేదు మేడం, అంతా మాడ ముచ్చుకోనుంది.
0: మాకు కూడా అలా ఉంటే చాలా బాగుందండి.
1: అవును మేడం. మేడం ఈరోజు మంచి అంశం కూడా ఇచ్చినారు, ధన్యవాదాలు మేడం.
0: మరి ఏమన్నా మీ దగ్గర అలాంటి వాచ్ ఏమన్నా ఉందా అండి?
1: ఉన్నాయి మేడం. అప్పుడు కీ ఇచ్చాయి మేడం, వారంకి ఒకసారి, నా 6 రోజులు 7 రోజులకి ఒకసారి కీ ఇచ్చాయి మేడం, పెద్ద గడియారాలు మేడం.
0: అవునా అండి?
1: రౌండ్ గడియారాలు, అలారం కింద ఇట్లా అట్లా అట్లా తిరుగు కుట్టుకుంటూ ఉంటది మేడం.
0: అలాంటి వాచెస్ అయితే నేను ఎప్పుడు చూడలేదండి. మరి
1: అవును మేడం, అట్లా అట్లానే ఉండాలి మేడం. ఇప్పుడు ఇప్పటికి మా ఇంట్లో అట్లే పెట్టుకున్నా మేడం. నేను
0: నిజంగా కలెక్షన్ చేయడం కూడా చాలా కష్టం.
1: ఏమండి ప్రిపేర్ చేయ, ఇప్పుడే చూడాలంటే చాలా ముచ్చటగా
0: ఉండాలి.
1: చేసేవాళ్ళు మేడం,
0: అది చూడడానికి కూడా మనకి చాలా బాగుంటుంది. అలాంటివన్నీ
1: ఉంటాయి మేడం, అంకెల్తో కింద బాగా ఇట్లా ఇట్లా తిరుక్కుంటూ ఉంటది మేడం, కింద ప్లేట్ కూడా.
0: అవునా అండి?
1: రిపేర్ చేసేవాళ్ళు లేరు మేడం, ఇప్పుడు అది అట్లనే పెట్టుకున్నా మేడం.
0: మరి అవి చాలా డిఫరెంట్ గా ఉంటాయండి నార్మల్ వాచెస్ కన్నా.
1: అవును మేడం, అప్పుడు అవి ఉన్నాయి మేడం, ఎందుకంటే ఒక నిమిషం లేకుండా గడి గడిదని, ఎట్లా గడియారం లేదే ఏం జరగదు మేడం.
0: నిజమేనండి.
1: నేను 81లో తీసుకున్నా మేడం, HMT వాచ్ బాగా డేట్ వారం.

0: అన్ని ఉన్నాయి.
1: అవునా అండి?
0: దాంట్లో పోక్స్ కూడా ఉంది మేడం, నైట్ కూడా బాగా కనపడిస్తుంటాయి మేడం.
1: అవునా అండి?
0: HMT వాచ్ అంటే అప్పుడు ఒక ప్రత్యేకత మేడం.
1: అవునండి, వాచెస్ అంటే ఎప్పుడు ప్రత్యేకమే. ఇప్పుడు కానీ అందరూ వాడుతున్నారు, అప్పుడు పాత రోజుల్లో కొంతమందే వాడేవారు.
0: అవును మేడం, అప్పుడంటే ఎక్కువ గడియారం ఉందంటే ఒక ఏదో ఒక పెద్ద హోదా ఉండట్లే మేడం అప్పుడు.
1: అవునండి, నిజమే.
0: ఇప్పుడు అంత ఎవరన్నా చూడు ఉంటాయి అంటే ఏమంటే అన్ని సెల్లు కదా మేడం ఇవి.
1: అవునండి, ఇప్పుడు ఎవరు వాచెస్ వాడట్లేదు.
0: ధర కూడా తక్కువ మేడం. అప్పట్లో గడియారం తీసుకొని పోతే పెళ్లిళ్ళకి కానీ ఎవరన్నా ఇప్పించుకొని పోయేవాళ్ళు మేడం.
1: అవునా అండి?
0: పెళ్లిళ్ళు పెళ్లి కొడుకు ఎవరన్నా చుండి పోతారంటే తీసుకొని పోయేవాళ్ళు మేడం గడియారం ఇయ్యని.
1: అవును, వాళ్ళందరూ చూస్తారనా?
0: అంటే ఎందుకో మేడం, అదొక ఇది గో అది ఉండాలన్నట్ట. అప్పుడు పెళ్ళిళ్ళు కూడా ఆయన చెప్పినట్ల వాచీలు, అప్పుడు అవి ఉంగరాలు ఇట్లా రేడియాలు ఏదో ఒక కానుగ్గా ఇచ్చేవాళ్ళు మేడం. సామాన్ స్టీల్ ట్యాంకులని అప్పుడు అంతా ఇవే పెట్టే మేడం, పాత్రలని కడవలని అట్లా పెట్టేవాళ్ళు మేడం అప్పుడు.
1: అవునా అండి?
0: ఈ మధ్యలో బంగారులు డబ్బులు వచ్చిపోయినాయి, ఇంకా ప్రతి ఒక్కరికి ఇంక సెల్ ఉండేదానికి ఇంకా గడియారం అవసరం లేకుండా అయిపోయింది మేడం.
1: నిజమేనండి, అందరూ ఆ ఫోన్ లోనే చూసుకుంటున్నారు.
0: ఎందుకంటే దాని ప్రాధాన్యత చాలా ఎక్కువ మేడం. ఒక పెళ్లిళ్ళు ముహూర్తం పెట్టాలంటే పలానా రోజు పలానా టైంకి అంటాడు మేడం.
1: మరి అప్పుడు ఎలా చూసేవారండి? వాచెస్ ఉండేవి కాదు కదా అందరి దగ్గర.
0: ఉండే మేడం, ఉంటాయి మేడం. తక్కువ కాకపోతే రేడియోలో టైం మేడం, ఒక రేడియో టైం చాలా ఇది మేడం. కొంతమంది మేడం అక్కడ నీడని గుర్తు పెట్టుకొని చెప్పేవాళ్ళు చూడు మేడం.
1: అవునా అండి?
0: మేడం గోడి నీడి అది గుర్తు పెట్టుకొని చాలా మంది అట్లనే గుర్తుంచుకునే వాళ్ళు మేడం.
1: అవి ఎప్పుడు పాత రోజుల్లో చేసేవారని విన్నాను, అంటే మరీ ఎప్పుడు పురాతన కాలంలో.
0: అవును మేడం, అవును మేడం, అదే మేడం. ఆ ఎండని నీడకే టైం చాలా మంది చెప్పేవాళ్ళు మేడం.
1: అవునా అండి?
0: చాలా విలువ మేడం. గడియారం అంటే గడియారం మించింది ఏం లేదు. ప్రతి దానికి మేము ఇప్పుడు భీమవరం స్టేషన్ పాటలు వినాలంటే 5 గంటలకి అంటాం కదా మేడం.
1: అవునండి, అందరూ 5 గంటలకు రెడీగా ఉంటారు.
0: అట్లా అదొక టైంతో పోల్చుకొని ఉంటది మేడం ప్రతిది.
1: అసలు వాచ్ చేసింది అయితే టైం కోసం అయితే, ఇప్పుడు వాచ్ అయితే ఒక స్టైల్ ఐటమ్ లా అయిపోయిందండి.
0: అదేనా వాచ్ అదే టైమే కదా మేడం మెయిన్ గా. ఇప్పుడు 5 గంటలకి గుడికాడ భక్తి పాటలు పెడతారు అంటే 5 అయిందని అట్లా గుర్తుంచుకునే వాళ్ళ మేడం అప్పుడు.
1: అవునండి,
0: చాలా గుడికాడ గానీ పాత పల్లెటూరులో మేడం ఇట్లా మైక్ ఏదైనా పెడితే ఇప్పుడు 5 అయింది అన్నట్లు అట్లా గుర్తు మేడం.
1: అవునండి,
0: చాలా అదే నెమరేసుకునే వాళ్ళు మేడం.
1: అందరూ అలానే చేసి ఉంటారు ఇది వరకు.
0: చాలా ఎక్కువ మేడం, ఎక్కువ మేడం, చాలా ప్రాధాన్యత మేడం. టైము అయ్యింది ఇంత అయ్యింది అని చెప్పేవాళ్ళు మేడం. కానీ 100కి 1 2 మేడం, ఇప్పుడు 100కి 100 మంది టైంలు ఉంటాయి మేడం.
1: అవునండి, నిజమే. ఇదివరకు అందరూ అడిగే బయటికి వెళ్తే వాచ్ ఎవరి దగ్గర అయినా ఉందేమో
0: అని పిల్లల్ని పంపించేవాళ్ళు మేడం.
1: అవునండి,
0: వాళ్ళ ఇంట్లో టైం ఉందంటే ఎంత అయిందో కొద్ది కనుక్కొని రాపర ఫోన్ ఊరికి అని అట్లా కొద్ది బస్సు వస్తుంది, 8 గంటలకి బస్సు వస్తుంది ఇట్లా పోవాలని కొద్దిగా గుర్తింపు మేడం.
1: అవునండి,
0: అట్లా పల్లెటూరులో అడిగిపోయేవాళ్ళు మేడం.
1: హరినాథ్ రెడ్డి గారు, మరి ఈ రోజు ఏం పాట వినాలనుకుంటున్నారండి?
0: మనం ఇల్లాలి కోరికలు మేడం సినిమా పేరు.
1: అందులోంచి
0: టిక్ టిక్ అనే పాట ఉంటుంది చూడండి మేడం, గడియారం పాట.
1: ఓకేనండి, మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
0: మా మిత్రుడు బ్రహ్మయ్య ఉన్నాడు, సర్దార్ మేడం, వాళ్ళిద్దరికే మేడం.
1: ఓకేనండి, మరి మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న సాంగ్ అయితే ప్లే చేసిస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: కట్టకపోతే
1: అబ్బా ఏమిటో గొడవ, అర్ధరాత్రి నిద్రిస్తుంటాను.
0: అబ్బా ఎందుకు నడుస్తారు? అత్తగారు వింటారు, మామగారు లేస్తారు, అత్తగారు వింటారు, మామగారు లేస్తారు. ఆడబడుతూ విన్నదంటే ఆడి పోసుకుంటుంది. మిమ్మల్ని ఏమంటుంటే? అబ్బా లేవండి,

வல்லதே மாட்டுக்க தொந்தி மரி ஸ்ரீவாரிக்கு ஸ்ரீமதி பகுமதி.

మనసు విప్పి అడిగింది అలసు చెయ్యరాదండి, మనసు విప్పి అడిగింది అలసు చెయ్యరాదండి. దిండు కింద ఒక చెక్క దండగిల్ను చెప్పండి. అంతేనా చెప్పాడు మహానిద.

0: మానండి అల్లరి మాట కటంది మరి శ్రీవారికి శ్రీమతి బహుమతి టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ కడియారం
1: ఓకే లిజనర్స్, మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం. ఈరోజు అయితే మనం వాచ్ గురించి కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నాం అండ్ అందరి మెమరీస్ షేర్ చేసుకున్నాం. మరి మన మస్త్ టైంపాస్ లైవ్ అయితే ఎండ్ అయ్యే టైం వచ్చేసిందండి. మళ్ళీ ప్రసారమయ్యే మస్త్ టైంపాస్ కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞానం వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ నేను మీ అజ్జే సౌమ్య.
2: ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
4: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
4: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
3: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
4: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
4: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
3: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
4: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
3: ఫోన్ 0881622345.

0: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది, నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం, నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారతిక ఉపేక్షించదు, భారతికపై క్షమించదు. పన్నెండు సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
1: శపించని నన్ను నా గతం, ఆలస్యమైందని తనకు నీ పరిచయం, నువ్వేనట ఇకపై నా జీవితం, శాపమైన ఫరంలా తోచనే ఈ క్షణం.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ UPS వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ KV UPS మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: FM 90.4.
1: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. ప్రతి ప్రేక్షకుడిని లక్ష్యం చేసుకుని తీసినట్టుగా అందరి హృదయాల్ని తాకుతుంది మా దీవానా అంటున్నారు శ్రీకాంత్ సంగి శెట్టి. ఆయన దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ఇది. హర్షిత్ రెడ్డి కథానాయకుడిగా నటించారు. వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపుడి నిర్మాతలు. ఈ చిత్రం ఈ నెల 19న గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ సంస్థ నుంచి ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి బుధవారం హైదరాబాద్లో విలేకరులతో ముచ్చటించారు. భావోద్వేగమే అతిపెద్ద వాణిజ్యాంశం అంటారు. ప్రేమ, స్నేహం, కుటుంబ నేపథ్యంలో బలంగా భావోద్వేగాన్ని పండించిన సినిమా ఇది. కొన్నేళ్ల కిందట రోజు ఉదయం లేవగానే టీవీలో యాంకర్ కనిపించేది. నేనెవరో ఆమెకు తెలిసే అవకాశమే లేదు కదా, ఆమెను వెళ్ళి నేను కలిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన నుంచి పుట్టిన కథ ఇది. ఏళ్ళు గడిచిన

ఇప్పుడిప్పుడే కన్నకలలాగా అనిపిస్తుంటాయి నేను రాసుకున్న కథలు. ఇది అలాంటిదే. ప్రథమార్థంలో హీరో ఓ అమ్మాయిని ఇష్టపడి ఆమె చుట్టూనే తిరుగుతుంటాడు. ద్వితీయార్థంలో ప్రేమిస్తుంటాడు కానీ ఆమె వెంటపడడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది తెరపైనే చూడాలి. 10 ఏళ్ల కిందట మినుగురులో అనే సినిమాకి సహాయ దర్శకుడిగా పనిచేశాను. లఘు చిత్రాలు, పాటలు తీసిన అనుభవము ఉంది. 10 ఏళ్ల పాటు ఉద్యోగం చేశాను కానీ మనసంతా సినిమాపైనే ఉండేది. కథలు రాసుకుంటూ పలువురు నిర్మాతల్ని కలిసేవాణ్ణి. అల్లు అరవింద్కి ఈ కథ చెప్పడం, ఆయన విని ఓకే చేయడంతో ఈ సినిమా పట్టాలెక్కింది. తదుపరి సినిమాల కోసం నా దగ్గర కొన్ని కథలున్నాయి. అయితే వాటిని తీయడానికి నా ప్రతిభ సరిపోతుందా అనిపిస్తుంది. కొన్ని సినిమాలు చేస్తూ ఆ ప్రతిభని, అనుభవాన్ని సంపాదించుకొని ఆ తర్వాత వాటిని తీయాలి. కథానాయకుడు శర్వానంద్ ఈ సంక్రాంతికి నారీ నారీ నడమ మురారి చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించారు. ఇప్పుడు వచ్చే సంక్రాంతికి లక్ష్యంగా మరో సినిమాని సిద్ధం చేస్తున్నారంట. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని అనిల్ శంకరన్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పూర్వ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాని 2027 ముగ్గుల పండుగకి తీసుకురానున్నట్లు చిత్రవర్గాలు బుధవారం ప్రకటించాయి. మరొక ఫిల్మ్ న్యూస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సిపి, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం తింటున్నారు, ప్రతిదీ సోషల్ మీడియాలో పెట్టకండి. మీ వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్లకు అస్త్రం కావచ్చు.
2: పొరపాటున కూడా నా కల్లోకి రావద్దు అంటూ డ్రాగన్ సినిమాతో అల్లరించడానికి సన్నద్ధం అవుతున్నారు ఆగ్ర హీరో ఎన్టీఆర్. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. రుక్మిణి వసంత్ కథానాయిక. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన టాకీ పార్టీ సన్నివేశాలని రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరిస్తున్నారు. ఎన్టీఆర్తో పాటు ఇతర తారాంగణంపై ఈ సీక్వెన్స్ను తెరకెక్కిస్తున్నారు. అనిల్ కపూర్, బిజు మేనన్, ఖుష్బు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది జూన్11 ప్రేక్షకుల ముందుకు రానుంది చిత్రం. ఇందులో ఎన్టీఆర్ లుగర్ అనే శక్తివంతమైన పాత్రలో అలరించనున్నారు. నిర్లక్ష్యానికి గురవుతున్న వ్యక్తులు, సమూహాల జీవితాలు వెనుక కథల్ని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం మొదటి నుంచి చేస్తూనే ఉన్నా. అందులో భాగంగా చేసిన మరో చిత్రమే ఎల్జీబీటీ, ఏ లీగల్ బ్యాటిల్, సమానత్వం గురించి ప్రశ్నించిన మరో బలమైన గంటుక ఇది అన్నారు దర్శకుడు పి సునీల్ కుమార్ రెడ్డి. ఆయన దర్శక నిర్మాణంలో రూపొందించిన చిత్రం ఎల్జీబీటీ, ఏ లీగల్ బ్యాటిల్ ట్రాన్స్జెండర్ వ్యక్తుల జీవితాల నేపథ్యంలో కోర్ట్ రూమ్ డ్రామాగా రూపొందిన చిత్రం ఇది. ఎల్బి శ్రీరామ్, ఎస్తర్ నోన్నహా, రాజు కేర్, హిమరాథోడ్, చంద్రముఖి, లైల కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 19 ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా పి సునీల్ కుమార్ రెడ్డి బుధవారం హైదరాబాద్లో విలేకరులతో ముచ్చటిచ్చారు. ట్రాన్స్జెండర్ సమాజం ఎంత విస్మరణకు గురవుతుందో, వాళ్ళ జీవితాల వెనుక ఎంత సంఘర్షణ ఉందో చర్చించాలని ఈ సినిమా చేశా. గే, లెస్బియన్, బైసెక్షువల్ సమాజాల గణానికి ఈ సినిమా వేదికగా నిలవాలనుకున్నా. నా దృష్టిలో ఇది సినిమా కాదు, ఓ మానవీయ అనుభవం అని అన్నారు పి సునీల్ కుమార్ రెడ్డి. మరొక బీఎస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: కథానాయకుడు చిరంజీవి, దర్శకుడు బాబీ కలయికలో ఓ చిత్రం రూపొందుతుంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతంగంపై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. అనశ్వర రాజన్, నివేద.

ముత్తురాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా ఇటీవలే పొల్లాచిలో కీలక షెడ్యూల్ని పూర్తి చేసుకుంది. ఇంకిప్పుడు తదుపరి షెడ్యూల్ని హైదరాబాద్లో ప్రారంభించేందుకు చిత్రవర్గాలు సన్నాహాలు చేస్తున్నాయంట. వచ్చే వారం నుంచే ఈ కొత్త షెడ్యూల్ మొదలు కానుందని సమాచారం. దీనిలో భాగంగా చిరుతో పాటు ప్రధాన తారాంగణంపై కీలక టాకీ పార్ట్ను తెరకెక్కించినట్లు తెలిసింది. వాల్తేరు వీరయ్య విజయం తర్వాత చిరుబాబు నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రాన్స్ఫర్ త్రిమూర్తుల కథ చాలా వైవిధ్యంగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో కుటుంబం అంతా కలిసి చూసేలా ఉంటుంది. ఇందులో నా పాత్ర కొత్తగా ఉంటుంది. ఈ సినిమా చూశాక నవీన్ మంచి సినిమా చేశాడు అనే ఫీడ్బ్యాక్ వస్తుందని నమ్ముతున్నాను. ఇప్పటి వరకు మా కుటుంబ సభ్యుల్లో 100 మంది ఈ సినిమా చూసి షాక్ అయ్యారని వండే నవీన్ తెలిపారు. ఆయన హీరోగా నటించి నిర్మించిన చిత్రం ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. కమల్ తేజ నార్ల దర్శకత్వంలో వండే జిష్ణు సమర్పణలో వండే నవీన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వండే నవీన్ విలేకరులతో పంచుకున్న విశేషాలు ఇవి. నా కెరీర్లో చాలా గ్యాప్ వచ్చింది, అయితే కథలు నచ్చకపోవడం వల్లే ఈ గ్యాప్ వచ్చింది. కమల్ తేజ చెప్పిన ట్రాన్స్ఫర్ త్రిమూర్తుల కథ బాగా నచ్చడంతో నేనే నిర్మించాను. ప్రస్తుతం ప్రేక్షకులకు కేవలం కుటుంబం ప్రేమ కథ చిత్రాలు ఇస్తే సరిపోవడం లేదు, అన్ని అంశాలను జోడించి సరికొత్త కథలను అందిస్తేనే ఆదరిస్తున్నారు. మా సినిమాలో నేను పోషించిన కానిస్టేబుల్ త్రిమూర్తుల పాత్రలోనే ఎంతో వినోదం ఉంటుంది. ఈ సినిమా రెగ్యులర్గా ఉండదు, ప్రత్యేకించి క్లైమాక్స్ని ఎవ్వరూ ఊహించలేరు. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు చాలా వరకు రియలిస్టిక్గానే ఉంటుంది. అవసరం ఉన్న చోట మాత్రమే ఫైట్ పాటలు పెట్టాం. ఫైనల్ అవుట్పుట్ చూశాక దర్శకుడు కమల్ నా నమ్మకాన్ని నిలబెట్టాడనిపించింది. ప్రస్తుతం సోలో హీరోగానే కంటిన్యూ కావాలనుకుంటున్నాను. కథ నచ్చితే మల్టీస్టారర్ మూవీ అయినా ఓటీటీ ప్రాజెక్ట్ అయినా చేస్తాను. విన్నారు కథ లిజనర్స్, ఇది ఇవాల్టి టాలీవుడ్ టాకీస్. రేపు మరికొన్ని ఫిల్మ్ న్యూస్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ అర్జీ రూపా.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622354.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: మరికొద్ది క్షణాల్లో తీన్మార్ కార్యక్రమాన్ని వింటారు.

0: హలో లిసనర్స్, మీరు వింటున్నారు రేడియేషన్ 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేను మీ ఆర్జే అక్షయ. వెల్కమ్ టు థీమ్ మార్క్. సో ఈ రోజు తెలుగు, హిందీ అండ్ తమిళ సాంగ్స్ అయితే ముందుకు వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ వినే ముందు లెట్స్ టేక్ అ షార్ట్ బ్రేక్.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116.

0: 9703331022.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: After a short break, welcome back to Teenmar. ఇప్పుడు మల్లిక్ రామ్ గారి డైరెక్షన్ లో సిద్ధు జొన్నలగడ్డ గారు ఇంకా అనుపమ పరమేశ్వరన్ గారు కలిసి నటించిన టెల్లు స్క్వేర్ మూవీల నుంచి రామ్ మిర్యాల గారు ఆలపించిన రాధికా అనే బిఫుల్ సాంగ్ అతని కోసం ప్లే అవుతుంది. ఆనందించండి.

లిజనర్స్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. ఇప్పుడు కబీర్ ఖాన్ గారి డైరెక్షన్ లో టైగర్ ష్రాఫ్ గారు ఇంకా శ్రద్ధా కపూర్ గారు కలిసి నటించిన బాగీ మూవీలో నుంచి మొనాలి ఠాకూర్ ఆలపించిన చమ్ చమ్ అనే బ్యూటిఫుల్ హిందీ సాంగ్ అయితే మీకోసం ప్లే అవుతుంది. ఇవన్నీ ఆనందించండి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
0: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి

0: ஆர் விஷ்ணு டெவலப்பர்ஸ்.
1: போன் 7996079666.
2: ఓకే లిజనర్స్, బ్యూటిఫుల్ తెలుగు అండ్ హిందీ సాంగ్స్ అయితే వినేసాం కదా, ఇప్పుడు సో హిట్ తమిళ సాంగ్ కూడా మీకోసం ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికట్టు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైట్ లాంటి దేశ జీడీపీకి దాదాపు 3 రెట్లు.
1: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా. ఉన్నే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
2: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ.

0: పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: ఇప్పుడు త్రినాథ్ రావు నక్కినా గారి డైరెక్షన్ లో రవితేజ గారు ఇంకా శ్రీలీల గారు కలిసి నటించిన ధమాకా మూవీల నుంచి మంగ్లీ గారు ఆలపించిన దండకాడ్యాలనిపెట్టిన సాంగ్ అయితే మీకు సంపలేయబోతుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఏంటి?
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: ఓకే లిజనర్స్, ఒక హిట్ సాంగ్ వినేసారు కదండి. ఇప్పుడు నిత్యా మెహ్రా గారి డైరెక్షన్ లో సిద్ధార్థ్ మల్హోత్రా గారు ఇంకా కత్రినా కైఫ్ గారు కలిసి నటించిన బార్ బార్ దేఖో మూవీలో నుంచి అమర్ గారు ఆలపించిన కాలా చష్మాని బిట్టు సాంగ్ ఎత్తున కోసం ప్లే అవుతుంది. లిజనర్స్ ఎంజాయ్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం. విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, MD DM గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోస, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
1: అపరిచితులతో వీడియో కాల్స్ మాట్లాడకండి. హనీ ట్రాప్ వంటి మోసాలకు గురయ్యే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండండి.

0: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసారు కదండి. ఇప్పుడు కొరటాల శివ గారి డైరెక్షన్ లో ప్రభాస్ గారు ఇంకా అనుష్క గారు కలిసి నటించిన మిర్చి మూవీలో నుంచి అనితా కార్తికేయన్ గారు ఇంకా విజయ్ ప్రకాష్ గారు కలిసి ఆలపించిన ఇదేదో బాగుందే చెలియని బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకు సింప్లీ అయిపోతుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
2: ఓకే లిజనర్స్, సూపర్ తెలుగు సాంగ్ వినేసారు కదండి. ఇప్పుడు విష్ణువర్ధన్ గారి డైరెక్షన్ లో సిద్ధార్థ్ మల్హోత్రా గారు ఇంకా కియారా అద్వానీ గారు కలిసి నటించిన షేర్ షా మూవీలో నుంచి సీస్ కౌర్ గారు ఇంకా జుబిన్ నోటియాల్ గారు కలిసి ఆలపించిన రతన్ లంబియార్ అండ్ పీపుల్ సాంగ్ అయితే మీకోసం ప్లే అవుతుంది. లిజనర్స్ ఎంజాయ్.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और एआई से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे। भारत इनोवेट्स 2026, भारत में निर्मित, विश्व के लिए तैयार।
1: స్క్రీన్ షేరింగ్ యాప్స్ వాడుతున్నప్పుడు జాగ్రత్త, మీరు ఏం టైప్ చేస్తున్నారో అవతల వారు చూడగలరని మర్చిపోకండి.
2: ఓకే లిజనర్స్, బ్యూటిఫుల్ తెలుగు అండ్ హిందీ సాంగ్ అయితే వినసం కదండి, ఇప్పుడు బ్యూటిఫుల్ తమిళ సాంగ్ కూడా మీకోసం ప్లే అవుతుంది. లిజనర్ ఎంజాయ్.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000 పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
2: కిసీ ఏక్ వ్యక్తికి జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయ్ సామాన్ బీమారీ కే ఖర్చ్ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కి బహుత్ బడి సఫలతా హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: ఓకే లిజనర్, మరి ఈ రోజు తీర్మాన్ లో మంచి మంచి తెలుగు, హిందీ అండ్ తమిళ సాంగ్స్ వినేసాం కదండి. మరి రేపు ప్రసారం అయ్యే తీర్మాన్ లో మళ్ళీ కలుద్దాం. మరి వినండి, వింటూనే ఉండండి రేడియో 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జీ.

0: సాక్ష్య.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
2: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
1: ఫోన్ 0881622345.

0: ఒక విషయం తెలుసా మీకు, సూర్యుడు అనగానే మనకి మండే ఎండలే గుర్తుకొస్తాయి. కానీ నేడు సూర్యరశ్మిని ఉపయోగించి మన ఇంటి పైకప్పుల నుంచే విద్యుత్ను ఉత్పత్తి చేసుకుంటున్నాం. దాదాపు 37 లక్షల కుటుంబాలు ప్రధానమంత్రి సూర్యగర్ గృహాలుగా మారాయి. ఇది విద్యుత్ బిల్లులను తగ్గించి దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని పెంచింది.
1: ఏక్ దశక్ పెహలే భారత్ సోలర్ పవర్ కే మామలే మే బహుత్ పీచే థా, లేకిన్ ఆజ్ సోలర్ పవర్ కే మామలే మే భారత్ దునియా కే టాప్ 5 దేశో మే ఆ గయా.
0: 12 సంవత్సరాల విశ్వాసం, వికాసం, ప్రజా సంక్షేమం.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.